ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 21వ తేదీ గురువారం. శ్రోతలకు శుభోదయం, మా ప్రసారాలకు స్వాగతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం జయము జయము తల్లి దేశభక్తి గీతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కాస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: बुलेटिन।
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో ధేనువకొండ సుబ్బారావు కీర్తనలు వింటారు.

0: మీరింతవరకు భక్తిరంజన కార్యక్రమంలో డివి మోహనకృష్ణ, ఏ శ్రీనివాస రాజారావు, బి సరస్వతి, టి ఉదయ్ పాడిన దేనువకొండ సుబ్బారావు కీర్తనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వినదగు మాట. వ్యాఖ్యాత డాక్టర్ ఎస్ గోదావరి బాయ్.
1: అగ్నోపి తగ్నతామేతి శనైశ్శైలోపి చూర్యతే బాణోప్యేతి మహాలక్ష్యం పశ్యాభ్యాస విజృంభితం అని

0: వశిష్ఠ మహర్షి శ్రీరామితో అన్నాడు, అభ్యాసం చేత అజ్ఞాని జ్ఞాని కావచ్చు, రోజూ చూర్ణం చేస్తూ ఉంటే కొండనే పిండి చేయవచ్చు. అభ్యాసం చేతనే బాణం గురిని సులభంగా ఛేదిస్తున్నది, కనుక సాధన చేత మానవునకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఎంతటి కష్టకార్యాన్నైనా సాధించవచ్చు. సాధనమున పనులు సమకూరు ధనలోన అన్నారు ఏమన్నా. ఈనాటి సమాజంలో మానవుడు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాడు. దేనికి? ధనార్జనకు, విజ్ఞాన సంపాదనకు, సుఖజీవనానికి. ఉదయం మొదలు ఉరుకులు పరుగులతో జీవితాన్ని గడుపుతూనే ఉన్నాడు. ఎందుకు? వస్తు సేకరణ, సౌఖ్య సాధన. చూస్తూనే కాలం గడిచిపోతున్నది, వింటూనే ఉన్నాడు. ఏమి? దూరశ్రవణ దూరదర్శన యంత్రాలను, అందులోని మనస్సుకు ఉల్లాసాన్ని ఇచ్చే దృశ్యాలను. కానీ నిరంతరం ఆరాటం, అతృప్తి, అశాంతి, అనారోగ్యం మిగిలిపోతూనే ఉన్నాయి. సాధించింది ఏమీ లేదు. రేపో మాపో రూపు రంగు మారిపోయే ఈ క్షణిక వస్తువులలో సౌందర్యం లేదు. వీనివల్ల శాశ్వత సౌఖ్యాలు చేకూరవు. సంతి రమ్యతరద్రమ్యా సుస్థిరాదపి సుస్థిరా చింతాపర్యవసానేయం పదార్థ స్త్రీకి మీసే అన్నారు వేదాంతులు. సుందరమైన వస్తువు కంటే సుందరమైన వస్తువులు ఎన్నో ఉండవచ్చు. స్థిరమైన వస్తువు కంటే స్థిరంగా మరొక వస్తువు కనిపించవచ్చు. కానీ ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయేవే, చింతను మిగిల్చేవే. కనుక ఈ అస్థిర వస్తువుల అన్వేషణ వదిలి స్థిరమైన ఆనందాన్ని, తత్వాన్ని పొందడానికి ప్రయత్నించు అని అర్థం. మహతా పుణ్యపణ్యేన క్రీతేయం కాయనౌస్త్వయా పారం దుఃఖోదేర్గంతుం తరయావన్న విద్యతే అన్నారు. ఈ ప్రపంచము ఒక దుఃఖ సముద్రం. ఈ శరీరం అనేది ఒక నౌక. దీన్ని ఎంతో పుణ్యం అనే ధనాన్ని పోసుకున్నాము. ఆ నౌక పగిలిపోకముందే ఈ దుఃఖ సముద్రాన్ని దాటుకోవడానికి ప్రయత్నించు, త్వరపడు అని హెచ్చరిస్తున్నాడు. మరి ఆ పరమాత్ముని తత్వమే శాశ్వతం కదా, దాన్ని పొందే మార్గం ఎక్కడుంది, ఎక్కడున్నాడు అని వెతికేది అనే భయం వద్దు. అతన్ని వెతికే మార్గం ఎక్కడో లేదు. ఆ భగవంతుడు ఇక్కడే ఉన్నాడు, మన హృదయం మందిరంలోనే ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టతి అన్నాడు గీతాచార్యుడు. అంగుష్టమాత్ర పురుష సదా జనానాం హృదయే సన్నివిష్ట అని ఉపనిషత్తులు ఘోషిస్తూ ఉన్నాయి. అంగుష్టమాత్రుడై ఉన్నాడు. ప్రతి జీవి హృదయ కుహరంలోనే దాగున్నాడు. సర్వేషు భూతేషు గూఢో అయం ఆత్మా న ప్రకాశతే అని చెప్పినట్లుగా నిగూఢంగా దాగున్నాడు. ఈ బాహ్య చక్షువులకు గోచరింపడు. జ్ఞాన నేత్రాలతో అన్వేషించవలే, ఆ నిగూఢ తత్వాన్ని దర్శించవలే. అందుకే బాహ్య యాత్రలు, పూజలు, ప్రయత్నాలు ఏవి వద్దు, అన్ని వ్యర్థం. నమోక్షో నభస పృష్ఠే పాతాళే నచ భూతలే మోక్షోహి చేతో విమలం సమ్యగ్ జ్ఞాన విబోధితం అన్నారు. మోక్షమంటే ఏ ఆకాశం వెనకాల లేదు, పాతాళంలో వెతకవలసింది అంతకు వద్దు, భూతలమందు లేదు. ఆత్మజ్ఞానం, ఆజ్ఞానంతో కూడిన నిర్మల మైనస్సు ఉంటే చాలు, అదే మోక్షం. ఎంతటి సులభ మార్గం ఇది. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్, తక్కువ బరువుతో ప్రయాణం చేయి, సుఖంగా సులభంగా సాగుతుంది అన్నారు. ప్రతి జీవి గావించే ఈ జీవిత ప్రయాణంలో బరువులు, ఎన్నో బంధాలు, మనస్సుకు అశాంతినిచ్చే ఈ బంధాలతో ఒక క్షణం తీరికలేదు, విరామము లేదు, విసుగు లేదు. కనుక దీనిపై మమత్వం తగ్గిస్తూ క్రమంగా గమ్యాన్ని చేరుకోవాలి. మమతా బంధాలను ఛేదిస్తూ ప్రయాణం సాగించవలే, అప్పుడే లెస్ లగేజ్ అనేది సార్థకమవుతుంది. ఇందుకు నిరంతరం సాధన, నిత్య సంతృప్తి ఎంతో ముఖ్యం. సంతృప్తి లేనిదే సాధన కుదరదు. కోవా దరిద్రోహి విశాల తృష్ణ శ్రేయాంశకో ఎస్య సమస్త తోష అన్నారు శంకరాచార్యుల వారు. మనస్సు తృప్తితో ఉండవాలి. ఆ తృప్తి లభించినప్పుడు దరిద్రుడెవరు, ధనవంతుడెవరు, సర్వత్రా తృప్తి గలవాడు అన్నారు. కనుక సంతృప్తితో అతి వ్యాకులతను వదిలి నిరంతర అభ్యాసంతో జీవిత ప్రయాణాన్ని సాగించవలను. అభ్యాసంతో సాధించడానికి ఏదో అన్నారు కదా, అజ్ఞాని జ్ఞానిగా మారిపోవచ్చు, కొండనే పిండి చేయవచ్చు, సత్య శాంతిని పొందగలడు, సమాజానికి శాంతిని చేకూర్చగలడు.
1: మీరు ఇంతవరకు వినదగు మాట విన్నారు వ్యాఖ్యాత డాక్టర్ ఎస్ గోదావరి బాయ్, ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో మిరపలో సస్యరక్షణ. వివరాలు తెలియజేస్తున్నారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి.

రైతు సోదరులకు నమస్కారం. మన జిల్లాలో ఈ కూరగాయల పంటల్లో ఎక్కువగా రైతులు ఈ మిరపను పండిస్తున్నారు. మరి ఈ మిరపలో ఆశించే చీడ పురుగులపై చేపట్టాల్సిన సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఈ మిరప పంటలో పేనుబంక, తామర పురుగులు, తెల్లనల్లి, పూత పురుగు, కాయతోల్చే పురుగులు ఆశిస్తూ ఉంటాయి. ముందుగా ఈ పేనుబంక పురుగు గురించి తెలుసుకుందాం. తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన లేత కొమ్మలను ఆశించి రసాన్ని పీల్చడం వల్ల మొక్కలు గిడసబారుతాయి. ఈ పురుగులు తేనెలాంటి పదార్థాన్ని విసర్జించడం వల్ల చీమలు చేరుతాయి. ఆకులు కాయలపైన ఈ జిగురులాంటి పదార్థం వల్ల బూజు ఏర్పడి కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం కలిగి దిగుబడులు తగ్గుతాయి. దీని నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి ఈ మిరప పంటపై పిచికారీ చేసుకోవాలి. ఇక తామర పురుగుల విషయానికి వస్తే తల్లి పిల్ల పురుగులు ఆకు కింద భాగంలో గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులపై బొబ్బలు ఏర్పడినట్లు కనిపిస్తాయి. అలాగే ఆకుల అంచులు పైకి ముడుచుకుంటాయి. మిరప పంటలో వీటి ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మొక్క గిడసబారి ఆకులు ఎరుపు రంగులోకి మారుతాయి. ఈ పురుగులు లేత కాయలను ఆశించి రసాన్ని పీల్చడం వల్ల కాయలపై చారలు ఏర్పడి గిడసబారుతాయి. నివారణకు పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా స్పైనోసాడ్ 0.25 మిల్లీలీటర్లు లేదా డైఫెన్ థ్యూరాన్ 1.25 గ్రాములు లేదా క్లోరిఫిన్ ఫైర్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పొలంపై పిచికారీ చేసుకోవాలి. ఇక తెల్లనల్లి విషయానికి వస్తే ఈ పురుగుల ఉధృతి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆకుల అడుగు భాగం నుంచి రసం పీల్చడం వల్ల ఆకులు వెనుకకు ముడుచుకుంటాయి. ఆకుల కాడలు పొడవుగా సాగి ముదురు ఆకుపచ్చ రంగులో పెలుసుగా మారుతాయి. తెల్లనల్లి మొదట సోకితే పంట నష్టం అధికంగా ఉంటుంది. వీటి నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా నల్ల సల్ఫర్ 2.5 గ్రాములు చొప్పున లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. పూత పురుగు గురించి తెలుసుకుందాం. పిల్ల పురుగులు మొగ్గ, పూత, పిందెలను ఆశిస్తాయి. దీంతో పూతలోని అండాశయం ఉబ్బి తెల్లబడుతుంది. పురుగులు మొగ్గ దశలు ఆశిస్తే పువ్వు విచ్చుకోదు. అదే పూత దశలు ఆశిస్తే పూత రాలిపోతుంది. పిందె దశలు ఆశిస్తే కాయల పరిమాణం తగ్గి గిడసబారి వంకర తిరిగి నాణ్యత కోల్పోతాయి. నివారణగాను మొదట ట్రైజోఫాస్ 1.25 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసి వారం రోజుల తర్వాత క్లోరిఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక కాయతోల్చే పురుగు నివారణ గురించి తెలుసుకుందాం. వీటిలో పొగాకు లద్దె పురుగు, పచ్చ పురుగు, పచ్చ రబ్బరు పురుగు ముఖ్యమైనవి. వీటిని సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా నివారించుకోవచ్చు. ఈ పురుగులు ఆకులు, కాయలు, లేత కొమ్మలు నాశించి నష్టపరుస్తాయి. వీటి నివారణకు థయోడికార్బ్ 1 గ్రాము లేదా క్లోరిఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా నోవాల్యూరాన్ 0.75 మిల్లీలీటర్లు లేదా స్పైనోసాడ్ 0.25 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఎదిగిన లద్దె పురుగులను విషపు ఎరలు అంటే 500 గ్రాముల కార్బరిల్ లేదా క్లోరిఫైర్ఫాస్, దీంతోపాటు 500 గ్రాముల బెల్లం, అలాగే 5 కిలోల తవుడు, తగినంత నీరు చేర్చి ఈ ఎరలను తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన ఎరలను చిన్న ఉండలుగా చేసి సాయంత్రం వేళ మొక్కల మొదళ్ళ వద్ద వేసి వీటిని నియంత్రించుకోవచ్చు. ఇక అలాగే ఇటీవల కాలంలో ఈ టమోటాలో కొత్త పురుగు ఆశించి నష్టపరుస్తుంది. ఈ పురుగు పేరే పిన్ వర్మ్. దీని నివారణకు పురుగులు ఆశించిన ఆకులను, కొమ్మలను తొలగించి కాల్చివేయాలి. పురుగు నివారణకు అంతర్వాహిక చర్య కలిగిన మందులు ఉపయోగించాలి లేదా వాటి జీర్ణ వ్యవస్థ

0: పై ప్రభావం చూపే డెల్టామెథ్రిన్, ల్యామిడా, సైహోలోత్రిన్ 1 మిల్లీలీటరు లేదా స్పైనోసాడ్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి లేదా ఇండాక్సికార్బ్ 1.75 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి కానీ పిచికారీ చేసుకోవచ్చు. ఫ్లూబెండమైడ్ క్లోరాంత్రనిలిప్రోల్ 50 నుంచి 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చు. గుడ్లు పెట్టే దశలో వేప నూనె 3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది. తల్లి పురుగులను అరికట్టేందుకు గుడ్లు పెట్టే దశలో లింగాకర్షక ఎరలను ఏర్పాటు చేసుకుని వాటిలో పడిన పురుగులను నాశనం చేస్తే దీని ఉధృతి చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలాగే కనకాంబరం సాగు గురించి తెలుసుకుందాం. కనకాంబరం సాగులో ఎరువుల వాడకం, నీటి యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు ఎంతో ప్రధానమైనవి. దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో పాటు 14 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ ఎరువును ఆఖరి దుక్కిలో వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 15 నుంచి 20 కిలోల నత్రజని ఎరువును 2 దఫాలుగా నాటిన 3-9 నెలలకు వేసుకోవాలి. ఇవే కాకుండా సూక్ష్మ పోషకాలైన జింక్ సల్ఫేట్ 2.5 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ పంట నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. 10 నుంచి 15 రోజులకు ఒకసారి నీరు పారించవచ్చు. బిందు సేద్యం ద్వారా నీరు అందిస్తే అధిక ప్రయోజనం ఉంటుంది. ఇక సాధారణంగా ఈ కనకాంబరంలో ఎండు తెగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. నేలలో సేంద్రియ కర్బనం లేకపోవడం, అధిక మోతాదులో రసాయన ఎరువుల వాడకం, నేల కోత, సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు వాడకపోవడం వల్ల ఈ తెగులు ఆశిస్తుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకులు అంచులు పసుపు రంగుకు మారతాయి. వేర్లు, కాండం, మొదలు కుళ్ళిపోవడం వల్ల మొక్కలు ఆకస్మికంగా చనిపోతాయి. కాండం చీల్చి చూస్తే లోపల గోధుమ రంగుకు మారి ఉంటుంది. నివారణ చర్యలు ఏంటంటే మురుగునీరు పోయే సౌకర్యం కల్పించాలి. ఎకరాకు 80 నుంచి 100 కిలోల వేపపిండి వేసుకోవాలి. 2 నుంచి 3 కిలోల 3G గుళికలు వేసుకోవాలి. నేలలో అధిక తేమ ఉన్నప్పుడు 3 గ్రాముల మ్యాంకోజెబ్ పాదుల్లో పోయాలి. నాటే ముందు నారును బావిస్టిన్ ద్రావణంలో ముంచాల్సి ఉంటుంది. సేంద్రియ పచ్చిరొట్ట ఎరువులు వాడాలి. 100 కిలోల వర్మీ కంపోస్ట్, దీంతోపాటు 5 కిలోల వేపపిండి, అలాగే 1 కిలో ట్రైకోడెర్మా విరిడి మిశ్రమాన్ని పాదుల్లో వేసుకుంటే ఈ కనకాంబరం సాగు ఆశాజనకంగా ఉంటుంది.
1: మీరు ఇంతవరకు సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో మిరపలో సస్యరక్షణ, అనంతరం కనకాంబరం సాగు వివరాలు విన్నారు. వివరాలు తెలియజేసిన వారు శ్రీడ్డి ప్రభాకర్ రెడ్డి. శ్రోతలకు ఒక ప్రకటన. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో పశుగ్రాసాల ప్రాధాన్యత, రకాలు, వేసవిలో పాడి పశువులు, జీవాలు, కోళ్లకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యల గురించి రైతులు ఫోను ద్వారా అడిగే సందేహాలకు రెడ్డిపల్లి ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్ర సహాయ సంచాలకులు డాక్టర్ వి రామచంద్రారెడ్డి గారు సమాధానాలిస్తారు. కావున రైతు సోదరులు ఈరోజు రాత్రి 7:15 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి సందేహాలకు సమాధానం పొందవచ్చు. STD కోడ్ 0854. ప్రకటన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అభివృద్దితో పాటు శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. ఒత్తిడి లేని సమాజం, హింసలేని ప్రపంచం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, ఇటువంటి సమయంలో ఆధ్యాత్మిక సంస్థల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఏ స్ట్రెస్ ఫ్రీ మైండ్ అండ్ ఏ వైలెన్స్ ఫ్రీ సొసైటీ ఆర్ అచీవబుల్ రియాలిటీస్ ఇన్ ఏ వరల్డ్ డివైడెడ్ బై కాన్ఫ్లిక్ట్ యాంగ్జైటీ అన్సర్టనిటీ గురుదేవ్ చూస్ ది పాత్ ఆఫ్ హీలింగ్ హ్యూమనిటీ for global institutions to remote villages very few spiritual leaders in modern history have earned the trust of both ordinary people and global institutions the way gurudev has
0: తీవ్రమైన వడగాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజలకు సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగినంతగా అందుబాటులో ఉంచాలని, తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. వడదెబ్బకు గురై ఆసుపత్రులకు వచ్చేవారికి వెంటనే వైద్య సాయం అందించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రజలు సాధ్యమైనంత వరకు మధ్యాహ్న సమయంలో ప్రయాణాలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, పర్యావరణ పరిరక్షణ నిర్వహణతో పాటు శబ్ద కాలుష్య నియంత్రణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్దికి పరిశ్రమలతో పాటు ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యమని పేర్కొన్నారు. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద రాష్ట్రానికి కేటాయించిన నిధులను సమర్థంగా వినియోగించి గాలి నాణ్యత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని మంత్రి నారాయణ కోరారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్రానికి నివేదిక సమర్పించామని తెలిపారు. రైట్స్ నివేదిక ఆధారంగా అనుమతులు జారీ చేసి ప్రాజెక్టులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలని కేంద్రానికి మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అర్థం చేసుకుని రెవెన్యూ శాఖ అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. రెవెన్యూ శాఖకు కొత్తగా నియమితులైన 25 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, ఏఎస్ఓలు అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రిని నిన్న కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఏఎస్ఓలను మంత్రి అభినందించారు. ఉద్యోగ బాధ్యతల్లోనూ అదే కృషితో పనిచేసి ప్రజలకు సేవలు అందించాలని సూచించారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో ఉత్తమ ఫలితాలు సాధించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో 8, 9 పదవ తరగతుల విద్యార్థులకు కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు.

0: విద్యార్థులలో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట వ్యాప్తంగా 67 లక్షలకు పైగా విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: ఈ సమాజంలో మార్పు అనేది అది చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతున్న విషయాన్ని, కుటుంబం స్థితిగతులు మొత్తం మార్పు రావాలన్నా అది ఒక్క చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఈ ప్రపంచంలో. అందుకే ఆ రోజు ఆలోచన చేశాం, ఇక ఇండస్ట్రీస్ పరిశ్రమల ఏజెన్సీలు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ని మీ అందరికి కూడా సాయం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి ఆలోచనకు రూపకల్పన చేయడమే ఉచితంగా మన నియోజకవర్గం.
0: తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రాణహిత గోదావరి నదుల్లో అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుందని విశ్వసించే ప్రాంతంగా కాళేశ్వరం ప్రసిద్ది చెందింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పుష్కరాలను ప్రారంభించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం 30 కోట్ల రూపాయలతో రాష్ట ప్రభుత్వం విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. సరస్వతీ నది అంత్య పుష్కరాలను భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం ఏపీ ఎన్ఆర్టీ ద్వారా ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ ఎన్ఆర్టీ కార్యాలయంలో తెలంగాణ ఎన్ఆర్ఐ సలహా కమిటీ సభ్యులు మంత్రితో నిన్న సమావేశమయ్యారు. గల్ఫ్ వలసదారులు, విదేశీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రవాసాంధ్రులకు అత్యవసర సహాయం, సమస్యల పరిష్కారం, సురక్షిత విదేశీ ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు అందిస్తున్న సేవలు, మోసపూరిత మధ్యవర్తులపై తీసుకుంటున్న చర్యలను తెలంగాణ కమిటీ అధ్యయనం చేసింది. వాతావరణం. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తాంధ్రప్రదేశాన మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: కార్మికుల సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన శ్రమశక్తి ఉత్తమ యాజమాన్య పురస్కారాల కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం వింటారు.

7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేనా నుంచి 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం, సమాచార వేదిక విజ్ఞాన విపంచి. ఇందులో ప్రాణి పెరుగుదలను సూచించే కుబుసం, శ్రీమతి బి ప్రభావతి గారి ప్రసంగం వింటారు. ఆ తర్వాత మా తెలుగు తల్లికి మల్లెపూదండ కార్యక్రమం, నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, సహకారం శ్రీ వి చలపతి. 8:15 ఆంగ్లంల వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన ఎస్ అమర నారాయణ. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 మన ఆలయాలు. అనంతపురం రూరల్ రాప్తాడు గ్రామంలో వెలసినటువంటి పండమేటి శ్రీ వెంకటరమణ స్వామి ఆలయం వివరాలు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి మరియు శ్రీమతి వి పద్మలత. 9:30 అభిలాష. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 హీట్ వేవ్స్, వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ అతిథి డాక్టర్ ఆర్ నివేదిత. 10:17 వివిధ భారతి కార్యక్రమాలు. 11:45 వాణిజ్య ప్రకటనలు. 11:47 వివిధ భారతి కార్యక్రమాలు. 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:10 విజయవాడ కేంద్రం నుంచి ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 విజయవాడ కేంద్రం నుంచి ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 రెయిన్బో ఎఫ్ఎం కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక 12:00 ఆంగ్లంలోను, 12:15 హిందీలోను వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 నుంచి సాయంత్రం 5:00 వరకు రెయిన్బో ఎఫ్ఎం కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇక సాయంత్ర ప్రసారంలో 5:00 చిత్రసీమ సినిమా పాటలు. 5:30 హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో నేటి అంశం వేసవి సెలవుల్లో చల్లచల్లగా. కార్యక్రమ నిర్వహణ హారిక. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంల వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో పశుగ్రాసాల ప్రాధాన్యత, రకాలు, వేసవిలో పాడి పశువులు, జీవాలు, కోళ్లకు వచ్చేటటువంటి వ్యాధులు, నివారణ చర్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు రెడ్డిపల్లి ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ వి రామచంద్రారెడ్డి గారు సమాధానాలిస్తారు. అనుసంధానం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కె శృతి ప్రియాంక. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533 లేదా 2968890, ఎస్టీడీ కోడ్ 08554. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానం పొందవచ్చు. ఈరోజు రాత్రి 7:15 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం. 8:00 చిత్రసీమ సినిమా పాటలు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు. భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన, చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 సినీ గీతం. 8:45 శ్రీ జి నాగన్న పాడిన గొరవ పాటలు. 9:00 ఆంగ్లంల వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

తొమ్మిదిన్నర గంటలకు చిత్రసీమ సినిమా పాటలు, 10 గంటలకు ఇమాం పసంద్ నాటిక. రచన శ్రీమతి బి జోష్ మేరీ, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. 10:30 గంటలకు ఇంద్రధనస్సు తెలుగు సినిమా పాటలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం గగనానికి ఆశ. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత పాడిన లలిత గీతం.

లలితగీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుంచి

0: చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్ ఇటలీ దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ నర్సులు భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరుదేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరుదేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ భారత్ ఇటలీ దేశాలు రూపకల్పన, అభివృద్ది, ప్రపంచానికి సరఫరా అనే సూత్రంపై ముందుకు సాగుతాయని చెప్పారు. ఇరు దేశాలు రక్షణ పరిశ్రమ ప్రణాళిక, ఉమ్మడి అభివృద్ది, ఉత్పత్తికి మార్గం సుగమం చేశాయని అన్నారు. షిప్పింగ్, రేవుల ఆధునీకరణ, బ్లూ ఎకానమీ రంగాలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా ఇతర ఉద్రిక్తతలకు సంబంధించి ఇరు దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారతదేశ వైఖరి అని మోదీ స్పష్టం చేశారు.
1: ఇటలీ విశ్వమే డిజైన్ ఆర్ ప్రిసిషన్ కే లియే జానా జాతా హై. భారత్ కి పహచాన్ స్కేల్, టాలెంట్ ఆర్ అఫోర్డబుల్ ఇన్నోవేషన్ కే పవర్ హౌస్ కీ హై. ఇస్లియే హమ్ డిజైన్ అండ్ డెవలప్ ఇన్ ఇండియా అండ్ ఇటలీ అండ్ డిలీవర్ ఫర్ ద వరల్డ్ కే సిద్ధాంత్ పర్ ఆగే బడేంగే. ఫ్యాషన్ సే లేకర్ ఫిన్టెక్ తక్, లేదర్ సే లేకర్ లాజిస్టిక్ తక్, మొబిలిటీ సే లేకర్ మ్యానుఫ్యాక్చరింగ్ తక్, హర్ క్షేత్ర మే హమ్ అప్నీ తాకతో కో జోడ్కర్ పూరీ మానవతా కి భరాయి కే లియే కామ్ కరేంగే.
0: ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ మాట్లాడుతూ అనేక రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడమే తమ లక్ష్యమని అన్నారు. తయారీ రంగం, మౌలిక సదుపాయాలు, ఇంధనం, అంతరిక్ష, రక్షణ రంగాలపై ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని ఆమె చెప్పారు. కీలక ఖనిజాలు, వ్యవసాయం, పరిశ్రమలు, సముద్ర రవాణా, పర్యాటకం, సాంస్కృతిక రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయని మెలోనీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటలీలోని రోమ్లో ఉన్న ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయంలో నిన్న ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ బహూకరించారు. ఈ అవార్డును అందుకున్న సందర్భంగా మోదీ ఈ గౌరవాన్ని భారతదేశంలోని కోట్లాది మంది రైతులు, పశు పోషకులు, మత్స్యకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, కార్మికులకు అంకితం చేశారు. ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూ ఈ పథకాన్ని ప్రధానమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఆహార భద్రత, సుస్థిర అభివృద్ది, మానవ సంక్షేమం పట్ల భారత్కు ఉన్న అచంచలమైన నిబద్దతకు ఈ అవార్డు నిదర్శనమని అన్నారు. ఆహార భద్రత అనేది కేవలం ఒక విధానపరమైన విషయం మాత్రమే కాదని, మానవాళి పట్ల ఉన్న ఒక బాధ్యత అని చెప్పారు. భారత్ సుస్థిరమైన, వాతావరణ మార్పులను తట్టుకోగలిగే, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని, అలాగే దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయాన్ని మిషన్ మోడ్లో ప్రోత్సహిస్తున్నామని మోదీ చెప్పారు. సాంకేతికత అనేది భారతీయ వ్యవసాయానికి ఒక ప్రధాన బలంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.
1: ఏ భారత్ కే కరోడో కిసానో, పశుపాలకు, మత్స్యపాలకు, కృషి వైజ్ఞానికో ఆర్ హమారే శ్రమికో కా సమ్మాన్ హై. యే భారత్ కీ ఉస్ అటూట్ ప్రతిబద్ధత కా భీ సమ్మాన్ హై జిస్కే కేంద్ర మే మానవ కళ్యాణ్, ఖాద్య సురక్ష ఆర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ హై. మే ఇస్ మెడల్ కో అత్యంత వినమ్రత కే సాథ్ స్వీకార్ కర్తే హుయే భారత్ కే అన్నదాతాఓ కో యహ మెడల్ సమర్పిత్ కర్తా హూ.

0: ఆహార వ్యవసాయ రంగానికి చెందిన ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. ఈ గౌరవం కోట్లాది మంది భారతీయ రైతులకు, వ్యవసాయ రంగానికి చెందిన వారందరికీ దక్కిన గౌరవం అని అమిత్ షా ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభినందనలు తెలిపారు. ఈ పురస్కారం భారతదేశంలోని రైతులు, మత్స్యకారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగంలోని ఇతర కార్మికులు అందించిన అపారమైన సహకారానికి దక్కిన గుర్తింపు అని పీయూష్ గోయల్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎఫ్ఏఓ అత్యున్నత గౌరవం దక్కడం పట్ల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టో డౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ముంబై విమానాశ్రయంలో నికోస్ కు మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికారు. ఈ పర్యటన భారత్ సైప్రస్ ల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యాన్ని తెలియజేస్తోందని, సన్నిహిత సంబంధాలను ఇరుదేశాలు పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఐరోపా సమాఖ్య కౌన్సిల్ అధ్యక్ష పదవిని సైప్రస్ నిర్వహిస్తున్న తరుణంలో ఈ అధికారిక పర్యటన జరగడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్ లో పర్యటించిన ఏడాదిలోపే ఈ పర్యటన జరుగుతోంది. సైప్రస్ ప్రతినిధి బృందం ఈరోజు ఢిల్లీకి చేరుకుంటుంది. సైప్రస్ అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రేపు సమావేశమవుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి పరస్పరం ఆసక్తి ఉన్న వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. అమెరికా 250వ వ్యవస్థాపక దినోత్సవాన్ని భారతదేశ భాగస్వాములతో కలిసి జరుపుకోవడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో అన్నారు. తన పర్యటనకు ముందు షేర్ చేసిన ఒక వీడియో సందేశంలో రూబియో మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, అమెరికా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్య దేశమని, అందుకే ఈ వేడుకలను కలిసి జరుపుకోవడానికి తాను ఎదురుచూస్తున్నామని చెప్పారు. రూబియో ఈ నెల 23 నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఆయనకు ఇదే తొలి భారత పర్యటన. ఈ పర్యటనలో ఆయన కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీలు సందర్శిస్తారు. ఈ నెల 26న జరిగే క్వాడ్ సమావేశంలో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా విదేశాంగ మంత్రులతో కలిసి రూబియో పాల్గొంటారని, ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ మరో 7 వంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కోల్కతా బ్యాటర్లలో మనీష్ పాండే అత్యధికంగా 45 పరుగులు చేయగా రోమన్ పవెల్ 40 పరుగులు చేశారు. మనీష్ పాండేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈరోజు మ్యాచ్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టో డౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి

0: భగవద్గీతా పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 17వ శ్లోకం.
2: యస్య నాహం కృతో భావః

యస్య ఎవరికి అహంకృతః నేను కర్తను అనే భావః న భావము లేదో, యస్య బుద్ధిః యవని యొక్క బుద్ధి న లిప్యతే కర్మఫలంచేత అంటబడడం లేదో, సహ ఇమాన్ అలాంటివాడు ఈ లోకాన్ జీవులందరినీ, హత్వా అపి సంహరించినా కూడా, న హంతి సంహరించినవాడు కావడం లేదు, న నిబధ్యతే సంహార క్రియాఫలమైన అధర్మం చేత బంధింపబడడం లేదు. యస్య నాహంకృతో భావః బుద్ధిర్యస్య న

అర్జున, ఎవడికైతే నేనే కర్తను అనే కర్తృత్వ భావన లేదో, అలాగే ఆ కర్మకు ఫలితాలైన సుఖదుఖాలు మనస్సుకు అంటడం లేదో, అటువంటి వ్యక్తి లోకదృష్టిలో ముల్లోకాలను సంహరించినా కూడా తత్వదృష్టిలో ఆ సంహార క్రియకు అతడు కర్త కాడు. అంతేకాక సంహార ఫలమైన పాపం అతడిని బంధించదు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఇప్పుడు
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. ఈనాటి హేమావతి కార్యక్రమంలో సమాచార వేదిక, ఆ తర్వాత విజ్ఞాన విపంచి. ఇందులో ప్రాణి పెరుగుదలను సూచించే కుబుసం, శ్రీమతి బి ప్రభావతి గారి ప్రసంగం, అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ కార్యక్రమం వింటారు. కార్యక్రమం ముందుగా ఒక పాట విందామా?

పాట విన్నారు. ఇప్పుడు విందాం సమాచార వేదిక. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. జూన్4వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ మేరకు అధికారులు పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 45 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ సాధారణ కోర్సుల ప్రథమ సంవత్సర విద్యార్థులు 14,091 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 7,965 మంది, మొత్తం 22,56 మంది సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నారు. ఇందులో 786 మంది ఆయా సబ్జెక్టుల్లో ఇంప్రూవ్మెంట్ కోసం పరీక్షలు రాస్తున్నారు. వొకేషనల్ కోర్సుల ప్రథమ సంవత్సరం విద్యార్థులు 1,198 మంది, ద్వితీయ సంవత్సరం 1,033 మంది, మొత్తం 2,231 మంది ఈ పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్ శాఖల్లో జరిగే నిర్మాణ పనుల్లో వేగం పెరగాలంటూ కలెక్టర్ ఆనంద్ తెలిపారు. నిర్దేశిత గడువు లక్ష్యాల మేర పనులు పూర్తి చేసేలా అధికారులు చొరవ చూపాలన్నారు. నిన్నటి రోజు తన కార్యాలయంలో ఇంజనీరింగ్ శాఖల ఎస్సీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. హంద్రీనీవ, హెచ్ఎల్సి, ఎంఐ శాఖల్లో జరిగే నీటిపారుదల పనులు జూన్ ఆఖరు నాటికి పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. పిఎం శ్రీ పాఠశాలల్లో జరిగే అభివృద్ధి పనుల్లో తాత్సారం చేయడం మంచిది కాదన్నారు. ఉపాధి హామీ నిధులతో అంగన్వాడీ, స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయాలు, క్లినిక్ వంటి భవనాల పనుల్లో నడకన కొనసాగడం ఏమాత్రం మంచిది కాదన్నారు. తాగునీటి వసతి కల్పనలను అలసత్వం చూపద్దంటూ ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పిఆర్ఎస్సి సుబ్బారాయుడు, ఆర్ఎన్బిఎస్సి మురళీకృష్ణ తదితరులు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు నిన్నటి రోజు వ్యవసాయ విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా అనంతపురం నగరంలో రసాయన ఎరువుల దుకాణాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా

0: వారు చట్ట ప్రకారం గనక అమ్మకపోతే చర్యలు తప్పవంటూ వారు పేర్కొన్నారు. కొత్త స్టార్టప్లు నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించడానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుందంటూ రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎస్కే యూనివర్సిటీ అటల్ ఇంక్యుబేషన్ కేంద్రం సీఈఓ డాక్టర్ చంద్రమౌళి జ్యోతి విజయవాడలో నిన్నటి రోజు మంత్రి కొండపల్లి శ్రీనివాసును కలిశారు. రైల్వే స్టేషన్లోని నూతన భవనంలో టికెట్ కౌంటర్ను ఏర్పాటు చేశారు. శ్రీనివాస్ నగర్ వైపు ఉన్న 4వ ప్లాట్ఫారంపై నూతన భవనంలో సగభాగం పనులు పూర్తి చేశారు. ఇందులో పూర్తి అయిన గదులను సంబంధిత విభాగాలకు అప్పగిస్తున్నారు. నూతన భవనంలోకి టికెట్ల రిజర్వేషన్ కౌంటర్ ఒకటిని ఏర్పాటు చేశారు. ఇందులోనే సాధారణ టికెట్లు కూడా పంపిణీ చేస్తారు. ఈ కౌంటర్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిజర్వేషన్ టికెట్లు ప్రయాణికులు తీసుకోవచ్చు. సాధారణ టికెట్లను 24 గంటలు అందుబాటులో ఉంచారు. జనరల్ బోగీలలో ప్రయాణించేవారు 24 గంటల్లో ఏ సమయంలోనైనా టికెట్ తీసుకుని రైలు ఎక్కడానికి అవకాశం కల్పించామంటూ రైల్వే స్టేషన్ మేనేజర్ అశోక్ కుమార్ పేర్కొన్నారు. సమాచార వేదిక విన్నారు.
1: ముఖాన మొటిమల సైబాల్, గజ్జా బొబ్బల సైబాల్, నడువుల తామర సైబాల్, బురద పుల్ల
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: బంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగులో తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: ఇప్పుడు విందాం విజ్ఞాన విపంచి. సైన్స్ కార్యక్రమంలో ప్రాణి పెరుగుదలను సూచించే కుబుసం, శ్రీమతి బి ప్రభావతి గారి ప్రసంగం.
6: ప్రాణిల్లో పెరుగుదలను సూచించే కుబుస విసర్జన. మీ ఇంటి పెరట్లో కానీ, తోటలో కానీ, ఎక్కడైనా పాము కుబుసం పూర్తి నిడివితో విడవడాన్ని మీరు చూసారా? ఎందుకు అది ఆ విధంగా చేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? పాములు కాకుండా ఏ ఇతర జీవులైనా ఈ విధంగా కుబుసం విడవడాన్ని మీరు గమనించారా? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే పాముల గురించి మనం కొంత సమాచారాన్ని తెలుసుకోవాలి. పాములు సరీసృపాలు అనే తరగతికి చెందినటువంటి జీవులు. ఇవి పాకే జంతువులు. శరీరాన్నంతా నేలకు ఆంచి పాకుతూ ఉంటాయి. అందుకే వాటి శరీరం గరుకుగా పులుసులతో ఉంటుంది. అంతేకాకుండా జల సంరక్షణ కోసం, అంటే నీటిని నష్టపోకుండా ఉండడం కోసం కూడా ఈ చర్మం ఉపయోగపడుతుంది. ఈ జీవులు నీరు తాగకుండా ఆహారంలోని నీటితోనే నివసిస్తాయి. కానీ మన శరీరం పైన చర్మం మాత్రం చాలా మృదువుగా ఉంటుంది. మనం పెరిగే కొద్దీ, లావు అయ్యే కొద్దీ చర్మం కూడా సాగుతూ వస్తుంది. కానీ పాముల యొక్క చర్మం దృఢంగా ఉండడం వలన ఈ విధంగా సాగే అవకాశం లేదు. కనుక అవి దేహ పరిమాణం పెరిగినప్పుడంతా పాత చర్మాన్ని వదిలివేసి కొత్త చర్మాన్ని ఏర్పరచుకుంటాయి. దీన్నే మనం కుబుస విసర్జన అంటుంటాం, నిర్మోచన అంటుంటాం. సో ఎందుకు అది ఆ విధంగా ఎలా చేస్తుంది అంటే, అది ఎప్పుడైతే శరీరం పెరుగుతూ వస్తుందో అప్పుడు పాత చర్మానికి ఆహారం సరఫరాను నిలిపివేస్తుంది. ఆ చర్మం కొద్ది కొద్దిగా నిర్జీవమైపోతూ వస్తుంది. నిర్జీవమైపోతూ వదులుగా మారే కొద్దీ దాని కింద కొత్త చర్మాన్ని ఏర్పరచుకుంటుంది. ఈ రకంగా వదులైపోయినటువంటి చర్మాన్ని

0: ఏదైనా చెట్టు కొమ్మకు తగిలించు కానీ, ఏదైనా రాళ్ల మధ్యలో ఇరికించు కానీ, కొద్దిగా చించినట్టుగా రప్చర్ చేసుకుని దానికి చర్మాన్ని తగిలించి శరీరాన్ని జాగ్రత్తగా దాని నుంచి లాక్కుంటూ వెళ్ళిపోతుంది. కనుక పాము ఎంత పొడవు ఉంటుందో అంత పొడవుగా అది వదిలివేసినటువంటి కుబుసం కూడా మనకు కనిపిస్తుంది. ఇది సాధారణంగా మన శరీరంలో కూడా కొంతవరకు జరుగుతుంది. మనకు ఏదైనా గాయమైనప్పుడు గాయం మానుతూ వచ్చే కొద్దీ పాత చర్మము పొట్టు రూపంలో రాలిపోతూ వస్తుంది. అప్పటికే దాని కింద కొత్త చర్మం ఏర్పడి ఉంటుంది. అప్పుడు మనం చూస్తే ఆ చర్మం కాస్త లేత రంగులో కనిపిస్తుంది. నిదానంగా మెలనిన్ వర్ణకాన్ని సంతరించుకొని చర్మం రంగులో కలిసిపోతుంది. అంటే మనకు ఇలా చర్మం పైపెర వదలడం అనేది కొద్దిగా మాత్రమే, పరిమితంగా మాత్రమే సాధ్యమవుతుంది. అంతేకాదు, రోజువారీ కూడా మన శరీరంలో కొన్ని కణాలు నిర్జీవమైపోతూ ఉంటాయి. వాటి స్థానంలో కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా పాత కణాలు తొలగిపోవడం అనేది ఒక పొరలాగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా జరగడం వలన ఈ విధంగా మనకు జరుగుతుందన్న విషయాన్ని గుర్తించలేం. కానీ పాముల్లో మాత్రం అది ఒక క్రమమైనటువంటి పూర్తి స్థాయి పొరలాగా విసర్జించడాన్ని మనం గమనిస్తాం. ఇదే విధంగా పట్టుపురుగులు, సీతాకోకచిలుకలు కూడా కుబుసాన్ని విడవడాన్ని మీరు గమనించారా? ముఖ్యంగా మన ప్రాంతంలో పట్టుపురుగులు ఎక్కువగా పెంచుతూ ఉంటారు. వాళ్ళు మట్టి అంటూ ఆ పట్టుచిలుక గుడ్లు తీసుకొచ్చి పెట్టుకుంటారు. వాటి నుంచి చిన్న చిన్న లార్వాలు బయటికి వస్తాయి. అవి రోజు మల్బెర్రీ ఆకులను ఆహారంగా తింటూ పెరుగుతాయి. అవి విపరీతంగా ఆహారాన్ని తింటాయి. మధ్యలో ఒక 4 సార్లు ఆహారం తీసుకోవడాన్ని ఆపివేసి చాలా నిస్త్రాణగా పడుకుంటాయి. ఆ సమయంలో వాళ్ళు అవి జ్వరం పడుకున్నాయి అంటూ ఉంటారు. ఆ సమయంలో అవి తమ పాత చర్మాన్ని వదిలివేసి కొత్త చర్మాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాయి. ఏవైనా జీవులు తమను తినకుండా, పశువులు కానీ కుక్కలు కానీ అలా తమను తినకుండా ఉండడం కోసం తమ చుట్టూ ఒక గూడు కట్టుకుంటాయి. తమ లాలాజలముతో కట్టుకునే ఆ గూడునే మనం పట్టుగా ఉపయోగిస్తున్నాం. ఇలా పట్టుపురుగులు 4 సార్లు కుబుస విసర్జన చేస్తాయి. కానీ అది గూడు ఏర్పరచుకోక ముందు మాత్రమే జరిగేటటువంటి ప్రక్రియ. ఒక్కసారి గూడుగా మారిన తర్వాత అది లోపల ప్యూపా దశకు మారిపోయి కొన్నాళ్ల తర్వాత కీటకంగా మారి బయటికి వస్తుంది. ఇదే విధంగా సీతాకోకచిలుకల యొక్క లార్వా అయిన గొంగళి పురుగు కూడా కుబుస విసర్జన చేస్తుంది. వాటిలో కూడా చర్మం పరిమాణం పెరగకపోవడం వలన దేహం పెరిగే కొద్దీ పాత చర్మాన్ని వదులుగా చేసుకొని కొత్త చర్మాన్ని ఏర్పరచుకుంటాయి. కానీ ఇవి పట్టుపురుగుల్లాగా గూడు కట్టుకోవడం, కకూన్ని ఏర్పరచుకోవడం మాత్రం కనిపించదు. ఈ పాములు ఇలా కుబుస విసర్జన జరిగిన తర్వాత కొత్త కణాలు ఏర్పడడంతో చాలా చురుకుగా, శక్తివంతంగా, రెట్టించిన శక్తితో ఉద్రేకపూరితంగా ప్రవర్తిస్తాయి. పట్టుపురుగులు కూడా నిర్మోచనం జరుపుకున్న తర్వాత, అంటే కుబుస విసర్జన చేసిన తర్వాత చాలా ఎక్కువ ఆహారం తినడాన్ని మీరు గమనించే ఉంటారు. ఇటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని చర్యలు జీవులలో పెరుగుదల ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడతాయి.
1: మీరింతవరకు విజ్ఞాన విపంచి సైన్స్ కార్యక్రమంలో ప్రాణి పెరుగుదలను సూచించే కుబుసం శ్రీమతి బి ప్రభావతి గారి ప్రసంగం విన్నారు.
2: పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు ఒక ప్రకటన. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో పశుగ్రాసాల ప్రాధాన్యత, రకాలు, వేసవిలో పాడి పశువులు, జీవాలు, కోళ్లకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యల గురించి రైతులు ఫోను ద్వారా అడిగే సందేహాలకు, రెడ్డిపల్లి ప్రాంతీయ పశు

0: సంవర్ధక శిక్షణ కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ వి రామచంద్రారెడ్డి గారు సమాధానాలిస్తారు. కావున రైతు సోదరులు ఈరోజు రాత్రి 7:15 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానం పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు.
1: జీఆర్పీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు విందాం మా తెలుగు తల్లికి మల్లెపూదండ. కార్యక్రమ నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర్ శాస్త్రి, సహకారం శ్రీ వి చలపతి. వినండి మా తెలుగు తల్లికి మల్లెపూదండ.

0: శ్రోతలకు నమస్కారం. తెలుగు భాష మన మాతృభాష. తెలుగు వారమైన మనం పరస్పరం తెలుగులోనే మాట్లాడుకోవాలి. ఇతర భాషల పట్ల గౌరవం చూపి నేర్చుకుని సంభాషించి ప్రయోజనం పొందడం అభిలషించదగిందే. ఈ ప్రపంచంలోని ఏ భాష అయినా శాశ్వతంగా ఉండాలి అంటే ఆ భాషను మాతృభాషగా గలవారు వారి నిత్య దైనందిన వ్యవహారాల్లో ఆ భాషను తప్పనిసరిగా ఉపయోగించాలి. ప్రపంచంలోని ఏ దేశము తమ మాతృభాషను విస్మరించి పరభాషకు పెద్దపీట వేయడం లేదు. మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మాతాస్వరూపాలే స్త్రీలందరూ గాని మన అమ్మ మనకెంతో ఘనమురా అన్న సత్యాన్ని మరువరాదు.
1: ముందుగా జాతీయాలు. మొదటి జాతీయం ఆత్మారాముడు. ఆత్మారాముడు ఆకలి వేసినప్పుడు లేదా ఆకలితో నకనకలాడుతున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడుతారు. ఆకలి వేసినప్పుడు కానీ లేదా ఆకలితో నకనకలాడుతున్నప్పుడు కానీ ఈ జాతీయాన్ని వాడుతారు. ఉదాహరణకు, దినమంతా తిండి లేదు, కడుపులో ఆత్మారాముడు అల్లరి చేస్తున్నాడు. కడుపులోకి ఇంత తిండి పడితే ఆత్మారాముడు శాంతిస్తాడు అంటుంటారు. ఇది ఒక అర్థం. ఆధ్యాత్మికంగా ఈ జాతీయానికి విశేషార్థం ఉంది. అదేమిటంటే, ప్రతి మనిషి హృదయంలో అంతర్యామిగా ఉండే పరమాత్మ ఆత్మారాముడు అని అంటారు. ఉదాహరణకు, మనలోని ఆకలి కూడా భగవంతుని స్వరూపమే కదా. అన్నం తినడాన్ని భగవంతునికి నైవేద్యం పెట్టడంగా భావిస్తారు. ఈ భావం నుంచే ఆకలి వేయడాన్ని ఆత్మారాముడు అనే జాతీయం పుట్టింది. ముళ్లపూడి వెంకటరమణ, భమిడిపాటి రాధాకృష్ణ గారు వంటి రచయితలు ఆకలి పరంగా కాకుండా మనిషి తప్పు చేస్తుంటే లోపల హెచ్చరించే అంతరాత్మను సూచించడానికి ఆత్మారాముడు అనే జాతీయాన్ని వాడారు. తరువాతి జాతీయం ఇనప గజ్జల తల్లి. ఇనప గజ్జల తల్లి తీవ్రమైన దరిద్రాన్ని అనుభవించడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. తీవ్రమైన దరిద్రాన్ని అనుభవించడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు. ఈ జాతీయం పుట్టడం వెనుక ఒక కథ ఉంది. లక్ష్మీదేవి పాదాలకు బంగారు గజ్జలుంటాయి. నడిచినప్పుడు ఆ గజ్జల సవ్వడి మధురమైన ధ్వని వస్తుంది. ఈ శుభప్రదమైన ధ్వనికి విరుద్ధంగా దరిద్రదేవత అయినటువంటి జ్యేష్ఠాదేవి ఇనుప గజ్జలను ధరించి నడిచినప్పుడు అశుభకరమైన ధ్వని వస్తుందట. అందుకే ఎవరికైనా కలిసి రాకపోయినా, గొడవలు తరచుగా సంభవిస్తున్నా వెంటనే వారి ఇంట్లో ఇనపగజ్జల తల్లి కాపురముంటోంది అని

అంటారు. మహాకవి గుర్రం జాష్వా గారు రాసినటువంటి ప్రసిద్ధ కావ్యం గబ్బిలం. ఇందులో ఈ జాతీయాన్ని ఇలా ఉపయోగించారు. ఆ గర్భదరిద్రుని గృహభాగంబున అర్ధరాత్రి పరువెత్తెడు, ఆ భోగీలన ఒండొంటిని ఢీకొనుచున్ నడచు ఇనపగజల తల్లి అంటూ, సమాజంలోని అట్టడుగున ఉన్న నిరుపేద కూలీ అనుభవించే తీవ్రమైన ఆకలిని, దరిద్రాన్ని జాష్వా గారు ఈ పద్యంలో రాశారు. సమాజంలోని అసమానతలను ఎత్తి చూపడానికి శక్తివంతమైన పదంగా ఈ జాతీయం మనకు కనబడుతుంది. అదే ఇనపగజ్జల తల్లి. సాహిత్యంలో సామాజిక వాస్తవికతను ప్రతిబింబించే నవల మాలపల్లి. ఇందులో ఉన్నవ లక్ష్మీనారాయణ గారు దారుణమైన గ్రామీణ జీవన స్థితిని, వారు అనుభవించే దరిద్రాన్ని సమాజానికి తెలియచేయడానికి ఇనపగజ్జల తల్లి జీవనము చేస్తోంది అని ఈ జాతీయాన్ని వారి రచనలో వాడారు. తరువాతి జాతీయం నిమ్మకాయ వాటం. నిమ్మకాయ వాటం, ఏ పనినైనా సులభ సాధ్యం అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతారు. ఏ పనినైనా సులభ సాధ్యం అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడుతారు. నిమ్మకాయను ఏ ముఖంగానైనా దొర్లించవచ్చు. అలానే కొందరు ఏ పని మొదలు పెట్టినా సాధించగలరు. అందువల్ల ఆయనకేమండి, ఏ పని మొదలుపెట్టినా నిమ్మకాయ వాటమేనని అదృష్టవంతుల గురించి ప్రస్తావించడాన్ని మనం తరచుగా గమనిస్తూనే ఉంటాం. రేపల్లె వాసులను రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికెన వేలితో సులభంగా ఎత్తి పట్టుకున్నాడు. కృష్ణుడికి ఆ కొండను ఎత్తడం నిమ్మకాయ వాటం లాంటి పని. జాతీయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు సంస్కృత న్యాయాలు. సంస్కృత న్యాయాలు, మొదటి సంస్కృత న్యాయం క్షీరపాషాణ న్యాయం. క్షీరపాషాణ న్యాయం, క్షీరము అంటే పాలు, పాషాణము అంటే రాయి. పూర్వం పాల వ్యాపారము చేసేవారు పాలు అమ్ముకోవడానికి వెళ్ళేటప్పుడు కావడిని వాడేవారు. ఒక కొమ్ములో పాల బిందెను పెట్టుకుని రెండవ కొమ్ములో తూకం సరిపోవడానికి పెద్ద బండరాయిని పెట్టుకునేవారు. పాలను అమ్మగా వచ్చే లాభం కంటే రాయిని మోయడానికి పడే శ్రమ ఎక్కువ. ఇలా ఈ సంస్కృత న్యాయం పుట్టింది. ఉదాహరణకి, మనిషి జీవన పోరాటంలో స్వల్ప లాభం కోసం అనవసరమైన పనుల జోలికి వెళ్ళి పెద్ద కష్టాన్ని తెచ్చిపెట్టుకుంటారు. ఇంకా వివరంగా చెప్పాలంటే, 10 రూపాయలను సంపాదించడానికి 50 రూపాయలను ఖర్చు చేయటం, ఇది క్షీరపాషాణ న్యాయాన్ని తలపిస్తుంది. తరువాతి సంస్కృత న్యాయం కేతకీ కుసుమ న్యాయం. కేతకీ కుసుమ న్యాయం, కేతకీ కుసుమం అంటే మొగలి పువ్వు అని అర్థం. ఇది మంచి సువాసన కలిగినటువంటి పువ్వు. ఇంత మంచి సువాసన ఉంటుంది దీనికి. కాబట్టే మొగలి పొదలున్న చోట పాములు కూడా ఉంటాయి. పైగా మొగలి పొద ముళ్లతో నిండి ఉంటుంది. సులభంగా పువ్వులను కోయలేం. మొగలి పువ్వుకున్నటువంటి లక్షణాలు ఇవి. మరి సంస్కృత న్యాయాలలో ఈ పదానికున్న అర్థం వేరు. మనిషిలో అసాధారణ ప్రతిభ కానీ మంచితనం కానీ గొప్ప గుణం ఉంటే సమాజం వారి లోపాలను పట్టించుకోకుండా గౌరవిస్తుంది. దీనినే కేతకీ కుసుమ న్యాయం అని అంటారు. తరువాతి సంస్కృత న్యాయం మూషిక మంజూష న్యాయం. మూషిక మంజూష న్యాయం, ఈ సంస్కృత న్యాయంలో 3 మాటలుంటాయి. 1 మూషికము అంటే ఎలుక, 2 అహి అంటే పాము, 3 మంజూష అంటే పెట్టె. 1 ఎలుక చెక్కపెట్టెలో తినే వస్తువులున్నాయేమోనని ఆ పెట్టెను కొరికి రంధ్రం చేసి అందులోకి ప్రవేశించింది. ఏది? ఎలుక.
అయితే అప్పటికే పెట్టెలో ఉన్న పాము ఎలుక

0: ఎలుకను పట్టి తినింది. తన ఆహారం కోసం వెళ్ళిన ఎలుక పాముకి ఆహారమయ్యింది. ఇలానే నిజ జీవితంలో కూడా జరుగుతుంటాయి. శత్రువును నాశనము చెయ్యాలని దురాలోచనతో చేసే పనులు కొన్నిసార్లు శత్రువుకే లాభం కలుగజేసి ఎదుటివారిని దెబ్బతీస్తాయి. కాబట్టి పగలు ప్రతీకారాల జోలికి మానవాళి వెళ్లకుండా కలిసి ఉంటే కలదు సుఖం అన్న తీరున జీవించాలి. సంస్కృత న్యాయాల గురించి తెలుసుకున్నాం కదా.
1: విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్ విద్య నృపాల పూజితము విద్య నిరుంగనివాడు మర్త్యుడే.
2: మనుష్యులకు విద్య నిగూఢంగా దాచిపెట్టబడినటువంటి ధనం. విద్య కీర్తి భోగాలను ఇస్తుంది. విద్య గురువు, విదేశ బంధువు.
1: రూపము పూరుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్ విద్య నృపాల పూజితము విద్య నిరుంగనివాడు మర్త్యుడే.
2: మనుష్యులకు విద్య నిగూఢంగా దాచిపెట్టబడినటువంటి ధనం. విద్య కీర్తి భోగాలను ఇస్తుంది. విద్య గురువు, విదేశ బంధువు, విశిష్ట దైవతం. విద్యకు సాటి రాగల ధనం ఈ లోకంలోనే కాదు, మరెక్కడా లేదు. ప్రభువులచే పూజింపబడేది విద్య. విద్య తెలియనివాడు మనిషే కాదు, పశువుతో సమానం. ఆధునికమైనటువంటి ప్రపంచంలో విద్య యొక్క విలువను గొప్పగా తెలియచేసేటువంటి ఈ పద్యం భర్తృహరి సుభాషితం. ఏనుగు లక్ష్మణ కవి గారు తెలుగులోకి అనువదించినటువంటి పద్యం. విద్య గొప్పతనాన్ని చాలా అందంగా తెలియచేశారు. విద్య ఎన్ని రకాలుగా మనుషులకు ఉపయోగపడుతుందో తెలియచేశారు. విద్య ఇటీవలి కాలంలో రకరకాలుగా మార్పు చెందుతూ ఉన్నది. ఒకప్పటి విద్య ఈనాడు అనేకమైనటువంటి కోణాల్లో విస్తరించింది. అనేకమైనటువంటి లోతులను చవిచూసింది, ప్రజలకు తెలియజెబుతోంది కూడా. ఇలాంటి నేపథ్యంలో ఈనాడు విద్య చదువుకోవడము, విద్య పొందడము అన్నటువంటిది ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి సత్యం. అది తప్పనిసరి అని గ్రహించడం ఒక కర్తవ్యం. విద్యను తాను పొందడము, విద్యను నలుగురికి పంచడము కూడా సమాజంలో మనుషుల బాధ్యతగా గుర్తెరగాలి. అందుకనే తాను సమాజంలో సమాజం వల్ల నేర్చుకున్నటువంటి విద్యను నలుగురికి నేర్పి ఆ సమాజం రుణం తీర్చుకోవాలి ప్రతి మనిషి. అలాగే తాను పొందినటువంటి విద్యా ఫలాలని ఇతరులకు కూడా అందేలా వారిని కూడా నిపుణులుగా తయారు చేయడం విద్య నేర్పేటువంటి గురువు యొక్క బాధ్యత. ఒక మనిషి గురువుగా గౌరవం పొందేది విద్య వల్లనే. ఒక వ్యక్తి శిష్యుడుగా గురువు వద్దకు చేరగలిగేది విద్య కోసమే. ఈ విద్య ఇద్దరు మనుషుల మధ్య గురు శిష్య సంబంధాన్ని ఏర్పరుస్తుంది. సమాజంలో ఇలా విద్య విస్తరించడానికి, ప్రచారం కావడానికి తగినటువంటి వాతావరణం ఏర్పడుతుంది.
1: విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్ విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్ విద్య నృపాల పూజితము విద్య నెరుంగనివాడు మర్త్యుడే.

0: కానీ భక్తి లేదు. ఏమిటది? వంగి వంగి దండాలు పెడుతుంది కానీ భక్తి లేదు. ఏమిటది? నాలుగవ పొడుపు కథ. పుట్టెడు పూలు పూస్తాయి కానీ ఒక్క కాయ కాయదు. పుట్టెడు పూలు పూస్తాయి కానీ ఒక్క కాయ కాయదు. ఏమిటది? ఐదవ పొడుపు కథ. ముందుకు వెళ్తుంది కానీ వెనక్కి రాదు. గడిచే కొద్దీ పెరుగుతుంది. ఏమిటది? ముందుకు వెళ్తుంది కానీ వెనక్కి రాదు. గడిచే కొద్దీ పెరుగుతుంది. ఏమిటది? దీనికి విడుపును మీరే చెప్పాలి. ఇప్పుడు సామెతలు. మొదటి సామెత. ఈ సంబరానికేనా ఇంత ఆర్భాటం? ఈ సామెతకున్న అర్థం తెలుసుకుందాం. ఏదో అద్భుతం జరుగుతుందని ప్రచారం చేసి చివరకు అతి సామాన్యమైన పని జరిగినప్పుడు లోకులు ఈ సంబరానికేనా ఇంత ఆర్భాటం అనే సామెతను వాడుతారు. తరువాతి సామెత తామరాకుపై నీటి బొట్టు. తామరాకు నీటిలోనే పుట్టి నీటిలోనే పెరుగుతుంది. కానీ దానిపై పడిన నీటి బొట్టు ఆకును అస్సలు తడపలేదు. పైగా నీటి బొట్టు ముచ్చెన్లాగా జారిపోతుంది ఆకుమీద నుంచి. మనిషి ఈ లోకంలో జీవిస్తూనే ఎటువంటి పరిస్థితులకు మోహాలకు లొంగకుండా జీవించడాన్ని ఈ సామెత చెబుతుంది. తరువాతి సామెత తాడూ లేదు బొంగరమూ లేదు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే వారిని ఉద్దేశించి ఈ సామెతను వాడుతారు. తరువాతి సామెత ఓరిస్తే ఓరుగల్లు పట్టణమంతా. నేటి వరంగల్ ప్రాంతాన్ని ఒకప్పుడు ఓరుగల్లు అని పిలిచేవారు. ఈ ప్రాంతం ఒకప్పుడు కాకతీయుల వైభవానికి ప్రతీక. ఇంత గొప్ప నగరాన్ని ఆనాడు నిర్మించడానికి ఎంతో సమయము, శ్రమ, ఓపికలు ఆధారమయ్యాయి. ఓపికతో ఉండగలిగితే మనిషి సమస్యల నుండి బయటపడగలడు కదా. సామెతలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు పొడుపు కథలకు విడుపును తెలుసుకుందాం. ముళ్ళకంచెలో అందాల బొమ్మ. ఏమిటది? దీనికి విడుపు గులాబీ పువ్వు. రెండవ పొడుపు కథ. ఆకాశంలో అంబు విరిగింది, దానికి అతుకు వేసేవాడే లేడు. దీనికి విడుపు మెరుపు. మూడవ పొడుపు కథ. వంగి వంగి దండాలు పెడుతుంది కానీ భక్తి లేదు. దీనికి విడుపు త్రాసు అంటే తక్కెడ. నాలుగవ పొడుపు కథకు విడుపును తెలుసుకుందాం. పుట్టెడు పూలు పూస్తాయి కానీ ఒక్క కాయ కాయదు. ఏమిటది? దీనికి విడుపు ఆకాశంలోని నక్షత్రాలు. చివరి పొడుపు కథ. ముందుకు వెళ్తుంది కానీ వెనక్కి రాదు. గడిచే కొద్దీ పెరుగుతుంది. ఏమిటది? దీనికి విడుపు వయస్సు.
1: భాష విషయంలో శతకం చేసినటువంటి సేవ అనన్య సామాన్యమైనది. పసితనం నుంచే విద్యార్థికి శతక బోధన చేయడం క్రిందటి తరంలో మనం చూసిన సన్నివేశం. ఈ రోజుల్లో పిల్లల విద్యాబోధనల్లో శతకాల పాత్ర పరిమితమైంది. ఇది సుదూర భవిష్యత్తులో విద్యార్థుల జీవితంపై విపరీత ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. సుమతి, వేమన, కుమార శతకాల వంటి సులభ బోధక శతకాలు విద్యార్జన చేసేవాళ్లకు నైతిక వికాసము, భాషా వికాసము కలిగించేవి. సులభమైన భాషలో విలువైన సమాచారాన్ని, నీతిని గొప్పగా బోధించే ఆలోచనతో ప్రముఖ మేధావి నార్ల వెంకటేశ్వరరావు గారు కూడా శతకాన్ని ఆశ్రయించారు. పత్రికారంగాన ప్రముఖులైన రావుగారు వేమన్న పక్కీలో సరళ సుందరంగా రచించిన నార్ల మాట శతకంలో పత్రికల ప్రాముఖ్యాన్ని ఇలా చెప్పారు. పత్రికొక్కటున్న 10,000 సైన్యంబు, పత్రికొక్కటున్న మిత్రకోటి, ప్రజకు రక్ష లేదు పత్రిక లేకున్న నవయుగాల బాట. నార్ల మాట.

ఇప్పుడు పొడుపు కథలు. మొదటి పొడుపు కథ, ముళ్ళ కంచెలో అందాల బొమ్మ. ఏమిటది ముళ్ళ కంచెలో అందాల బొమ్మ? ఏమిటది? దీనికి విడుపును మీరే చెప్పాలి. రెండవ పొడుపు కథ, ఆకాశంలో అంబు విరిగింది. ఆకాశంలో అంబు విరిగింది, దానికి అతుకు వేసేవాడే లేడు. ఏమిటది? దీనికి విడుపు మీరే చెప్పండి. మూడవ పొడుపు కథ, వంగి వంగి దండాలు పెడుతుంది.

ప్రజాజీవనంలో పత్రిక స్థానాన్ని విషదం చేసినటువంటి పద్యం ఇది. మానవుని పురోగతిని, సామాజిక పురోగతికి అలాగే పత్రికే ప్రధానమన్నటువంటి సందేశాన్ని ఈ చిన్న పద్యం మనకందిస్తుంది. అయితే ఆ పత్రికాధిపత్యం నీచుల చేతుల్లోకి పోతే నాశనం తప్పదని కూడా హెచ్చరిస్తూ మరొక పద్యం రచించారాయన. నీతి నియతి లేని నీచుని చేతిలో పత్రికుండెనేని ప్రజకు ముప్పు, ఉండదగునే కత్తి చెండాలు చేతిలో నవయుగాల బాట నార్ల మాట. ఆధునిక కాలంలో పత్రికా స్వేచ్ఛను దుర్మార్గులు ఎంత దురుపయోగం చేస్తున్నారో, అదెంత ప్రమాదమో తెలియజేసేటువంటి బాధ్యతను ఈ శతకం నెత్తికెత్తుకుంది. ఇలాంటి అనేకానేక బాధ్యతల్ని తెలుగు శతకం తన విధిగా భావించి మార్గదర్శనం చేసింది. ఎట్లాంటి భావాల వాళ్లకైనా తెలుగు శతకం కావలసినంత చోటిచ్చింది. వ్యక్తిగత జీవితంలోని కష్టనష్టాల్ని చెప్పుకునే వాళ్లకైనా, మానవ జీవన తత్వాన్ని సమాజానికి బోధించాలని సంకల్పించిన తత్వవేత్తలకైనా, భగవంతుని గుణగానం చేసే పరమ భక్తాగ్రేసరులకైనా, జాతీయ భావ ప్రచారకులకైనా, అసలు భగవంతుని ఉనికినే విశ్వసింపని హేతువాదులకైనా శతకం తగిన స్థానాన్నే కల్పించింది. తెలుగునాట సంస్కరణోద్యమాల్ని నిర్వహించిన కవి, పండితుడు త్రిపురనేని రామస్వామి చౌదరి గారి ధూర్త మానవ శతకం చాలా ప్రసిద్ధమైంది. భగవంతుడు అనేటువంటి వాడు లేనే లేడని, ఇది మానవుని కల్పనేనని నమ్మిన హేతువాది రామస్వామి గారు. ఈ శతకంలో మానవుడు కల్పించిన దేవుడు మానవునికి కనిపించి తన పేర జరిపేటువంటి ఘోరాల్ని, నేరాల్ని చర్చించి నిలదీసి మందలించినట్లు వివరించాడు. మానవుడు పాటించే అంటరానితనాన్ని ఆయన తీవ్రంగా నిరసించాడు. పశులను, చెట్టు చేమలను, పక్షితతిన్ క్రిమికీటకాదులన్ పుసుకున తాకినంత తలపోయవు స్నానము మాట, కానీ మానిసి నిను తాకినంత తల నిండుగా స్నానము ధర్మ మార్గమే. ముసిముసి నవ్వు నవ్వెదవు మోరెగబట్టుక ధూర్తమానవ. చెట్టు చేమల్ని, పశుపక్ష్యాదుల్ని తాకినప్పుడు చేయని స్నానం ఒక మనిషి నిన్ను తాకినప్పుడు చేయడం ఎంత దుర్మార్గమో, దీన్ని పాటించే మనిషి ఎంత అల్పుడో, ఆ భావం ఎంత అల్పమైందో ఎండగట్టినటువంటి ఇట్లాంటి పద్యాలకు ఈ శతకం నెలవు. దృఢమైన తన విశ్వాసాల్ని కుప్పుస్వామి శతకం ద్వారా కూడా రామస్వామి గారు వివరించారు. లోక నీతిని సరళంగా బోధించిన ఈ శతకం నిజమైన స్నేహితుల విషయంలో చేసిన హెచ్చరికే ఈ పద్యం. పూలు తెగబూసినప్పుడు మూగుచుండు తేనెటీగలు పైబడి తేనె కొరకు స్నేహితులు కొందరి రీతిని చేరుచుందురు అప్పుడప్పుడు కనిపెట్టు కుప్పుస్వామి.

0: తెలుగు సాహిత్యానికి సంబంధించిన ప్రశ్నలు, వాటి జవాబులను తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, నంది తిమ్మన రచించిన పారిజాతాపహరణం ప్రబంధాన్ని ఎవరికి అంకితం ఇచ్చారు? నంది తిమ్మన రచించిన పారిజాతాపహరణం ప్రబంధాన్ని ఎవరికి అంకితం ఇచ్చారు? సమాధానం, శ్రీకృష్ణదేవరాయలు గారికి అంకితమిచ్చారు. రెండవ ప్రశ్న, నరహరిని నమ్మక నరులను నమ్మక నరజన్మ ఈడేరునా అన్న ప్రసిద్ధ కీర్తన ఎవరు రచించారు? నరహరిని నమ్మక నరులను నమ్మక నరజన్మ ఈడేరున అన్న ప్రసిద్ధ కీర్తన ఎవరు రచించారు? సమాధానం, కంచర్ల గోపన్న గారు. కంచర్ల గోపన్న గారు రాశారు. మూడవ ప్రశ్న, మహిషాసురమర్దిని అనే స్వతంత్ర గేయ నాటికను ఎవరు రచించారు? మహిషాసురమర్దిని అనే స్వతంత్ర గేయ నాటికను ఎవరు రచించారు? సమాధానం, మల్లవరపు విశ్వేశ్వరరావు గారు. మల్లవరపు విశ్వేశ్వరరావు గారు. నాలుగవ ప్రశ్న, రేడియోలో ప్రసారమైన తొలి తెలుగు రూపకం అనార్కలి. రేడియోలో ప్రసారమైన తొలి తెలుగు రూపకం అనార్కలి, దీని రచయిత ఎవరు? సమాధానం, ముద్దుకృష్ణ. సమాధానం, ముద్దుకృష్ణ. చివరి ప్రశ్న, తాళవ్యీకరణం జరిగే భాషలు ఏవి? తాళవ్యీకరణం జరిగే భాషలు ఏవి? సమాధానం, తెలుగు, తమిళం, మలయాళం. తెలుగు, తమిళం, మలయాళం.
1: మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. మీ ఇంట్లో, బయట, సమాజంలో తెలుగు వారితో కలిసినప్పుడు తెలుగే మాట్లాడండి. అత్యవసరమైతే తప్ప మరొక భాష ఉపయోగించకండి. సెలవు మరి, నమస్తే.
2: మీరింతవరకు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ కార్యక్రమం విన్నారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, సహకారం శ్రీ వి చలపతి. ఇప్పుడు విందాం ఒక పాట.

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: దిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని విఆర్సీ గ్రౌండ్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని కార్పొరేషన్ కమిషనర్ నందన్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల థీమ్గా ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. కృష్ణపట్నం పోర్టు నుంచి వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు వరకు 4 లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి 3,653 కోట్ల రూపాయల మేర నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాకు జాతీయ రహదారి వచ్చిందని, అనంతరం మరో రహదారి రావడం హర్షణీయమన్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్పారు. చేజర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నెల్లూరు నగర పరిధిలోని వేదాయపాలెం పట్టణ ఆరోగ్య కేంద్రాలకు కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ నుంచి నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్ లభించింది. రాష్ట్రంలో 5 ఆసుపత్రులకు ఈ సర్టిఫికేట్ రాగా ఇందులో జిల్లాకు చెందిన 2 ఉండటం హర్షణీయమని కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు అందిస్తున్న సేవలకు సంబంధించి ఇటీవలే కేంద్ర బృందం పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించడంతో పాటు ప్రత్యక్షంగా సేవలను కూడా పరిశీలించి ఈ సర్టిఫికేట్కు ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు రూరల్ మండలం దొంతాల్లోని డంపింగ్ యార్డ్, ప్రాసెసింగ్ ప్లాంట్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 85 లక్షల టన్నుల చెత్తను తొలగించిందని, దొంతాల్లో ఉన్న 65,000 టన్నుల చెత్తను కూడా ఈ నెలాఖరు కల్లా క్లియర్ చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో 2 ఏళ్లలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, డ్రగ్స్ కు దూరంగా విద్యార్థులు, యువత ఉండేలా చేసేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రధానంగా కళాశాలల్లోని విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సులను నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ఎవరైనా మత్తు పదార్థాల బారిన పడి ఉంటే వారికి అవసరమైన సహాయం అందించేందుకు 1972 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. గ్రామ, పట్టణ స్థాయిలలోని యువత అప్రమత్తంగా ఉంటూ మత్తు పదార్థాలకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల సంస్థకు తెలియజేయాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి సూర్యాఘర్ పథకంపై గ్రామీణ స్థాయిలో ప్రజలకు మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. నెల్లూరులో విద్యుత్ శాఖ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ, ఈ పథకం వల్ల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. నెల్లూరు నగరంలో 5,500 కోట్ల రూపాయలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పథకాలను సత్వరమే పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు తాగునీటి పథకం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. నెల్లూరు నగరాన్ని చండీగఢ్ మాదిరిగా అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో భాగంగా పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జనగణన కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నెల్లూరులో నిర్వహించిన 5K రన్ను ఆయన ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో అమలు చేసే వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఈ గణాంకాలు ఎంతో దోహదం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా సమాచార లేఖ. వ్యాఖ్యానం ఎస్ అమర్నారాయణరావు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమం ముందుగా కయ్యాల అమ్మాయి, కలవారి అబ్బాయి. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీతరచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతం చక్రవర్తి.

జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: విచిత్ర దాంపత్యం ఈ చిత్రంలో పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం అశ్వత్థామ.

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు విందాం మన ఆలయాలు. అనంతపురం రూరల్ రాప్తాడు గ్రామంలో నెలకొన్న పండమేటి శ్రీ వెంకటరమణ స్వామి ఆలయ విశేషాలు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, శ్రీమతి వి పద్మలత.
2: సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువులైన దేవాలయాల విశేషాలను తెలిపే మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం.
3: ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. అనేక దేవాలయాల విశిష్టతలను తెలిపే మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం.

0: కాబట్టి పరమాత్ముడు ఏడుకొండలపైనే ఉన్నాడని కాదు, భక్తుల ఆర్తి మేరకు పిలిచినప్పుడు వారిని ఆదరించటానికి పలుచోట్ల వెలశాడని అనేక ఆలయాల చరిత్ర చెబుతోంది. అలా భక్తులను ఆదరించి తరింపచేయటానికి వెలసిందే నేను చెప్పబోయే ఆలయం.
1: ఎక్కడుంది ఈ ఆలయం? ఇంతకు ఆ ఆలయం పేరు చెప్పు చలపతి.
0: అయ్యో రామా, నీకు చెప్పకుండా ఉంటానా?

0: శ్రోతలు, ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఆలయానికి సంబంధించి చిన్ని చిన్ని వివరాలు ఇస్తాను, మీరే కనుక్కోవాలి. పద్మలత, నువ్వు కూడా విను.
1: ఏంటా వివరాలు?
0: ఆలయం ముందర చల్లగా ప్రవహించే ఏరు. పైగా ఈ ఆలయంలో గొప్ప విశేషమేమిటంటే శ్రీ వెంకటరమణ స్వామి స్వయంభువు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? పాండవులు వనవాస కాలంలో ఈ వెంకటరమణ స్వామి ఆలయంలో ఒకరోజు నిద్ర కూడా చేసి వారు ప్రయాణాన్ని సాగించారట. ఇంకా ఒక్క విషయం, ఈ ఆలయానికి ఈశాన్య మూలలో అతిపెద్ద కోనేరు ఈ మధ్యకాలంలో వెలుగులోకొచ్చింది. శ్రోతలు, ఈ ఆలయం ఏదో ఎక్కడ ఉందో చెప్పుకోండి చూద్దాం.
1: శ్రీ వెంకటరమణ స్వామి స్వయంభూ తిరుమల కాకుండా ఆ కలియుగ వెంకటేశ్వరుడు స్వయంభూగా ఎక్కడ వెలిశాడబ్బా? ఈ మధ్యకాలంలో బయల్పడిన కోనేరు. గుర్తుకొచ్చింది, అనంతపురం జిల్లాలో రాప్తాడు గ్రామంలో పండమేటి తీరాన ఉన్న ఆలయమే కదా.
0: ఆ పండమీరు తీరాన ఉన్న శ్రీ వెంకటరమణ స్వామి వారి ఆలయం గురించే ఈరోజు తెలుసుకుందాం.
1: ఎలా వెళ్ళాలి శ్రీ పండమేటి వెంకటరమణ స్వామి వారి ఆలయానికి? రవాణా మార్గం చెప్పు చలపతి.
0: శ్రీ పండమేటి వెంకటరమణ స్వామి వారి ఆలయానికి ఎలా వెళ్ళాలో, ఈ ఆలయం ఎక్కడ నెలకొనుందో వాటి వివరాలను చెప్పనుగాక చెప్పను.
1: మరెలా?
0: ఆ ఆలయం దగ్గరకు వెళ్ళి స్థానికులను అడిగి వివరాలను తెలుసుకుందాం.
1: శ్రోతలు, శ్రీ వెంకటరమణ స్వామివారి దర్శనానికి మేము వెళుతున్నాం, రండి మీరు కూడా మాతో పాటే గోవిందుని దర్శించి ముక్తిని పొందుదాం.

0: శ్రోతలు, పండమేటి శ్రీ వెంకటరమణ స్వామి వారి ఆలయం దగ్గరకు చేరుకున్నాం.
1: ఆలయం తూర్పుముఖంగా ఉంది. ఆలయానికి పైభాగంలో తూర్పుగా పండమేరు ప్రవహిస్తోంది. విశాలమైన ప్రదేశంలో ఉంది ఈ ఆలయం.
0: ఆలయం చుట్టూ చెట్లు, రకరకాల పూల మొక్కలు. వీటన్నింటినీ చూడటానికి మన రెండు కళ్ళు చాలవనుకోండి. ఆలయానికి ఎదురుగా ఈశాన్యమూలలో ఉట్లమానును ఏర్పాటు చేశారు. బహుశా పోయిన శ్రీరామనవమి నాడు ఏర్పాటు చేశారు కాబోలు. ఇది కొత్తదిగా ఉంది. స్థానిక పురోహితులు శ్రీ వాసుదేవరావు గారిని అడిగి కొన్ని వివరాలను తెలుసుకుందాం. నమస్కారం అండి వాసుదేవరావు గారు.
2: నమో వెంకటేశ, హరే శ్రీనివాస. ఆల్ ఇండియా అనంతపురం అభిమానంతో ఉన్నటువంటి మన ఆలయాల కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మా గ్రామం తరపున శ్రీ పండమేటి స్వామి యొక్క ఆశీస్సులు. మా గ్రామం మా నాన్నగారి కాలం చిక్కడే ఉన్నాం. ఏ కార్యక్రమం జరిగినా మమ్మల్ని ఈ గ్రామంలో వివాహాలు, శుభముహూర్తాలకు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. రాప్తాడు పండమేటి రాయని యొక్క ఆశీస్సులు ఏంటంటే, ఏ దేవాలయం వెళ్లినా ఏది చేసినా మనం కేశవాయ స్వాహ నుంచి శ్రీకృష్ణాయ నమః అని అంటాం. శ్రీకృష్ణాయ నమః అంటాం అంటే అర్థమేంటి, ఏ నామము చేసినా నారాయణునికే వస్తుంది మాకు శుభముహూర్తం కాని. అలాంటిది ఈ యొక్క మా గ్రామంలో తూర్పున నది ఉన్నది. తూర్పు నది ఉండంటే ఎన్నో దోషాలు పోతాయి. అది పండమేటి రాయిని నది అంటే కింద ప్రవహిస్తుంది కాబట్టి పండమేటి రాయుడని, ఆ నది పక్క నిర్వహించినారు కాబట్టి పండమేటి రాయనని నామకరణం చేశారేమో అన్నది మా యొక్క తెలిసినటువంటి చిన్న సిద్ధాంతం. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు, ఎలా నిర్మించారు అన్నటువంటిది ఎవరికి శిలా శాసనాల ద్వారా మాత్రం కూడా తెలియదు. పాండవులు అనేటువంటి వారు తమ రాజ్యాను కోసం ఒకనొక సమయమున, అప్పుడు కేవలము కాలినడకం లేదా నీటి ప్రవాహం ద్వారానే వారు ఈ యొక్క వారి కాలినడకని ప్రారంభించేటువంటి వారు.

0: ఒకనక సమయమున రాత్రి సమయములో స్వేద తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారు. మరి పాండవులు కొలిచేది శ్రీకృష్ణున్నే కదా, మనకు శ్రీకృష్ణుడు ఇక్కడుంటాడేమో అని చెప్పి ఆ శ్రీకృష్ణుని ధ్యానించడంతో మొట్టమొదటిసారిగా జగన్నాథుడు అనేటువంటి వాళ్లేమో దీన్ని. కాలక్రమేణ శ్రీకృష్ణదేవరాయలు వచ్చిన తర్వాత, కలియుగం ప్రారంభమైన తర్వాత, అంతకుముందు కలియుగం ప్రారంభమైన తర్వాత వెంకటరమణ స్వామి అని వ్యవహార నామంగా పిలవడం అనేటువంటిది మరి ఆలయం ప్రశస్తత గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు కూడా చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ప్రత్యేకత ఏమంటే ఎవరైతే వివాహం చేసుకుంటారో సంతానం త్వరగా కలుగుతుంది, ఉద్యోగాలు బాగా లభిస్తాయి. ప్రత్యేకంగా కార్తీక మార్గశిర మాసాల్లో అయ్యప్ప స్వాములు కూడా ఇక్కడ ఉండి ఈ మధ్యకాలంలో ఇక్కడ ప్రతిరోజు ఒకప్పుడు భయపడేటువంటి వాళ్ళము దాదాపు హైవే దగ్గర ఉంది, అర్ధరాత్రిన గుడికి వెళ్లి రావచ్చు. హైదరాబాద్ నుంచి ఎడం వైపు, బెంగళూరు నుంచి వస్తే కుడివైపు, అంటే అనంతపురానికి బైపాస్ లో గనకంటే రుద్రంపేట నుండి 5 కిలోమీటర్లు, కలెక్టర్ ఆఫీస్ నుండి 7 కిలోమీటర్లు. ఏం చెప్పాలంటే ఈ గుడి 3 దిశలందు నిర్మించబడినది, అనగా జేఎన్టీ రోడ్ నుంచి అయినా చూడవచ్చు, హైవే నుంచి అయినా చూడవచ్చు, లేదా ఈనాడు ఆఫీస్ ద్వారా అయినా ఆ కదిర్ రోడ్ నుంచి అయినా చూడవచ్చు. ఏమైతేనేమి శ్రీ భగవత్ స్వరూపుడైనట్టు పండమేట్ర ఆయన దర్శిస్తే మొట్టమొదటిసారిగా అందరికీ తెలిసిందే ధ్వజస్తంభము, దాని ఎదురుగా ఆంజనేయ స్వాముడు, గరుక్మంతుడు, జై విజయులు, ఎడమ పక్కన సాక్షాత్ లక్ష్మీ విదేవి, నవగ్రహాలు, ఎదురుగా ఉన్నటువంటి రావి చెట్టు, వేప చెట్టు కింద శ్రావణ మాసంలో చాలా మంది భక్తులు క్యూలు కట్టి పాలను అభిషేకం చేసుకుని శ్రావణ మాస పూజలు చేసుకుంటారు. స్థానికుడైనటువంటి అర్చకులైనటువంటి రాజకుమార్,
1: నీరు అభివృద్ధికి చిహ్నం కదా, ఎక్కడ నీటి సౌకర్యం ఉంటుందో అక్కడ అనేక సంస్కృతులు విలసిల్లుతాయి. పండమేరు తీరాన ఉన్న ఈ ఆలయం కూడా భవిష్యత్తులో అత్యున్నత స్థితిని పొందగలదు.
2: ఆలయం లోపలికి వెళదాం పదా, ఆలయం లోపలి విశేషాలను తెలుసుకుందాం. ఆలయం లోపలికి రాగానే ఎదురుగా దీపస్తంభం కనబడుతుంది కదూ. ఈ దీపస్తంభానికి ముందు వెనుక ఉన్న దేవతామూర్తులెవరో చెప్పు చూద్దాం.
1: ఆ వెళ్ళి చూస్తాను ఆగు. దీపస్తంభానికి ముందు భాగంలో శ్రీ ఆంజనేయ స్వామి, వెనుక భాగంలో శ్రీ గరుత్మంతుడు ఉన్నారు. గరుత్మంతునికి ముందర తులసీ బృందావనం ఉంది. ప్రధాన ఆలయానికి చుట్టూ ఉన్న ఈ గదులేమిటి?
2: ఈ గదులా? ఈ ఆలయంలో వివాహాలు చేసుకునే వారికి విడిది కోసమని ఈ గదులను నిర్మించారు.
1: ప్రధాన ఆలయానికి ఎడమవైపున శ్రీ లక్ష్మీ అమ్మవారి ఉపాలయం, అమ్మవారి ఆలయానికి ఆనుకొని నవగ్రహ మంటపం, అమ్మవారికి ఎదురుగా అశ్వత్థ వృక్షం, ఆ వృక్షం కింద నాగులు. ఈ దృశ్యాన్ని వర్ణించటం ఎవ్వరికీ సాధ్యం కాదు, చూసి తీరాలంతే.
2: పద్మలత, ఆలయం లోపలికి వెళ్ళి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం పదా.

0: చాలా ప్రాచీన ఆలయమే. ఈ ముఖమంటప నిర్మాణం రాయల కాలం నాటిదిగా కనపడుతోంది కదా. రాయలే నిర్మించారు కాబోలు.
1: ముఖమంటపం, అంతరాళం. ముఖమంటపం అంతరాలయాన్ని దాటితే భక్తి సులభుడు, ఆశ్రిత వత్సలుడు, మంగళాకారుడు, ఆపద్భాంధవుడు, అనాథ రక్షకుడైన శ్రీ వెంకటేశ్వరుడు దర్శనమిస్తాడు. ముఖమంటపం అంతరాళాన్ని దాటితే భక్తి సులభుడు, ఆశ్రిత వత్సలుడు, మంగళాకారుడు, ఆపద్భాంధవుడు, అనాథ రక్షకుడైన శ్రీ వెంకటేశ్వరుడు దర్శనమిస్తాడు.
0: పత్ర, పుష్ప, ధూపదీప నైవేద్యాలతో, వివిధ అలంకారాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న గోవిందా, పాహిమాం పాహిమాం, నీ కరుణ

0: ఎల్లప్పుడూ మాపై ప్రసరించు స్వామి.
1: శ్రోతలు, ఈ ఆలయంలో శ్రీ వెంకటరమణుడు శిలగా దర్శనమిస్తాడు. ఆయన అరూపరూపి, కాని భక్తులు వెండి కవచం చేయించారు స్వామికి. స్వామికి వెనుక వైపున చాలా పొడవైన నాగపడగను కూడా చేయించారు.
0: శ్రోతలు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటరమణ స్వామిని దర్శించుకున్నాం కదూ. పూజారి గారిని అడిగి ఎన్నో విశేషాలను తెలుసుకుందాం.
2: అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో పండమేటి నదీ తీరాన వెలిసినటువంటి శ్రీశ్రీశ్రీ వెంకటరమణ స్వామి ఆలయ విశేషాలను ఆలయ అర్చకులు జగన్నాథమయ్య గారిని అడిగి విశేషాలను తెలుసుకుందాం. పూజారి గారు, ఈ ఆలయం ఏ సంవత్సరంలో నిర్మించారు? ఈ ఆలయ చరిత్ర గురించి మీకు తెలిసిన విషయాలను సంక్షిప్తంగా చెప్పండి మా శ్రోతలకు.
3: కృష్ణదేవుల పరిపాలనలో ఈ ఆలయం నిర్మించినారు. ఇంతకు ముందు బట్టలు ఉతుకుంటున్నాడు. అదే కాలక్రమేణా ఆయన కళ్ళు చెప్పినాడు, ఏ స్వామి రా, నా మీద భూపెట్టి పక్క తీసుకొని తీసేసుకోలే. కొన్నాళ్ళకు కొడుకు తలకం చేసినాడు, బాగాలేకం చేసినాడు. ఆ తర్వాత జ్ఞానోదయం కలిగి అక్కడికి పోయి అడిగినాడు, స్వామి నీవే నాకు తెలుదు, నా కొడుకు బాగైతే నీ ఇంటి బిడ్డలకే, ఆ తర్వాత నీవే నాకు ఇల్లు దేవుడిగా పెట్టుకుంటా చెప్పాడు. తర్వాత వాళ్ళు ముక్కుని అంత దోచేసుకుని ఇంటికి వచ్చారు, కొడుకు లేచి పారాడుతున్నారు. అప్పటి నుంచి వాళ్ళు ఆ భక్తులు అయిపోయినా స్వామికి. ఇంకా అన్ని కాలక్రమేణ అందరూ వాళ్ళ కోరిక నెరవేరినచ్చి కమ్మవాళ్ళంతా వచ్చేసిన బ్రాహ్మణ్స్ ఉన్నారు, కోమటలు ఉన్నారు, కాపులు ఉన్నారు, కురువులు ఉన్నారు, ప్రతి ఒక్క జాతి దాంట్లో స్వామికి భక్తాదులు అయిపోయినారు.
2: అయితే ఈ ఆలయంలో స్వామివారితో పాటుగా ఇంకా ఉపాలయాలు ఏవే ఉన్నాయో తెలపండి మా శ్రోతలకు.
3: ఆలయంలో వచ్చి స్వామి అమ్మవారు ఉండదు, నవగ్రహాలు ఉన్నాయి, వినాయకుడు ఉన్నాడు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు, నాగలు కట్ట ఉన్నది.
2: ప్రధానంగా ఈ ఆలయంలో వెంకటరమణ స్వామి ఏ ముఖంగా ఉన్నారు, అలాగే గర్భాలయంలో స్వామివారితో పాటుగా ఎవరెవరు ఉన్నారు, వాటి వివరాలు తెలపండి.
3: గర్భాలయంలో స్వామి ఒక్కడే ఉన్నారు, అన్ని బయట ఉన్నారు కమ్మవాళ్ళు. కాని ఆయన చూడుపుకంగా స్వయంభువ, ఆయనకేం రూపు లేదు, ఏం లేదు, బోడిగా ఉన్నాడు. ఆయనకి మీదే నామాలు కళ్ళు నోరు పెట్టుకుని ముక్కు పెట్టుకుని పూజ చేసుకుంటున్నాం.
2: అయితే వెంకటరమణ స్వామి వారి ప్రధాన అంటే గర్భాలయానికి ఆనుకుని లక్ష్మీ అమ్మవారు ఎటువైపు ఉన్నారు, ఏ ముఖంగా ఉన్నారు?
3: ఎడమవైపు ఉన్నారు, చూడు ముఖంతో ఉండదు గుడి. అమ్మవారు కూడా చూడు ముఖమే. ఇంకా అమ్మవారి ముందు కట్ట ఉంది, నాగులు కట్ట. ఆ కట్ట మీద నవగ్రహాలు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి తూర్పు ముఖం ఉత్తర భాగాన వినాయకుడు ఉన్నాడు. ఇంకా ధ్వజస్తంభం దగ్గర ఆంజనేయుడు, గరుత్మంతుడు అవతల ఉన్నారు తూర్పుకు పశ్చిమానికి ధ్వజస్తంభానికి.
2: పూజారి గారు, వెంకటరమణ స్వామి వారి ఆలయానికి సంబంధించి ఎన్నో వివరాలు తెలిపారు, మీకు నమస్కారాలండి.
3: నమస్కారం.
1: ప్రధాన కార్యదర్శి బుడ్డప్ప గారి నాగరాజు గారు ఉన్నారు, వారిని అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం.
2: చల్లటి పండమేరు నదీ తీరాన వెలిసినటువంటి స్వామి వెంకటరమణ స్వామి వారు, ఈ ఆలయం ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు నోచుకుంటోంది ఈ మధ్యకాలంలో. ఈ ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ వారు బుడ్డప్ప గారి నాగరాజు గారు ఉన్నారు, ఆయన ప్రధాన కార్యదర్శి. ఆయన అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. నాగరాజు గారు, ఈ ఆలయానికి సంబంధించినటువంటి పూర్వపరాలను తెలిపి ఆ తర్వాత మీరు కమిటీ ద్వారా ఏ ఏ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారో వాటి వివరాలను మా శ్రోతలకు తెలియజేయండి.
4: ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గోవింద ఆయ నమః. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పూర్వము కృష్ణదేవరాయ కాలంలో ఆ పూర్వం ఆయన ఇక్కడ స్వయంభూడుగా వెలిసినాడు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత స్వామి వారికి కొన్ని అపశేఖనాలు జరిగినాయి. కొన్ని విగ్రహాలు, రాతిపోయినటువంటి శిల్పాలన్నీ వాళ్ళు చెక్కడము అని నరకేయడము జరిగింది. ఇక్కడి నుండి ఒక చిలక రూపంలో బళ్ళారి డిస్టిక్ లో ఉన్నటువంటి కురకొల్ల ఒక వైసీసీ ఇంట్లో ఆయన అక్కడ ఒక చిలకగా ఆయన అక్కడ ప్రత్యక్షమైనారు. అక్కడ కూడా కొద్ది రోజులు ఉండి ఆయనకు అనుకూలం లేని పరిస్థితుల్లో ఆయన శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిగా మనకి అక్కడ తిరుమలలో ప్రత్యక్ష దైవంగా, మనకు కలియుగ దైవంగా మనకి ఇప్పుడు వెలిదిల్లుతున్నాడు. రాప్తాడి విషయానికి వస్తే రాప్తాల్లో మనకి స్వామి ఇక్కడ ప్రత్యక్షమైనారే గాని వెలుగులోకి రాలేదు. మాకంటే ముందు గ్రామ పెద్దలు, కమిటీ వాళ్ళు చాలా మంది ఉన్నారు పెద్దలు, వాళ్ళ సహకారం కూడా గుడికి ఎంతో మాకు కావలసింది. కానీ స్వామివారి ఎందుకో రాప్తాల్లో ప్రతి ఒక్క దేవాలయము, మారేమ్మ దేవాలయం గాని ఇంకో దేవాలయం, ఇంకో దేవాలయం, సిద్ధిసాయిబాబా, ప్రతి ఒక్క దేవాలయం కూడా బ్రహ్మాండంగా వెలుగులోకి వస్తున్నాయి. కానీ రాప్తాడు ఊరి పెట్టినప్పటి నుండి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఎందుకు వెలుగులోకి రాలేదు అని కొంచెం ఆరాధించాము. కొన్ని శాస్త్రీయ పరంగా మేము ఒక స్వామిని అడిగితే ఆ స్వామివారు, అయ్యా మీ రాప్తాడికి ఆయన ఒక స్వయంభుడు కలిసినటువంటి దేవుడు, మీరు ఆయన్ని మర్చిపోతున్నారు. ఆయనకి తూర్పు ముఖాన ఈశాన్యములో ఒక కోనేరు ఉండేది, ఆ కోనేరులో నీరు తీసుకుని మీరు స్వామివారికి అభిషేకం చేసిన వెంటనే ఆ స్వామికి ఒక కల వస్తుందని చెప్పి ఆయన కూడా చెప్పారు. ఆ స్వామివారి మాట ప్రకారం మేము అక్కడంతా ఎతికాము. మేము కూడా ఎప్పుడు చూడలేదు, దాదాపు మాకు ఇప్పుడు 52 ఇయర్స్, మేము ఎప్పుడు చూడలేదు. మా పూర్వకాలం మా పెద్దలు ఎవరో చూశారు.

0: అని తెలియదు కానీ అక్కడ ఒక కొనేరు చూందని చెప్పి అంటే మేము ఒక జేసీపీని తీసుకొచ్చి చూసాము. అక్కడ కొన్ని ఆనవాలు బయటపడినాయి. ఆ ఆనవాలు చూస్తే ఇక్కడ కోనేరు ఉంది అనేది ఒక మాకు అవగాహన వచ్చింది. సరే అని చెప్పి మేము జేసీపీని తీసుకొచ్చి తోడాము. తోడితే అక్కడ ఉండే డ్రైవరు, అయ్యా నాకు ఎందుకు ఒక భయంకరమైనటువంటి ఇది కనపడుతుంది, నేను చేయలేనని చెప్పి ఆయన వెళ్ళిపోయినాడు. తర్వాత హిటాచిని తీసుకొచ్చి కూడా మేము హిటాచితో అక్కడ వర్క్ చేయలేని చూసినాము. కానీ ఆ హిటాచి డ్రైవర్ కూడా, స్వామి నాతో కాదు, ఇక్కడ ఏదో ఒక శక్తి అటువంటి స్వామి స్వరూపం ఉంది కాబట్టి మేము చేయలేమన్నాడు. ఆ వెంటనే మేము ఎండోమెంట్ ఆఫీసర్ గారిని, నాగేంద్ర సార్ గారిని పిలిపించుకుని మరి మా రాప్తాడు ఎండిఓ గారి సహకారంతో, ఉపాధి కూలీల సహకారంతో మేము దాదాపు 62 రోజులు 70 రోజులు మేము దాన్ని పూటికి తీతను తీశాము. కరెక్ట్ గా శుక్రవారం రోజే ఆ నీరు కొద్దిగా మాకు కనపడినాయి. తవ్వుతున్నాము, తుగేటప్పుడు మాకు దాదాపు ఒక 45 మీటర్లు 50 మీటర్లు మేము లోతు పోయేదానికి కొంచెం నీరు కనపడినది. ఆ నీరు శుక్రవారం కనపడినాయి. సాయంకాలమే శిక్షకుని పిలిపించి, స్వామి మీరు పొద్దున్నే అర్లీ మార్నింగ్ ఆ నీటితో స్వామివారికి అభిషేకం చేయండి అని చెప్పి చెప్పాను. స్వామివారు కూడా పాపం పొద్దున్నే అర్లీగా వచ్చాము. మా కమిటీ వాళ్ళంతా కూడా మేము అక్కడికి వచ్చి ఆ నీటిని తీసుకుని స్వామివారికి, అమ్మవారికి, అమ్మగారికి మేము అభిషేకం చేశాము. ఆ రోజు నుండి స్వామివారు ఎలుగులేకి వస్తున్నాడు. గ్రామ సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో, మరి రాజకీయ నాయకుల సహకారంతో, మేడం గారు మన సునీతమ్మ మేడం గారి సహకారంతో, చాలా మేడం గారు కూడా మాకు చాలా సహకారం చేశారు. మరి బ్రహ్మోత్సవాలు మేము చేయాలని చెప్పి అనుకున్నాము. అంతకుముందే సంక్రాంతి సంబరాలు అని చెప్పని ఊర్లో మేడం గారు అక్కడ చేస్తుంటే మేము కమిటీ వాళ్ళంతా పోయి, మేడం మనకి వెంకటరామ స్వామి మనకి ఊరికి ప్రత్యక్ష దైవం, ఆయన సంక్రాంతి సంబరాలు గుడి దగ్గర పెడితే బాగా డెవలప్ అవుతాడు, కొంచెం ప్రజల్లోకి కనపడతాడు, పబ్లిసిటీ అవుతుందని చెప్పి మేడం గారిని మీరు రిక్వెస్ట్ అయితే సరే అని చెప్పండి. మాకు మేడం గారు మాకు చాలా సహకారం చేసి సంక్రాంతి సంబరాలు అక్కడ పెట్టినారు. ఆ సంక్రాంతి సంబరాల్లో స్వామివారు ప్రత్యక్ష దైవంగా మాకు అక్కడ కనపడి బాగా సక్సెస్ఫుల్ అయినారు. గవర్నమెంట్ వారు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు ప్రతి ఒక్కరూ సాటిస్ఫాక్షన్ అయ్యారు, మేడం గారు సాటిస్ఫాక్షన్ అయ్యారు. ఆ తర్వాత కమిటీ వారు మళ్ళీ వేరే ఒక నిర్ణయం తీసుకుని ఇంకా ముందుకు పోదాము, ఇంకా చేయాలా, స్వామివారం బయటికి తేవాలా, వెలుగులు తేవాలనే ఉద్దేశంతో మళ్ళీ మేము తిరుపతిలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు అనేది ఒక టైటిల్ పెట్టి మేము శ్రీ పనిమేటి వెంకటరమణ స్వామి దగ్గర లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలని మేము బ్రహ్మోత్సవాలు నిర్వహించాము. ఆ బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సౌకర్యము ఏర్పరిచి మేము చక్రస్థానం, స్వామివారి చక్రస్థానం చేయించాము, కోనేట్ల చక్రస్థానం చేయించాము. మరి ఉట్లుమాన్ అనేది చరిత్రలో స్వామివారి పుట్టినప్పటి నుండి ఎప్పుడూ ఈ చక్రస్థానం చేసిన లేదు. మేమైతే చూసిన చేశారం తెలియదు కానీ మాకు మేమైతే చూడలేదు. చక్రస్థానం అనేది గాని, ఉట్లుమాన్ అనేది గాని, రాజదూలం నాగడి గాని, ఇరుసులు పందాలు గాని, గుండు పందాలు ఇట్లాంటివన్నీ మేము పూర్వం మనం కృష్ణదేవరాయల కాలం జరిగినటువంటి కార్యక్రమాలు కొన్ని పెడదామనే ఉద్దేశంతో మేము అక్కడ స్వామివారి దగ్గర కొన్ని కార్యక్రమాలు జరిపాము. అది కూడా ఫుల్ సక్సెస్ అయిపోయింది. గ్రామ ప్రజలైతేమి, గవర్నమెంట్ అయితే మాకు బాగా సహకారం చేసింది. ఇప్పుడు ఇంకా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి పొద్దు లేదా అంతకు ముందు ప్రభుత్వం గాని మేము ప్రతి సంవత్సరము స్వామివారి బ్రహ్మోత్సవాలు అని, శ్రీనివాస కళ్యాణము అని తిరుపతిలో ఏ విధంగా జరుగుతున్నా ఆ విధంగా మనము గ్రామ సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో మేము చేయాలనుకుంటున్నాము. వీటన్నింటికి కూడా గ్రామ పెద్దలు మరియు గవర్నమెంట్ వారు ప్రతి ఒక్కరూ మాకు సహకరించాలని, ఎఫ్ఎం రేడియో ద్వారా కూడా మేము స్వామివారికి బ్రహ్మోత్సవాలకి సహకరించాలని చెప్పని మేము మీ ద్వారా కూడా కోరుకుంటున్నాము.
1: నాగరాజు గారు, ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వధూవరులు వివాహ కార్యక్రమాలు జరుగుతుంటాయి, మరి ఇక్కడ భవిష్యత్తులో కళ్యాణ మండపం కట్టించేటువంటి ఏర్పాట్లు మీరేమైనా చేస్తున్నారా? తర్వాత కళ్యాణం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరిని సంప్రదించాలి? మొదట ఎంత రుసుము చెల్లించాలో ఆ వివరాలు తెలపండి.
0: సుదూర ప్రాంతాలంటే మరి ముఖ్యంగా ఈ స్వామివారికి కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారి, మన బళ్ళారి ఏరియా స్టేట్ చిక్బళ్ళాపూరు తదితర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ స్వామివారి కాపులు ఉన్నారు. కాపులు కూడా ఇక్కడ కాపులే కాకుండా మిగతా వాళ్ళు కూడా కళ్యాణ ఉత్సవానికి కళ్యాణం చేసుకుంటామని చెప్పి వస్తున్నారు. మేమైతే స్వామివారు ఇంకా ఇల్లులేక రావాలని, ఇంకా కొంచెం బయటకు బాగా పబ్లిసిటీ రావాలనే ఉద్దేశంతో మేము తక్కువ రుసుముతో మేము వాళ్ళందరినీ కళ్యాణాన్ని చేసుకోవాలని చెప్పని మేము ఆహ్వానిస్తున్నాము. ఇక్కడ రావడం అనేది ఫస్ట్ వాళ్ళు ఎవరు వివాహం చేసుకున్నా కూడా ఫస్ట్ కమిటీ వాళ్ళుగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగరాజు గారిని సంప్రదిస్తే ఆయనే మీకు ఎప్పుడు కళ్యాణము, స్వామివారు ఏ డేట్ నిర్ణయించారు, ఎప్పుడు ఏమైనా తదితర విషయాలని కనుక్కొని ఆ డేట్ లో మాకు ఇక్కడ కళ్యాణం వచ్చా ఎవరి లేకపోతే మేము వాళ్ళకి సహకరిస్తున్నాము. కళ్యాణం కూడా మేము కళ్యాణం చేసినకి ఓన్లీ 1500 రూపాయలు మాత్రమే మేము స్వామివారికి తీసుకుంటాము. అది కూడా స్వామివారికే మేము సేవకేమి దాన్ని ఉపయోగిస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి స్వీపర్ గాని మరి ఉన్నటువంటి మెయింటెనెన్స్ మేము ఉపయోగిస్తున్నాం స్వామి.
1: స్వామివారికి పర్వదినాల్లో అంటే ఉగాది పండుగ కాని దసరా పండుగ కాని ఇలాంటి సమయాల్లో ఏదో కొంత సేవ అయితే జరగాలి, పూజలు, అలాంటి కార్యక్రమాలకి ఎంతో కొంత డబ్బు అనేది అవసరం.

0: మరి దానికి కావలసినటువంటి సంభారాలు అంటే పువ్వులు గాని ఇలాంటివి కమిటీ ద్వారా ఏర్పాటు చేసుకుంటారా, లేదంటే భక్తులు ఇచ్చేటువంటి విరాళాల ద్వారా మీరు ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తారా?
1: స్వామి, ఇది మన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడి అనేది ఎండోమెంట్ సంబంధించినది. ఈ ఎండోమెంట్ వారు కూడా మన పర్వదినాలంటే మన ఉగాది, దసరా ఇటువంటి ఈ రెండు పండుగలకు మాత్రమే స్వామివారు మన ఈవో గారు కొంత 1500, 2000, 3000 అంటే ఆ బడ్జెట్ ను బట్టి ఆ పూజా కార్యక్రమానికి అమ్మవారికి స్వామివారికి ఆకుపూజ మరి తదితర కార్యక్రమాలకి వాళ్ళ తగు మోతాదులో ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ సరిపోదు కాబట్టి మేము భక్తుల నుండి వచ్చే వారు ఎవరు స్వతహాగా ఇచ్చినటువంటి విరాళాలు స్వామివారికి మేము కొంచెం చేయూతనిచ్చి ఇంకా కొంచెం గ్రాండ్ గా చేస్తున్నాం స్వామి. వచ్చిన వారికి ప్రసాదాలు గాని తీర్థ ప్రసాదాలు గాని ప్రతి ఒక్కటి మేము వాళ్ళకి ఏ లోటు లేకుండా ఇప్పుడు దాదాపుగా కర్ణాటక చిత్రదుర్గ నుండి కూడా హుబ్లీ నుండి కూడా వస్తారు భక్తులు వస్తారు. వాళ్ళకి వచ్చిన తక్షణమే మేము కమిటీ వాళ్ళము ఉన్నా ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఉండి వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి సదుపాయాలు చేసి వాళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేసి మేము వచ్చిన వాళ్ళని బాగా సంతోషపరిచి పంపిస్తున్నాం స్వామి.
0: ఈ ఆలయంలో వివాహాలు చేసుకునేటువంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అందులోనూ వచ్చేటువంటి అతిథులకు ఇక్కడ గదుల సౌకర్యం కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి. ఈ గదులకు ఎంత మొత్తంలో మీరు వసూలు చేస్తారు
1: స్వామి? గదులకైతే మాత్రము 2 రోజులు అవుతుంది. ఒక రోజు ముహూర్తం రోజు అంటారు, 2 రోజు తలంబ్రాల రోజు అంటారు. ఈ 2 రోజులు కలిసి మేము ఒక్కొక్క రూమ్ కు 250 రూపాయలు మాత్రమే వసూలు చేస్తాం స్వామి. అందుకంటే మేము ఎక్కువ వాళ్ళని ఆశించము. వాళ్ళు మనస్ఫూర్తిగా ఎవరైనా ఇస్తే మాత్రం మేము కానుక తీసుకుని ఉండిలేమని చెప్తాం స్వామి.
0: కార్యదర్శి గారు, భవిష్యత్తులో ఆలయ డెవలప్మెంట్ కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు? ఈ ఆలయం ఇంకా ఏ నిర్మించాలనుకుంటున్నారు, ఎలా ఉండాలని మీరు ఆశిస్తున్నారో వివరాలు తెలపండి
1: స్వామి. స్వామివారిని ఇంకా మునుముందు 2వ తిరుపతి అనేది విధంగా మేము తయారు చేయాలనుకుంటున్నాము. ఇక్కడ మంత్రి గారి ఆధ్వర్యంలో NH7 ఇంటి గుడి వరకు 30 లాక్స్ తో మననే మేడం గారు సీసీ రోడ్డు నిర్మిస్తున్నారు కూడా ఇప్పుడు కూడాను. తర్వాత ఆ కోనేరు పునః ప్రారంభించడానికి మేము కొంతమంది కమిటీ వాళ్ళందరినీ సహకరించి కాపులను సహకరించి వారి వాళ్ళతో విరాళం తీసుకుంటున్నాము. వారి సహకారంతో మళ్లీ మేము కోనేరు పునర్నిర్మాణం కూడా చేస్తున్నాము. దానికి ఒక లైటింగ్ వేయాలని చెప్పి అక్కడ పచ్చని చెట్లు ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఇంకోటి మనము మనకి దగ్గరలో పండమేరు అని ఉంది. ఆ పండమేరులో ప్రతి కార్తీక మాసం నందు మరియు సై ఆ రోజు స్నానాలు చేయించడానికి ఏర్పాటు చేస్తున్నాము. అది ముందు స్వామివారి ఆశీర్వాదం. ఆయన ఏది చేస్తాడో మాకు తెలియదు. ఆయన ఏది చేసినా కూడా ఆయన డెవలప్మెంట్ కోసం అనుకుంటున్నాము. ప్రత్యక్ష దైవంగా మాత్రం ఈ స్వామి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఇక్కడ మొదటగా ఆయన ఉన్నారు కాబట్టి మేము పోయి కూర్చున్నప్పుడు గాని మా కమిటీ వాళ్ళు రాముడు గాని లక్ష్మణ గాని మరి మన కుల్లాయిపు గాని మేము మాకు ఏదైనా కొంచెం సమస్య వచ్చినప్పుడు ఇది చేయలేమేమో ఎట్లా స్వామి మేమేం చేయలేని పోయి కూర్చుంటే మాత్రం ఆయన ప్రత్యక్ష దైవంగా మా నలుగురిలో ఎవరికో ఒక్కరికి ఆయన వచ్చి ఈ విధంగా చేసుకోండి అని ఒక రూపము ఆయన ఒక డ్రీమ్ డ్రీమ్గా మనకి ఆయన వచ్చి చెప్పిపోతాడు. పొద్దున్న మేము అదే విధంగా మేము నలుగురు చర్చించుకుని దాన్ని ఈ విధంగా పోదాము, స్వామి ఈ విధంగా చెప్పినాడు, ఈ విధంగా పోదామంటే మా నలుగురు కూడా మేము ఖచ్చితంగా అదే ఫాలో అవుతాము. స్వామివారు మాత్రం మాకు ఖచ్చితంగా మాకు సహకరిస్తున్నారు. మాకే కాదు ప్రతి ఒక్క ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి ఆయన కొంగు బంగారము అన్నటువంటి స్వామివారు మాకు ప్రత్యక్ష దైవంగా ఇక్కడ శ్రీ పండమేటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మాకు వెలిసిన స్వామి.
0: నాగరాజు గారు, రహదారిలో నుంచి తూర్పు ముఖంగా 500 మీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. మరి ఆలయానికి వెళ్లడానికి రవాణా సౌకర్యార్థం ఏ ఏ మార్గాల నుంచి రావచ్చు, తర్వాత దారి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు, దారికి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడం, దీని గురించి వివరాలు తెలపండి
1: స్వామి. NH7 మనకి దాదాపుగా 500 మీటర్లు అనుకున్నాము. 500 మీటర్లు 600 మీటర్లు ఉండొచ్చు దాదాపుగా. కానీ ఇప్పుడు NH7 గుడి దగ్గరికి ఒక రూట్ ఉంది స్వామి. ఇది బెంగళూరు టు హైదరాబాద్ రూట్. ఇది అనేటప్పుడు కలుస్తుంది, అందవే కలుస్తుంది. ప్రతి ఒక్కరూ బెంగళూరు నుండి వచ్చిన వారు భక్తాదులు మాకు దాదాపుగా కర్ణాటకలో ఎక్కువ మంది మాకు ఈ స్వామి కాపులున్నారు. వాళ్ళకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏమంటే ఇప్పుడు అందవేలు ఉన్నాడు కాబట్టి మేము డైరెక్ట్ గా మేము బెంగళూరు నుండి హైవే మీదుగా మేము స్వామివారు మా స్వామిని దగ్గరలో ఉన్నాం మాకేం చెప్పని వాళ్ళు వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ బెంగళూరు నుండి వచ్చే వాళ్ళకి గానీ ఇక్కడ హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళకు కూడా మాకు ఇక్కడ గుంటకల్లు, కళ్యాణ దుర్గము, ఉరవకొండ, బళ్ళారి వచ్చేవాళ్ళు కూడా మన అనంతపూర్ మీదుగా వచ్చి బైపాస్ మీదుగా వచ్చి మనకు అనుకూలంగా ఉంది. రెండవది వచ్చి అనంతపూర్లో లోకల్ ఉన్నవారు కూడా JNTU కాలేజ్ మీదుగా వచ్చి కూడా అక్కడ ఒక దారి ఉంది. అట్లా కూడా మనకి చాలా అనుకూలంగా ఉంది స్వామి. ఇక్కడ అనంతపూర్ కలిపే ఒక లింక్ రోడ్డు ఉంది, NH7 కలిపే లింక్ రోడ్డు ఒకటి ఉంది. ఇంకోటి ఏమంటే మేడం గారు ఆశీర్వాదం వల్ల మాకు సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తారు. మనం ప్రత్యక్షంగా మేము NH7 ఒక మేడం గారు ఒక ద్వారం శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వారము పైటాల రవీంద్ర గారి పేరు మీద

0: మేడం గారు నిర్మించినారు. ద్వారం మన ఎన్హెచ్ సెవెన్ లకు వస్తానే మన ద్వారం కనపడుతుంది. అక్కడి నుండి కూడా మేము మన రాప్తాడు ఏఈ గారిని మాట్లాడి మేము లైటింగ్స్ అన్ని కూడా వేసాము. చాలా అద్భుతంగా ఉంది. సాయంకాలము లైటింగ్స్ అన్ని వేస్తే చాలా స్వామివారు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడే ప్రత్యక్షమైనారన్నట్లు కూడా మాకు చాలా అద్భుతంగా ఉంది స్వామి. లైటింగ్ విషయం అయితేనే చాలా రోడ్లు కూడా విషయం చాలా బాగుంది స్వామి.
1: పండమేటి వెంకటరమణ స్వామి వారి ఆలయానికి సంబంధించి ఎన్నో వివరాలు తెలిపారు. నారాజు గారు మీకు నమస్కారాలండి.
0: ధన్యవాదాలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని. మరియు రేడియో స్టేషన్ వారు అనడబ్బురుకు దగ్గర మా స్వామి ఇంకోటి ఏమంటే ఇక్కడ విషయం మా దేవాలయానికి ఎఫ్ఎం రేడియో స్టేషన్ దగ్గరలో ఒక కలెక్టర్ ఆఫీస్ మాత్రమే ఉంది కానీ చాలా దగ్గరగా ఉంది. మీ అందరిని కూడా మేము ప్రత్యక్షంగా ఈసారి ఏదైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు డైరెక్టర్ గారిని వచ్చి మేము కలిసి మీ అందరినీ మేము ఆహ్వానిస్తాము స్వామి. నమస్కారం.
1: ఆపద్ బాంధవుడు అనాథ రక్షకుడైన స్వయంభు పండమేటి శ్రీ వెంకటరమణ స్వామిని లక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నాం కదా.
2: వచ్చే వారం మరొక దేవాలయం గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్తే.
3: మీరింతవరకు మన ఆలయాలు శీర్షికన అనంతపురం రూరల్ రాప్తాడు గ్రామంలో నెలకొన్న పండమేటి శ్రీ వెంకటరమణ స్వామి ఆలయ విశేషాలు విన్నారు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, శ్రీమతి వి పద్మలత. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో పశుగ్రాసాల ప్రాధాన్యత, రకాలు, వేసవిలో పాడి పశువులు, జీవాలు, కోళ్లకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యల గురించి రైతులు ఫోను ద్వారా అడిగే సందేహాలకు రెడ్డిపల్లి ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ వి రామచంద్రారెడ్డి గారు సమాధానాలిస్తారు. కావున రైతు సోదరులు ఈరోజు రాత్రి 7:15 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం అభిలాష. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. మనుషులు మారాలి. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. ఈ పాట కోరుతున్న శ్రోతలు అనంతపురం సిండికేట్ నగర్ నుంచి పూజారి ధనంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, ఆంజనేయులు, ఓబులమ్మ, అన్న వెంకటేష్, నాగభూషణ్, చౌడమ్మ, వరలక్ష్మి, శంకర్, రామ్మూర్తి, యంగముని, బాలాజీ, హేమంత్ సాయి

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: నాలాగా ఎందరు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపురం నుంచి అనమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర.

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: మునసబు గారి అల్లుడు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. దేవులపల్లి సాహిత్యానికి సంగీతం బి గోపాలం. ఈ పాట కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మాన్విత్.

కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట శారద. ఈ చిత్రంలో వి. రామకృష్ణ పి. సుశీల పాడిన పాట. గీతరచన దాశరథి, సంగీతం చక్రవర్తి.

శ్రోతల 101.7 మెగాహెర్ట్స్ పై అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత అనంతపురం జిల్లా కృష్ణంరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరంతా వినిపించమని కోరుతున్న పాట జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

శ్రోతలకు ఒక ప్రకటన. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో పశుగ్రాసాల ప్రాధాన్యత, రకాలు, వేసవిలో పాడి పశువులు, జీవాలు, కోళ్లకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యల గురించి రైతులు ఫోను ద్వారా అడిగే సందేహాలకు రెడ్డిపల్లి ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ వి రామచంద్రరెడ్డి గారు సమాధానాలిస్తారు. కావున రైతు సోదరులు ఈరోజు రాత్రి 7:15 2255333 లేదా 2968990 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 0855544. ప్రకటన విన్నారు. అభిలాష కార్యక్రమం తర్వాత ఇన్స్పెక్టర్ భార్య. ఈ చిత్రంలో కేబీకే మోహన్ రాజు, పి సుశీల పాడిన పాట. ఆత్రేయ గీతానికి సంగీతం కెవి మహాదేవన్. ఈ పాట కోరుతున్న శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్.

మీరింతవరకు అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో పశుగ్రాసాల ప్రాధాన్యత, రకాలు, వేసవిలో పాడి పశువులు, జీవాలు, కోళ్లకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు రెడ్డిపల్లి ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ వి రామచంద్రారెడ్డి గారు సమాధానాలిస్తారు. కావున రైతు సోదరులు ఈరోజు రాత్రి 7:15 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టిడి కోడ్ 08554. ప్రకటన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10:00 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రకటించిన అంశం ప్రసారమవుతుంది.

0: FM న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతారని. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పర్యావరణ పరిరక్షణ నిర్వహణతో పాటు శబ్ద కాలుష్య నియంత్రణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. వడదెబ్బ నివారణకు అన్ని స్థాయిల్లో వైద్య సిబ్బంది సిద్దంగా ఉండాలని ఆదేశించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వాణిజ్యం ఆహార శుద్ది శాఖల మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నోయిడాకు చెందిన ఒక ప్రైవేటు సంస్థతో ప్రభుత్వం నిన్న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ నిన్న సమావేశమయ్యారు. విశాఖపట్నం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని మంత్రి నారాయణ కోరారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిన్న జరిగిన శ్రమశక్తి ఉత్తమ యాజమాన్య పురస్కారాల కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నిన్న పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లేబర్ అడ్డాలు ఏర్పాటు చేసి కార్మికులకు విశ్రాంతి, భోజనం, శిక్షణ సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అర్థం చేసుకుని రెవెన్యూ శాఖ అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. రెవెన్యూ శాఖకు కొత్తగా నియమితులైన 25 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ఏఎస్ఓలను మంత్రి నిన్న అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం ఏపీఎన్ఆర్టీ ద్వారా ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్టంలో రాగల 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏలూరు జిల్లాలో జల్జీవన్ మిషన్

స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండేకు తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

विविध भारती FM 101.3। గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను. వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి స్టూడియోలో. టైం చూస్తే 10 గంటల 5 నిమిషాలు అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మన ఫేవరెట్ హరివిల్లులోకి మనం అయితే ఎంటర్ అయిపోదాం. మరి హరివిల్లు ప్రోగ్రామ్ లో మరి ఇవాల్టి క్వశ్చన్స్ ఏం తీసుకొచ్చేసాడు మధు అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు కదా. మరి ఇవాల్టి హరివిల్లు ప్రోగ్రామ్ లో మరి మీకోసం క్వశ్చన్స్ నేనైతే రెడీగా పెట్టేశాను. మరి నేనైతే క్వశ్చన్ అడుగుతున్నాను, మనిషి కన్నా సుమారుగా ఎన్ని రంగులను గుర్తించగలదు? మనిషి కన్ను సుమారుగా ఎన్ని రంగులను గుర్తించగలదు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక ఇంకెందుకు ఆలస్యం, 8662438114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది. రాహుల్ సిప్లిగంజ్ మోహన భాగరాజు పాడిన ఈ పాటకు మ్యూజిక్ విశాల్ శేఖర్. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు, అంటే ఎవరైనా బయట జబ్బు పడినప్పుడు మనం వెంటనే ఫస్ట్ ఐడియా హీట్ స్ట్రోక్ అని భావించుకుని చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలి. తర్వాత బిగుతుగా ఉండే బట్టలు, టైట్ గా ఉండే క్లాతింగ్స్ అన్ని కూడాను లూజ్ చేయాలి, కడలిచ్చాలి. తర్వాత బెస్ట్ పద్ధతి ఏంటంటే, వాళ్ళు ఒకవేళ స్పృహలో ఉంటే వాళ్ళకి అందించవచ్చు నీటిని లేకపోతే ద్రవ పదార్థాల్ని. లేదు ఆయన మగతగా ఉండడం ఉన్నారనుకోండి, చల్లని నీళ్లతో శరీరాన్నంతా కూడాను తడపాలి. ఇది మెయిన్ గా మనం అంటే బాడీ కూలింగ్ అనేది ఇంపార్టెంట్ ఈ స్టేజ్ లో. సో కాబట్టి రికరెంట్ గా శరీరాన్ని మనం చల్లని నీటితో తడపగలగాలండి. ఇంటి వద్ద చేయగలిగేది కూడాను మెయిన్ గా ఏం చేయాలంటే, యాక్సిలాలోను గ్రాయిన్ లోను మనం ప్యాక్స్ పెట్టాలండి. మెడ కింద ఐస్ ప్యాక్స్ పెట్టాలి. ఐస్ ప్యాక్స్ పెట్టి బాడీని తడి బ్లాంకెట్స్ తో కప్పాలి. ఇది ఇంటి వద్ద చేసుకోగలిగిన ట్రీట్మెంట్ అండి. మనకు
1: మనం చూస్తూ ఉంటాము రైతులు, కార్మికులు, సో ఇటువంటి వారు బయట పనిచేస్తూ ఉంటారు ఎక్కువ సమయంలో. సో అలాంటి వారికి మీరు ఎలాంటి సూచనలు అందిస్తారు ప్రత్యేకంగా?
0: ఈ బయట పని చేసే వాళ్ళకి నేను ఇదివరకు చెప్పినట్టు, వాళ్ళు ఖచ్చితంగా అండి మధ్యాహ్నం లేబర్ మాత్రం 12-3 మాత్రం హెవీ వర్క్, డైరెక్ట్ గా ఎండలో పనిచేసేది పరిస్థితులు కొంచెం తగ్గించుకోవాలి. తర్వాత వాళ్ళకి మెయిన్ పాయింట్ ఏంటంటే దాహం వేయదండి. దాహం వేయకపోయినా కూడాను ప్రతి అరగంటకి ఒకసారి మనం ద్రవ పదార్థాలు ఖచ్చితంగా తీసుకోవాలి. సో కాబట్టి అదొకటి మెయిన్ అండి. వాళ్ళకి దాహం కలగకపోయినా కూడాను ఇది తర్వాత ఈ కాఫీలు టీలు ఇవి ఎక్కువ తాగుతూ ఉంటారు వాళ్ళు, అది అవాయిడ్ చేస్తే మంచిది. తర్వాత పని చేసేటప్పుడు కూడాను కాటన్ డ్రెస్సెస్ ఇలాంటివి టైట్ గా ఉన్న బట్టలు కాకుండా లూజ్ గా ఉన్న బట్టలు అవి వేసుకుంటే మంచిది. ఎస్పెషల్ గా మన రైతులు వాళ్ళు ఈ పురుగుల మందులు ఇవన్నీ కూడాను ఈ టైంలో కాకుండా సాయంత్రం టైంలో కానీ మొన్న వేరే టైంలో అర్లీ మార్నింగ్ చేసుకుంటే, పొలం పనులు కానీ ఇవి కూడాను అర్లీ మార్నింగ్ అవర్స్ లో చేసుకుంటే మంచిది.
1: మేడం, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ యొక్క రైతులు, కార్మికులతో పాటు పిల్లలు, వృద్ధులకు మీరు ఎటువంటి సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు?
0: పిల్లలు అన్నది వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఈ సమ్మర్ లో ఖచ్చితంగా పిల్లలు అందరూ కూడా ఒకే చోట ఇదయ్యి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఎండల్లో. వాళ్ళకి ఏం చేయాలంటే, వాళ్ళకి మెయిన్ గా మనకు ప్రొటెక్షన్, సో నివారణ ఇంపార్టెంట్. సో ప్రొటెక్షన్ అన్నది ఏ దెబ్బకైనా ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్. సో హీట్ ఎగ్జాస్షన్ కానీ హీట్ స్ట్రోక్ కానీ గురే అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కూడాను చేపట్టి వాళ్ళని ఇవ్వచ్చండి. మరీ చిన్నపిల్లలు లేకపోతే ఇన్ఫాన్స్ బిలో 5 ఇయర్స్ అవుతే ఏమన్నా ప్రాబ్లం వచ్చినా వెంటనే పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. హీట్ ఎగ్జాస్షన్ ఇప్పుడు అయితే పేషెంట్ యొక్క ఓరియంటేషన్ అంటే డ్రౌజీ అయిపోతారో పేషెంట్, లేకపోతే పేషెంట్ చెమట పట్టడం లేదో మనిషికి, ఎప్పుడైతే మనిషి కన్ఫ్యూజ్డ్ గా ఉంటారో, ఎప్పుడైతే యూరిన్ తక్కువ అయిపోతుందో, ఎప్పుడైతే బాడీ నార్మల్ సెట్టింగ్ ఉండదో, ఇవన్నీ కండిషన్స్ కూడా ఇమ్మినెంట్ సైన్స్ ఆఫ్ హీట్ స్ట్రోక్ అండి. ఇమ్మినెంట్ సైన్స్ ఆఫ్ హీట్ స్ట్రోక్ కాబట్టి వెంటనే వచ్చి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యి వీళ్ళకి వైద్యం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
1: మేడం, కార్యక్రమంలో చివరిగా హీట్ వేవ్ సమయంలో ప్రజలకు మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏంటి?
0: హీట్ వేవ్ సమయంలో యాక్చువల్ గా బయటికి వెళ్ళకపోవడం, మెయిన్ గా ఈ డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, ఈ హై టెంపరేచర్ ఉన్నప్పుడు బయట అవాయిడ్ చేయడం, హై డైట్ కంట్రోల్ ఆయిలీ ఫుడ్స్, బయట ఫుడ్ ఫ్యాటీ ఫుడ్స్ ఇవన్నీ కూడాను అవాయిడ్ చేయడం, వీలైనంత వరకు కూడాను మనం ఎక్కువ హెల్దీ లిక్విడ్స్, హెల్దీ లిక్విడ్స్ అంటే ఫస్ట్ లో మనకు వాటర్, మజ్జిగ, తర్వాత కొబ్బరి నీళ్లు ఇలాంటివి తరచుగా తాగడం, తర్వాత ముసలి వాళ్ళు పిల్లలు ఉన్న ఇళ్లలో జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవడం, ఎక్స్ట్రా కేర్ ఇవ్వడం వాళ్ళకి, ఇవి మెయిన్ అండి.
1: మేడం, ఇంతవరకు ఇలాంటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని హీట్ వేవ్స్, వడగాలులు నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తి సమాచారం మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: నమస్తే అండి, థ్యాంక్ యూ.
1: ఇంతవరకు హీట్ వేవ్స్, వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ నివేదిత గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: మాకు ఆన్సర్ తెలీదు అంటూ ఇంకా పెడన జోగనందరం కాలనీ నుండి అప్పలరాజు గారు మెసేజ్ పంపించారు, 1 కోటి

హలో అంటూ సో మరి ఆన్సర్ నేనైతే రివీల్ చేసేస్తున్నాను. మనిషి కన్ను సుమారుగా ఎన్ని రంగులను గుర్తించగలదు అంటే సుమారుగా ఒక కోట్ల రంగుల వరకు అయితే గుర్తించగలదు అనమాట మన కన్ను, మనిషి కన్ను. సో మరి చాలామంది, కొంతమంది ట్రై చేశారు, కొంతమంది ఆన్సర్ కరెక్ట్ పంపించారు. మరి కరెక్ట్ పంపించిన అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపిస్తారని మిగతా వాళ్ళు కూడా ట్రై చేస్తారు. మరి నేనైతే క్వశ్చన్ అడిగేస్తున్నాను. హరివిల్లులో తేనెటీగ ఒక సెకనులో ఎన్నిసార్లు రెక్కలు ఆడిస్తుంది? ఒక తేనెటీగ ఒక సెకనులో ఎన్నిసార్లు రెక్కలు ఆడిస్తుంది? ఆన్సర్ తెలిస్తే కనుక 8662438814 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. హరివిల్లులో మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది శివ మూవీ నుండి. బోటనీ పాట ముందు అనే పాట అయితే ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన ఈ పాటకు లిరిక్స్ సిరివెన్నెల. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వెల్కమ్ బ్యాక్ టు హరివిల్లు. మరి హరివిల్లులో మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, తేనెటీగ ఒక సెకండ్లో ఎన్నిసార్లు రెక్కలు ఆడిస్తుంది అని చెప్పి, మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. కనకారు పెడ నుండి 200 నుండి 250 సార్లు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా కడప వినయ్ కూడా 200 నుండి 250 అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా తిరుపతి బ్యాంక్ కాలనీ నుండి సేమ్ ఆన్సర్ పంపించారు సాయి శిరీష గారు. ఇంకా 200 to 230 times అంటూ ఆశిష్ శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ పంపించారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజ్ మెసేజ్ పంపించారు. సేమ్ ఆన్సర్ 200 నుండి 230 సార్లు అంటూ ఆశా కాపుగుంపల్లి నుండి సేమ్ ఆన్సర్ 200 నుండి 230 సార్లు అంటూ మెసేజ్ పంపించారు అన్నమాట. రాజేష్ హిందూపూర్ నుండి కూడా 230 సార్లు ఒక సెకండ్కి అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా షరీఫ్ గన్నవరం నుండి కూడా సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే శోభ తిరుపతి నుండి కూడా 200 సార్లు అంటూ మెసేజ్ పంపించారు. మల్లికార్జున్ విజయవాడ నుండి 190 నుండి 200 సార్లు ఊహగానాలు అంటూ మెసేజ్ పంపించారు. అలాగే భాస్కర్ పెడ నుండి 200 నుండి 230 సార్లు ఆడిస్తాయని చెప్పి మెసేజ్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ 200 నుండి 230 అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ సమాధానం 10 అంటూ మెసేజ్ పంపించారు అన్నమాట. ఒక తేనెతీగ సెకండ్కి 200 నుండి 250 సార్లు అంటూ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి మెసేజ్ పంపించారు. అలాగే రవికుమార్ ఫ్రమ్ కాకినాడ నుండి 200 to 250 times అనుకుంటా అని చెప్పి మెసేజ్ పెట్టేశారన్నమాట. ఇంకా నేమ్ జాన్సన్ విజయవాడ నుండి 200 to 200 times అంటూ మెసేజ్ పంపించారు. మరి చూద్దాం ఏంటి రైట్ ఆన్సర్ అనేది నేనైతే రివీల్ చేస్తున్నాను. తేనెతీగ ఒక సెకండ్లో ఎన్నిసార్లు రెక్కలు ఆడిస్తుందంటే సుమారు 200 సార్లు అని చెప్పి రైట్ ఆన్సర్ అనమాట. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో మరి చెక్ చేసుకోండి. తప్పకుండా రైట్ ఆన్సర్ పంపించిన అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. హరివిల్లులో పాము కళ్ళను ఎందుకు మూయలేవో తెలుసా? సో మరి పాము కళ్ళను ఎందుకు మూయలేవో తెలుసా? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ ప్రేమికుల రోజు మూవీ నుండి వాళ్ళు కన్నుల దాన అనే పాట అయితే వస్తుంది. ఉన్ని మినన్ పడిన ఈ పాటకు లిరిక్స్ ఎం రత్నం శివగణేష్. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, పాము కళ్ళను ఎందుకు మూవీ లేవో తెలుసా అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. కనకారావు పెడ నుండి మెసేజ్ పంపించారు, రెప్పలు ఉండవు అంటూ మెసేజ్ పంపించారనమాట. చూద్దాం రైట్ ఆన్సరో కాదో. ఇంకా పాలాది మాధవరావు మెసేజ్ పంపించారు పెదమోదుగుపల్లి నుండి. ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుండి కూడా మెసేజ్ పంపించారు, పాముకి కన్నురెప్పలు ఉండవు కాబట్టి కను మూయలేవు అని చెప్పి మెసేజ్ పంపించారు. ఇంకా దేవసేన తిరుపతి నుండి కూడా సేమ్ మెసేజ్ పంపించారు. ఇంకా కడప నుండి వినయ్ మెసేజ్ పంపించారు, ఆన్సర్ అయితే తెలుగులో పెట్టలేదు, ఏదో ఇంగ్లీష్లో పెట్టారు, స్పెక్టాక్యులే ఆర్ బ్రిల్లే అని చెప్పి మెసేజ్ పంపించారు. ఇంకా ఐలిట్స్ ఉండవు అంటూ రాజేష్ హిందూపూర్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కర్నూలు జిల్లా లొద్దిపల్లె నుండి పెట్టుకుంటుంది పాము స్పెక్టాకిల్స్ పెట్టుకుంటుంది కాబట్టి అని చెప్పి కామెడీగా ఆన్సర్ మెసేజ్ పంపించారనమాట మధుమోహన్ కర్నూలు జిల్లా నుండి. ఇంకా సాయి శిరీష తిరుపతి నుండి బ్యాంక్ కాలనీ నుండి మెసేజ్ పంపించారు, రెప్పలు ఉండవు కాబట్టి అంటూ. ఇంకా అనంతపురం నుండి అనురాధ మెసేజ్ పంపించారనమాట, కనురెప్పలకు బదులుగా కళ్ళను తేమగా ఉంచడానికి బ్రిల్లని పారదర్శకమైన పరచేపబడి ఉంటుంది కాబట్టి కనురెప్పలు మూయలేవు అంటూ అనంతపురం నుండి అనురాధ మెసేజ్ పంపించారు. అలాగే భాస్కర్ పెడ నుండి కూడా పాములకు కనురెప్పలు ఉండవు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా మల్లికార్జునరావు విజయవాడ నుండి స్పెక్టాకి పొర ఉంటుంది అందుకే కనురెప్పలు మూయలేవు అంటూ మెసేజ్ పంపించారనమాట. ఇంకా గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ మెసేజ్ పంపించారు రాఘవకి గుడ్ మార్నింగ్ అంటూ. మరి ఆన్సర్ కూడా పంపించేస్తే నేను అది కూడా చదివేస్తాను కాబట్టి. ఇంకా నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు, పాములకు కనురెప్పలు ఉండవు కాబట్టి అంటూ. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా పాముకు కనురెప్పలు ఉండవు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా జాన్సన్ విజయవాడ నుండి కూడా సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి పాటికి కనురెప్పలు ఉండవు కాబట్టి కళ్ళను మూయలేవు కాబట్టి మరి పాము కళ్ళను మూయలేవు అనమాట. సో మరి హరివిల్లులో మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. మరి ఏంటి ఆ క్వశ్చన్ అని ఎదురు చూస్తున్నారు కదా. మరి వర్షం పడని ఆ చోటు ప్రపంచంలో ఎక్కడ ఉందో తెలుసా? మరి ప్రపంచంలో ఎక్కడ వర్షం పడదు, మరి ఆ ప్లేస్ తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. అది ఒక డిజర్ట్ అని చెప్తున్నాను, అది ఏ డిజర్ట్ అనేది కూడా ఆన్సర్ తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది, ఎవడో మూవీ నుండి నీ జతగా నేనున్నాలే అనే పాటైతే వస్తుంది. కార్తీక్ శ్రేయ ఘోషల్ పడిన ఈ పాటకు లిరిక్స్ సిరివెందల సీతారామ శాస్త్రి. వింటూ స్టేట్ వింటూ వివిధ భారతి 101.3 FM.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు,
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

అంటార్కిటికాలోని మెక్మోడో డ్రై వ్యాలీస్ అంటూ మెసేజ్ పంపించారనమాట. అది కూడా కాదు, ఇంకా ఎమన్ ఏహై ఉటైప్ ప్లేస్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ పంపించారు. అది కూడా కాదు, ఇంకా 3 ప్లేసెస్ ఉన్నాయంటూ ఎంసీ మోడో డ్రై వ్యాలీస్ అంటూ అటకామా డిజర్ట్ చిల్లీ అంటూ ఆస్వాన్ ఈజిప్ట్ అంటూ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు. ఇంకా అటకామా ఎడారి అంటూ రాజు ఏలూరు నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా అనంతపురం నుండి అనురాధ అంటార్కిటికాలోని మైక్ మాడో డ్రై వ్యాలీస్ చిలీలోని అటకామా ఎడారి అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారు. అంటార్కిటికాలోని మైక్ మెక్మాడో డ్రై వ్యాలీస్ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా అటకామా ఎడారి అంటూ మల్లికార్జున విజయవాడ నుండి మెసేజ్ పంపించారు. ఇంకా ఆశ కాపుగొంపల్లి నుండి మెసేజ్ పంపించారు. మొక్మోడో డ్రై వ్యాలీ అటకామా ఎడారి అలేప్ లిబియా అంటూ మెసేజ్ పంపించారనమాట. ఇంకా షరీఫ్ గన్నవరం నుండి మెసేజ్ పంపించారు. ఇంకా నేను వినలేదు అంటూ శోభ గారు మెసేజ్ పంపించారు. మిస్ అయ్యా అంటూ మెసేజ్ పంపించారు. తప్పకుండా నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను, తప్పకుండా మెసేజ్ పంపించేసండి. మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి వర్షం పడని ఆ చోటు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయి అంటే అటకామా డిజర్ట్ అనమాట. అటకామా డిజర్ట్ చిలీలోని అటకామా డిజర్ట్ ఉంది. ఆ డిజర్ట్లో వర్షం అయితే దాదాపు అసలు పడదు అని చెప్పి అన్నారు. మరి ఇది రైట్ ఆన్సర్. మరి చాలామంది అయితే ట్రై చేశారు మంచిగా సూపర్గా. మరి ఇంకొంతమంది అయితే ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్ పంపించారు. మరి వారందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. హరివిల్లులో మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం అయితే వచ్చేస్తుంది. ప్రపంచంలో అత్యంత వేడిగా నమోదైన ప్రదేశం ఏది? ప్రపంచంలో అత్యంత వేడిగా నమోదైన ప్రదేశం ఏది? ఆన్సర్ తెలిస్తే కనుక 8662438144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి నెక్స్ట్ మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది దరువు మూవీ నుండి నిజం చెప్పనే పాట అయితే వస్తుంది. నరేష్ అయ్యర్ సంగీత రాజేశ్వరన్ పాడిన ఈ పాటకు లిరిక్స్ భాస్కర్ భట్ల రవికుమార్. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగాను కదా, వర్షం పడని ఆ చోటు ప్రపంచంలో ఎక్కడ ఉందో తెలుసా అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజ్ మెసేజ్ పంపించారు, అల్హుటేబ్ అంటూ మెసేజ్ పంపించారు. మరి అది అయితే కాదు. ఇంకా భాస్కర్ పెడన్ నుండి

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ప్రపంచంలో అత్యంత వేడిగా నమోదైన ప్రదేశం ఏది అని చెప్పి. ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారు అంటే కనకారావుపేట నుండి కాలిఫోర్నియా యూఎస్ఏ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే చరణ్ ఫ్రమ్ పుత్తూర్ నుండి డెత్ వ్యాలీ కాలిఫోర్నియా అంటూ మెసేజ్ పంపించారు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ప్రపంచంలో అత్యంత వేడిగా నమోదైన ప్రదేశం ఏది అని చెప్పి. ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారు అంటే కనకారావుపేట నుండి కాలిఫోర్నియా యూఎస్ఏ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే చరణ్ ఫ్రమ్ పుత్తూర్ నుండి డెత్ వ్యాలీ కాలిఫోర్నియా అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు మెసేజ్ పంపించారు. డెత్ వ్యాలీలోని ఫర్నేస్ క్రీక్ అంటూ మెసేజ్ పంపించారనమాట. ఇంకా బుర్కినా ఫానో అంటూ రాజు ఏలూరు నుండి మెసేజ్ పంపించారు. అలాగే నెక్స్ట్ సాయి శిరీష బ్యాంక్ వాళ్ళ నుండి మెసేజ్ పంపించారు తిరుపతి నుండి.

అనంతపురం నుండి అనురాధ మెసేజ్ పంపించారు, డెత్ వ్యాలీ అంటూ మెసేజ్ పంపించారు, ఫ్రమ్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది అంటూ మెసేజ్ పంపించారు, అలాగే ఫర్నేస్ క్రీక్ అంటూ మెసేజ్ పంపించారు, డెత్ వ్యాలీ యుఎస్ఏ అంటూ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు, అలాగే కాలిఫోర్నియా డెత్ వ్యాలీ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ పంపించారు, ఇంకా మల్లికార్జున విజయవాడ నుండి డెత్ వ్యాలీ అంటూ మెసేజ్ పంపించారు, సారీ స్పెల్లింగ్ తప్పు అయితే అంటూ దేవసేన తిరుపతి నుండి మెసేజ్ పంపించారు. అసలు ఆన్సర్ అయితే పంపించలేదు, ఇంకా నెక్స్ట్ టైం తప్పకుండా పంపించేసేయండి, ఎందుకంటే టైం కూడా అయిపోతుంది. ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ ఖమ్మం నుండి ఊరుకొండ మధు మెసేజ్ పంపించారు, లిబియా దేశం అంటూ ఇంకా లట్ డిజర్ట్ ఇరాన్ అంటూ మెసేజ్ పంపించారు, మువ్వల కోటేశ్వరరావు పోలవరం నుండి మెసేజ్ పంపించారు, అలాగే నేమ్ జాన్సన్ విజయవాడ నుండి కాలిఫోర్నియా అంటూ మెసేజ్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి డెత్ వ్యాలీ అనమాట, ప్రపంచంలో అత్యంత వేడిగా నమోదైన ప్రదేశం అయితే డెత్ వ్యాలీ అనమాట. డెత్ వ్యాలీ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి చాలామంది అయితే ట్రై చేశారు, కొంతమంది అయితే రైట్ ఆన్సర్ పంపించేశారు, మరి మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి ఇది ఇవాల్టి హర్వీళ్ళు, మరి నేను టాటా బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది, మరి నెక్స్ట్ ఆర్జే కూడా రెడీగా ఉన్నారు మిమ్మల్ని అలరించడానికి. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతరాని. విశాఖలో మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్దికి సంబంధించి 3 కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు విశాఖ ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ పథకం కింద జీవీఎంసీ ప్రతిపాదించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నేషనల్ ఎపెక్స్ కమిటీ ఎన్ఏసీ ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ప్రజలలో ఐక్యత, శాంతి సామరస్యాలను పెంపొందింపచేయడం, ఉగ్రవాద చర్యలను అరికట్టడమే లక్ష్యంగా ఈరోజు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం పాటిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నాణ్యతను పెంచడానికి, ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రతి పంచాయతీలో ఉన్న ఫిల్టర్ బెడ్లను నెల రోజుల్లో శుభ్రం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియ విజయవంతమయ్యేలా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. రాష్ట పర్యాటక రంగంలో కీలకమైన సీ ప్లేన్ ప్రాజెక్టుకు ముందడుగుపడింది. 10 చోట్ల వీటిని నడిపేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ఉడాన్ పథకంలో 20 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 200 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు జిల్లా కలెక్టర్ టి నిశాంతి పాఠ్యపుస్తకాలు, బ్యాగులు, పెన్సిళ్లను పంపిణీ చేశారు. అనకాపల్లి డాక్టర్ ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో త్వరలో ప్రారంభం కానున్న రైతు బజార్లో 72 మంది రైతులకు పారదర్శకంగా డ్రా పద్దతి ద్వారా స్టాళ్లను కేటాయించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను నిన్న ఆయన ఆవిష్కరించారు. వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలకు భక్తులు భారీగా తరలిరావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుండటంతో శుక్రవారం ఉదయం 6 గంటలకు క్యూలైన్లోకి రావాలని టీటీడీ అధికారులు ప్రకటన చేశారు. తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్యపుష్కరాలు ఈ ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, మంత్రులు శ్రీధరబాబు, కొండ

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి రా రా అమ్ముడు.
1: ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్ముడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికి.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: భారతి ఎఫ్ఎం 101.3
1: మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. సో మరి స్టూడియోలో టైం 11:05 క్రాస్ అయిపోయి 56 సెకండ్స్ అయిపోయింది. సో మనం ఎంటర్ అయిపోయాం మన టాలీవుడ్ టైం సినిమా కబుర్లలోకి. సో మరి ఈరోజు అయితే చాలా కబుర్లు ఉన్నాయి, మరి వెయిట్ చేస్తూ ఉండండి, మనం అన్ని మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం మరి శృతి వస్తే నాని పాట రావాలి కాబట్టి మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో సి శ్రీరామ్ అండ్ రమ్య బెహ్రా పాడిన పాట అయితే ప్లే చేస్తున్నాను. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి లిరిక్ దేవదాస్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

బేబీ మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు, శ్రీరామచంద్ర పాడిన సాంగ్. మరి 11:15 క్రాస్ అయిపోయి 58 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. చిరు అండ్ బాబీ కాంబోలో రాబోతున్న సినిమాకి అయితే ముహూర్తాన్ని ఈ రోజుకి ఫిక్స్ చేశారు అండ్ రెగ్యులర్ షూటింగ్ అయితే May 28 నుంచి స్టార్ట్ కాబోతుంది. ఇంకా జస్ట్ 1 వీక్ మాత్రమే ఉంది టైం, అది మ్యాటర్. అండ్ అయితే ఫస్ట్ షాటే ఒక మేజర్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ ప్లాన్ చేస్తున్నట్ట. ఆహా, చిరు ఫ్యాన్స్ మీరు అలా వెయిట్ చేస్తుండండి, ఒక బంపర్ సినిమా వచ్చేస్తుంది అనమాట. ఎనీవేస్, నెక్స్ట్ అయితే ప్రెజెంట్ మన రచయిత జొన్నవితల రామలింగేశ్వరరావు గారు ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నారు, లలిత అనమాట ఆ సినిమా పేరు. ద గర్ల్ ఫ్రెండ్ ఈజ్ నాట్ ఎ స్లేవ్ అనే ఒక మంచి మెసేజ్ తన సినిమా ద్వారా ఆడియన్స్ కి అందించాలని ప్లాన్. అది ఇంకా మాట్లాడుకుందాం, బోలెడు విషయాలు ఉన్నాయి. బట్ రైట్ నో మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. అనంతపురం సినిమా నుంచి బెల్లిరాజ్ అండ్ దీపా పాడిన పాట, జేమ్స్ వసంత్ మ్యూజిక్ కంపోజిషన్, వెనలకంటి గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ చేస్తూ స్టేట్ యూండో వివిధ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
5: మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మరి టెలివిజన్ స్టార్ సుధీర్ బర్త్డే విష్ చేస్తూ హైలెసో మూవీ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. నాకైతే భలే నచ్చేసింది తెలుసా అండి. మూవీ కూడా బాగుంటే మన సుధీర్ కి ఒక మంచి హిట్ పడుతుందని అనిపిస్తోంది. ఎనీవేస్, ప్రస్తుతం అయితే పెద్ద సినిమా ట్రైలర్ రిలీజ్ అయిపోయింది, టాప్ లెవెల్లో ట్రెండ్ అయిపోతుంది. ఒక న్యూస్ ఈ సినిమా గురించి అయితే వైరల్ అవుతుంది, దాని గురించి అయితే ఒక బ్రేక్ తీసుకుని చెప్తా. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం సరైన సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

బాబా సైకిల్ పైన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మానశంకర్ వరప్రసాద్ సినిమా నుంచి. సో మరి 11:37 క్రాస్ అయిపోయి 37 సెకండ్స్ మన స్టూడియోలో టైం. అండ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. అండ్ మనమున్నాం సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో.

పెద్ద సినిమాలో ఫస్ట్ అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా? ఖుషీ కపూర్ అట, అంటే జాన్వీ కపూర్ వాళ్ళ సిస్టర్ అనమాట. బట్ ఫర్ సమ్ రీజన్స్ సీన్ లోకి జాన్వీ వచ్చేసింది, అది మ్యాటర్. ఇదైతే ఈ న్యూస్ అయితే చాలా రోజులుగా చక్కర్లు కొడుతోంది సోషల్ మీడియాలో. సో అది పక్కన పెట్టేస్తే, యాక్షన్ కింగ్ అర్జున్ లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ బ్లాస్ట్ జోన్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. యాక్షన్ లవర్స్ కి ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. అండ్ చాలా కాలం అయింది కదా అర్జున్ గారిని మనం అలా చూసి, ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింటారు. ఎనీవేస్, మరి దేవరా 2 అయితే ఆగిపోలేదు, ఆపేలేదు అంటున్నారు. ఎవరు మాట్లాడుకుందాం దీని గురించి. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సాగర్ అండ్ రెనీనా రెడ్డి పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎవడు సినిమా నుంచి, రామజోగే శాస్త్రి గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: sărmătăi.
1: Official announcement అయితే రాలేదులేండి అది మ్యాటర్ ఓకే సో మరి ఇంకా మనం మాట్లాడుకుందాం బట్ రైట్ నో మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను చావు కబురు చల్లగా మూవీ నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి 11:53 క్రాస్ అయిపోయి 8 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి ఈ రోజు ఎవరంటే మన మోహన్ లాల్ గారి బర్త్డే అనమాట. సో మరి ఆయన అసలు పేరేంటో తెలుసా అండి? మోహన్ లాల్ విశ్వనాథ్ నాయర్ అనమాట. నేచురల్ స్టార్గా ఆయన నటించిన ఎన్నో సినిమాలు

గా 6 సార్లు నంది అవార్డ్స్ అండ్ ఎండో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అందుకున్న వండర్ఫుల్ యాక్టర్. 350+ మూవీస్ చేసిన మోహన్ లాల్ గారు. 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ అండ్ తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు కూడా అనుకున్నారు అన్నమాట. సో ఇవాళ ఈ స్టార్ బర్త్డే. సో మరి నెక్స్ట్ ఇంకొక బర్త్డే కూడా ఉంది, అబ్బాస్ బర్త్డే అనమాట. ఈరోజు 1990స్లో వచ్చిన ప్రేమదేశం సినిమాతో ఇన్స్టెంట్ గా ఫేమస్ అయిపోయిన హీరో. చేసిన కొన్ని సినిమాలే కానీ మంచి మంచి రోల్స్ చేశారన్నమాట. మరి తన హెయిర్ స్టైల్ అప్పట్లో అయితే ఒక ట్రెండ్ అని చెప్పొచ్చు. కాలేజ్ యూత్ మొత్తం తన స్టైల్ ని ఫాలో అయిపోయారు. ప్రేమదేశం మూవీ నుంచి అసలు ఆ సినిమా ఆ హెయిర్ స్టైల్ అయితే ఎంత ఫేమస్ అంటే ఆల్మోస్ట్ ఇక అబ్బాయిలందరూ కూడా అదే హెయిర్ స్టైల్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదనమాట. అది మ్యాటర్. ఎనీవేస్ రైట్ నౌ మీ అందరి కోసం మన్యం పులి సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

డైరెక్ట్ చేస్తున్నారు ఆ సినిమాని. మనం రీసెంట్ గా కూడా మాట్లాడుకున్నాం దీని గురించి. ఆ సినిమాలో హీరోయిన్ ఎవరా ఎవరా ఎవరా ఎవరా అని మనం వెయిట్ చేసాం కదా, సో ఫైనల్లీ ఆ హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా యాక్ట్ చేయబోతోంది, అదే మ్యాటర్. ఓకే సార్, మరి ఇంకా మూవీ అప్డేట్ చెప్పాలంటే బట్ టైం అయితే లేదు కాబట్టి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జాక్ట్ గా 12:02 కి మనం మీకు తెలుసాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3. దిస్ ఈస్ ఆర్జే శృతి.

0: ആർതി എഫ് എം 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:00. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
1: కోట్లాది గుండెల చప్పుడుగా
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి
1: సమాచారాన్ని అందించడమే కాదు
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక
1: 9 దశాబ్దాల విశ్వసనీయత
0: 90 ఏళ్ల అనుబంధం
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పి

0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి వినండి,
0: ఆస్వాదించండి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈతరం జెన్ జి కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి. లాహిరి లాహిరిలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు గోల్కొండ హైస్కూల్ ఈ చిత్రానికి శ్రీకృష్ణ గీతామాధురి పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

లాహిరి లాహిరిలో మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీజ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పన్ను నేరాలు, మనీ ల్యాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి భారత్, ఇటలీ దేశాలు పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్, ఇటలీ దేశాలు నిన్న తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ నర్సులు, భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ ల్యాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ షిప్పింగ్, రేవుల ఆధునీకరణ, బ్లూ ఎకానమీ రంగాలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా ఇతర ఉద్రిక్తతలకు సంబంధించి ఇరు దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారతదేశ వైఖరి అని మోదీ స్పష్టం చేశారు.
1: భారత్ ఆర్ ఇటలీ ఏకమత హై కి ఆతంకవాద్ మానవతా కే లియే గంభీర్ చునౌతీ హై. టెర్రర్ ఫైనాన్సింగ్ కే ఖిలాఫ్ హమారీ సాజా పహల్ నే పూరే విశ్వ కే సామ్నే ఏక్ మహత్వపూర్ణ ఉదాహరణ ప్రస్తుత కియా హై. యుక్రెయిన్, పశ్చిమ ఏషియా తథా అన్య తనావో కో లేకర్ హమ్ లగాతార్ సంపర్క్ మే రహే హై. భారత్ కా మత్ స్పష్ట హై కి సభీ సమస్యాఓ కా సమాధాన్ డైలాగ్ ఆర్ డిప్లొమసీ కే మాధ్యమ్ సే హోనా చాహియే.
0: సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి, 2 పురాతన నాగరికతల మధ్య చర్చలను బలోపేతం చేయడానికి భారత్, ఇటలీ దేశాలు 2027 సంవత్సరాన్ని సంస్కృతి, పర్యాటక సంవత్సరంగా జరుపుకోనున్నాయి. ఈ చర్య ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడానికి, సాంస్కృతిక దౌత్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తెలిపారు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు అనేవి కేవలం రాజకీయ, ఆర్థిక సంబంధాల ద్వారానే కాకుండా ప్రజల మధ్య ఏర్పడే సంబంధాల ద్వారా కూడా ఏర్పడతాయని ఆమె పేర్కొన్నారు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు చర్యల్లో ఒకదానిని చేపట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఊపిరితిత్తుల ఆరోగ్య స్క్రీనింగ్పై మంత్రుల దృక్పథాలు అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

చేస్తూ ఈ విషయాలు వెల్లడించారు. ఇంటింటికి వెళ్లి పరీక్షించడం, మొబైల్ స్క్రీనింగ్ బృందాలు, కమ్యూనిటీ ప్రచారాలు, అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా వెనుకబడిన బలహీన వర్గాల ప్రజల్లో క్షయవ్యాధి కేసులు చురుగ్గా గుర్తించే ప్రక్రియను దేశం మరింత విస్తృతం చేసిందని చెప్పారు. క్షయవ్యాధి, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించడానికి భారత్ ఆధునిక రోగ నిర్ధారణ పద్ధతులను పెంచిందని మంత్రి పేర్కొన్నారు. రోగ నిర్ధారణలో జరిగే ఆలస్యాన్ని తగ్గించడానికి ముఖ్యంగా మారుమూల వైద్య సేవలు సరిగ్గా అందని ప్రాంతాల్లో మాలిక్యులర్ టెస్టింగ్ ప్లాట్ఫామ్లు, డిజిటల్ టెస్ట్, చెస్ట్ ఎక్స్రే సేవలు, కృత్రిమ మేధస్సు ఆధారిత విశ్లేషణ సాధనాలు, చేతితో పట్టుకునే స్క్రీనింగ్ పరికరాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్టు నడ్డా వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇద్దరు కాంగ్రెస్ సభ్యులతో సహా మొత్తం 23 మంది సభ్యులను మంత్రివర్గంలోకి తీసుకుంది. 1967 తర్వాత రాష్ట మంత్రివర్గంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కి ప్రాతినిధ్యం లభించడం ఇదే తొలిసారి. ఈ కొత్త మంత్రివర్గంలో 4 మహిళా మంత్రులు కూడా ఉన్నారు. కొత్త సభ్యులతో ఈ ఉదయం లోక్ భవన్ లో రాష్ట గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వానికి మద్దతిస్తున్న వివిధ పార్టీల నాయకులు కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. తాజా విస్తరణతో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్తో కలిపి మంత్రివర్గంలోని మొత్తం మంత్రుల సంఖ్య 32కు చేరింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. సాధారణ ప్రజల బాధలను తెలియజేయడం ద్వారా, ఉగ్రవాదం దేశ ప్రయోజనాలకు ఎలా నష్టం కలిగిస్తుందో చూపించడం ద్వారా యువతను ఉగ్రవాదానికి, హింసా మార్గానికి దూరం చేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజున ఇతర కార్యక్రమాలతో పాటు ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. 1991లో ఇదే రోజున మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల కుట్రకు బలయ్యారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారత్ ఆధ్యాత్మిక సాధన ఆరాధనలతో పాటు శౌర్యం, పరాక్రమం, సర్వజన సంక్షేమాలకు పవిత్రమైన భూమి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు సోషల్ మీడియా పోస్టులో ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, గొప్ప వారసత్వం, ప్రాచీన సంస్కృతి కలిగిన ఈ పవిత్ర భూమి అందరినీ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు, శ్రేయస్సుతో ఉంచాలని మోదీ ఆకాంక్షించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, దక్షిణ కొరియా మంత్రి క్వాన్ ఓయుల్ ఈరోజు సంయుక్తంగా సియోల్లో భారతీయ యుద్ద స్మారకాన్ని ప్రారంభించారు. కొరియా యుద్దం ముగిసి 75 పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, కొరియా ద్వీపకల్పంలో శాంతి, మానవతా సహాయం కోసం భారత్ అందించిన సహకారాన్ని గుర్తు చేశారు. రెండు దేశాల ఉమ్మడి చరిత్ర, త్యాగాలు భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాదిగా ఉపయోగపడుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. భారత సైనికుల పాత్రను స్మరించుకోవడం వల్ల ప్రజల మధ్య పరస్పర అవగాహన బలపడుతుందని, ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాలపై సరికొత్త దృష్టి సారిస్తుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘాట్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్లో ఈశాన్య రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ వేగవంతమైన అభివృద్దికి వ్యూహాత్మక పరిష్కారాలు అనే అంశంపై 3 జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈశాన్య కొండ ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగును వేగంగా విస్తరించడానికి వ్యూహాత్మక విధానాలు రూపొందించడం, కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్కు అనుగుణంగానే నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించడానికి ఒక ప్రణాళికను సిద్దం చేయడం ఈ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్పై 4 తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లలోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పు

0: వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉండవచ్చని పేర్కొంది. అలాగే రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి భారత్, ఇటలీ దేశాలు పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద కళారూపం కార్యక్రమం.
2: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో బసవేశ్వరుని కథ కంజీర కథ వింటారు. నిర్వహణ శ్రీ చిలుకూరి సుబ్బారావు, వంతలు శ్రీ పాలూరి రత్నం హార్మోనియం, శ్రీ పెనుకుర్తి సోంబాబు డోలక్.

0: ಶರಣ ಶ್ರೀ ಪುರಬದೇ ಭಜ ವಿಶ್ವನಾಥಂ.
1: మానవధర్మం ఆచరించడం ద్వారానే దైవత్వం సిద్ధిస్తుంది. తన జీవితంలో ఆచరించిన తర్వాతనే ప్రజల్లో ప్రచారం చేసిన మహానుభావుడు శ్రీ బసవేశ్వరుడు. సంస్కృతంలోనున్న ఆధ్యాత్మిక గ్రంథాలు కన్నడ భాషలోకి అనువదించి జనసామాన్యానికి వైదిక విజ్ఞానాన్ని అందించిన మహాకవి, ఒక రాజ్యానికి మంత్రిగా ఉంటూ కూడా మహోన్నతమైన ఆదర్శాలతో అతి నిరాడంబరంగా జీవనం గడిపే ఋషితుల్యుడు బసవేశ్వరుడు. ఆదర్శాలుంటే చాలదు, ఆచరించినప్పుడే సమాజం నిత్య కళ్యాణంగా ఉంటుంది చూపిన మహాపురుషం. 800 సంవత్సరాలు గడిచినా ఆయన వ్యక్తిత్వం చెక్కు చెదరలేదు, ఆదర్శప్రాయంగా అనుసనీయంగా నిలిచింది. ఆ బసవేశ్వరుని దివ్య కథ నేడు మనం కంజీరి కథగా చెప్పుకుందాం.

కర్ణాటక రాష్ట్రంలో బాగేవాడి చిన్న గ్రామం. ఆ గ్రామానికి గ్రామ పెద్ద మాదారస, అతని ధర్మపత్ని మాదాలాంబిక. వారికి శివుని వరం వల్ల నందీశ్వరుడు కుమారుడుగా జన్మించాడు. ఆ పిల్లవానికి ముఖం తేజోవంతంగా ఉంది. కానీ ఆశ్చర్యం, అందరి మాదిరిగా ఏడవలేదు, కళ్ళు తెరవలేదు, కాళ్ళు చేతులు కదపలేదు. ఒక మౌనిలా ఉండిపోయాడు. కృష్ణమాలహరి నదులు సంగమ క్షేత్రమైన కుడాల సంగమేశ్వర ఆలయంలో ఉన్న తమ కుల గురువును విన్నవించుకున్నారు విషయమంతా. గురువుగారు వెంటనే బాగేవాడికి వచ్చి బిడ్డను చూసి సంగమేశ్వరుని కర్పించినటువంటి విభూతిని శిశువు నుదుట రాశారు. అంతే, శిశువు కళ్ళు తెరిచారు. అప్పటికప్పుడే శిశువు లింగధారణ జరిపించారు గురువుగారు. శిశువు జన్మానికి గల కారణం గ్రహించారు గురువుగారు. నందీశ్వరునికి మరొక పేరైన బసవేశ్వరుడనే శిశువుకు పేరు పెట్టారు. ధర్మరక్షకుడై, సంస్కృతి పరిరక్షకుడై, విశ్వమానవ కళ్యాణానికి పాటుపడే మహానుభావుడు అవుతాడని ఈ బసవేశ్వరుడు ఆశీర్వదించారు గురువుగారు. చిన్న బసవన్న ఎలా తిరిగి పెద్దవాళ్ళు బంగారు.

తల్లిదండ్రులకు కన్నుల పండుగ, గ్రామ ప్రజలకు ముద్దు ముచ్చటగా, చురుకైన విద్యార్థిగా తెలివితేటల్లో అందరినీ ప్రభావితులు చేసేవాడు బాలబసవన్న. చిన్న వయసులోనే సమాజాన్ని తన చుట్టూ ఉన్న పరిస్థితులను వాస్తవ దృష్టిలో పరిశీలించేసేవాడు. తన ప్రక్కనున్న వారిని ఎలాంటి ఇబ్బంది వచ్చినా తట్టుకోలేకపోయేవాడు. పాఠశాలలో సాంప్రదాయబద్ధంగా చదువుకుంటూ అడుగడుగున ప్రశ్నలు సంధించి ఉపాధ్యాయులకు సైతం చికమక పెట్టేవాడు. సత్యం తెలిసేదాకా విశ్రమించేవాడు కాదు. ఊళ్ళో జరిగే మతపరమైన ఉత్సవాలను ఆసక్తితో గమనించేవాడు. ఇది ఎలాగే ఎందుకు చేయాలి, దీని పరమార్థం ఏమిటి అంటూ పెద్దలను నిర్భయంగా ప్రశ్నించి సమాధానం పొందేవాడు. పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ స్వతంత్ర వ్యక్తిత్వం సంపాదించుకున్నాడు. అప్పటికే పరంపరాగతమైన గట్టిపడిన కుల వ్యవస్థను నిశ్చింతగా పరిశీలన చేశాడు. ఉపనయనం చేసుకోమంటే గురువుగారిని అడిగి సంతృప్తి కలిగాక చేసుకుంటానని కుడాల సంగమేశ్వరుని వద్దనున్న గురువు

గారి వద్దకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. శాశ్వతంగా ఇంటిని గ్రామాన్ని విడిచి గురువుగారి వద్దకు వెళ్ళిపోతానని తల్లిదండ్రులను ఆశీర్వాదం తీసుకున్నాడు. సహసోపేతమైన నిర్ణయానికి అందరూ ఆశ్చర్యపరిచింది. తన అవతార కార్యానికి నాంది పలికింది. అలాంటి బసవన్న మనసు ఎలా పరిపరి విధాలు ఆలోచిస్తుందయ్యా.

మతంలోని సదుద్దేశాలు మరచిపోయారు, మూఢాచారాలు ఎక్కువైనాయి, మనిషి పుట్టుక వృత్తి అపహాస్యానికి గురైంది, అసమానతలు వెర్రితల్ల వేశాయి, కొందరు దేవాలయాలకు పూజలకు దూరమయ్యారు. మోక్ష సాధనకు మార్గం చూపే మతం పూజలు సాధనలు ప్రదర్శనలుగా మారిపోయాయి, దాంబికాలు పెరిగిపోయాయి, నిజమైన భక్తి తగ్గిపోయింది, మతంలోని ఈశాద్వేషాలు ప్రవేశించాయి, సమానత్వం కరువయ్యింది, పని పట్ల ఏకాగ్రత తగ్గింది, ఆచారాలకు అర్థాలుగా మారిపోయాయి. దైవహద్దు జీవించేందుకు అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి. దైవం ముందు ఆడ మగ పుట్టిక వృత్తి ఎలాంటి భేదభావాలు ఉండరాదు. మర్యాద మన్నన ఆప్యాయత ఉండాలి. అందరి మీద అధికారం చెలాయించే ప్రయత్నం ఉండరాదు. ఆడంబరమైన ఆచారాల కంటే ప్రేమ దయతో కూడిన నడవడిక ఉండాలి. అందుకు ఏం చెయ్యాలా అని ఆలోచించేవాడు బసవన్న. ఇలా ఉండగా బసవన్నలోని ఉత్తమ వ్యక్తిత్వం, విద్యాలయాల్లో అతడు సాధించిన విజయాలు, అతని భావాలు బలదేవుడనే మంత్రిని ఆకర్షించాయి. ఆయన బసవన్నను ఒప్పించి చాళుక్యరాజైన విజ్యులుని ఆస్థానంలో మంత్రిగా ఉండవలసిందని, నీ వంటి మహనీయుని వల్ల రాజ్యం సువృక్షంగా ఉంటుందని ఒప్పించి మంత్రిగా రాజ్యస్థానంలో చేర్పించాడు. అందుకు గురువుగారు ఆశీస్సులు లభించాయి. 1155 కళ్యాణపట్నానికి చేరుకున్న బసవన్న విజ్యులని కుమార్తె అయిన నీలాంబికను, బలదేవుని కుమార్తె గంగాంబికను గురువుగారు అనుమతితో వివాహం చేసుకున్నాడు. తన ఆశయ సాధన కారిక రూపంలో తెచ్చే ప్రయత్నం ప్రారంభించాడు.

తాను నమ్మిన సిద్ధాంతం ఆచరణలోకి తేవడానికి అనుభవ మండపం అనే పేరు ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. అక్కడ పూజలు చేసే హక్కు అందరికీ ఉంది. కులమతాలు తేడా లేదు. స్త్రీలు కూడా చేయవచ్చు. నిజమైన భక్తి శ్రద్ధలు సాటివారి పట్ల దయా సానుభూతి సమానత్వ బుద్ధి ఆచరణలో చూపగల వారు ఎవరైనా సభ్యులుగా చేరవచ్చు అన్నాడు. తన నివాసమైన మహాముని లోనే అనుభవ మండప కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వేలాదిగా జనం రావటం ప్రారంభమైంది. మత విషయాల గురించి ఆధ్యాత్మిక గ్రంథాలపైన చర్చలు జరిగాయి. ఆధ్యాత్మిక గురు అయిన సిద్ధరాముడు, సన్యాసిని అక్కమ్మదేవి, గంగపుత్రుడు మాంచయ్య, కాళసేన చంద్రయ్య, పశువుల కాపరి రామన్న, రైతు ముద్దయ్య, దళితుడు హరలయ్య, వైద్యుడు సంగన్న, వడ్రంగి బసవప్ప, తోళ్ల వ్యాపారి కనకయ్య ఎందరో అనుభవ మండపంలో సభ్యులయ్యారు. అందరికీ లింగధారణ జరిగింది. శివచరణాలు అని పేర కొందరిని తయారు చేసి దేశం నలుమూలల ధర్మ ప్రచారాలకు పంపించారు. ఉన్నత కులానికి చెందిన మధువాసర కూతురులో హరులయ్య కుమారునితో వివాహం జరిపించాడు. చాందస్సులు కోపగించారు. హింస చెలరేగింది. మంత్రి పదవి వదిలిపెట్టి కుడాల సంగమేశ్వర క్షేత్రంలో చేరుకున్నాడు బసవన్న. ఒకనాడు బసవన్న సహచరులతో

అంటూ నిరంతరం బోధించేవాడు. బసవన్న తయారు చేసిన శివచరణాలు శివభక్తి తత్వాన్ని నలచర్ల ప్రచారం చేస్తున్నారు. అన్ని కులాల వారికి లింగధారణ చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నాడు బసవన్న. ఇలా బసవన్న అవతార కార్య వైభవంగా కొనసాగుతున్నది. ఒకనాడు బసవన్న కోపాను గురించి ఏం చెప్తున్నాడయ్యా?

కోపం ఉందంటే అహం కావలేదని అర్థం, అహం ఉందంటే జన్మ తప్పదని అర్థం. గుణాలు అవతరింపు చేసుకోవాలంటే మొదట పవిత్రులు కావాలి. గురువు అనుగ్రహంతో సత్యగుణం పెంచుకోవాలి. భక్తి మార్గం ఒక్కటే సులభమైన తరుణోపాయం. గుళ్ళు గోపురాలు నిర్మించడం, ఉత్సవాలు జరిపించడం మాత్రమే పరోపచారాలు కావు. వాటితో పాటు ధర్మ ప్రచారాలు జరగాలి. కదిలే మనుషులందరిలోనూ ఉన్నత ఆత్మస్వరూపమైన భగవంతుని తెలుసుకోవాలి, పది మందికి తెలియజెప్పాలి, శరీరాన్ని గుడిగా భావించాలి అంటున్న బసవన్న ఇంకా ఏమంటున్నారు.

ఎలా బసవేశుడు దాని జీవితాన్ని లోక సంస్కరణలోనే త్యాగం చేశాడు. బసవన్న చూపిన మార్గంలోనే ఎందరో మహనీయులు సమాజ సేవలో కరిగించారు. వారి మార్గమే మనందరికీ అనుసరణ.

0: మీరింతవరకు బసవేశ్వరుని కథ కంజీర కథ విన్నారు. నిర్వహణ శ్రీ చిలుకూరి సుబ్బారావు, వంతలు శ్రీ పాలూరి రత్నం హార్మోనియం, శ్రీ పెనుకుర్తి సోంబాబు డోలక్.
1: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, చిత్రగీతాలు వింటారు. ఇప్పుడు వి ఈ చిత్రానికి యాసిన్ నిజార్, షాషా తిరుపతి పాడిన పాటం.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: గాలికెదురు లేదు, కడలి కంతు లేదు, అలుపెరుగని సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట మీ వెంట మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి. ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా, ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా, సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా, నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా, నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
3: కలేజా ఈ చిత్రానికి కార్తీక్ సైంధవి పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్న మంత్రి కె అచ్చెన్నాయుడు. కార్మికుల సంక్షేమానికి, నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వార్తల వివరాలు: ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలకు నేరుగా సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల వద్దకే ప్రభుత్వం అనే లక్ష్యంతో ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ తక్షణ న్యాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. కార్మికుల సంక్షేమానికి, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్మాణ సాంకేతికతలలో నైపుణ్యాభివృద్ధిపై జాతీయ స్థాయి కార్యశాలలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. కార్మికుల నైపుణ్యాలు, సంక్షేమం, సామాజిక భద్రత వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిర్మాణ రంగానికి ప్రధాన ఆధారమైన కార్మికుల హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. నూతన నిర్మాణ సాంకేతికత, డిజిటల్ పద్ధతులపై వారికి అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమం మరియు నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నాక్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ కార్మికులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి. నేటి వర్క్షాప్ లో పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు, అలాగే ఆధునిక కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, డిజిటల్ నిర్మాణ విధానాలు, ప్రీ ఫ్యాబ్రికేషన్ మోడల్స్, స్మార్ట్ మెటీరియల్స్, గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీలు మరియు భద్రతా పరికరాలను ప్రదర్శించడం అభినందనీయం. ఈ ప్రదర్శనలు నిర్మాణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో తెలియజేస్తున్నాయి.
0: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఎండల తీవ్రత, సన్నద్ధతపై సంబంధిత అధికారులతో అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వడదెబ్బ నివారణకు అన్ని స్థాయిల్లో వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకుండా ఉండాలని ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సేవలను వినియోగించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విశాఖపట్నం నగరాభివృద్ధికి జీవీఎంసీ ప్రతిపాదించిన 3 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద నేషనల్ అపెక్స్ కమిటీ ఈ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిందని సామాజిక మాధ్యమం ద్వారా ఆయన ఈరోజు తెలిపారు. మధురవాడ జోన్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ అభివృద్ధికి 658 కోట్లు, తాగునీటి సరఫరా వ్యవస్థ అభివృద్ధికి 725 కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు. అదనంగా 117 కోట్ల రూపాయలను నీటి సరఫరా వ్యవస్థ ఆధునీకరణ పునరుద్ధరణ ప్రాజెక్టుకు కేటాయించనున్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా విశాఖపట్నంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడటంతో పాటు ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని శ్రీభరత్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి

0: ఆనవ రామనారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. దర్శనానంతరం రామనారాయణ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వం సంస్కృతి సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ధర్మానికి సనాతన ఆచార వ్యవహారాలకి పెద్ద పీట వేసినటువంటి నేటి కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం గుండా ప్రతి వర్గానికి అందించే క్రమంలో ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు కూడా మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పి కోరుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ రోజు కాణిపాకం వెళుతూ ఉన్నాం. అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వ పక్షాన ఉండి చేయడం జరుగుతుంది.
0: ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం వచ్చే భక్తుల రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లలో కూడా భక్తుల రద్దీ నెలకొంది. క్యూ లైన్లు బాట గంగమ్మ ఆలయం వరకు విస్తరించాయి. ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోందని, ఈ నేపథ్యంలో భక్తులు రేపు ఉదయం 6 గంటల నుంచి మాత్రమే క్యూ లైన్లోకి రావాలని టీటీడీ అధికారులు సూచించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఇప్పటికే ఉన్న శాసనసభ సచివాలయం వంటి నిర్మాణాలకు శాశ్వత నిర్మాణాల పేరుతో అదనంగా ఖర్చు చేస్తోందని విమర్శించారు.
2: దాదాపుగా 1200 కోట్ల రూపాయలతో నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి. ఇవి పక్కన పెట్టి మళ్ళీ వాటి పేరుతోనే కొత్తగా బిల్డింగులు కడతానంటున్నాడు. ఇవే 5 బిల్డింగులు కట్టడానికి ఆ రోజు 2271 కోట్లకు చంద్రబాబు గారు టెండర్లు ఖరారు చేసి అప్పగించారు. అప్పట్లో ఆ టెండర్లను రద్దు చేసి మళ్ళీ అవే కంపెనీలకే అవే పనులే ఇచ్చాడు. ఒక టైలర్ మేడ్ రిగ్గింగ్ పద్ధతిలో టెండర్లు ఈ కంపెనీలకు వచ్చేలా చేశాడు.
0: మానసిక ప్రశాంతత కోసం యోగా ధ్యానాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని అనంతపురం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పి జగదీష్ సూచించారు. అనంతపురంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో పోలీసు సిబ్బందికి నిర్వహించిన ప్రత్యేక యోగా ధ్యాన సాధన శిక్షణ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పి జగదీష్ మాట్లాడుతూ, నిరంతరం విధుల్లో ఉండే పోలీసు సిబ్బంది తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో యోగా ధ్యానం మానసిక ప్రశాంతతను కలిగించడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. పోలీసు సిబ్బంది తమ వృత్తిపరమైన బాధ్యతలను మరింత ఉత్సాహంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ తరహా సాధన కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రజలలో ఐక్యత, శాంతి సామరస్యాలను పెంపొందింపచేయడం, ఉగ్రవాద చర్యలను అరికట్టడమే లక్ష్యంగా ఈరోజు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం పాటిస్తున్నారు. 1991 మే 21వ తేదీన తమిళ టైగర్ల ఆత్మాహుతి దళం జరిపిన బాంబు దాడిలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకు గురైన ఈరోజును ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు. ఉగ్రవాదం, హింసాకాండలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడం, ఉగ్రవాదం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు తెలియజేయడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. గిరిజన ప్రాంత మహిళల ఆర్థిక బలోపేతానికి, ఉపాధి కల్పనకు వన్ ధన్ వికాస్ యోజన కేంద్రాలు ఎంతో దోహదపడుతున్నాయని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురం పరిధిలో ఏర్పాటు చేసిన వన్ ధన్ వికాస్ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న గిరిజన మహిళా కార్మికులతో మాట్లాడిన కలెక్టర్, వారి పనితీరు, రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం, కేంద్రం ద్వారా అందుతున్న లబ్ధిపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజన మహిళల సహకారంతో తయారవుతున్న జీడిపప్పును ఆధునిక పద్ధతుల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్లో ప్రత్యేక బ్రాండ్గా మార్చాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్న మంత్రి కె అచ్చెన్నాయుడు. కార్మికుల సంక్షేమానికి, నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. రాజధాని అమరావతి

0: అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान, जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
4: ఆర్బిఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: గ్రామలక్ష్మి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాల గురించి శ్రీమతి ఎంవి సీతామహాలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
6: వేసవిలో త్వరగా జీర్ణమయ్యే పోషకాహారాలు. వేసవిలో త్వరగా జీర్ణమయ్యే పోషకాహారాల్లో మొదటగా చెప్పుకునేవి నీటి శాతం ఎక్కువగా ఉండేవి. అధిక వేడికి జీర్ణక్రియ మందగిస్తుంది కాబట్టి శరీరాన్ని చల్లపరిచే కొన్ని ఉత్తమ పోషకాహారాలు ఏంటంటే, ముందుగా నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్ల గురించి మనం తెలుసుకుందాం. పుచ్చకాయ 92% ఎక్కువ నీటితో ఉంటుంది. ఇది డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. లైకోపిను, సి విటమిను, తెల్లని పొరలో ఉండే ఫైబరు ఆరోగ్యానికి మంచివి. ఖర్బూజా, ఇది శరీరాన్ని చల్లబరిచి జీర్ణక్రియకు ఎంతో దోహదం చేస్తుంది. సిట్రస్ పళ్ళు, నిమ్మ, నారింజ, బత్తాయి వంటివి విటమిన్ సి అందించి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఉసిరితిక్క కూడా ఎంతో మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకి. అలాగే నెక్స్ట్ మనకు వచ్చి దీంట్లో చల్లబరిచే కూరగాయల గురించి తెలుసుకోవడానికి, గోరుచిక్కుళ్ళు, బీరకాయ, దోసకాయ, పీచు పదార్థం మరియు నీరు ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియకి సహాయపడతాయి. అలాగే అలసందలు తేలిగ్గా జీర్ణమవుతాయి. సొరకాయ తక్కువ క్యాలరీలు కలిగి సులభంగా జీర్ణమవుతుంది. ఆకుకూరల్లో పాలకూర, తోటకూర, చింతచిగురు వంటివి తేలికపాటి వంటలుగా చేసుకునవచ్చు. మునగాకుతో పొడి కూరలు, జ్యూసులు కూడా చేసుకునవచ్చు. కీరదోస, గుమ్మడి, సొరకాయ, ములగ వంటివి ఎంతో చక్కగా జీర్ణమయ్యే కూరగాయలు. పొట్ల, బెండ కూడా త్వరగా జీర్ణమవుతాయి. అలాగే ఉత్తమమైన పానీయాల్లో మనకి మొట్టమొదటిగా చెప్పుకునేది మజ్జిగ. ఈ వేసవికాలంలో ఉత్తమమైన ప్రోబయోటిక్ను అందించి మనకి పొట్టను చల్లపరిచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బాదం పాలు, పూల్ మఖాని, సుగంధ సోడా, ఒట్టివేరు

పానీయాలు కూడా ఎంతో శ్రేష్టమైనవి. కొబ్బరి నీరు, కొబ్బరి నీరు సహజసిద్ధమైన ఎలక్ట్రోలైట్స్ అందించి అలసటను తగ్గిస్తాయి. లేత కొబ్బరి కూడా మంచి పోషకాహారం. పెరుగు జీర్ణక్రియకు మంచిది, అసిడిటీని తగ్గిస్తుంది. కొంచెం చక్కెర వేసుకుని పెరుగుతో కలిపి తింటే వేడి తగ్గుతుంది. పుదీనా రసం లేదా పుదీనా నీరు ఈ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే సగ్గుబియ్యం జావ మజ్జిగ లేదా పాలతో కలిపి మనకు నచ్చినట్టుగా తీసుకునవచ్చును. దీనివల్ల ఎంతో చలవ కలుగుతుంది, మన శరీరాన్ని చల్లబరుస్తుంది సగ్గుబియ్యంతో తీసుకోవడం వల్ల. అలాగే శొంఠి, మజ్జిగ, కొత్తిమీర, అల్లం, జీలకర్ర వేసవిలో అత్యంత ఉపశమనాన్ని ఇస్తాయి మనకి. తాటి ముంజలు, ఇవి సహజ సిద్ధమైన ప్రకృతి ప్రసాదాలు. సపోటా పళ్ళు, ఎండు ద్రాక్ష, నానబెట్టిన నీరు చంటి పిల్లలకు వరాలు. చిట్టుడుకు నీరు, అన్నం ఉడికేటప్పుడు మొదటి పొంగులో వచ్చిన నీటిని మజ్జిగ కలుపుకుని నిమ్మరసం ఉప్పు వేసుకుని తాగితే ఎంతో ఉపశమనంగా ఉంటాయి. బెర్రీ పళ్ళు, ఈత పళ్ళు కూడా చక్కటి ఆహార పదార్థాలు. తేలికపాటి ఉపాహారాలు, భోజన పదార్థాలు గురించి కూడా తెలుసుకుందాం. మనం వేసవిలో ముఖ్యంగా నూనె పదార్థాలకు, వేపుళ్లకు దూరంగా ఉంటే మంచిది. కందిపప్పు, పెసరపప్పు త్వరగా జీర్ణమవుతాయి మరియు ప్రోటీన్లు అందిస్తాయి. అలాగే రాగి జావ, జొన్న జావ మజ్జిగతో కలిపి తీసుకుంటే ఎంతో మంచిది. కిచిడి అన్నం, తేలికపాటి ఆహారంగా కిచిడి చాలా మంచిది. ఒకేసారి ఎక్కువగా తినకుండా కొద్ది కొద్దిగా 3-4 సార్లు తీసుకుంటే మంచిది. పుదీనా, జీలకర్ర వంటివి ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఆప్రికాట్ సలాడ్ అని గ్రిల్ మీద కాల్చిన పీచి పళ్ళు, ఈ ఆప్రికాట్లలో తాజాగా ఎంతో చల్లదనం ఉంటుంది. ఫ్రైడ్ చీజ్ మరియు పల్చని ప్రోస్టో ముక్కలు కలిపి తీసుకుంటే వేసవిలో లంచ్ లేదా సాయంత్రం డిన్నర్కి సులభమైన శ్రేష్టవంతమైన ఆహారంగా మనం మార్చుకోవచ్చు. టమాటాలు, ఉల్లిపాయలు కూడా మనకి ఎంతో మంచివి. అలాగే బొప్పాయి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఇందులో ఉండే పీచు, ఫైబరు కూడా మనకి ఎంతో తోడ్పడి మలబద్ధక సమస్యను తొలగిస్తాయి. ఇందులో ఏసీఈ, పెపైన్ అనే ఎంజైమ్లు ప్రోటీన్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పొట్ట ఆరోగ్యానికి బొప్పాయి ఎంతో మంచిది. బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుతుంది, బరువు తగ్గుదలను కూడా మనకు తోడ్పడుతుంది. చర్మ సంరక్షణకు, నొప్పి నివారణకి కూడా బొప్పాయి ఎంతో మంచిది. అలాగే మామిడిలో జీర్ణక్రియకి సంబంధించి, జీర్ణాశయం సంబంధించి బ్యాక్టీరియాను పెంచుతాయి. అధికంగా తీసుకుంటే బ్లడ్ షుగర్ పెరుగుదల, జీర్ణక్రియ సమస్యలు వంటివి ప్రమాదాలున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్ సి, ఏ, B6 పీచు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్గా ఉంటుంది. వేసవిలో జీర్ణాశయం ఆరోగ్యానికి ఎంతో ఉపకారంగా ఉండి పళ్లల్లో అరటి ఒకటి. ఇందులో పొటాషియం, ఫైబరు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అరటి పండ్లను నిరంతరం తీసుకోవడం వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడి సమతుల్యతగా ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక జీర్ణ సమస్యలు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అదేవిధంగా అనాసలో బ్రోమలైన్ అనే ఎంజైము జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండి జీర్ణాశయంలో చెడు బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. వేసవిలో తాజా అనాసం తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. ఇటువంటి పండ్లు వేసవిలో పొట్ట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, వేసవికాలంలో జీర్ణాశయం మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సీజనల్ పండ్లను ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. సరైన నీరు, పోషకాహారం, తగిన జాగ్రత్తలతో పొట్ట సమస్యలను తగ్గించుకోవచ్చని, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు వేసవిలో శరీరాన్ని కాపాడే ముఖ్యమైన ఆయుధంగా మారతాయని వైద్యులు సూచిస్తున్నారు. పుదీనా జ్యూస్ కూడా శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. అలాగే సబ్జా గింజలు నీళ్లలో నానబెట్టి తాగాలి. ఇందులో పీచు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. కీరదోసలో విటమిన్ కే, B6 ఉండడం వల్ల BP కంట్రోల్లో ఉంటుంది. సలాడ్లు లేదా మజ్జిగతో కలిపి తీసుకుంటే ఎంతో మంచిది. ఇది ద్రాక్ష దాదాపు 81% నీరుంటుంది. ఇందులో విటమిన్ ఏసి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో ఉపయోగపడుతుంది. వేసవిలో వేడి నుంచి ఉపశమనం కలిగించే చక్కటి పండు ఇది. జామకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. ఇందులో సుమారు 80% నీరుంటుంది. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలోని ఎలక్ట్రోలైట్లు సమతుల్యంగా ఉండేలా చూసుకుంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. సి విటమిన్ కూడా జామకాయలో మనకి పుష్కలంగా లభిస్తుంది. పనసపండు, పనసపండు తరచుగా అధిక కార్బోహైడ్రేట్లు, ఎనర్జీ కోసం తినే పండుగా పేరు పొందింది. ఇందులో 76% నీరు ఉండడం వల్ల వేసవిలో ఇది తినడం ద్వారా శరీరానికి తేమ అందుతుంది.
ఇది బి కాంప్లెక్స్, విటమిన్లు, పోటా

పొటాషియం వంటి పోషకాలను అందించగలదు. ఇది తింటే తక్షణ శక్తి లభిస్తుంది, మితాహారంగా తీసుకోవాలి. అల్పాహారంలో తేలిగ్గా జీర్ణమయ్యే రాగి మినపప్పుతో చేసే ఇడ్లీలు, ఆవిరికుడుములు, కూరగాయలతో చేసిన కిచడీ, చిరుధాన్యాలతో చేసిన ఉప్మా లాంటివి తీసుకుని వచ్చును. చివరిలో గ్లాస్ మజ్జిగ తాగితే ఎండలో వెళ్ళినా త్వరగా శరీరం డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఉదయం 10-11 మధ్యలో ఏదైనా ఒక పండు తినాలి. పెసరపప్పు, ఎర్రకందిపప్పులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. మూంగ్ బీన్స్లో జింకు, ఐరన్ ఉంటాయి, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. వారంలో కనీసం 4-5 రోజుల పాటు ఈ 2 పప్పులను ఆహారంలో చేర్చుకుంటే వ్యాధుల నుంచి బయటపడతారు. బ్లడ్ షుగర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి, సంపూర్ణ పోషణ లభిస్తుంది. శాకాహారులకు, మాంసాహారులకు కూడా ఇవి ఎంతో పోషణనిస్తాయి. అలాగే గుడ్లు ఉడకబెట్టి తింటే మంచిది. మెంతులు వేయించి చక్కగా పులుసు మాదిరిగాను మెంతి పొడిలా తీసుకున్నా కూడా మంచిది. మెంతి మజ్జిగ, మజ్జిగ పులుసులు చలవ చేస్తాయి. పెసరపప్పు, మసూర్ దాలు రెండూ సులభంగా జీర్ణమవుతాయి. చాలాసార్లు వైద్యులు కడుపు నొప్పి, జీర్ణ సమస్యలకు సంబంధించిన వ్యాధుల కోసం లేత పప్పు లేదా పప్పు నీటిని తినమని చెప్తారు. ఎండవేళల్లో పెసర పచ్చడి, పెసరకట్టు, కందికట్టు, ఉల్లిపాయ పులుసు ఎంతగానో జీర్ణ వ్యవస్థను చక్కపరుస్తాయి. మనకి దేవాలయాల్లో నైవేద్యంగా పెట్టే వడపప్పు, పానకం వాటిల్లో ఆంతర్యం ఇదే. పానకం కూడా వేడిని తగ్గిస్తుంది. వడపప్పు శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే తాటి ముంజలు శరీరానికి అద్భుతమైన చల్లదనాన్ని, పోషకాలని అందిస్తాయి. ఇవి డీహైడ్రేషన్ తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరిచి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. విటమిన్ ఏ, బిసి, పొటాషియం, ఐరను, జింకు పుష్కలంగా ఉండే ఈ తాటి ముంజలు కాలేయ ఆరోగ్యానికి చాలా మంచివి. వృద్ధులకు, చంటి పిల్లలకు తాటి ముంజల నీరు ఆరారుగా ఇస్తే వడదెబ్బ అనేది తగలదు. తాటి ముంజల్లో అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, వ్యాధులు రాకుండా ఉంటాయి. సీజనల్ జలుబు, దగ్గు నుంచి కూడా విముక్తి పొందవచ్చును. ఇన్ఫెక్షన్స్ దరిచేరవు. ఫైబర్ అధికంగా ఉంటుంది. అజీర్ణం, గ్యాసు, మలబద్ధకం, కడుపులో మంట నుండి మనం బయటపడవచ్చును. సున్నపు నీరు, తేనె, పంచదార, ఉప్పు, జీలకర్ర, నిమ్మరసంతో కలిపి తీసుకోవచ్చు. ఇది ఎంతో మంచిది. లస్సీ, మజ్జిగలో పంచదార, అరటిపండు, తేనె వేసుకుని తాగవచ్చును. గుల్కండ్, చక్కెర మరియు గులాబీ రేకులతో కొన్ని సాంప్రదాయ మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలతో చేయబడిన గుల్కండ్ భారతీయ వంటగది నుండి దాచబడిన రత్నం. ఇది వ్యాధులు నివారిస్తుంది. వేసవి అంతా చర్మాన్ని కాంతివంతంగా మరియు తాజాగా ఉంచుతుంది. పాలిఫైనాల్స్, ఫైటో న్యూట్రియంట్స్, ఇది వ్యాధులు నివారిస్తుంది. వేసవి అంతా చర్మాన్ని కాంతివంతంగా మరియు తాజాగా ఉంచుతుంది. పాలిఫైనాల్స్, ఫైటో న్యూట్రియంట్స్ మరియు ప్రోబయాట్స్ సమృద్ధిగా ఉండే గుల్కండ్ మీకు చాలా రుచికరంగా ఉంటుంది. ఒక టీ స్పూను లేదా అర టీ స్పూన్ లంచ్ లేదా రాత్రి భోజనంలో ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఎంతో శక్తి మనకి లభిస్తుందనడంలో సందేహం లేదు. ఆకుపచ్చ కూరగాయలు, పచ్చటి పచ్చి కూరగాయలు ఏడాది పొడవునా ఆరోగ్యానికి మంచివి అయినప్పటికీ వాటిలో పోషకాలు అధిక నీటి శాతం ఉన్నందున వేసవి కాలంలో ఎక్కువగా సిఫార్సు చేస్తారు. వేసవిలో సరైన ఆరోగ్యం కోసం వీలైనంత ఎక్కువగా ఆకుపచ్చ కూరగాయలు తినండి. అయితే పచ్చి కూరగాయలను మరీ అతిగా వండకుండా నార్మల్గా వండుకొని చేసుకోవడం వల్ల వాటిలోని నీరు మరియు పోషకాలు బయటకు పోకుండా మనకు శక్తి లభిస్తుంది. పచ్చి పచ్చి మామిడి అనేది మంచి మొత్తంలో మినరల్స్ మరియు విటమిన్ సి కలిగి ఉండే మరొక రకమైన ఆరోగ్యకరమైన పండు. పచ్చి మామిడి నుంచి తయారు చేసిన జ్యూసు వేసవిలో తాగడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఐరన్, సోడియం క్లోరైడ్ మరియు ఖనిజాల నష్టాన్ని తగ్గిస్తుంది. శరీరంలో అవసరమైన లవణాలు మరియు ఖనిజాల నష్టాన్ని భర్తీ చేయడానికి మానవ శరీరానికి చాలా పోషకాహారం మరియు నీరు అవసరం. పచ్చిమావిడి ఈ అవసరాన్ని పూర్తిగా భర్తీ చేస్తుంది. పచ్చిమావిడి శరీరానికి తాజాదనాన్ని అందించడమే కాకుండా అజీర్ణం, విరోచనాలు, మలబద్ధకం, మార్నింగ్ సిక్నెస్ వంటి కడుపు రుగ్మతలను నివారిస్తుంది. పచ్చిమావిడితో జాములు, జెల్లీలు చేసుకుని వచ్చును, షర్బత్గా తాగవచ్చును. అందుకే వేసవిలో ఊరగాయలు పెట్టుకోవడం, ఉష్ణోగ్రతలను సమతుల్యం చేయడానికి మెంతులు, ఆవాలు, కారం ఉపయోగిస్తూ పప్పు నూనెను చేర్చి పోషకాహారాల్లో వరుసల్లో ఆవకాయ, మాగాయ, మెంతికాయ వంటివి అగ్రస్థానంలో ఉన్నాయి. ఉసిరిక చూర్ణంతో తేనె కలిపి తీసుకోవడం వల్ల సి విటమిన్ పూర్తిగా అందుతుంది. అలాగే ఉసిరి మురబ్బాగా కూడా తీసుకోవచ్చు. ఉసిరిని
ఒక ఊరగాయగా తీసుకోవడం వల్ల జుట్టు నల్లబడుతుంది. అలాగే వేసవిలో కాకుండా ఏడాది పొడవునా ఉసిరి పచ్చడిని మొదటి ముద్దలో నేతితో కలిపి తీసుకోవడం వల్ల

ఆరోగ్య సమస్యలు తలెత్తవు. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. చర్మం, జుట్టు, బ్లడ్ షుగరు సమస్యలు రావు. అలాగే అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు. కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మ్యాక్యులర్ డీజనరేషన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. ఉసిరిక జాము, జ్యూస్ ద్వారా కూడా మనం ఆహారంగా స్వీకరించవచ్చు. వేసవిలో లభించే చిరుధాన్యాలు. వేసవి కాలంలో ఎండ తీవ్రత, వేడి నుండి ఉపశమనం పొందడానికి శరీరాన్ని చల్లబరిచే మరియు జీర్ణక్రియను మెరుగుపరిచే సిరిధాన్యాలు, మిల్లెట్స్ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. వేసవికి ఉపయుక్తమైన చిరుధాన్యాలు రాగులు. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడంలో రాగులు ప్రథమ స్థానంలో ఉంటాయి. ఇవి కాల్షియం మరియు ఐరన్ వంటి పోషకాలతో నిండి ఉండి నీరసాన్ని తగ్గించి శక్తినిస్తాయి. రాగి జావ, రాగి అంబలి, రాగి సంకటి మజ్జిగతో కలిపి తీసుకోవడం వేసవిలో చాలా మంచిది. అలాగే జొన్నలు. జొన్నల్లో అధిక ఫైబరు చల్లబరిచే లక్షణాలు ఉన్నాయి. ఇవి తేలిగ్గా అరుగుతాయి మరియు శరీర ఉష్ణోగ్రతలను నియంత్రణలో ఉంచుతాయి. జొన్న రొట్టెలు, జొన్న అన్నం కూడా తినవచ్చును. తెల్ల జొన్నల కంటే కూడా పచ్చ జొన్నలు అధిక శ్రేష్టం. కొర్రలు. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. బార్లీ. ఇది వేసవికి సరైన ధాన్యం. మూత్ర విసర్జన సమస్యలను, వేడి వలన కలిగే అలసటను తగ్గించడంలో బార్లీ నీరు అద్భుతంగా పనిచేస్తుంది. అందుకనే పూర్వకాలం నుంచి మనకు జ్వరం వచ్చినా కూడా బార్లీ వాటర్ ఇచ్చేవారు. సజ్జలు. సజ్జలు వేసవిలో శరీరానికి చలవనిస్తాయి. ఇవి శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను దెబ్బ తినకుండా కాపాడతాయి. గత రోజుల్లో సజ్జబూరలు ఎక్కువగా ఆహారంగా తీసుకునేవారు. సామలు. ఇవి కూడా చల్లబరిచే లక్షణాలను కలిగి ఉండి వేసవిలో తీసుకోవడానికి సురక్షితమైనవి. వేసవిలో చిరుధాన్యాలను తీసుకునే విధానం. రాగి, జొన్న, జావను మజ్జిగతో తీసుకుంటే మంచిది. అలాగే గంజి. చిరుధాన్యాలతో గంజి చేసుకుని తాగడం వల్ల డీహైడ్రేషన్ తగ్గుతుంది. పచ్చజొన్న గంజిలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ఇడ్లీ లేదా దోశ, సామలు లేదా కొర్రలతో చేసిన ఇడ్లీలు, దోశలు సులభంగా జీర్ణమవుతాయి. చిరుధాన్యాలు తీసుకునే ముందు కనీసం 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టడం వల్ల వాటిలో పోషకాలు మనకు బాగా అందుతాయి మరియు జీర్ణం సులభం అవుతుంది. రాగి మాల్ట్ రూపంలో కూడా తీసుకోవచ్చు. జొన్నలు న్యూట్రల్ ధాన్యం. ఇవి శరీరాన్ని వేడిని పెంచకుండా కాపాడతాయి. వీటిలో పొటాషియం మరియు ఫాస్ఫరస్ ఎలక్ట్రోలైట్ సమతుల్యతను అందిస్తాయి. జొన్న రొట్టెలను పెరుగు లేదా కీరదోస, రైతాతో కలిపి తింటే మరింత చలువ చేస్తుంది. సామలు. తక్కువ క్యాలరీలు, ఎక్కువ నీటిని నిలుపుకునే గుణం సామలకు ఉంటుంది. ఇవి చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి. చిట్కా. అన్నానికి బదులుగా సామలతో కిచిడీ పులావ్ చేసుకుంటే మధ్యాహ్నం నీరసం రాదు, బరువు కూడా పెరగకుండా ఉంటారు. అరికలు. వీటిలో మెగ్నీషియం, విటమిన్ B6 ఎక్కువగా ఉంటాయి. ఇది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. ఉడికించిన అరికలను పెరుగుతో కలిపి తింటే దద్దోజనం మాదిరిగా వేసవికి మంచి లంచ్ అవుతుంది. కొర్రలు. ఇవి పొట్టకు చాలా తేలికగా ఆహారం కడుపు నింపే విధంగా ఉంటాయి. ఇవి వీటిలోని ఫైబర్ రోజంతా మనకు ఎనర్జీని ఇస్తుంది. ఏదేమైనా ఈ చిరుధాన్యాలన్నింటినీ కూడా 6 నుంచి 8 గంటలు నానబెట్టాకే వండాలి. దీనివల్ల జీర్ణక్రియ సులభం అవుతుంది. వేసవిలో రాగి, అంబలి వంటి పులియబెట్టిన ఆహారం సహజ ప్రోబయోటిక్స్ను అందిస్తుంది. మిల్లెట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్యాసు లేదా పొట్ట ఉబ్బరం రాకుండా రోజుకి కనీసం 3 లీటర్లు మంచినీళ్ళు తాగాలి. సజ్జలు. శరీరంలో వేడిని పుట్టిస్తాయి కనుక కొంత ఎండాకాలం కంటే కూడా ఈ చలికాలానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. కాబట్టి ఎండాకాలంలో సజ్జలు కొంచెం మితంగా తీసుకుంటే మంచిది. ఇంకా ఇప్పటికీ ఆధునిక కాలంలో పిల్లల అభిరుచుల మేరకు ఫ్రూట్ సలాడ్స్, షర్బత్లు, ఐస్ క్రీంలు, జామ్లు, జెల్లీలు, జ్యూసులు, కుల్ఫీలు కూడా ఆరోగ్యకరంగా ఇంట్లోనే తయారు చేసి ఇవ్వడం జరుగుతోంది. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు, బాదం పాలు ప్రోటీన్లు ఇస్తాయి. అలాగే పెసలు, మినుములతో చేసిన సున్నుండలు, శనగ పాయసాలు, శనగ తాలింపులు, ఇలా పలు రకాల ఆహార పదార్థాలు మన తెలుగులలో చేసుకోవడం పరిపాటి. పూర్వకాలం నుండి మన అలవాట్లలో భాగంగా చెద్దన్నంలో పెరుగు, ఉల్లిరేకులు వేసుకుని తినడం, తోడన్నం తినడం, తరవాణి మజ్జిగతో పలు రకాలుగా చేసుకుని తాగడం, అలాగే కుండలో నీరు ఎంతో శ్రేష్టం. ఫ్రిడ్జ్ వాటర్ కన్నా కూడా కుండలో నీళ్లు తాగితే చాలా మంచిది. శరీరానికి వేడి చేరకుండా ఉంటుంది. అలాగే పెరుగు పచ్చళ్ళు, మజ్జిగ పులుసులు, ఇలా రైతాలు, ఇలా వివిధ రకాలుగా మన శరీరాన్ని మంచి ఆరోగ్యంతో ఉంచుతాయి.
వడదెబ్బ తగలకుండా ఉల్లిపాయ వాసన చూసుకుని బయటికి వెళ్ళడం మంచిది. అలాగే పెసర పచ్చడి ఇలాంటివన్నీ కూడా

0: మనకి చలువ చేసేవి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని నానుడి ఉల్లిపాయతో వాసన చూసుకుని బయటికి వెళ్లడం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది. ఏదేమైనా పూర్వకాల సాంప్రదాయాలను పాటిస్తూ బయట పదార్థాలు తినకుండా మనల్ని మనం నియంత్రించుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అలాగే పసిపిల్లల్ని కూడా అరిటాకుల్లో వేడి తగలనీయకుండా పడుకోబెడతారు. మామిడి పళ్ళు పనసపండు తినగానే మంచినీళ్ళు ఎక్కువగా తాగకూడదు, కొంత గ్యాప్ ఇచ్చాక తాగాలి. బూడిది గుమ్మడి, సొరకాయ, పెసర, హల్వాలు, మినపసునుండలు ఇలాంటివన్నీ పోషక పదార్థాలు, పిల్లలకి ఎంతో పోషకాహారాలను ఇస్తాయనడంలో సందేహం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యము, అమ్మ చేతి ఇంటి వంట అమృతారోగ్యాల పంట.
1: మీరింతవరకు వేసవికాలంలో తేలికగా జీర్ణమయ్యే పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలు ఈ అంశం గురించి శ్రీమతి ఎంవి సీతామహాలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: లలిత గీతం విన్నారు.
1: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు

కార్యక్రమంలో ఇప్పుడు పనస పండు వలన లాభాలు తెలుసుకుందాం. పండ్లు మానవులకి ప్రకృతి ప్రసాదించిన వరం. ఆయా కాలాలలో లభించే పండ్లను తప్పక మనం తీసుకోవలసి ఉంటుంది. ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి పండ్లు, కూరగాయలు, ఇతర తృణధాన్యాలను ఆహారంలో కనుక తీసుకున్నట్లయితే మన శరీరానికి అవసరమైనటువంటి అన్ని పోషకాలు లభిస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది పనసపండు. పనసపండు మల్బరీ

0: తీసుకున్నట్లయితే మన శరీరానికి అవసరమైనటువంటి అన్ని పోషకాలు లభిస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది పనసపండు. పనసపండు మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. దీని జన్మస్థలం తూర్పు ఆసియా. పండ్లలో అతిపెద్ద పండుగగా ఈ పనసపండుని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక్కొక్కటి 35 లేదా 36 కిలోల వరకు బరువు ఉంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. ఈ పనసపండును సంస్కృతంలో స్కందఫలం అని, హిందీలో కటల్ కటహక్ అని, బాంగ్లాలో కాంటల్ అని, ఆంగ్లంలో జాక్ ఫ్రూట్ అని పిలుస్తారు. దీనిపై తొక్క చాలా మందంగా ఉంటుంది. దీనిని కత్తితో కోసినప్పుడు చేతికి నూనె పసుపు రాసుకుంటే ఆ పండు యొక్క జిగురు చేతులకు అంటదు. పండిన పనసతొనలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. మన ప్రాంతంలో పనసని ఎక్కువగా విందు భోజనాలలో కూరగా వాడతారు. పనస పొట్టును ఆవకూరగా పెట్టినట్లయితే దాని రుచి అమోఘమనే చెప్పాలి. పనస ముక్కలను బిర్యానీలలో కూడా కలిపి పనస బిర్యానీగా వండుతారు. ఇక దీనిలో ఉన్నటువంటి పోషక విలువలు చూసినట్లయితే పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో విటమిన్ ఏ, విటమిన్ B1, విటమిన్ B2, B3, B5, విటమిన్ B6, విటమిన్ C, విటమిన్ E ఉంటాయి. ఇంకా కాల్షియం, ఇనుము, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింకు, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తినడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూసినట్లయితే ఈ పనస పండుతో గుండె పోటుని దూరం చేసుకోవచ్చు. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది పెద్ద ప్రేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఆస్తమాను తొలగించి ఎముకలకు బలాన్నిస్తుంది. అనీమియాను దూరం చేస్తుంది. ఈ పండులో ఉన్నటువంటి విటమిన్ ఏ మెదడు నరాలను బలపరుస్తుంది. అలాగే కంటి దృష్టిని కూడా మెరుగుపరుస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. పనసపండు అజీర్తి సమస్యను దూరం చేస్తుంది. వాత పిత్త వ్యాధులను దరిచేరనీయదు. దీనిలో ఉన్నటువంటి ఇనుము రక్తహీనతను నివారిస్తుంది. ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి పీచు పదార్థం పైల్స్ను నివారిస్తుంది. అలాగే జీర్ణ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అధికంగా మందులు వాడేవారు, శస్త్రచికిత్స జరిగిన వాళ్లు ఈ పండ్లను తక్కువగా తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. దీనిలో సహజ సిద్ధమైన చక్కెరలు ఉంటాయి. మధుమేహం రాకుండా ఇది కాపాడుతుంది. ఈ పండు తొనలలో ఉన్న గింజలను కూరలలో కూడా వేసుకొని వాడుకోవచ్చు. దీనిలో ఎక్కువగా ఉన్న ఔషధ గుణాలు చర్మ కణాలను రిపేర్ చేస్తాయి, అంటే కొత్త కణాలు వచ్చేలా చేస్తాయి. దీంతో చర్మం మెరుస్తుంది. దీనిలో క్రొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి కాబట్టి 3 నుండి 4 తొనల వరకు తినవచ్చు. బరువు పెరగకుండా ఈ పండు కాపాడుతుంది. కాకపోతే దీనిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అతిగా తినకపోవడం మంచిది. ఈ పండు తినడం వల్ల రక్తహీనత సమస్య అదుపులోకి వస్తుంది. కాబట్టి ఈ పండు మహిళలకు ఎంతో ప్రయోజనకరం. ఈ పండ్లు ఏడాదంతా కూడా లభించవు. ఎలాంటి రసాయనాలు, పురుగుమందులు అవసరం లేకుండా పండుతాయి. అందువల్ల ఈ పండ్లను కనుక తిన్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక దీని తొనల తీపి అన్ని వయసుల వారికి కూడా నచ్చుతుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కనపడేటటువంటి ఈ పనస తొనలను వదలకుండా తినేయండి.
1: మీరింతవరకు విశేషాలు విన్నారు.
2: సమయం మించిపోతోంది, భరతమాత మేల్కొనమంటోంది, ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది. ఇది దురాగతాల పైన చేసే సమిష్టి యుద్ధం. వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం. గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండి పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
3: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత.
1: ఈనాటి గ్రామలక్ష్మి గ్రామీణ స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 2 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో వార్తా ప్రసారాలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన లలిత గీతం వింటారు. రచన కోవెల సుగుణ.

మెరివిన్న లలిత గీతం. గానం కేబీకే మోహనరాజు, సంగీతం ఎం చిత్రంజన్, రచన బోయి భీమన్న. కార్యక్రమంలో ఇప్పుడు చివరిగా వినబోతున్న లలిత గీతం, గానం కె రామాచారి, విజయలక్ష్మి దేశికన్, రచన కలగా కృష్ణమోహన్.

లలిత గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే వినవచ్చు, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయి ఈ చిత్రానికి లతా మంగేష్కర్ పాడిన పాట వింటారు.

టీన్ టైంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత వినబోయే పాట ఆరాధన. ఈ చిత్రానికి కిషోర్ కుమార్ గానం, గీత రచన ఆనంద్ బక్షి.

టీన్ టైంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత వినబోయే పాట చెన్నై ఎక్స్ప్రెస్. ఈ చిత్రానికి చిన్మయి శ్రీపాద గోపీ సుందర్ పాడిన పాట. గీత రచన అమితాభ్ భట్టాచార్య.

కార్యక్రమంలో చివరిగా ఖిలాడి 786 ఈ చిత్రానికి హిమేష్ రేష్మియా, యోయో హనీ సింగ్, హంసిక పడిన పాట, గీత రచన షాబిర్ అహ్మద్.

టీన్ టైంలో మీరు ఇంతవరకు హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ యువలయలో నేను అడిగే క్విజ్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ పంపించవలసిన మా వాట్సాప్ నంబర్ 0866242 0812 0824 248812. మరి మొదటి ప్రశ్న ఏంటంటే, హాంటా వైరస్లోని యాండీ స్ట్రెయిన్ను అర్జెంటీనాలో ఏ సంవత్సరంలో గుర్తించారు? ప్రశ్న మరొకసారి, హాంటా వైరస్లోని యాండీ స్ట్రెయిన్ను అర్జెంటీనాలో ఏ సంవత్సరంలో గుర్తించారు? సమాధానాలు పంపించండి. ఈలోగా అశోకవనంలో అర్జున కళ్యాణం ఈ చిత్రం నుండి ఒక మంచి పాఠం.

మొదటి ప్రశ్న, హాంటావైరస్లోని యాండీ స్ట్రెయిన్ను అర్జెంటీనాలో ఏ సంవత్సరంలో గుర్తించారు అని అడిగాను కదా, మరి సమాధానాలు వచ్చేసాయి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు విశాల నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాషిణి కుటుంబ సభ్యులు, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి, రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుండి, రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుండి షేక్ మెహబూబ్ సుభాని, రైట్ ఆన్సర్ అండి. నంద్యాల నుండి రామచంద్ర సువర్ణ, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా నుండి,

కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి రమేష్, కరెక్ట్ ఆన్సర్. తర్వాత కృష్ణ ప్రసాద్, తాడేపల్లిగూడెం నుండి రైట్ ఆన్సర్. రాధా ఖమ్మం నుండి రాంగ్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద, రైట్ ఆన్సర్. కడప నుండి వినయ్, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత తెనాలి నుండి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, కరెక్ట్ ఆన్సర్. కందేరి గోపీనాథ్, సుధారాణి, తిరుపతి నుండి, రైట్ ఆన్సర్. నిజామాబాద్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, నిజామాబాద్ జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, కరెక్ట్ ఆన్సర్. దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు నుండి, రైట్ ఆన్సర్. తర్వాత సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుండి, కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా, మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని, కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా నుండి, రైట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి, భరత్ నగర్, సిద్దిపేట నుండి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత పిడుగు సుబ్బారావు, కోవూరు నుండి, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుండి, రైట్ ఆన్సర్. తణుకు నుండి వెంకి, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుండి, నేను ఏ ఇయర్లో గుర్తించారు అని అడిగాను, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత చిలుకా నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్, నిజామాబాద్ నుండి, రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కరెక్ట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి జిల్లా, ఏకలవ్య నగర్ నుండి, బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్ష్, సియోనా, నాగటి పండు, అశోక్, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, కరెక్ట్ ఆన్సర్. తర్వాత సికింద్రాబాద్ నుండి శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, శ్రీరామదాసు, సాయి రిత్విక్, కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ కుమార్, సుప్రియ, రైట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుండి, రాంగ్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా కోవూరు నుండి బి విజయకుమార్ రెడ్డి, రాంగ్ ఆన్సర్. సత్తుపల్లి నుండి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప తణుకు కర్ణాటక నుండి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, ఇనమడుగు నుండి, తుమ్మ పద్మావతి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత జాపా భువనేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్లి నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుండి, రాంగ్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుండి, రైట్ ఆన్సర్. నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుండి, రైట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఉర్వకొండ నుండి, రైట్ ఆన్సర్. నంద్యాల నుండి రామచంద్ర, సువర్ణ, రైట్ ఆన్సర్. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. సరే, హాంటా వైరస్లోని యాండీ స్ట్రెయిన్ను అర్జెంటీనా దేశంలో ఏ సంవత్సరంలో గుర్తించారు, అది ప్రశ్న. తర్వాత లతా సుహాస్ హోస్కోట నుండి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత పివై విజయశేఖర్, ప్రసాద్ సుబ్బారాయుడు నంద్యాల నుండి, రైట్, రాంగ్ ఆన్సర్ అండి. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్ మార్టూర్ నుండి, రాంగ్ ఆన్సర్. తర్వాత మల్లికార్జున, అభిరామ్ కేశవనగర్, ధర్మవరం నుండి, రాంగ్ ఆన్సర్. భారతీ కిషోర్, హేమశ్రీ అనంతపురం నుండి, రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంతా పెద్దన్న, కరెక్ట్ ఆన్సర్.
ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుండి, రైట్ ఆన్సర్ శ్యామ్ నెల్లూరు నుండి.

సార్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి సెటి సూరిబాబు. రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్వల్లి ఫాతిమా. రాంగ్ ఆన్సర్. కారంచేడు మండలం నుండి రమ్య, తులసి, శ్రావణి, వెంకటేశ్వర్లు. రాంగ్ ఆన్సర్ అండి. క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుండి. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుండి వెంకట సాయి ఫణీంద్ర శర్మ. కరెక్ట్. రాంగ్ ఆన్సర్. తర్వాత రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు కైలాష్ ఇనమడుగు నుండి. రైట్ ఆన్సర్. తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి. రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా నుండి మస్తాన్ బాషా, పాలెం పోలయ్య, బ్రహ్మయ్య, సర్దార్ బాయ్, ధనలక్ష్మి, సయ్యద్, ఇస్మాయిల్, ఖాదర్, ఖాదర్ బాషా, అహోబిలం వెంకటేశ్వర్లు, మస్తానయ్య. రైట్ ఆన్సర్ అండి. తర్వాత కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుండి. రైట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి శెట్టి సూరిబాబు. రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత పాలెం పోలయ్య, అల్లగడ్డ, నంద్యాల జిల్లా నుండి అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్రారెడ్డి, రామకృష్ణయ్య, వినయ్ కుమార్, మస్తాన్ భాష. రైట్ ఆన్సర్ అండి. తర్వాత రేణుకా గోపరాజు, కడప నుండి. రైట్ ఆన్సర్. భానుప్రకాష్ వావిల్ల, ఆన్సర్ కూడా పంపించాలి. తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్, హైదరాబాద్ నుండి. రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత ఓకే, మరి ఫస్ట్ ప్రశ్న, మొదటి ప్రశ్న, హాంటావైరస్లోని యాండీ స్ట్రెయిన్ను అర్జెంటీనా దేశంలో ఏ సంవత్సరంలో గుర్తించారు అని అడిగాను కదా. ఆన్సర్ వచ్చి 1995, అప్పుడు గుర్తించారు. మరి రెండో ప్రశ్నకి వెళ్ళిపోదాం. ఒలింపిక్స్లో భారత్కు తొలి వ్యక్తిగత స్వర్ణ పథకం అందించిన క్రీడాకారుడు ఎవరు? ఒలింపిక్స్లో భారతదేశానికి తొలి వ్యక్తిగత స్వర్ణ పథకం అందించిన క్రీడాకారుడు ఎవరు? అతని పేరు పంపించండి. ఈలోగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఈ చిత్రం నుండి ఒక మంచి పాఠం.

రెండో ప్రశ్న, ఒలింపిక్స్లో భారత్కు తొలి వ్యక్తిగత స్వర్ణ పథకం అందించిన క్రీడాకారుడు ఎవరు అని అడిగాను కదా, సమాధానాలు వచ్చేసే చదివేస్తాను. పేర్లు శ్రీరామదాసు కృపాచారి, అనిత, సాయి వర్షిత్, శ్రీరామదాసు, సాయి రిత్విక్. కరెక్ట్ ఆన్సర్. తర్వాత జాపా, భువనేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్లి నుండి. కరెక్ట్ ఆన్సర్. వరగంటి, బదరి, విశాల, నెల్లూరు నుండి. రాంగ్ ఆన్సర్ అండి. గణపవరపు, నాగేశ్వరరావు, కనక సులోచన, సురేష్, హరికృష్ణ కుటుంబ సభ్యులు, ఉప్పలూరు గ్రామం నుండి. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుండి క్యాదర్ వీరేష్, రాజోలి మండలం నుండి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుండి. రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుండి బి విజయ్ కుమార్ రెడ్డి, అభినవ్ బింద్రా. రైట్ ఆన్సర్. తర్వాత మంచిర్యాల నుండి చంద్రమొగిలి, పద్మారాణి, అక్షర కృప. కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి, సంధ్య, ప్రొద్దుటూరు నుండి. కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్ష్, సియోను, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా. కరెక్ట్ ఆన్సర్. తర్వాత తణుకు నుండి వెంకీ. రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత దమ్మోస్, మధుసూదనాచారి, శ్రీవాణి, రవీంద్రాచారి, రాధిక, నవీనాచారి, సౌమ్య, త్రిలోక్, నేహాన్, హైదరాబాద్, బిఎన్ రెడ్డి నుండి. కరెక్ట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి, భరత్ నగర్, సిద్దిపేట నుండి. రైట్ ఆన్సర్. మల్లేశ్వరరావు, సాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు, ఉప్పలూరు గ్రామం నుండి. రైట్ ఆన్సర్. అనంతపురం.

జిల్లా పెదవడుగురు గ్రామం నుండి చౌదరి జనార్దన, కుసుమ లలిత మనోజ్ చౌదరి. కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ సుప్రియ. కరెక్ట్ ఆన్సర్ హాంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న. కరెక్ట్ ఆన్సర్ ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి. రైట్ ఆన్సర్ నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుండి. రైట్ ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్లా సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. కరెక్ట్ ఆన్సర్ ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి. రైట్ ఆన్సర్ అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి. రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ. రైట్ ఆన్సర్ చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ నుండి. కరెక్ట్ ఆన్సర్ కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా బుచిరెడ్డిపాలెం నుండి మస్తాన్ బాషా, ఆలగడ్డ పాలెం పోలయ్య, కర్నూలు నుండి బ్రహ్మయ్య, ఎఫ్ఎంఎస్ సర్దార్, ధనలక్ష్మీపురం నుండి సయ్యద్ జాకీర్, మహమ్మద్ రఫీ, ఇస్మాయిల్ భాయ్, అహోబిలం వెంకటేశ్వర్లు, మస్తానయ్య. కరెక్ట్ ఆన్సర్ లతా సుహాస్ హోస్కోట నుండి. రైట్ ఆన్సర్ తర్వాత అభినవ్ బిన్ అనంతపురం నుండి భారతీ కిషోర్. కరెక్ట్ ఆన్సర్ మిడతల రామ్మూర్తి ఉర్వకొండ నుండి. రైట్ ఆన్సర్ కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుండి. రైట్ ఆన్సర్ తర్వాత అనంతపురం నుండి రమేష్ దొంతి, గగన్ పెరుమాళ్ళ. కరెక్ట్ ఆన్సర్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు, కాలనీ నుండి అప్పలరాజు. కరెక్ట్ ఆన్సర్ తర్వాత నాగేంద్రప్ప ఉడేవు నుండి. కరెక్ట్ ఆన్సర్ పివై విజయశేఖర్ ప్రసాద్, సుబ్బారాయుడు నంద్యాల నుండి. కరెక్ట్ ఆన్సర్

తర్వాత సమాధానం పంపించిన వాళ్ళు అభినవ్, రేణుకా గోపరాజు కడప నుండి, కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ ఎల్ఎస్సి కాలనీ హర్నాథ్పురం నుండి, రైట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుండి షేక్ మెహబూబ్ సుభాని, కరెక్ట్ ఆన్సర్. మణిదీప్ బాపట్ల నుండి, రాంగ్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుండి మస్తాన్వలి ఫాతిమా, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి రమేష్, కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి, కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుండి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత మహేంద్ర తెనాలి నుండి, రైట్ ఆన్సర్. సుబ్రమణి కర్ణాటక నుండి, రైట్ ఆన్సర్. రాధాప్రకాష్ ఖమ్మం నుండి, కరెక్ట్ ఆన్సర్. బి శివకుమార్ వీసీ కాలనీ నంద్యాల నుండి, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత లలిత మల్లిక్ సత్తుపల్లి నుండి, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా నుండి అనురాధ, కరెక్ట్ ఆన్సర్. రాధ ఖమ్మం నుండి, కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి, రైట్ ఆన్సర్.

మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి. కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపనేనిపాలెం నుండి. రైట్ ఆన్సర్. కడప నుండి వినయ్ శ్రీదేవి శైలజ ఆంటోనీ మహేష్ రవి. కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకీరాజు. కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుండి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత తెనాలి నుండి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురాం మౌనిక త్రిలోక్. కరెక్ట్ ఆన్సర్.

నంద్యాల నుండి రామచంద్ర సువర్ణ, కరెక్ట్ ఆన్సర్. కారంచేడు మండలం నుండి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, రమ్య, శ్రావణి, తులసి, కౌశిక్, కరెక్ట్ ఆన్సర్. చెల్లపల్లి నుండి శివ, దుర్గా, కౌశిక్, కపర్ది, కరెక్ట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగుణాభాయ్ ఏలూరు నుండి, రైట్ ఆన్సర్. శ్యామ్ నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, శృతి కందికాయలపల్లి గ్రామం నుండి, రైట్ ఆన్సర్. సత్యనారాయణ జయలక్ష్మి సికింద్రాబాద్ నుండి, రైట్ ఆన్సర్. బొడ్డు ఓంకార్ గౌరీ రామ్నగర్ వేటపాలెం నుండి, రైట్ ఆన్సర్. తర్వాత నాగశ్రీలత నెల్లూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. కాకర రాజ్కుమార్ లావణ్య సకినేటిపల్లి రాజోల్ నుండి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద, అభిన, కరెక్ట్ ఆన్సర్. తర్వాత వరగంటి బదరి విశాల నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. సైనిక్పూర్ కాలనీ నుండి పద్మశ్రీ శ్యామ్ శ్రీవత్స, రైట్ ఆన్సర్. కొత్తగూడెం జిల్లా నుండి రాజేష్ ఖన్నా, సునీత, భాను, అమిత్ ఖన్నా, అమ్మి, కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుండి, రైట్ ఆన్సర్. మారుతి టౌన్షిప్ నుండి ధ్వని వెంకటేశ్వర్లు, కరెక్ట్ ఆన్సర్. మరి రెండో ప్రశ్నకి సమాధానం చెప్తున్నా. ఒలింపిక్స్లో భారత్కు తొలి వ్యక్తిగత స్వర్ణ పతకం అందించిన క్రీడాకారుడు ఎవరు? అంటే అభినవ్ బింద్రా. బీజింగ్ ఒలింపిక్స్ 2008లో షూటింగ్ విభాగంలో భారత్కు స్వర్ణ పతకం అందించారు. మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాట్స్. ఇదండి ఇవాళ యువలయ. తిరిగి రేపటి యువలయలో మళ్ళీ కలుద్దాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో విశేషన్ 9వ తరగతికి హిందీ పాఠం. ఉపాధ్యాయులు శ్రీ వి వల్లభరావు, విద్యార్థిని జి ఊర్మిళ. వినండి విశేషన్ 9వ తరగతికి హిందీ పాఠం.
2: నమస్తే అధ్యాపక్ జీ.
3: నమస్తే. ఆవు ఊర్మిళ బైఠో, ఆజ్ మై తుమ్హే వ్యాకరణ పఢౌంగా. క్యా తుమ్నే కభీ విశేషణ్ శబ్ద సునా?
2: హా అధ్యాపక్ జీ, అంగ్రేజీ మే ఇసే యాడ్జెక్టివ్ కహతే హై నా.
3: ఠీక్ కహా తుమ్నే. అబ్ మై కుచ్ వాక్య బతాతా హూ, ఉన్మే విశేషణ్ శబ్దోం కో పెహచానో. కాలా ఘోడా ఘాస్ చర్ రహా హై.
2: ఇస్ వాక్య మే काला विशेषण शब्द है.
3: और एक वाक्य, गीता सुंदर लड़की है, मोटा बच्चा मक्खन खा रहा है.
2: इन वाक्यों में सुंदर और मोटा विशेषण शब्द है अध्यापक जी.
3: सही कहा. लड़का लंगड़ा है, गंदे आदमी से सभी दूर भागते हैं. इन वाक्यों में लंगड़ा, गंदे

0: विशेषण शब्द हैं। इन वाक्यों में काला शब्द घोड़े के रंग का सूचक है, सुंदर शब्द लड़की के रूप को सूचना देता है, मोटा बच्चे की, लंगड़ा लड़के की, और गंदे शब्द आदमी की विशेषता बता रहा है। अर्थात विशेषता बताने वाले शब्द को विशेषण कहा जाता है।
1: अंटे విశిష్టతని తెలియజెప్పే పదాన్ని విశేషణ్ అంటారు కదా మాస్టారు?
0: సరిగా చెప్పావు. విశేషణ్ కి నిర్వచనం చెప్తాను, రాసుకో. నిర్వచనాన్ని హిందీలో పరిభాష అంటారు, రాసుకో. సంజ్ఞ అథవా సర్వనామ కే,
1: సంజ్ఞ అథవా సర్వనామ కే,
0: గుణ దోష,
1: గుణ దోష,
0: సంఖ్య,
1: సంఖ్య,
0: పరిమాణ సంబంధీ,
1: परिमाण संबंधी,
0: विशेषता प्रकट करने वाले,
1: विशेषता प्रकट करने वाले
0: शब्दों को,
1: शब्दों को
0: विशेषण कहा जाता है,
1: विशेषण कहा जाता है।
0: संज्ञा अंटे नामवाचक, सर्वनाम अंटे सर्वनाम अनर्थम। नामवाचकमु लेक सर्वनामु यक्क गुण दोष संबंधमैन సంఖ్యాపరమైన లేక పరిమాణ సంబంధమైన విశిష్టతను వ్యక్తపరిచే పదాన్ని విశేషణ్ అంటారు. జిస్ సంజ్ఞా యా సర్వనామ్ కి విశేషత బతాయి జాయే ఉసే విశేష్య కేతే హై.
1: అంటే ఇప్పుడు మీరు చెప్పిన వాక్యాల్లో గోడ, లడకి, బచ్చా, లడక, ఆద్మీ మొదలైన పదాలు విశేష్య అని పిలువబడతాయన్నమాట, అంతేనా మాస్టారు?
0: సరిగా చెప్పావమ్మా. ఇంకొక విషయం, విశేషణ శబ్దం కా ప్రయోగ్ విశేష్యకే పూర్వ్ ఆర్ విశేష్యకే బాద్ దోనో రూపమే హో సక్తా హై. విశేషణం విశేష్య పదానికి ముందుగాని తర్వాత గాని ప్రయోగింపబడవచ్చు. ఉదాహరణకి ఏక్ మీటర్ కపడా లావో, ఈ వాక్యంలో విశేషణ్ విశేష్యకి ముందు వచ్చింది, అంటే ఏక్ మీటర్ అనేది విశేషణ్ అనమాట. ఆమ్ మీఠా హై, ఈ వాక్యంలో విశేషణ్ అంటే ఆమ్ అనే సంజ్ఞా శబ్దానికి మీఠా అనేది విశేషణ అనమాట. అది సంజ్ఞా శబ్దానికి వెనక వచ్చింది, తర్వాత వచ్చిందనమాట. విశేషణ్ కే కితనే భేద్ యా ప్రకార హై క్యా తుమ్ బతా సక్తి హో ఉర్మిలా?
1: జీ నహీ అధ్యాపక్ జీ, ఆప్ బతాయియే.
0: అచ్చా, ధ్యాన్ సే సునో. విశేషణ్ కే చార్ భేద్ హై. ఏక్ గుణవాచక్ విశేషణ్ కో क्वालिटेटिव एडजेक्टिव कहते हैं, संख्यावाचक विशेषण को न्यूमरल एडजेक्टिव, परिमाणवाचक विशेषण को क्वांटिटेटिव एडजेक्टिव, और सार्वनामिक विशेषण को डेमोन्स्ट्रेटिव एडजेक्टिव कहते हैं। मोदटा गुणवाचक विशेषण की निर्वचन चेप्तानु, रास्को. जिस शब्द से संज्ञा अथवा सर्वनाम के,
1: संज्ञा अथवा सर्वनाम के,
0: गुण दोष अर्थात रंग रूप,
1: स्वाद,
0: समय,
1: स्थान,
0: दशा,
1: अवस्था,
0: गंध आदि का बोध हो उसे गुणवाचक विशेषण कहते हैं,
1: गुणवाचक विशेषण कहते हैं।
0: गुण दोष संबंधी कुछ विशेषण शब्द बताओ।
1: अच्छा, बुरा, बहादुर, डरपोक, शिष्ट, अशिष्ट, सत्यवादी, झूठा, उदार, कंजूस, दानी, लोभी, ईमानदार, बेईमान।
0: अच्छा, अब मैं कुछ और गुणवाचक विशेषण शब्दों को बताता हूँ, ध्यान से सुनो. नीला, लाल, काला, पीला, हरा, सफेद आदि रंग की सूचना देने वाले शब्द गुणवाचक विशेषण है. प्रातःकालीन, संध्याकालीन, दोपहर आदि समय को सूचित करने वाले शब्द भी गुणवाचक विशेषण है. देसी, विदेशी, बाहरी, भीतरी, ग्रामीण, भारतीय, रूसी, पंजाबी, बनारसी आदि स्थान संबंधी शब्द भी गुणवाचक विशेषण हैं.

0: समान हो उसे निश्चित परिमाणवाचक विशेषण कहते हैं, जैसे 5 लीटर दूध, 2 मीटर कपड़ा, 10 किलो आटा, 1 किलो बादाम आदि। इक అనిశ్చిత పరిమాణవాచక విశేషణ అంటే జిన్ శబ్దం సే వస్తుకి అనిశ్చిత్ మాత్రా జ్ఞాన హో ఉసే అనిశ్చిత్ పరిమాణవాచక విశేషణ కేతే హై జైసే థోడా దూధ్ కుచ్ శహద్ బహుత్ ఘీ దీంట్లో పరిమాణం ఎంతో ఖచ్చితంగా తెలియదు. ఇక చివరిగా సార్వనామిక్ విశేషణ గురించి తెలుసుకుందాం. ఈ వాక్యాల్ని జాగ్రత్తగా గమనించు. యహ బచ్చి సుందర్ హై, యహ మేరీ కలం హై, यह महल बहुत बड़ा है, वह व्यक्ति कहाँ गया, जो आदमी सच नहीं बोलता उसका आदर कौन करता है। इन वाक्यों में यह, मेरी, यह, वह, जो आदि शब्द सर्वनाम है, परंतु इनका प्रयोग संज्ञा शब्दों के साथ विशेषण के रूप में हुआ है, अतः ये सार्वनामिक विशेषण कहलाते हैं। जिन सर्वनाम को का प्रयोग संज्ञा के साथ उसके विशेषण की भांति होता है उन्हें सार्वनामिक विशेषण कहते हैं। सर्वनाम के बाद यदि कोई संज्ञा प्रयुक्त होती है तो वहां सर्वनाम शब्द सार्वनामिक विशेषण बन जाता है। उदाहरण के लिए, यह नदी, वह पहाड़, कौन आदमी, कोई जगह, जो फल आदि। अच्छा उर्मिला, आज का पाठ समाप्त हुआ, अब हम चलेंगे।
1: धन्यवाद अध्यापक जी।
2: మీరింతవరకు విశేషణ్ 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ వి వల్లభరావు, విద్యార్థిని జి ఉర్మిళ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
4: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
4: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
3: ఆకాశవాణి
4: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
5: సమయం మించిపోతోంది, భరతమాత మేల్కొనమంటోంది, ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది. ఇది దురాగతాల పైన చేసే సమిష్టి యుద్ధం. వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం. గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండిపోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
6: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత.
7: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భజనావళి. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ఎం సుజాతమ్మ బృందం వారి భజనలు వింటారు.
8: కౌసల్యా సుప్రజా.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ఈనాటి సాయంత్రం ప్రసారాలకు శ్రోతలకు స్వాగతం పలుకుతోంది శ్రీమతి మాధవి. స్టూడియోస్లో సమయం 5 గంటలు దాటి 40 సెకండ్లు. శ్రోతలకు శుభ సాయంత్రం. ఈనాటి సాయంత్రం ప్రసారంలో ముందుగా విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా విందాం శ్రీమంజనాథ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నందిత పాడిన ఈ పాట.

0: జిఆర్టీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట విందాం. చందమామ చిత్రం కోసం రాజేష్ పాడిన ఈ పాట

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి.

0: బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
0: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
0: అంతే.
1: అర్థమైంది.
0: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఈ సాయంత్రం 5:30 హలో బాగున్నారా ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ఈ వారం అంశం స్వయం సహాయం స్వాభిమానం. ఈ అంశం గురించి శ్రోతలు తమ అభిప్రాయాలు తెలియచేయవచ్చు. ఈ కార్యక్రమం కేవలం మహిళా శ్రోతలకు మాత్రమే. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. గమనిక విన్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాటు విందాం. దేవదాసు చిత్రం కోసం ఘంటసాల గారు జిక్కి పాడిన పాట, గీతరచన సముద్రాల సీనియర్, సంగీతం సిఆర్ సుబ్బరామన్. విందామా?

జిఆర్టీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్

0: Makata.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
2: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 21వ తేదీ గురువారం, అంటే ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో పశుగ్రాసాల ప్రాధాన్యత, రకాలు, వేసవిలో పాడి పశువులు, జీవాలు, కోళ్లకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు రెడ్డిపల్లి ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ వి రామచంద్రారెడ్డి గారు సమాధానాలిస్తారు. కనుక రైతు సోదరులు ఈ రాత్రి 7:15 2255333 మరొక నంబర్ 2968890 ఎస్టీడీ కోడ్ 08554 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. కార్యక్రమ అనుసంధానం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కె శృతి ప్రియాంక. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో తర్వాత పాటు విందామా?

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 5:30 కావస్తుంది. మరి తరువాత కార్యక్రమం హలో బాగున్నారా అంటూ మీ ముందుకు వస్తోంది. అనంతపురం ఆకాశవాణి మహిళా శ్రోతల కోసం లైవ్ ఫోనింగ్ కార్యక్రమంలో మరి ఈనాటి అంశం స్వయం సహాయం స్వాభిమానం. ఈ అంశం గురించి శ్రోతలు తమ అభిప్రాయాలు తెలియచేయవచ్చు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255333, STD కోడ్ 08554.

0: మరి శ్రోత సిద్ధంగా ఉన్నారు, మన కార్యక్రమానికి పలకరిద్దాం. హలో.
1: హలో మేడం.
0: హలో నమస్తే అండి. హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం.
1: మేడం నమస్కారం. మేడం,
0: ఇది మహిళల కార్యక్రమం కదండి? చెప్పండి. హలో, మహిళా శ్రోతల కోసం కార్యక్రమం అండి. హలో, బాగున్నారా? చెప్పండి, వినిపిస్తోందా? ఇది మహిళల కార్యక్రమం అండి. మనం తర్వాత మరొకసారి కలుసుకుందాం, సరేనా? తప్పకుండా అండి, ప్రయత్నిస్తాను. ఓకేనా? కాల్ చేశారు, మీ పేరు తెలుసుకోవచ్చా? మీ పేరండి? చాలా సంతోషం అండి, కార్యక్రమానికి కాల్ చేశారు. నమస్తే. ప్రయత్నిస్తానండి. నమస్తే. నమస్తే.

0: హలో హలో నమస్తే అండి.
1: హలో మేడం. నమస్తే మేడం.
0: హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం.
2: హలో మేడం,
0: చెప్పండి, ఎవరు, ఎక్కడి నుంచి?
2: మాది అనంతపురం జిల్లా కూడేరు మండలము, రామచంద్రాపురం. నా పేరు ఎల్లమ్మ మేడం.
0: ఎల్లమ్మ గారు బాగున్నారా?
2: బాగున్నాం మేడం. చెన్నల్లా నా చెల్లు పని చేయలేదు మేడం అసలు.
0: వింటూ ఉంటారా కార్యక్రమాలన్నీ రెగ్యులర్గా?
2: ఈ చెల్లు పని చేయడం లేదు మేడం.
0: మరి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు?

0: అవునా? ఓకే, ఆహా, చాలా సంతోషం అండి మీ అభిమానానికి. మీ ఫోన్ పనిచేయకపోయినా ప్రయత్నం చేశారు ఆకాశవాణితో మాట్లాడడానికి, ఎలాగైనా సరే మాట్లాడాలి అని కదా. చెప్పండి, మీరు ఇవాళ కార్యక్రమం ఏంటంటే, ఎల్లమ్మ గారు స్వయం సహాయం స్వాభిమానం అంటే, మీ ఇంట్లో మీకేదన్నా ఆర్థికంగా సహాయం చేయాలి, చేయవలసి వచ్చినప్పుడు మీకు తెలిసి మీరు ఏ విధంగా సహాయం చేస్తారు? సన్నపిల్లల కోసం కాదు, అలా కాదు. స్వయం సహాయం స్వాభిమానం అంటే దాని గురించి ఏంటంటే, ఇవాళ మీరు మీ ఇంట్లో ఏదన్నా మీరు ఆర్థిక సహాయం మీ నుంచి చేయవలసి వచ్చినప్పుడు ఏ విధంగా సహాయం చేస్తారంటే, ఎలా పొదుపు చేస్తున్నారు, మీరు ఏమన్నా డబ్బు పొదుపు చేసే మార్గాలు ఏమన్నా చేస్తున్నారా? ఇప్పుడు ఎవరికన్నా డబ్బు, సపోజ్ మీ కొడుకుకే డబ్బు అవసరమైంది అనుకోండి, మీరు ఏ విధంగా సహాయం చేస్తారు అంటే, ఎటువంటి తప్పు మార్గాలు కాకుండా మంచి మార్గంలో ఏ విధంగా అంటే, డ్వాక్రా గ్రూపులు కానీ, ఆర్డి కానీ, లేదా ఎఫ్డీస్ కానీ, పోస్ట్ ఆఫీస్లో ఏదైనా వేయడం కానీ, ఇట్లా ఏమన్నా డబ్బు పొదుపు చేసి మీ వాళ్ళకి కావలసిన విధంగా అవసరాలు తీర్చగలుగుతున్నారా? అట్లా మీ అభిమానం దెబ్బతినకుండా సహాయం చేయగలుగుతున్నారా? అవకాశం వచ్చినప్పుడు ఎలా చేశారు అది ఆ విషయం పంచుకుంటారా? వాళ్ళకి ఎప్పుడైనా అవసరం వచ్చింది అనుకోండి, మీరు ఎప్పుడు డబ్బు సహాయం చేయలేదా? ఫోన్ చేస్తారు. ఎలా ఇస్తారు మీ దగ్గర ఉన్న డబ్బును? ఎలా సేవ్ చేసుకున్నారు? ఎలా ఇస్తారు? ఎలా సేవ్ చేశారు డబ్బుని? ఎలా పొదుపు చేసి ఇస్తారు అంటున్నా.
1: పొదుపు చేసేస్తారు మేడం, బాగా ఎత్తిపెట్టుకుంటున్నారు డబ్బులు, ఏం పర్వాలేదు.
0: బాగా ఎత్తి పెడతారు. ఏం పని చేస్తూ ఉంటారు? మీరేం చేస్తూ ఉంటారు? వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఓహో, అట్లయితే మీకు వ్యవసాయంలో వస్తుంది అంతో ఇంతో, కాబట్టి మీరు ఖచ్చితంగా.
1: కోటంకాయ అమ్మ 5 ఎకరాల భూమి ఇచ్చింది మా గుడి చెట్ల వాళ్ళకి, మా స్వామికి.
0: ఆహా, వెరీ గుడ్.
1: వాళ్ళిద్దరు అక్కడ జల్లి కొట్టాడుకొని 5 ఎకరాల భూమి ఇచ్చింటే అది సాగుబడి చేస్తాను మేడం.
0: ఏం వేశారు పంట అందులో?
1: మేడం 2 పంటలు తీసినాం మేడం, మొక్కజొన్న 2 పంటలు తీసినాము, అంజాలో పంట తీసినాము, మళ్ళీ ఇప్పుడు మొక్కజొన్న పెడుతున్నాం.
0: మొక్కజొన్న పెడుతున్నారు. బాగానే వచ్చిందా పంట? పర్వాలేదా మీకు ఆదాయం?
1: పర్వాలేదు మేడం, 90 క్వింటాలు అయినాయి.
0: నష్టం లేకుండా బాగా వచ్చింది.
1: నష్టం ఏం లేదు, మాకు లాభమే వచ్చింది.
0: లాభమే వచ్చింది, చాలా సంతోషం. అయితే మంచిగా వ్యవసాయం చేస్తూ మీరు ఆర్థికంగా కూడా బాగా ఉన్నారన్నమాట, అంతేనా? అయితే మీరు సహాయం చేయగలరు అభిమానంతో. ఓకేనా? సరేనండి ఎల్లమ్మ గారు, చాలా సంతోషం కార్యక్రమానికి కాల్ చేసి మంచి విషయాలు చెప్పారు.
1: సరే మేడం,
0: చెప్పండి ఏ పాట విందాం? ఏదైనా పాట కోరుకోండి, వినిపిస్తాను.
1: పాట ఇదే మేడం, ఇది శ్యామంతి పువ్వు అనేది మేడం.
0: ఎందులో అది?
1: అది అది సినిమా పేరు అయితే రాదు, శ్యామంతి పువ్వు
0: వినిపించాలంటే మీకోసమా, మీ వారి కోసమా?
1: మా ఇద్దరి కోసం మేడం.
0: మీ ఇద్దరి కోసమా? మునెప్ప సార్ కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి ఫోన్ మీకు ఇచ్చినందుకు, అంతేనా? తప్పకుండా అండి, పాట వినిపిస్తాను. మరి విందామా కార్యక్రమాన్ని కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
2: హలో మేడం,
0: నమస్తే అండి.
2: వినిపిస్తానండి,
0: ఆల్రెడీ పెట్టాను. తప్పకుండా అండి వినిపిస్తాను. నమస్తే అండి.
2: ఓకే మేడం,
0: నమస్తే.

0: మరి ఎల్లమ్మ గారు మంచి హుషారైన పాట కోరుకున్నారండి, మంచి విషయాలు కూడా తెలియచేశారు. మరి హలో బాగున్నారా కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. మరి ఈ వారం అంశం స్వయం సహాయం స్వాభిమానం. మా మహిళలందరూ డబ్బును పొదుపు చేయడంలో చాలా ముందు ఉంటారు, ఎన్నెన్నో మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు కదా. మరి మీరు అలాంటి మార్గాలు ఎంచుకుని మీ ఇంట్లో ఎవరైనా సహాయం అడిగినప్పుడు ఏ విధంగా మీరు డబ్బుని మదుపు చేస్తున్నారు, ఆ విషయాలు, ఆ సహాయం స్వాభిమానం అంటే అభిమానం దెబ్బతినకుండా మీరు ఎలా సహాయం చేయగలరు, మా మహిళలు మాతో అభిప్రాయాలు పంచుకోవచ్చు. మరి శ్రోత సిద్ధంగా ఉన్నారు, పలకరిద్దామా. హలో
1: హలో మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం అండి. బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. ఎక్కడి నుంచి, ఎవరు?
1: అనంతపురం బుక్రాయ సముద్రం ఆశ మేడం.
0: మీ పేరు ఆశ, ఏం చేస్తూ ఉంటారు ఆశ గారు? పూలు కట్టుతూ ఉంటారు. చెప్పండి ఆశయ గారు. రేడియో బాగా వింటూ ఉంటారు, చాలా సంతోషం. మరి మా మహిళల కోసం ఇట్లాంటి కార్యక్రమాలు కూడా ఫోన్ ఇన్ మీరు మిమ్మల్ని కూడా ఆకాశవాణి హలో బాగున్నారా అని పలకరించడానికి ఈ కార్యక్రమం. మరి ఇవాళ పూలు కడుతూ ఎంత డబ్బులు ఎక్కడ మీరు డ్వాక్రా గ్రూప్ కానీ ఇలాంటి డబ్బులు కానీ ఏమైనా సేవ్ చేస్తున్నారా?
1: చేస్తాను మేడం, వారానికి నెలకి ఒక సూరి అయినా కానీ ఒక 1000 రూపాయలు 1500 అట్లా పొదుపు చేసుకుంటాం మేడం.
0: ఓ, నెలకి 1500 సేవ్ దాచిపెడతారా? చాలా సంతోషం, చాలా గుడ్. ఏం చేస్తూ పూలలుతూ ఉంటారు?
1: ఇట్లనే పని చేసుకుంటా, పొదుపు చేసుకుంటాం మేడం. మనం సంసారానికి కొన్ని వాడుకొని అట్లా కొంచెం పెట్టుకొని అట్లా పొదుపు చేసుకుంటాం మేడం.
0: చాలా సంతోషం అండి, మంచి విషయం చెప్పారు ఆశయ గారు. మరి మీ వారు ఎవరైనా అంటే మీ ఇంట్లో వాళ్ళు, మీ పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఎప్పుడన్నా నాకు డబ్బు కావాలి అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు హెల్ప్ చేస్తారా మీ సేవింగ్స్ లోంచి?
1: మేడం, అత్యవసర అవసరంలోనా మా తమ్ముళ్ళు కానీ మా అన్నయ్యలు ఎవరన్నా కానీ కుటుంబ సభ్యుల్లో ఎవరన్నా కానీ మా తోడు పుట్టిన అడిగినా కానీ ఫోన్ పే లెక్క చేసేస్తాం మేడం.
0: ఫోన్ పేలో ఖచ్చితంగా సహాయం చేస్తారు. చూసారా మా మహిళలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.
1: ఖచ్చితంగా చేస్తాను మేడం,
0: ఖచ్చితంగా చేస్తారు. చాలా సంతోషం అండి. మరి ఎలా పొదుపు చేస్తున్నారు మీరు? 1500 అన్నారు కదా, ఎందులో పొదుపు చేస్తున్నారు?
1: ఎందుకంటే రోజు 300 రూపాయలు కూలీను, వచ్చినప్పటి నుంచి ఒక 100 రూపాయలు పూలు కట్టుకుంటాము.
0: ఎలా ఎక్కడ పొదుపు చేస్తున్నారు? బ్యాంక్ కానీ ఎక్కడ, పోస్ట్ ఆఫీసా లేకపోతే గ్రూప్సా?
1: పోస్ట్ ఆఫీస్ ఏం కాదు మేడం, స్టేట్ బ్యాంక్ లోనే మన అకౌంట్ లోనే మనం పొదుపు చేసుకున్నాం.
0: బ్యాంక్ లోనే అకౌంట్ లోనే పొదుపు చేస్తున్నారు. అందులోంచి మీరు మీకు ఎవరన్నా అడిగినప్పుడు అభిమానంతో సహాయం
1: చేస్తుంటారు,
0: అలాగే కొడుతుంటారు. చాలా సంతోషం
1: అండి, అవసరం పడితే
0: తీసి ఇస్తున్నారు. చాలా సంతోషం అండి. అయితే మీరు స్వయంగా సహాయం చేయగలుగుతున్నారు స్వాభిమానంతో, అంతేనా? చాలా సంతోషం అండి ఆశ గారు. మరి ఏ పాట విందాం? అందరు మంచి హుషారుగా ఉన్నారు మా మహిళలందరూ.
1: ఈ కార్యక్రమం అంటే మాకు రెడీ అంటే మనకు చాలా ప్రాణం మేడం, మాకు
0: చాలా సంతోషం అండి.
1: అంటే 40 నాకు వయసు వచ్చినప్పటి నుంచి ఉండాలి మేడం, ఫస్ట్ నుంచి రెడీ అంటే.
0: ఎంతండి మీ ఏజ్ ఇప్పుడు, మీ వయసు తెలుసుకోవచ్చా? అడగకూడదు అంటారు
1: మేడం.
0: అంటే
1: 40 ఉంటుంది,
0: చిన్నప్పటి నుంచి వింటున్నారు కదా 30 సంవత్సరాల క్రితం నుంచి
1: మేడం. అప్పుడు రెడీ మన చక్కపేటలో అట్లా వస్తుంది రేడియో,
0: అప్పుడు కూడా మా ఏమేమి కార్యక్రమాలు ఏమైనా గుర్తున్నాయా కొంచెం చెప్పగలరా?
1: ఇప్పుడు హైదరాబాద్ కడప అని వస్తుండే చూడ మేడం, విశాఖపట్నం అట్లా అని.
0: ఓకే, అప్పటి నుంచి వింటూ ఉన్నారు.
1: ఆదివారం రోజు పిక్చర్ గానీ వేస్తుంటారు మేడం రేడియోలో,
0: ఆదివారం రోజు సినిమా కూడా వస్తుంది,
1: సినిమా గానీ వస్తుండే మేడం అప్పుడు.
0: చాలా సంతోషం.

0: అభిమానం మేడం నాకు. ఇప్పుడు రోజు 11 గంటలకు వేసేది ఆ ప్రోగ్రామ్ ఏం చేయడం లేదు కదా మేడం.
1: వస్తుందండి, వస్తుంది.
0: అది దాంతో చాలా మాకు బాగా పొద్దు పోతుండే, బాగా వినుకుంటా ఉంటా అంటే పనులు చేసుకుంటా.
1: ఏం కార్యక్రమం వినేవాళ్ళు 11 గంటలకి?
0: 11 గంటలకి అది హలో బాగున్నారా ఏదో చూడు మేడం చెప్తాను దాంట్లో సినిమా హీరోలు
1: వాళ్ళ గురించి, రచయితల గురించి చెప్తూ ఉంటారు. ఆ కార్యక్రమమా? వస్తుందండి, అంటే వారంలో ఒక రోజు రెండు రోజులు వస్తుంది
0: మేడం. అది
1: తప్పకుండా అండి, వినిపిస్తాము. మీరు కోరు ఆశ గారు చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. మీ ఉత్సాహమే మా ఊపిరి. ఎప్పుడు మీరు ఇలాగే రేడియో వింటూ ఉండాలి, మీ అభిప్రాయాలు మాకు తెలియచేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం.
0: అదే మేడం.
1: మరి పాట విందామా? నమస్తే అండి.
0: సరే మేడం, ఉంటా మేడం.
1: నమస్తే, ధన్యవాదాలు.

0: మరి ఆశ గారు, మీరు కోరుకున్న పాట విన్నారనుకుంటున్నాను. చాలా చాలా మంచి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు మా మహిళలు. మరి కేవలం మహిళలే కాదు, మరి వారి పిల్లలకు కూడా పొదుపు గురించి ఏం నేర్పిస్తున్నారు? ఎలాగో వేసవి సెలవులు వచ్చాయి కదా, ఎప్పుడన్నా వాళ్ళకి వాళ్ళని బ్యాంకుకి తీసుకువెళ్ళడం, పోస్ట్ ఆఫీస్కి తీసుకువెళ్ళడం, అక్కడ ఏం జరుగుతుంటాయి, ఎలా కార్యక్రమాలు, ఐ మీన్ ఎలా డబ్బును పొదుపు చేస్తారు, ఎలా లావాదేవీలు జరుగుతుంటాయి, ఈ విషయాలు మీ పిల్లలకి ఏమన్నా తెలియచేస్తున్నారా? అవి కూడా మీరు మాతో పంచుకోవచ్చు. మరి శ్రోత సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. హలో,
1: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: నా పేరు కళ్యాణి అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను.
0: బాగున్నారండి?
1: బాగున్నాను. సంజయ్ మేడం గారేనా?
0: కాదండి, మాధవి.
1: మాధవి మేడం గారు.
0: చెప్పండి, బాగున్నారా? బాగున్నారా?
1: కార్యక్రమం
0: చాలా బాగున్నామండి. వైజాగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది శ్రోత మీతో మాట్లాడుతున్నందుకు. చెప్పండి కళ్యాణి గారు, ఇవాళ మన టాపిక్ వచ్చేసి. చెప్పండి.
1: నేను డబ్బులు దాయను, నాకు ఎవరు అడగరు, ఎవరికి ఇవ్వను నా డబ్బులు.
0: అలా ఏం లేదు, ప్రతి ఒక్కరు దాచిపెట్టుకుంటూనే ఉంటారు అనమాట. అలా దాయరని చెప్తున్నారు కానీ, బట్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు పర్సులో మనం ఏదైనా ఖర్చు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మహిళల దగ్గర డబ్బు ఉండనే ఉంటుంది. అవునా
1: మేడం గారు?
0: చెప్పండి.
1: బట్టలే కొనేస్తానండి, బట్టలే కొనేస్తానండి మేడం గారు. బట్టలు ఇట్లాగే అవసరమైన సామాన్లు కొనేస్తానండి. నేను ఆల్ ఇండియా రేడియోకి అభిమానండి మేడం గారు, అలాగే మీకు మీ సిబ్బందికి అభిమానండి మేడం గారు.

0: చాలా సంతోషం. మేము కూడా మా
1: శ్రోతలందరికీ ఆకాశవాణి 50 సంవత్సరాలు బట్టి వెంటనే మేడం గారు ఆరెంజ్ రేడియో 90 సంవత్సరాల శుభాకాంక్షలు అండి.
0: చాలా సంతోషం అండి, మీ అభిమానమే మా ఊపిరి.
1: చెప్పండి మేడం గారు.
0: చెప్పండి.
1: మీ మాటలు అమృత బిందువులు.
0: చాలా సంతోషం అమ్మా కళ్యాణి గారు.
1: అంతే మేడం గారు, నాకు దాచకడం తెలియదండి మేడం గారు. ఎవరికెవడో నన్ను ఎవరు అడగరు కూడా అప్పు.
0: అలా కాదు, మీరు ఎవరిని ఎవరినైనా అప్పడిగారా మీరు?
1: లేదు,
0: అది కూడా గొప్ప విషయం కదా.
1: రాలేదు,
0: ఆ పరిస్థితి రాలేదు అంటే మీరు డబ్బుని చాలా జాగ్రత్తగా వాడుతున్నారని అర్థం అన్నమాట. అప్పులు అప్పు చేయకుండా జీవించడం దుబారా చేయరు. మీకు అవసరమైన వస్తువులన్నీ మీ డబ్బుతోనే కొనుక్కుంటున్నారు.
1: నా డబ్బులతోనే కొనుక్కుంటాను. మా వారు పాకెట్ మనీ ఇస్తారు కదా మేడం గారు,
0: ఇప్పుడు చెప్పండి. అదే నేను అడుగుతున్నా, అందరు పాకెట్ మనీ ఎలా వచ్చింది? మీ వారు ఇచ్చారు, మీరు ఖర్చు పెట్టుకోకుండా దాచిపెట్టుకుంటున్నారు కదా. పాకెట్ మనీ అంటే అదే అన్నమాట.
1: దాస్తారు మేడం గారు, బయటకు వెళ్ళినప్పుడు తీసి ఖర్చు పెట్టుకుంటాను. అవి
0: ఇప్పుడు చెప్పేసారు చూడండి, మాటల్లో మీరే చెప్పేశారు పాకెట్ మనీ అని. అలా పాకెట్ మన పాకెట్ లో ఉంటుంది, మన పర్సుల్లో చాలా డబ్బు ఉంటుంది, తర్వాత మన సేవింగ్స్
1: మన ఖాతాలో ఉంటుంది. అప్పు మా వారు అడిగిన ఇవ్వనండి.
0: అయ్యో పాపం, పాకెట్ మనీ ఇచ్చిన వాళ్ళకి అప్పు ఇవ్వకపోతే ఎలాగా? మళ్ళీ మనకు
1: ఉంటాను మేడం గారు.
0: చాలా సంతోషం అమ్మా.
1: ఏమండి
0: పాట చెప్పండి.
1: సరే మేడం,
0: పాట చెప్పండి కళ్యాణి.
1: గాలిమేడలోని ఈ మూగ చూపేలా పాట వేయండి మేడం గారు.
0: గాలిమేడలు,
1: గాలిమేడలు.
0: మీరు ఎప్పుడు ఇలాగే ఫోన్ చేస్తూ ఉండాలి, త్వరగా పెట్టేస్తున్నారు. నమస్తే అండి,
1: భవిష్యత్తులో అనంతపురం కూడా వస్తాను.
0: చాలా సంతోషం అమ్మా, వెల్కమ్, రావచ్చు. నమస్తే అమ్మా.
1: సరే మేడం గారు.

0: హలో
1: హలో
0: హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం అండి. రేడియో కొంచెం దూరంగా వస్తారా?
1: వస్తున్నాను మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: నేను అనంతపురం మేడం, రెవెన్యూ కాలనీ.
0: మీ పేరు తెలుసుకోవచ్చా?
1: శోభారాణి మేడం.
0: శోభారాణి గారు, బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నాం అండి.
1: నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది మేడం ట్రై చేయబట్టి, అస్సలు కాదు ఈ రోజు వచ్చింది కదా.
0: ఆహా, శోభారాణి గారు, ఒకటిన్నర సంవత్సరం వరకు క్రితం వరకు
1: ట్రై చేస్తూనే ఉన్నాను మేడం. నాకు రేడియో అంటే చాలా ఇష్టం మేడం,
0: చాలా ఇష్టం. ఎప్పటి నుంచి ప్రతిరోజు వింటూనే ఉంటారా?
1: ప్రతిరోజు మేడం.
0: ఎన్నేళ్ళుగా? ఎన్నేళ్ళుగా?
1: నేను నాకు నా మా నాన్న స్కూల్ టీచర్ కదా, నాన్నతో పాటు స్కూల్కి వెళ్ళేవాళ్ళం. అప్పటి నుంచి మా అమ్మ పెట్టేది రేడియో. ఆ రేడియో ప్రకారం మాకు టైం తెలిసేది. ఆ విధంగా నేను స్కూల్ పోతా ఉంటాను మేడం.
0: ఓకే, చాలా మంచి విషయం చెప్పారు. టైం అంటే రేడియో అన్నమాట.
1: టైం అంటే రేడియో మేడం. ఓ, వార్తలు వస్తున్నాయి, ఇంకా బయలుదేరాలా స్కూల్కి అన్నట్టుగా.
0: చాలా సంతోషం అండి శోభారాణి గారు.
1: ఇప్పుడు మాది కలట.

0: ఇక్కడ వచ్చినాకా అని మా సర్టిఫికెట్ నుంచే మార్నింగ్ నేను ఖచ్చితంగా తొంద పెట్టేస్తాను మేడం. అదే మాట నుంచి స్టార్ట్ చేసేయం కాదంట కదా, దాని పని అది దాన్ని వింటా పని చేసుకుంటా ఉంటాను.
1: చాలా సంతోషం అండి, చాలా మంచి విషయాలు చెప్తున్నారు. ఏం చేస్తుంటారో తెలుసుకోవచ్చా? మీరు ఏం చేస్తుంటారో తెలుసు?
0: ప్రస్తుతానికైతే హౌస్ వైఫ్ మేడం.
1: హౌస్ వైఫ్ గా ఉంటున్నారు. చెప్పండి ఇవాళ మన హలో బాగున్నారా కార్యక్రమంలో మన టాపిక్ మీకు తెలిసిన విషయం, ఎలా మీరు డబ్బు పొదుపు చేస్తారు, ఏ విధంగా చేస్తారు, ఎలా సహాయం చేయగలరు ఎవరన్నా అడిగితే.
0: అంటే ఇప్పుడు మా పిల్లలు ఇచ్చిన డబ్బులు కావచ్చు, మా ఆయన ఇచ్చిన డబ్బులు కావచ్చు, వాటిని కొంచెం ఒక 10% 15% వాడి మిగతా ఏదైనా బిరాలు ఎక్కడ చోట పెట్టేసింటా మర్చిపోతాను అనమాట. పెట్టి అట్లా ఉంటుంది. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఇంకేదైనా కావాలంటే ఇంకేవసరం కావాలంటే అప్పుడు మనం ఓహో ఇక్కడ ఉంది కదా అని తీసుకున్న ఇంకేదైనా అవసరానికి పనిపిస్తుంది మేడం. అది ఏదైనా కావచ్చు,
1: ఓకే,
0: ఇవ్వడానికి కానీ మన ఇంట్లో కానీ. అది నేను పిల్లలు అంటుంటున్నారు అసలు ఎక్కడ పెట్టినా అమ్మా ఎట్లా తీస్తే వస్తాయి నీకు డబ్బులు.
1: అంటే మీరు ఆ విధంగా వాళ్ళకి అనుకోలేని ప్లేసెస్ లో అంతా దాచిపెడుతుంటారు. మరి అది అదే ఆడవాళ్ళ గొప్ప విషయం ఏంటంటే వాళ్ళకి దాచిపెట్టే ప్లేసెస్ చాలా ఉంటాయి, పోపులు పెట్టే తర్వాత ఇంకా చీరల మధ్యలో ఇంకా ఎక్కడెక్కడో అనమాట, చెప్పలేము అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ఐడియాస్ తో పొదుపు చేస్తుంటారు.
0: తీసినప్పుడు అవసరానికి ఆ డబ్బులు ఉపయోగపడతాయి. కొంచెం ఐదు ఉండీలు వేస్తారు, చిన్న మన ఇంట్లో ఒక ఉండి పెట్టుకుంటుంటాం అట్లా మా పిల్లలు చేస్తా ఉంటారు.
1: ఎవరైనా స్నేహితులు అడిగితే కూడా సహాయం చేస్తూ ఉంటారా?
0: సాధ్యమైనంత వరకు మేడం,
1: సాధ్యమైనంత వరకు మిమ్మల్ని అడిగితే హెల్ప్ చేస్తారు.
0: ఖచ్చితంగా.
1: మీ పిల్లలకు కూడా ఏమైనా నేర్పిస్తూ ఉంటారా ఎట్లా డబ్బు పొదుపు చేసుకోవాలి దుబారా చేయొద్దు?
0: ఎందుకంటే పిల్లల నుంచి నేర్చుకున్నారు,
1: పిల్లల నుంచే నేర్చుకున్నారా? ఇది బాగుంది, మనం నేర్పించాలి అని అనుకుంటూ ఉంటాము. కానీ ఈ మధ్య పిల్లలు కూడా చాలా తెలివిగా ఉంటున్నారు మనకన్నా.
0: మేడం అసలు ఏదైనా సరే అమ్మా ఇట్లా అమ్మా ఇవ్వాలి మా వాళ్ళకు అవ్వ మా వాళ్ళకి ఇక్కడి నుంచి వస్తుంది అని తెలియకుండా వాళ్ళు ఇచ్చేస్తుంటారు మేడం.
1: చాలా మంచి విషయాలు చెప్పారండి.
0: నేను 10 20
1: అయితే సేవింగ్స్ వాళ్ళు బాగా చేస్తున్నారు అనమాట. అంటే మన నుంచి మన పిల్లలు కూడా సేవింగ్స్ బాగా చేస్తున్నారంటే అది మెచ్చుకోదగ్గ విషయం అండి. ఇప్పుడు నవేడేస్ లో అందరూ దుబారా ఖర్చులు ఎక్కువ, పొదుపు తక్కువ చేస్తున్నారు. బట్ మన పొదుపు అనేది జీవితంలో చాలా అవసరం అన్ని విషయాల్లో కూడా.
0: ఎందుకంటే ఎంతన్నా అయిపోతుంది మేడం, కొంచెం పక్కన పెట్టేస్తే అది అత్యవసరాలకి మనకి ఏదైనా అవసరాలకి
1: సంపాదన నుంచి కొంత ఎప్పుడు పక్కకి తీసే పెట్టుకోవాలి మన అవసరాలకి, వేరే వాళ్ళని అడగకుండా మనం తప్పు మార్గం కాకుండా అభిమానం దెబ్బతినకుండా. చాలా సంతోషం అండి శోభారాణి గారు కార్యక్రమానికి కాల్ చేశారు, చాలా సంతోషం, ధన్యవాదాలు. ఏ పాట విందాం? బాబా పాట వేయమంటారు. అలాగేనండి, తప్పకుండా వినిపిస్తాను. కార్యక్రమానికి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.
0: ఓకే, ధన్యవాదాలు.

0: హలో
1: హలో
0: హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు, ఎక్కడి నుంచి? నమస్తే అండి, మీ పేరు తెలుసుకోవచ్చా? అయ్యో, హలో హలో, నమస్తే అండి, కార్యక్రమానికి స్వాగతం. హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచో తెలుసుకోవచ్చా?
1: హలో
0: హలో, నమస్తే అండి, విజయలక్ష్మి గారు.
1: నమస్తే అండి, ప్రభుత్వం నుంచి విజయలక్ష్మి.
0: విజయలక్ష్మి గారు నమస్తే అమ్మా, బాగున్నారా?
1: ఈరోజు మంచి అభిప్రాయం ఇచ్చారు.
0: చెప్పండి,
1: గురించి
0: చెప్పండి.
1: వినపడుతుందా మేడం?
0: వినిపిస్తోందండి, మీ అభిప్రాయం కోసమే ఎదురు చూస్తున్నాం. చెప్పండి.
1: పొదుపు అనేది నేను చిన్నప్పటి నుంచి నాకు పొదుపు అంటేనే ఎక్కువ చేసేదాన్ని మేడం.
0: ఎలా, ఏ రూపంలో
1: కూడా అంటే, అప్పుడు అమ్మలు ఇచ్చేవాళ్ళు, డాడీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా పెట్టుకుని పెట్టుకునేదాన్ని. మరి పెళ్ళైన తర్వాత ఇదో డాక్టర్ గ్రూప్ లను చేరినారు కదా, దాంట్లో చేస్తే మా పిల్లలకు కూడా అవసరం ఉంటే దాంట్లో చదువులకు కావాలి కదా, దాంట్లో ఉండి అవసరానికి డబ్బులు తెచ్చిచ్చేదాన్ని. ఇప్పుడు పొదుపులో తీసుకొని ఎవరికైనా అవసరం, మనకు ఇచ్చేవాళ్ళు మళ్ళా బాగా మన డబ్బులు మన ఊర్లో పెట్టి ఇచ్చేవాళ్ళుగా ఉంటే వాళ్ళకు కూడా సహాయం చేస్తాను.
0: అంతేలేండి, నమ్మకం ఉండాలి కదా.
1: నాకైతే డబ్బు ఎవరిని ఆశించను మేడం, నా పొదుపు డబ్బులే నా దగ్గరే ఉంటాయి. నాకు కావాల్సిన బట్టలు కానీ ఏవైనా కానీ కొనుక్కోవడానికి ఒక నడకుండా నా దగ్గర ఉంటాయి.
0: చాలా సంతోషం
1: పొదుపు చేసుకుంటా. ఇప్పుడు పిల్లలు కూడా నాకు అంతా ఇస్తాంటారు, అది కూడా పొదుపు చేసుకుంటా. వాళ్ళకే మళ్ళీ ఏదైనా గిఫ్ట్ రూపంలో వాళ్ళకి
0: తిరిగి ఇస్తుంటారు. చాలా సంతోషం అండి.
1: ఇస్తాంటాను.
0: డ్వాక్రా గ్రూప్ చెప్పారు, చిన్నప్పుడు అమ్మ నాన్నలు ఇచ్చి దాచిపెట్టుకునేవాళ్ళు.
1: పోస్ట్ ఆఫీస్ లో పొదుపు కట్టుకుంటా అట్లా ఉన్నాను.
0: అంటే చాలా మార్గాల్లో పొదుపు చేస్తాం.
1: మేము పిల్లలప్పుడు ఒక కార్డు ఇచ్చేవాళ్ళం మేడం స్కూల్ దగ్గర, 10 పైసలు 15 పైసలు అట్లా మనం దాంట్లో ఉంటుంది అనమాట, 8 పైసలు అని.
0: ఓకే,
1: కార్డు ఇచ్చి రైట్ కొట్టించుకునే వాళ్ళము.
0: మీరు ఎంత సేవ్ చేస్తే దానికి టిక్ కొడతారు.
1: అది ఇచ్చేది, అది కూడా పొదుపు చేస్తాను మేడం. నేను చిన్నప్పుడు మనం కూడా మన పిల్లలకు కూడా నేర్పాలి పొదుపు. ముందు పిల్లలకు ఉండి ఒకటి పెట్టేసి ఆ ఉండిలో డబ్బులు వేసుకుంటా వస్తే మన అవసరాలకు ఉంటుంది, వేరే అవసరాలు కూడా ఎంతో వాళ్ళు సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళకు ఉంటే వాళ్ళకు కూడా మనం ఇచ్చేదాన్ని పొదుపు చేయొచ్చు మేడం.
0: మనకు ఉపయోగపడుతుంది, మన ఇంట్లో ఎవరైనా అడిగినప్పుడు మన దగ్గర ఎంత ఉంది అని మనం కూడా,
1: బయట వాళ్ళకు కూడా మంచి వాళ్ళకి ఇచ్చినా వాళ్ళ సహాయం చేసినట్టు
0: అవుతుంది స్వాభిమానంతో.
1: భావంతో మళ్ళా మన డబ్బులు మనకు తిరిగిస్తే ఇంకొకరు అట్లా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మనం మళ్ళా సహాయం చేసినట్టు ఉంటుంది.
0: మన సొంతంగా స్వాభిమానంతో సహాయం చేసినట్లు అనిపిస్తుంది కదా.
1: అవును మేడం,
0: చాలా సంతోషం అమ్మా. విజయలక్ష్మి,
1: చాలా మందికి అట్లా సహాయం చేసినాను. నేను కూడా అప్పుడు డాక్టరాలు అట్లా ఉన్నప్పుడు చేసుకున్నాను. మా పిల్లలకు కూడా 10th క్లాస్ లో కూడా పొదుపులో ఉండడం వల్ల నాకు పిల్లలకు కూడా స్కాలర్షిప్ మాదిరి 10th క్లాస్ లో 9th క్లాస్ లో డబ్బులు కూడా వచ్చాయి మేడం.
0: చాలా సంతోషం అండి విజయలక్ష్మి గారి. కార్యక్రమానికి కాల్ చేసి చివరిగా మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు నమస్తే అమ్మా. నమస్తే. మరి ఇవాల్టి మన హలో బాగున్నారా కార్యక్రమానికి కాల్ చేశారు కూడేరు నుంచి ఎల్లమ్మ గారు, బుక్రా సముద్రం నుంచి ఆశా గారు, వైజాగ్ నుంచి కళ్యాణి గారు, అనంతపురం నుంచి శోభారాణి గారు, ప్రొద్దుటూరు నుంచి విజయలక్ష్మి గారు మంచి మంచి అభిప్రాయాలు తెలియజేశారు మా మహిళలు. మరి మాతో మాట్లాడడానికి ప్రయత్నం చేసిన మహిళా శ్రోతలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తోంది మీ అనంతపురం ఆకాశవాణి. మరి శ్రోతలు ఇంతవరకు హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలోని అంశం స్వయం సహాయం స్వాభిమానం అనే అంశం గురించి అభిప్రాయాలు మా శ్రోతలు షేర్ చేసుకున్నారు. మరి కార్యక్రమ నిర్వహణ హారిక. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం

సుశీల గారు గానం చేసిన లలితగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా మంత్రుల కమిటీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్టంలోని 116 దేవాలయాల్లో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. రాబోయే 6 రోజుల పాటు రాష్టంలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. విశాఖపట్నం వేదికగా నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు, ఎస్ఐపిబి ఆమోదించిన ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల కమిటీతో ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల కమిటీకి ఎంఓయూలు, ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి ద్వారా ఇప్పటికే 11.47 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో 282 ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని, వాటిలో 114 ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయని ముఖ్యమంత్రికి నారా లోకేష్ వివరించారు. రాష్ట ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులకు అనుమతులు, భూ కేటాయింపులతో పాటు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, మంత్రులు

పయావుల కేశవ్, కందుల దుర్గేష్, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో ఈరోజు పర్యటించారు. దోర్నాల మండల కేంద్రంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, శ్రీశైలం వెళ్లే బస్సులకు దోర్నాల కూడలి ప్రాంతమని, అక్కడి నుంచి ప్రతిరోజు 400కి పైగా బస్సులు రాకపోకలు సాగిస్తూ ఉంటాయని, అందుచేత అక్కడ బస్టాండ్ అవసరం ఎంతైనా ఉందని అన్నారు. త్వరలోనే బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అనంతరం దోర్నాల మండలం చినగుడిపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన పీఎం సూర్యఘర్ రూఫ్ టాప్ సోలార్ పథకాన్ని ప్రారంభించారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి తెలియజేశారు. చిత్తూరు జిల్లా కాణిపాకం దేవస్థానంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారిని రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ్ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం భక్తుల సేవార్థం 14.74 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వినాయక సదన్ భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. దీంతో 108 ఆధునిక వసతి గదులు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా ఆనం రామ్ నారాయణ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్టంలోని 52 ఆలయాలలో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతోందని, భవిష్యత్తులో దీనిని 116 ఆలయాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పురాతన దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, అర్ధగిరి, ముగిలి ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా కాణిపాక ఆలయ విస్తరణ, అరగొండ చౌడేశ్వరాలయం అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. వివిధ ఆలయాలలో ఖాళీగా ఉన్న 106 ఈఓ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నామని, దేవాలయ ఉద్యోగుల వేతనాలపై కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగానే డీసిల్టేషన్ ప్రక్రియ చేపడుతున్నామని రాష్ట గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన కోడుమూరు నియోజకవర్గం ఏలదినిలో డీసిల్టేషన్ ఇసుక రీచ్ను ఈరోజు పరిశీలించారు. బుకింగ్ కౌంటర్ వద్ద లోడింగ్, బుకింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పడవలో నదిలోకి వెళ్లి తవ్వకాన్ని పరిశీలించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్టంలో ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని చెప్పారు. కాగా నీటిపారుదలను మెరుగుపరచడానికి చెరువులు, రిజర్వాయర్లు, కాలువలు, నదులలో పేరుకుపోయిన మట్టి అవక్షేపాలను తొలగించేందుకు ఈ డీసిల్టేషన్ ప్రక్రియను చేపడతారు. ముస్లింలు భక్తి శ్రద్దలతో జరుపుకునే బక్రీద్ పండుగ సెలవు దినాన్ని మారుస్తూ రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన మే 27న కాకుండా మే 28వ తేదీన బక్రీద్ సెలవు దినంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈ మార్పు వర్తిస్తుందని జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను అనుసరించి గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహ్లే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరం మండల పరిధిలోని పీవీటీజీ గ్రామాలలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు రంపచోడవరం ఐటీడీఏ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేక గ్రామ సభలు ఏర్పాటు చేసి వెనుకబడిన గిరిజన తెగల ఆవాసాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయనున్నట్టు చెప్పారు. యర్లగడ్డ పంచాయతీ పరిధిలోని శేషారాయి గ్రామంలో ఈరోజు జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఆయుష్మాన్ భారత్ కార్డులను పంపిణీ చేయడంతో పాటు ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ఆరోగ్య శిబిరాలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు, ఆధార్ నమోదు శిబిరాలను నిర్వహించారు.
రాబోయే 6 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

0: ఇప్పటికే రాష్టంలోని అనేక చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా రానున్న 3 రోజుల పాటు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి కె. జగన్నాథ్ కుమార్ తెలియజేస్తూ,
1: ఈ రోజు నుంచి రాబోయే 6 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో వడగాలులు లేదా తీవ్ర వడగాలులు ఉండే అవకాశాన్ని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మొదటి 3 రోజుల్లో దక్షిణ కోస్తా జిల్లాలు, వాటికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తీవ్ర వడగాలులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో అన్ని దక్షిణ కోస్తా జిల్లాలతో పాటుగా వాటికి ఆనుకుని ఉన్న కొన్ని ఉత్తర కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము.
0: ఇక గడిచిన 24 గంటల్లో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 48 డిగ్రీల సెల్సియస్, బాపట్ల జిల్లా వేటపాలెం, కృష్ణా జిల్లా నందివాడలలో 47.6 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు కొండపైన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు నూతన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లాకు చెందిన పలువురు శాసనసభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దేవస్థానం ధర్మకర్త, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఈ కార్యక్రమానికి వర్చువల్గా హాజరై నూతన సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆలయ అభివృద్ధికి భక్తుల సౌకర్యార్థం బోర్డు సభ్యులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా మంత్రుల కమిటీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలోని 116 దేవాలయాల్లో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. రాబోయే 6 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz ఈ సాయంత్రం మరియు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7 గంటలకు లలిత గీతం, 7:05 జాతీయ వార్తలు వింటారు. ఇక 7:15 కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణిలో ఈరోజు హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో పశుగ్రాసాల ప్రాధాన్యత, రకాలు, వేసవిలో పాడి పశువులు, జీవాలు, కోళ్లకు వచ్చే వ్యాధులు నివారణ గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు రెడ్డిపల్లి ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ వి. రామచంద్రారెడ్డి గారు సమాధానాలు వింటారు. కార్యక్రమం అనుసంధానం శ్రీ డి. ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కె. శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15 హలో అనంతరైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో. ఇక ఈ రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది తిరుపతి కేంద్ర సమర్పణతో. 8 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 8:15 భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఈరోజు కర్నూలు కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:45 శ్రీ జి. నాగన్న గారు పాడిన గొరవ పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇక ఈ రాత్రి 10:00 ఇమామ్ పసంద్ నాటిక వింటారు. రచన శ్రీమతి బి. జోష్ మేరీ, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వర్ రెడ్డి. 10:30 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి మా ప్రసార వివరాలు. రేపటి మా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి నక్షత్ర మాలిక వింటారు. 6:30 వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ గొల్లాపిన్ని శేషాచలం గారు. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో పట్టుపురుగుల పెంపకంలో అధిక దిగుబడికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కిరికెర పట్టు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్వి శేషగిరి గారు అందించే వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 7:00 లలిత గీతం, 7:05 జాతీయ వార్తలు వింటారు. రేపు ఉదయం 7:15 భగవద్గీత పారాయణం, గానం, వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాతియా కలాం, ఆ తర్వాత డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో చర్మ సంరక్షణ గురించి డాక్టర్ లెక్కల శ్రీదేవి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మూళ్ళగిరి హరి. రేపు ఉదయం 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 9:00 వేమన విశ్వదృష్టి, ఈ అంశం గురించి యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార 3వ భాగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో. 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. ఇక రేపు ఉదయం 10:00 ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమం రేపు ఉదయం 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 11:45 వాణిజ్య ప్రకటనలు వింటారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం నుండి. ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇక మధ్యాహ్న ప్రసారంలో 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 నుండి సాయంత్రం 5:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేపటి మా సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా, ఈ అంశం గురించి డాక్టర్ పి శ్రీదేవి గారి ప్రసంగం వింటారు. ఆ తర్వాత కుమారి ఎంజి స్నేహ మరియు కుమారి కె సాయి శృతి గారు పాడిన లలిత గీతాలు వింటారు. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఇక రేపు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ యు నాగన్న గారు పాడిన ఉరుముల పాటలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్ర సమర్పణతో. 8:00 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 8:15 భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఆ కార్యక్రమంలో విశ్రాంత

ఉప సంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు వింటారు. కార్యక్రమ నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి మరియు శృతి ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం రేపు రాత్రి 8:15 8:30 జాతీయ వార్తలు, 8:45 ఫీవర్ నాటికి వింటారు. రచన శ్రీ కవికుమార్, నిర్వహణ శ్రీ ఎస్బి రామ్మూర్తి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మొదలి మురళీకృష్ణ గారి గానం వింటారు. 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 6:30. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా వినండి మహామంత్రి తిమ్మరసు చిత్రం కోసం ఎస్ వరలక్ష్మి గారు పాడిన పాట, గీత రచన పింగళి, సంగీతం పెండ్యాల.

0: ఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయి అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: మీరు విన్న ఆ పాట సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం కోసం యాజన్ నిజర్ పాడిన పాట. గీత రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. శ్రోతలు 101.7 MHz ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. శ్రోతలకు ఒక ప్రకటన. ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఈరోజు హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో పశుగ్రాసాల ప్రాధాన్యత, రకాలు, వేసవిలో పాడి పశువులు, జీవాలు, కోళ్లకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యలు గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు రెడ్డిపల్లి ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ వి రామచంద్రారెడ్డి గారు సమాధానాలిస్తారు. కనుక రైతు సోదరులు ఈ రాత్రి 7:15 2255333 మరొక నంబర్ 2968890 ఎస్టీడీ కోడ్ 08554 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ప్రకటన విన్నారు.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: మోగ మనసులు చిత్రం కోసం ఘంటసాల గారు సుశీలమ్మ పాడిన పాట విన్నారు.
1: జిఆర్టీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట విందాం. సితార చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట. వేటూరి సుందరరామ్మూర్తి గారి గీతరచన, సంగీతం ఇళయరాజా.

మీరు విన్న ఆ పాట సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం కోసం శంకర్ మహదేవన్ పాడిన పాట విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం మిక్కీజే మేయర్. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట విందాం. మాంగళ్య బలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట. వేటూరి సాహిత్యానికి సంగీతం చక్రవర్తి.

జిక్కి పాడిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పద్మకళ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత విజయాలు సాధించవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నెంబర్ వన్గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం ఢిల్లీ విద్యా పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిసింది. పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ పర్యటన వారి ఆలోచన పరిధిని విస్తరిస్తుందని ఉపరాష్ట్రపతి అభినందించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత విజయాలు సాధించవచ్చని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పర్యటనకొచ్చిన 41 మంది ప్రతిభావంతుల్లో 27 మంది బాలికలుండడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇది నారీశక్తికి నిదర్శనమని కొనియాడారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు న్యూఢిల్లీలో క్షేత్రస్థాయి అధికారులతో ఉన్నతస్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల రైళ్లలో జరిగిన పలు అగ్ని ప్రమాద ఘటనలపై జరిపిన ప్రాథమిక విచారణలో సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉన్నట్లు వెల్లడైనట్లు గుర్తించారు. ఇలాంటి సంఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని, రైల్వే భద్రతా దళం ఈ అంశాలపై చురుకుగా దర్యాప్తు చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మెరుగైన రిపోర్టింగ్ వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయిలో నిఘా సమాచారణ సేకరణ యంత్రాంగాలను బలోపేతం చేయడంపై ఈ భద్రతా సమీక్షా సమావేశంలో చర్చలు జరిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఉమిద్ నెట్వర్క్ పేరిట వంశ పారంపర్య రుగ్మతుల నిర్వహణ ప్రత్యేక పద్ధతులను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జాతికి అంకితం చేశారు. బయోటెక్నాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో చేపట్టిన ఈ కార్యక్రమం తక్కువ ధరలలో ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెస్తూ ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. జన్యు నిర్ధారణ, ప్రసవపూర్వ పరీక్షలు, జన్యు కౌన్సిలింగ్ వైద్యుల సామర్థ్యం తదితర అంశాలు ఈ కార్యక్రమం పరిధిలోకి వస్తాయని అన్నారు. రోగ నిర్ధారణ, కౌన్సిలింగ్, నివారణ, శిక్షణ, ప్రజారోగ్య అవగాహన వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర విధానం ద్వారా వంశ పారంపర్య జన్యుపరమైన రుగ్మతలను పరిష్కరించడానికి మన దేశం చేపట్టిన మొట్టమొదటి సమగ్ర జాతీయ ప్రయత్నం ఇది.

0: 3 లక్షల మంది ప్రజలకు లబ్ది చేకూరుస్తున్న ఈ కార్యక్రమం సామాన్య ప్రజల జీవితాల్లో ఒక కొత్త ఆశ అని, ప్రజల ఆరోగ్య సంరక్షణ నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా అన్నారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్1గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఆమ్చామ్ వార్షిక నాయకత్వ సదస్సులో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, అంతర్జాతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో 3వ అతిపెద్ద స్థానంలో మన దేశం నిలిచిందని పేర్కొన్నారు. 79 లక్షల కోట్ల రూపాయలతో అమెరికా మొదటి స్థానంలోనూ, 49 లక్షల కోట్లతో చైనా 2వ స్థానంలో ఉండగా, 22 లక్షల కోట్ల రూపాయలతో భారతదేశం 3వ స్థానాన్ని కైవసం చేసుకుందని ఆయన తెలిపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమ వార్షిక వృద్ధి 30 నుండి 40% చేరుకుందని ఆయన తెలిపారు.
1: The ministry total size of the automobile industry was at time was 14 lakh crore. Now the size of the automobile industry is 22 lakh crore. And now we have just surpassed Japan and our number is third. The first is USA having the size of 79 lakh crore. Second is China 49 lakh crore. And India is now 22 lakh crore. Our every year growth is 30 to 40%.
0: న్యూఢిల్లీలో ఈరోజు 11వ బ్రిక్స్ ఉగ్రవాద నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రపంచ దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తూ మద్దతు తెలుపుతున్న దేశాలను అంతర్జాతీయంగా జవాబుదారీలుగా చేయాలని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని పాటించాలని ఈ సందర్భంగా కోరారు. ఇటలీ రాజధాని రోమ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ బహూకరించడంపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అంతర్జాతీయ గౌరవం దేశ ప్రతిష్టకు, దేశంలోని కష్టపడే రైతుల శ్రమకు నిదర్శనమని కొనియాడారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ఆహార భద్రతను బలోపేతం చేయడంలో భారత్ ప్రపంచానికి సరికొత్త నమూనాను అందించిందని చౌహాన్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కంప్యూటరైజ్డ్ డ్రా నిర్వహించి 2026 కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు యాత్రికుల్ని ఎంపిక చేశారు. ఈ ఏడాది యాత్ర జూన్ నుండి ఆగస్టు వరకు సాగనుంది. పూర్తిగా పారదర్శకంగా, లింగ సమతుల్యతతో కూడిన ర్యాండమ్ పద్ధతిలో మొత్తం 1000 మంది యాత్రికులను ఎంపిక చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎంపికైన యాత్రికులు 20 బ్యాచ్లుగా లిపోలేక్ నాథులా పాస్ల గుండా ప్రయాణిస్తారని, ఫలితాల వివరాలను ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా యాత్రికులకు పంపుతున్నామని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేడు ప్రపంచం భారతదేశాన్ని నమ్మకమైన భాగస్వామిగా చూస్తోందని, ప్రధానమంత్రి పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్లో 75 నుండి 100 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు యుఏఈ అంగీకరించడంతో పాటు మొత్తం 57 కీలక ఒప్పందాలు జరిగాయని తెలిపారు.
2: बड़ी बड़ी कंपनियों के अंतर्राष्ट्रीय लेवल की फॉर्च्यून 500 कंपनियों के जो सीईओज हैं उनके साथ बातचीत हुई, उनके साथ आगे भारत में निवेश, व्यापार और संबंधों बढ़ाने की चर्चाएं हुई. अगर हम सिर्फ ये जिन सीईओज के साथ माननीय प्रधानमंत्री जी ने बातचीत की उन्हीं का अगर वैल्यू देखें तो वो 3 ट्रिलियन डॉलर से ज्यादा इनकी वैल्यू बनती है, यानी भारत की जीडीपी.
0: ఈ నెల 28 నుండి 31 వరకు న్యూఢిల్లీలో జరగాల్సిన 4వ ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ వాయిదా పడింది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ పరస్పర సంప్రదింపుల తర్వాత ఈ కొత్త సదస్సుకు మరొక తేదీని మార్చాలని నిర్ణయించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో మన దేశంలో క్రూడాయిల్, పెట్రోల్, డీజిల్, సహజ వాయువు, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. దేశీయ అవసరాల కోసం రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ రోజుకు 46 నుండి 47 వేల టన్నుల ఎల్పీజీని ఉత్పత్తి చేస్తున్నాయని అన్నారు. గత 3 రోజుల్లోనే 1.34 కోట్ల డొమెస్టిక్ సిలిండర్లను పంపిణీ చేశామన్నారు.
3: हमारी रिफाइनरीज ऑप्टिमम कैपेसिटी पर ऑपरेट

0: कर रही हैं ताकि जो देश की डिमांड है उसको मीट किया जा सके। इसके अलावा रिफाइनरीज में एलपीजी प्रोडक्शन को रैंप अप किया गया है और लगभग 46 से 47 हजार टन एलपीजी देश की रिफाइनरीज में बनाई जा रही है।
1: ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు వడగాల్పులు వీసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లోనూ వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత ప్రమాణాలు, విజయాలు సాధించవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్1గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz ఇప్పుడు విందాం కిసాన్ వాణి. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రాయోజిత కార్యక్రమంలో ఈరోజు హలో అనంత రైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో పశుగ్రాసాల ప్రాధాన్యత, రకాలు, వేసవిలో పాడి పశువులు, జీవాలు, కోళ్లకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు రెడ్డిపల్లి ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ వి రామచంద్రారెడ్డి గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు ఫోన్ చేయవలసిన నంబర్లు 2255333, మరొక నంబర్ 2968890, ఎస్టీడి కోడ్ 0854. కార్యక్రమ అనుసంధానం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, నిర్వహణ కె శృతి ప్రియాంక. కార్యక్రమం వినే ముందుగా ప్రకటనలు.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: శ్రోతలు నమస్కారం. హలో అనంత రైతన్న ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి

0: స్వాగతం. మరి ఈరోజు పశుగ్రాసాల ప్రాధాన్యత, రకాలు, అలాగే వేసవిలో పాడి పశువులు, జీవాలు, కోళ్లకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యల గురించి రైతు సోదరుల సందేహాలకు రెడ్డిపల్లి ప్రాంతీయ పశు సంవర్ధక శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ వి రామచంద్రారెడ్డి గారు సమాధానాలు ఇస్తారు. సారు స్టూడియోలో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ 2255533 లేదా 2968990 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. రామచంద్రరెడ్డి గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: సార్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి.
1: ఓకే ఓకే.
0: హలో.
2: హలో నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
2: నాగిరెడ్డి, చిన్మయ నగర్ సార్.
0: నాగిరెడ్డి గారు, సార్తో మాట్లాడండి.
2: సార్
1: చెప్పండి. నాగిరెడ్డి గారు.
2: సార్ రెడ్డి గారు నమస్తే సార్.
1: నమస్తే అండి.
2: ఇప్పుడు నాటుకోళ్ళు పాతకాలంలో మేపుతా ఉంటుంది సార్.
1: అవును.
2: అవి లక్షణాలు ఎట్లుంటాయి? తర్వాత ఈ లసోటాలు ఇవన్నీ వేయకోకుండా ఈ నల్లేరంట, తెల్లబాయలు, అల్లము, ఇట్లా అవన్నీ వేసేటట్లా అది కొంచెం వివరంగా చెప్పండి సార్. ఈ మందులు, ఆధునిక మందులు లేకోకుండా.
1: ఇప్పుడు మనకు లసోటా అనేది ఒక వ్యాక్సిన్ అండి. అది అది అది యాక్చువల్గా మనము చాలా మందిలో ఒక ఇది ఉంది, అపోహ ఉంది. లసోటా అనేది వ్యాక్సిన్ కాబట్టి అది ఒక మందుగా దాన్ని అయితే తీసుకోవద్దండి. లసోటా వేయించడమే బెటర్ నన్ను అడిగితే. ఈ నల్లేరు ఉన్నాయి కానీ ఎత్నో వెటనరీ ప్రాక్టీస్ అంటాము, వాటి గురించి అంత కరెక్ట్ అయిన రీసెర్చ్ ఇదేమీ లేదు మన దగ్గర. మీకు లసోటా వ్యాక్సిన్ పిల్లలు తెచ్చుకున్న తర్వాత మొదటి 7 డేస్కు ఒకసారి వేసుకుంటారు, తర్వాత బూస్టర్ డోస్ వేసుకుంటారు. అదే బెటర్ అండి. దీనికి మీ ఉద్దేశం ఏమంటే ఆర్గానిక్ ఫార్మింగ్ మాదిరి.
2: అవును సార్, అవును సార్.
1: కానీ వ్యాక్సిన్ అనేది అది కామన్, అది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మెడిసిన్స్ అన్నిటివి కెమికల్ కాదు. వ్యాక్సిన్ అంటే అది ఒక వైరస్, వైరస్నేమి చనిపోయినా లేదా బతికున్నా కూడా పని అంటే యాక్ట్ వ్యాధిని కలగజేయకుండా ఇచ్చేదాన్ని వ్యాక్సిన్ అంటాం.
2: సరే సార్, అది ఆర్గానిక్ పద్ధతిలో కొంచెం వివరించి చెప్పండి సార్. పాతకాలం లెక్కలో అది మర్చిపోద్దండి సార్, మాకు కూడాను.
0: నాగిరెడ్డి గారు, మీరు పెంచుతున్నారా?
2: అవును సార్, పక్క మా ఫ్రెండ్ వాళ్ళు పెంచుతూ ఉన్నారు సార్.
0: ఓకే. ఎన్ని కోళ్ళు పెంచుతున్నారండి?
2: 7-8 ఉంటాయి సార్.
1: ఓకే. ఆర్గానిక్ పద్ధతి అంటే ఏం లేదండి, మామూలుగా జనరల్గా మనం వేసేటివి అన్నీ తింటూ ఉంటాయి, లేదంటే పురుగు ఏమైనా చెదలు ఇట్లాడుతూ తింటాయి కదండి, అదే బెటర్ అండి. దాన్ని ఫ్రీ రేంజ్ మెథడ్ అంటాము. జనరల్గా అయితే వదిలేస్తాం అంత కోళ్ళను. రాత్రికి అవి ఇంటికి వచ్చి మళ్ళీ మీ గుడ్లు పెట్టడము, రాత్రి అక్కడ మీ షెడ్లో ఉండడము జరుగుతుంటుంది. దీంట్లో స్పెసిఫిక్గా ఏమి అంటే అంటే ఇదే ఈ ఫీడ్ వేయండి, ఇదేయండి అని ఏమి ఉండదు. ఫీడ్ అంటేనే మళ్ళీ ఆర్గానిక్ కాదు, అది అది న్యాచురల్గా తింటేనే అది ఆర్గానిక్ అవుతుంది. మీకు ఆర్గానిక్ అంటే
0: అంటే ఇప్పుడు ఇంట్లో జొన్నలు, సజ్జలు అలాంటివి వేసుకోవచ్చు కదా?
1: అది కూడా కాదు అండి. పరిస్థితి ఏమంటే ఆర్గానిక్ అంటే మనం ఏ పదార్థం వేసినా దాన్ని ఆర్గానిక్ పద్ధతిలో పండించి అవి వేస్తేనే అది ఆర్గానిక్ ఫార్మింగ్ అవుతుంది. కాబట్టి మనం
2: రోగాలు రాకుండా
1: మనం న్యాచురల్ ఫార్మింగ్లో చేసుకోవాలి. అది ఆర్గానిక్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ కన్నా న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పొచ్చు దాన్ని. ఆ విధంగా చేసుకోండి నాగిరెడ్డి గారు.
0: సరే నాగిరెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. హలో.
3: నమస్కారం సార్.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: కర్నూలు జిల్లా ఆశ్వరి మండలం తంగళన గ్రామం, హరినాథ్ రెడ్డి సార్.
0: హరినాథ్ రెడ్డి గారు బాగున్నారా?
3: బాగున్నా సార్. మీరు
0: బాగున్నా? బాగున్నాం అండి. సార్తో మాట్లాడండి.
3: శనివారం కూడా కొద్ది వర్షం వచ్చింది సార్, కొద్ది చల్లది వాతావరణంలో ఉన్నాము.
0: ఓకే. మీ ఏరియాలో
3: దేవుడు అందరు కరుణించాలని కోరుకుంటాము.
0: సార్తో మాట్లాడండి.
1: చెప్పండి.
3: ఓకే సార్, నమస్కారం సార్.
1: నమస్తే అండి
3: సార్. పశువులకి మేత సార్ కో అనేది ఇదే రకం ఉంది సార్?
1: కో అంటే కుంభు నేపేర్ లేదా కోయంబత్తూరు వెరైటీ అంటారండి దాన్ని. అది
3: ఎక్కువ దిగుబడి ఇచ్చే వెరైటీ చెప్పండి సార్.
1: ప్రస్తుతానికి మనకు సూపర్ నేపేర్ అనేది ఎక్కువ దిగుబడి ఇస్తుంది. తర్వాత ఇంకా తైవాన్ నేపేర్ అంటారు దాన్ని, రైతులంతా ఏదో బుల్లెట్ నేపేర్ అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఈ రెండు ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. మీ పొలాన్ని బట్టి, పొలం బాగా సారవంతంగా ఉంటే దాదాపు 200 మెట్రిక్ టన్లు కూడా ఒక ఎకరాకు వచ్చే అవకాశం ఉంటుంది.
0: సాలీనా
1: ఒక 8 కోతలు వస్తుంది. గెనుపులే నాటుతారు. అవునండి. ఒక ఎకరాకు 12,000 గెనుపులు నాటుతారు. అది
3: ఎక్కడ దొరుకుతాయి సార్?
1: రెడ్డిపల్లి దగ్గర అనంతపురం.

0: మల్టిపుల్లో ఫాడర్ సీడ్ మల్టిఫికేషన్ ఫామ్ అని ఉంది, ఆ ఫామ్లో దొరుకుతాయి. మీరు నంబరు కావాల్సింటే మళ్ళీ నేను నా నంబరు ఇవ్వాలంటే ఎలా చేయాలి? సరే ఓకే, రెడ్డిపల్లి ఫామ్ అండి, నా నంబర్ నోట్ చేసుకోండి, 789-39
1: డబల్
0: 789-39 150-83. మరి నాకు ఫోన్ చేయండి, నేను కనుక్కొని చెప్తాను, మన పక్క ఫామ్లోనే ఉంటాయి, అది చెప్తాను.
1: ఓకే సార్, ఓకే
2: సార్, ఓకే అండి. హరినాథ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ,
1: ధన్యవాదాలు సార్.
2: సార్, ఇప్పుడు మనం ఎండాకాలం నుంచి సంధికాలంలో, ఇప్పుడు మే అంటే ఎండల్లో ఉన్నాము, ఇప్పుడు పశువుల్లో ఎదురయ్యే సమస్యలు ఏంటంటే, ముఖ్యంగా అంటే ఈ పాలిచ్చే
0: పాడి పశువు, ముఖ్యంగా పాడి పశువులు ఏమంటే అండి, మన దగ్గర ఎక్కువగా ఈ సంకరజాతి పశువులు ఉంటాయి, హెచ్ఎఫ్ జెర్సీ, వాటికి అంటే సరైన వాతావరణం ఏమంటే 28 డిగ్రీ నుంచి 32 వరకు అయితే అవి మంచిగా
2: దిగుబడి.
0: ఎప్పుడైతే బయట వాతావరణం ఎక్కువగా ఉందంటే శరీర ఉష్ణోగ్రత కన్నా కూడా బాడీలో ఉండే శరీరంలో ఉండే వేడిని బయటికి పంపించేదానికి చాలా ఆయాసపడుతూ ఉంటాయి. ఈ సందర్భంలో అవి మేత దాదాపు 30% తక్కువ తీసుకుంటాయి,
2: మామూలుగా తీసుకునే
0: దాదాపు అంటే మ్యాక్సిమం ఈ 30% తినడం తగ్గిపోతాయి, నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటాయి. దీనివల్ల ఎప్పుడైతే మేత తక్కువ తీసుకుంటాయో వాటికి పోషక పదార్థాలు తక్కువగా లభిస్తాయి, కాబట్టి పాలు దిగుబడి కూడా 20-30% వరకు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
2: మరి పాడి రైతులు దీన్ని ఏ విధంగా ఈ సమస్యని అధిగమించవచ్చు?
0: దీనికి ఏమంటే, ఫస్ట్ వాళ్ళు ఉన్న షెడ్ ఒకటి అండి, షెడ్డు బాగా హైట్ ఉండాలి, తర్వాత షెడ్ చుట్టూ నీడ ఉండేటట్లు, చల్లగా ఉండేటట్లు షెడ్లో ఫాగర్స్ అంటాం, లేదంటే తుంపర్లు మాదిరి ఫాగర్స్ లాంటివి పెట్టుకోవడం, ఫ్యాన్స్ పెట్టుకోవడం, అలా చేసుకోవచ్చు. ఈ పశువుని కూడా ముఖ్యంగా ఎక్కువసార్లు చల్లటి నీటితో కడగడం, అదే గేదెలు అయితే వాల్యూయింగ్ ట్యాంక్ అంటాం, అంటే నీటి నీళ్ళల్లో మునిగేటట్లు చేయడం, ఆ విధంగా చేయగలిగితే కొంతవరకు ఈ వేడి నుంచి తట్టుకోగలుగుతాయి.
2: సార్ కాల్ వస్తుంది, హలో, హలో, సో అంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటే వేడిని కంట్రోల్ చేసుకోవచ్చు.
0: అంతేకాకుండా 80%లో ఎండుగడ్డి పగటిపూట అయ్యకూడదు, ముఖ్యంగా ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు నైట్ అంటే చల్లని సమయంలో పెంచుకోవాలి, ఎందుకంటే గడ్డి తిన్నప్పుడు కూడా కొంత వేడి శరీరం నుంచి ఉత్పత్తి అవుతుంది
2: జీర్ణం చేసే
0: ప్రక్రియలో, అప్పుడు కూడా పశువు చాలా ఒత్తిడికి గురవుతుంది. కాబట్టి ఎండుగడ్డి ఎప్పుడు తెల్లవారి 5 గంటలకు కానీ రాత్రి కానీ వేసుకోగలిగితే బెటర్గా ఉంటుంది. ఇంకా పచ్చిమేత సఫిషియెంట్గా ఇవ్వడం, వాటికి చల్లటి నీరు ఇవ్వడం, తర్వాత కొన్ని విటమిన్ ఏ ఈ లాంటివి, తర్వాత కొన్ని టానిక్స్ ఉన్నాయి విటమిన్ ADENH అనేసి, అవి ఇవ్వడం వల్ల వాటికి ఆ రక్తనాళాలు కొద్దిగా బాగా వాటిలో రక్తం ప్రసరించి వేడిని తగ్గించే అవకాశం ఉంటుంది. అవి రైతులు ఇవ్వగలిగితే అదేం పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు.
2: హలో
1: సార్, జింజువా గడ్డి గురించి ఎవరు చెప్తారా?
2: మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి?
1: నా పేరు ఆనంద్ మోహన్ అని, నాగలాపురం.
2: ఆనంద్ మోహన్, నాగలాపురం, చెప్పండి సార్తో మాట్లాడండి.
0: జుంజువా గడ్డి అనే పర్టికులర్గా అడుగుతున్నారు. జుంజువా గడ్డి అయితే మా దగ్గర లేదండి ఇక్కడ అనంతపురం రెడ్డిపల్లి ఫామ్లో, ఎందుకంటే అది తక్కువ దిగుబడిని ఇస్తుందనే ఉద్దేశంతో రైతుకు, అంటే తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే గడ్డి రకాలు ఇక్కడ పెంచుతూ ఉంటారు. మీకు జుంజువా గడ్డి ఎందుకు స్పెషల్ అండి? అది
1: యూట్యూబ్లో వచ్చింది, ఎవరో
0: పని చేయడం అంటే ఏంటి? అన్ని చాలా రకాల్లో ఉన్నాయండి. మీకు ఏమున్నాయి పశువులు, ఆవులు ఉన్నాయా?
1: ఆవులు ఉన్నాయి.
0: ప్రస్తుతానికి ఏమైనా గడ్డి పెట్టినారా ముందే మా దగ్గర?
1: సూపర్ నేపర్ పెట్టినాము, తర్వాత ఆస్ట్రేలియన్ నేపర్ పెట్టినాము.
0: ఆస్ట్రేలియన్ నేపర్
2: రెడ్ వెరైటీ,
0: రెడ్ వెరైటీ ఆస్ట్రేలియన్.
1: అక్కడే రెడ్డిపల్లి తింటారు, తెచ్చాం మేము.
0: ఓకే ఓకే.
1: సుబ్రహ్మణ్యం గారిచ్చారు,
0: సుబ్రహ్మణ్యం ఇచ్చింటారు.
1: తర్వాత విత్తనాలు కూడా తెచ్చిపెట్టాము కొన్ని.
0: కోఎఫ్ఎస్
1: ఈ జింజువా గడ్డిని కొత్తగా చూస్తున్నాము, అందుకోసం మీకే మీరే చెప్తారా అవైలబిలిటీ ఉందని.
0: అవైలబిలిటీ అయితే మన దగ్గర

0: లేదు అక్కడ రెడ్
1: బుల్. సార్ ఏం చెప్తున్నాడంటే దానికంటే మంచివి ఇవి చెప్తున్నారు.
0: దీంట్లో 18% ఉంటుందండి దాదాపు, ఇది సూపర్ నేపేర్లో ప్రోటీన్ కంటెంట్ దానికన్నా ఎక్కువైతే ఉండదు.
1: హెడ్జ్ లూసన్లో ఎంత ఉంటుంది సార్?
0: హెడ్జ్ లూసన్లో 24 వరకు ఉంటుంది, 22
1: దశరథ గడ్డి.
0: దశరథ గడ్డి మీరు కొద్ది లెగ్యూమ్స్ వేసుకోండి దానికన్నా మంచిగా ఉంటాయి కదా. అంటే ఏంది దశరథ గడ్డి కానీ లేదంటే మునగ చుట్టూ ఉన్నా కూడా మునగాకు కూడా పెట్టండి మంచిగా. అవిశాకు మునగాకు కూడా, మునగాకులో కూడా ఇప్పుడు గడ్డి వెరైటీ
1: వచ్చినాయి
0: బట్ ఇంకా మన దగ్గర అంత పాపులర్ కాలేదు.
1: మొరింగేరియాలో ఉన్నాయి సార్
0: అవి, ఇంకా రీసెర్చ్ దీంట్లో ఉన్నాయి. మొరింగ ఓలిఫెరా అనే ఒక ప్రోడక్ట్, ఒక సీడ్ ఉంది అది బాగా పనిచేస్తుంది. రోజు ఒక 7 కిలోల వరకు పెట్టుకోవచ్చు.
1: ఆనంద్ గారు
2: చెప్పండి సార్.
1: అదే మాట్లాడండి, మీకు ఏదైనా సందేహాలు ఉంటే. ఇంకా
2: సందేహం ఏమి లేదు, జింజువా గడ్డి చాలా బాగా పనిచేస్తుంది.
1: అది అంటే ఒకసారి అంటే సోషల్ మీడియాలో వచ్చేటివి ప్రతి ఒక్కటి అది నిజం కావచ్చు కాకపోవచ్చు.
0: మెయిన్ ఈల్డ్ అండి, మీకు వచ్చే దిగుబడి తక్కువ ఉంటుంది దానివల్ల. దాంట్లో
1: ఎన్ని పశువులు ఉన్నాయండి?
2: మాకు 4 ఆవులు ఉన్నాయి సార్.
1: హెచ్ఎఫ్ జెర్సీ?
2: కాదు కాదు, ఒంగోలు జాతి.
1: ఒంగోలు జాతి, ఓకే. సరే అండి ఆనంద్ గారు చెప్పండి.
2: ఏదో దేశీయ ఆవుల శాఖలు అని చాకున్నాం అండి.
1: మంచిది అండి, మంచి వెరైటీస్ అవి కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ.
2: థ్యాంక్ యూ.
0: ఇంకా ఈ మనం సమ్మర్ నుంచి ఆ విధంగా రైతులు
1: సార్ అంటే ఈ శ్రోత అడిగారు కదా జుంజువా గడ్డి అని, ఇలాంటివి సోషల్ మీడియాలో వస్తుంటాయి చాలా. అంటే ఆ విధంగా న్యూస్ కోసము
0: జనరల్గా మన ఉద్దేశం ఏమంటే రైతుకు తక్కువ నేలలో ఎక్కువ దిగుబడి ఇచ్చే వెరైటీ,
1: అధిక ప్రోటీన్,
0: వాటి నుంచి ఎక్కువ పోషక పదార్థాలు లభించేటివి, వీటినే మన దగ్గర ప్రాపగేట్ చేస్తుంటారు అక్కడ. అంటే మల్టిప్లై చేస్తుంటారు సీడ్ ఫామ్లో. జుంజువా గడ్డిని మేము కూడా నాటి చూసాం కానీ బట్ అయితే అంత పెద్దగా అయితే గ్రోత్ అయితే రాలేదు అది. అందుకని ఫామ్లో దాన్ని పెద్దగా ఎంకరేజ్ చేయలేదు. ఎవరు కొంతమంది రైతులు అడుగుతుంటారు ఒకరిద్దరు.
1: ఇక ఇందాక మనం అంటే ఈ ఎండాకాలంలో పాడి పశువుల గురించి
0: ముఖ్యంగా షెడ్ కూడా బాగుండాలండి. షెడ్ హైట్ ఎక్కువ ఉంటే తర్వాత వెంటిలేషన్ బాగా ఉంటే, అంటే గాలి వెళ్తురు బాగా ఉంటే,
1: ప్రసరణ,
0: గాలి ప్రసరణ ఉంటే చాలా వరకు ఈ వేడి నుంచి కూడా తట్టుకుంటారు.
1: ఇంకా ఈ ఫాదర్స్తో పాటు అంటే కొంతమంది ఈ గోను పట్టలు వేసేసి లాటర్
0: లేదంటే వట్టి వేళ్ళు కడుతుంటారు, ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఆ విధంగా కూడా చేయొచ్చు. ఇంకా ముఖ్యంగా ఇందాక చెప్పాను కదా, ఉండే ఎండుగడ్డి రాత్రిపూట మాత్రమే మేపుకోవాలి
1: ఉదయం కానీ.
0: తర్వాత వాషింగ్ ఎక్కువ సార్లు దాన్ని కడగడం, తర్వాత మంచి నీళ్లు కూడా ఇవ్వడం, కూడా మంచి నీళ్లు అంటే కూల్ వాటర్, అంటే మరీ కూల్ కాకపోయినా ఒక 28-30 డిగ్రీలు టెంపరేచర్ వాటర్ ఇవ్వడం వల్ల కూడా మంచిగా.
1: డ్రమ్లో పెట్టేసి గోను పట్టాలు చుట్టేసినా చల్లగా అయిపోతాయి. సార్ ఇంకా ఈ సీజన్లో ఇప్పుడు వేడి అంటేనే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుంటాయి,
0: ముఖ్యంగా వడదెబ్బ అండి.
1: వీటికి కూడా ఎట్లా తెలుస్తుంది సార్?
0: వడదెబ్బ వచ్చిందంటే అనిమల్కు అంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, స్కిన్ చర్మం లాగితే పైకి మళ్ళీ తిరిగి యథాస్థితికి చాలా లేటుగా వస్తుంది, కళ్ళు చూస్తే లోపలికి
1: వెళ్ళిపోయింటాయి.
0: ఇలా ఉండి అది శ్వాస ఎక్కువగా తీసుకుంటా ఉండి జ్వరం ఉంది అంటే, ముఖ్యంగా బయటికి ఎక్కువగా ఎండకు పోయింది అనేది తెలిసిందంటే మనం వడదెబ్బ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందని అనుకోవచ్చు.
1: ముందు జాగ్రత్తగా ఇప్పుడు మనకైతే ఈ ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ ఇవి దొరుకుతుంటాయి, వీటికి కూడా వస్తాయా సెపరేట్ సార్?
0: వీటికి ఓఆర్ఎస్ అంటే మనము ఫ్లూయిడ్సే పెడతాము.
1: ముందు జాగ్రత్తగా
0: మనం ఇందాక చెప్పాను నేను ఒకటి
1: విటమిన్స్,
0: విటమిన్ ఏ కావచ్చు, ఈ కావచ్చు, విటమిన్ నియాసిన్ అంటాం ఒకటి విటమిన్, ఇవి లేదంటే ఈస్ట్ అనే పదార్థం ఇస్తాం వీటికి ఇవ్వడం వల్ల. ఈస్ట్ అంటే బెనిఫిట్ చేసే సూక్ష్మజీవి అది. ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ నియాసిన్ విటమిన్ వల్ల ఈ రక్తనాళాలు కొద్దిగా డైలేట్ అవుతాయి, అంటే వెడల్పోతాయి, బ్లడ్ ఎక్కువ సప్లై అవుతుంది కాబట్టి హీట్ ఎఫెక్ట్ ఉండదని.
1: హలో.
3: హలో
1: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: రాప్తార్ మండలం గొంద్రెడ్డిపల్లి సార్.
1: మీ పేరండి?
3: ప్రభాకర్ రెడ్డి సార్.
1: ఓకే, నా పేరు అయితే మీది కూడా. సార్తో మాట్లాడండి.
0: ప్రభాకర్ రెడ్డి
3: సార్, గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
0: గుడ్ ఆఫ్టర్నూన్
3: సార్, ఆవిని

0: ఎనిమిదో తేదీ సార్ మొన్న, దానికి మామూలు పప్పుల పిండిను బీరదాన వేస్తాము, దాంట్లో ఇది మడేంటి రక్తం పడుతుంది సార్ ఈరోజు కొద్దిగా.
1: ఇప్పుడు ఈయన ఎన్ని రోజులు అయిందని చెప్పారు?
0: ఎనిమిదో తేదీ మొన్న,
1: మే ఎనిమిది అంటే ఖచ్చితంగా ఇంకా 10 రోజులు అయినట్లు, అంతే 12 రోజులు అయిందా?
0: సార్
1: 20 రోజుల వరకు కూడా మా రక్తం మాదిరి వస్తూ ఉంటే అది నార్మల్, అదే దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దండి. బట్ అయితే వాసన వస్తూ ఉందంటే మాత్రం ఒకసారి జ్వరం చూపించేసేయండి, గర్భం వాపు వచ్చిండే అవకాశం ఉంటుంది.
2: సార్ ఈ సమయంలో అంటే చాలామంది బీరుదాన అంటే డాక్టర్స్ వెటర్నరీ డాక్టర్స్ చెప్తుంటారు బీరుదాన వేస్తే పశువులు ఇబ్బంది పడతాయని, వీళ్ళు ఈయన తర్వాత కూడా ఇస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ అండి సార్?
1: బీరుదాన ఇవ్వకూడదని కాదు ప్రభాకర్ రెడ్డి. రెండోది అండి, మనం
0: చూడు కట్టినప్పుడు కానీ ఏం ప్రాబ్లం లేదు, ఏం లేదు సార్.
1: అదే 1 కిలో దానా ఇస్తుంటే మనము దాంట్లో 200 గ్రాముల వరకు బీరుదాన కలుపుకుంటే నష్టమేమీ ఉండదు,
2: అంటే తక్కువ మోతాదు
1: 20%. 20% కన్నా 30% కన్నా ఎక్కువ పెంచే కొద్ది ఏమవుతుందంటే బీరుదాన వల్ల పాలు పెరుగుతాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ ఎక్కువ తినడం వల్ల వేరే మూలకాలు లభించవు, ముఖ్యంగా కాపర్ కానీ లేదంటే కొన్ని విటమిన్లు B1 లాంటివి కానీ ఇవన్నీ లభించక ప్రాబ్లమ్స్ వస్తాయి.
0: బాడీ టెంపరేచర్ తగ్గాలంటే ఏం చేయాలి సార్?
1: బాడీ టెంపరేచర్ తగ్గడం లేదా
0: సార్? మధ్యాహ్నం ఎత్త పోసుకుంటా
2: మిగతావన్నీనా, ఇది కాకుండా ఈనింది కాకుండా
0: అన్ని సార్?
1: అన్ని సరే.
2: ఎన్ని ఉన్నాయండి పశువులు?
0: 4 ఉన్నాయి.
1: ప్రభాకర్ రెడ్డి, ఇంటావిటా ఎన్హెచ్ అని టానిక్ ఉంది నీ దగ్గర? ఇంటావిటా ఎన్హెచ్ లేదా విటమిన్ AD3E ఎన్హెచ్ అనే టానిక్ ఉందా? అది రాసుకోగలుగుతావా? విటమిన్ ఏడిఈఎన్హెచ్ ఎన్ ఉండాలి కదా ఎన్హెచ్. ఇది రోజు 15 ml పెట్టండి, చాలా వరకు తగ్గుతుంది. ఇంకా తగ్గకపోతే తాపడమే తానాలే.
2: ఎంత ఎంఎల్ సార్?
1: 15 ml 15 ml. ఇది పెట్టండి, ఒక పూటే పెట్టండి. దీనివల్ల పాలు కూడా పెరుగుతాయి, నష్టం ఏం లేదు. మెడికల్ షాప్లో దొరుకుతుంది.
2: అంటే ఎంతకాలం ఇవ్వచ్చు సార్ ఇలాంటి సప్లిమెంట్స్?
1: అది అంటే పాలు ఇచ్చేది బాగా ఎక్కువ పాలు ఇచ్చే పశువులు ఉంటే రెగ్యులర్ వాడుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. అది
0: సార్ మళ్ళీ ఫోన్ చేస్తాను సార్ మీకు షాప్ దగ్గర.
1: సరే, ఉంది ఆ నంబరు?
0: నంబర్ ఉంది సార్, నంబర్ ఉంది సార్.
1: సరే ప్రభాకర్ రెడ్డి.
2: ఓకే అండి ప్రభాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ సార్.
2: సార్ ఇంకా ఈ ఎండాకాలంలో పెద్ద పశువులే తట్టుకోవడం కష్టం, ఇంకా దూడల విషయానికి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు?
1: దూడలు కూడా ముఖ్యంగా
2: సార్ కాల్ వస్తుంది. హలో హలో, డ్రాప్ అయినట్టుంది సార్. అదే సార్, దూడల్లో
1: కూడా ముఖ్యంగా ఏమవుతుందంటే ఈ ఎప్పుడైతే షెడ్లలోనే ఉంటాయి ఎక్కువ, ఇంకా బయటికి వెళ్ళవు. బయటికి
2: వెళ్ళాం సార్ ఎప్పుడు ఇంకా,
1: కాబట్టి షెడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా వీటికి కాక్సిడియోసిస్ అంటాం, అంటే రక్త విరేచనాలు రావడము, లేదంటే విరేచనాలు కూడా వస్తుంటాయి. కాబట్టి ఆ వాతావరణం అంటే అయితే ఏమంటే దూడను కట్టేస్తే ప్రదేశం కూడా శుభ్రంగా పెట్టుకోగలిగితే పెద్ద ప్రాబ్లమ్స్ ఏముండవు. బట్ అయితే మినరల్ డిఫిషియన్సీ ఖచ్చితంగా ఉంటుంది, అంటే ఇవి సపోజ్ కాల్షియం కావచ్చు, పొటాషియం కావచ్చు, సోడియం ఇవన్నీ ఉంటుంది. కాబట్టి
2: ఇందాక మీరు చెప్పిన టానిక్ దీనికి కూడా తాపొచ్చు?
1: తాపొచ్చు, బట్ వీటికి అయితే ఏం చెప్తామంటే సాల్ట్ వింటాం ఒకటి, ఏమి ఇటుకలు అనంటాం
2: మామూలుగా జీవాలకి కడుతుంటాం,
1: ఖనిజంలో అలా ఉన్న ఇటుకలు అంటాం. దీన్ని కూడా కట్టేస్తే చాలా వరకు ఆ లాస్ లేకుండా ఉంటుంది.
2: అవి ఏమిటితో తయారు చేస్తారు సార్ మామూలుగా?
1: అంటే దాదాపు మినరల్స్ అన్నీ ఉంటాయి దాని వాటిలో, వాటితో పాటు సాల్ట్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే అది అంటే సపోజ్ ఒక దూడ ఉంది, దానికి ఐరన్ కంటెంట్ తక్కువైందంటే ఖచ్చితంగా పోయేసి నేలను నాకడము లేదంటే మట్టి తినడం చేస్తూ ఉంటుంది. అదే మనం ఈ ఇటుకలు నాటు కట్టడం వల్ల
2: వేలాడదీస్తే
1: అది నాకుతూ ఉంటుంది, కాబట్టి మన్ను తినే ప్రమాదం తక్కువగా ఉంటుంది.
2: ఇంకా అంటే వాటికి దానా విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: పుట్టిన తర్వాత ఫస్ట్ వాటికి జున్నుపాలు ఇవ్వడం చాలా ముఖ్యమైనది. జున్నుపాలు 1 గంట లోపల ఇచ్చినామంటే రోగ నిరోధక శక్తి బాగా వస్తుంది.
2: అది జున్నుపాలు మామూలుగా

0: డోలు వస్తాయి సార్, తల్లి
1: ఒక 3 రోజుల వరకు వస్తాయి.
0: చాలామంది పారేస్తుంటారు పిండి.
1: పిండి పడేయాల్సిన అవసరం లేదు, కానీ మన వాళ్ళకు ఇక్కడ అలవాటు తక్కువ. కానీ చాలా ప్రదేశాల్లో వాటి నుంచి జున్ను తయారు చేసి అమ్మడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు అలవాటు లేదు అది. ఇమ్మీడియట్గా 1/2 అవర్లో, ఎందుకంటే 1/2 అవర్లో తాపించడం వల్ల పేగులు బాగా ఈ వ్యాధి నిరోధ శక్తిని కలిగించే పదార్థాలు మురుపాల్లో ఉండేటిని గ్రహిస్తాయి. కాబట్టి 1-6 నెలల వరకు ఈ దూడలకు, ఇందాక చెప్పాం కదా పారుడు వ్యాధులు లాంటివి, ముఖ్యంగా కాక్సిడియోసిస్ అంటాం, రక్తం పారేది కావచ్చు, తెల్లకు పారేది కావచ్చు, ఆ వ్యాధుల నుంచి వాటికి ఒక వ్యాధి నిరోధ శక్తి వస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం అంటాం, అంటే పేడ సరిగ్గా పెట్టకుండా ముక్కుతూ ఉంటాయి, ఆ సమస్య కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి అది ఇమ్మీడియట్గా తాపించడం అనేది ఇంపార్టెంట్. రెండోది ఏమంటే మంచి బ్యాక్టీరియా అంటాం, ప్రోబయోటిక్స్ అంటాం. ఈ ప్రోబయోటిక్స్ కూడా ఈనిన తర్వాత ఒక వారం రోజుల్లో, వరుసగా 3 రోజులు పెట్టగలిగితే హానికరమైన బ్యాక్టీరియా పోయేసి ఈ మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. అవి ఏం పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు, దొరుకుతాయి మార్కెట్లో, ఎకోటాస్ అని లేదంటే ప్రోవిట్ ప్లస్ అని, డైజీ ప్లస్ పౌడర్ అని దొరుకుతాయి. అవి రోజు 1-3 రోజుల కానీ పెట్టగలిగితే దూడ ఆరోగ్యంగా ఉంటుంది, 6 నెలల వరకు ఈ వ్యాధులు కూడా తక్కువగా వస్తాయి.
0: సో ఇట్లా దూడల పెంపకం గురించి దగ్గరలో ఉన్న వెటర్నరీ అసోసియేషన్ వివరాలు పూర్తి తెలుస్తాయి.
1: తర్వాత 20 రోజులకు దూడల్లో ముఖ్యంగా ఏ నట్టలు ఉంటాయి, ఎలుక పాములు ఉంటాయి, 20 రోజుల వయసు వచ్చినప్పుడు వాటికి మందు దాపించేయగలిగితే ఎప్పుడైతే నట్టలు లేకుండా పోతాయో పెరుగుదల బాగా ఉంటుంది.
0: ఇప్పుడు దూడలకైనా పెద్దవాటికైనా ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తే మంచిది సార్? నట్టలు
1: దూడలకైతే 20 డేస్ అండి. తర్వాత
0: ఏ ఏజ్ వరకు?
1: 6 మంత్స్ వరకు.
0: 6 మంత్స్ వరకు.
1: తర్వాత ప్రతి మంత్కు ఇస్తాము
0: పెద్దవాటికి,
1: దూడలకు. పెద్దవాటికి సపోజ్ ప్రెగ్నెంట్, 3-6 నెలల 8th మంత్ అట్లా విధంగా ఇవ్వడం జరుగుతుంది. పాలిచ్చేవాటికి కూడా ఇవ్వచ్చు, ఇవ్వడం వల్ల పాలు పెరుగుతాయి. బట్ అయితే రైతు ఏమంటే ఆ పెరిగే పాలు తక్కువ క్వాంటిటీ ఉంటాయని, దాంతో పెద్ద డివార్మింగ్ గురించి ఆలోచించారు. ఎప్పుడైతే అవసరం వాటికి లోపల ఎక్కువ పురుగులు ఉన్నప్పుడు మాత్రం, ఏడుకు పాములు ఉన్నప్పుడు.
0: ఎట్లా సార్? అంటే పెడలు తెలుస్తాయా మనకి లక్షణాలు ఎట్లా ఉంటాయి?
1: ఎక్కువ అంటే విరేచనాలు ఉంటాయి. ఆ విరేచనాలు ఉండడం, రక్తహీనత ఉండడం, ఇవన్నీ ఉన్నాయి అంటే కడుపులో ఈ యొక్క నట్టల సమస్య అయితే ఉంది అని అనుకోవచ్చు. ఆ సమయంలో పేడను పరీక్ష చేయించేసి వాటికి డివార్మింగ్ చేసుకుంటే మంచిది. ముఖ్యంగా పాడి రైతులకు చెప్పేది ఏమంటే, ఈవెన్ పాలిచ్చే పశువులకు కూడా డివార్మింగ్ ఇవ్వడం వలన ఖచ్చితంగా పాలు అయితే పెరుగుతాయి. అది క్వాంటిటీ ఎంత అని చెప్పు అనే దానికన్నా కూడా 300-400 మిల్లీలీటర్ ఖచ్చితంగా రోజుకు
0: కంపల్సరీ
1: పెరుగుతాయి.
0: సరిగ్గా పశుగ్రాసాల విషయానికి వస్తే, ఇప్పుడున్న పరిస్థితుల్లో పాల దిగుబడికైతేనేమి, శరీర అంటే పెరగడానికైతేనేమి, ఎటువంటి పశుగ్రాసాలు అయితే ఇప్పుడు బాగున్నాయి సార్ ప్రాచుర్యంలో?
1: ముఖ్యంగా రైతులు పశుగ్రాసం అంటే ఎంతసేపటికి జొన్న, లేదంటే ఇందాక అడిగారు కదా సూపర్ నే పేరు, జుంజువా, ఇవే అడుగుతున్నారు. ఇవన్నీ ధాన్యజాతి రకాలు, వీటిలో ప్రోటీన్ కంటెంట్ తక్కువ ఉంటుంది. దాంతోపాటు కాయజాతి రకం అంటాం, లెగ్యూమ్స్ అంటాం కదా, కాయజాతి రకాన్ని కూడా పెంచుకోగలిగితే, రెండు కలిపి మేపగలిగితే ఫీడింగ్ కాస్ట్ తగ్గుతుంది. అంటే ఆయన దానా ఖర్చు పెట్టే తగ్గుతుంది, పాడి ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది.
0: ఏవే వస్తాయి సార్ ఈ లెగ్యూమ్ కిందకి?
1: లెగ్యూమ్ కింద మనం అలసంద వేసుకోవచ్చండి,
0: పిలిపి
1: ఉలవ, లేదంటే ఇప్పుడు స్టైలో హెమెట అంటున్నాము, ఇందాక మీరు అన్నారు దశరథ గడ్డి, లేదా
0: హెడ్జులు
1: సార్ని అంటాము, ఇవన్నీ ఏవైనా వేసుకోవచ్చు. ఇంకా లేదంటే చెట్లు, ఇందాక అనుకో
0: సుబాబులు కూడా,
1: సుబాబులు ఏమంటే వేసేటప్పుడు కట్ చేసి, మార్నింగ్ కట్ చేసి కొద్దిసేపు వాడబెట్టిన తర్వాత వేస్తే మంచిది.
0: ఎందుకు సార్? అట్లా
1: దాంట్లో మైమోసిన్ అనే ఒక విష పదార్థం ఉంటుంది, ఆ వాడబెట్టడం వల్ల విష పదార్థం పనిచేయదు.
0: ఎన్ని గంటల పాటు అట్లా పక్కనే?
1: ఒక 4-5 అవర్స్.
0: చాలామంది ఏం చేస్తుంటే డైరెక్ట్గా నరుక్కొని వచ్చేసి
1: వేస్తుంటారు. ఇంకా లేదంటే అవిస, ఇందాక అనుకున్నాం, మునగ అనుకున్నాం, ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇవి పెట్టుకున్నప్పుడు మనకు దాణా ఖర్చును తగ్గించుకోవచ్చు.
0: ఎప్పుడైతే దాణా ఖర్చు తగ్గుతుందో కొద్ది లాభాలు వచ్చి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఈ కోళ్ళ విషయానికి వస్తే ఎట్లా ఉంది సార్ ఈ నాటుకోళ్ళ పెంపకం? ఈ మధ్యకాలంలో చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, రైతుకు గిట్టుబాటు అవుతుందా లేదా, ఆ వివరాలు?
1: నాటుకోళ్ళు పెంపకం అయితే గిట్టుబాటు అవుతుంది, కానీ ఈ నాటుకోళ్ళ పెంపకం ఎలా ఉండాలంటే, రైతు మళ్ళీ దానికి ఫీడ్ వేసే పరిస్థితి ఉండకూడదు. అవి న్యాచురల్గా
0: బయట ఆరు బయట.

0: బయట పురుగు తిని బతికేటట్లు ఉండాలి. ఏదైనా వేసినా కొద్దిగా కొద్దిగా ఇచ్చేటట్టు ఉండాలి, ఏదైనా జొన్నలు కానీ ఇలాంటివి. అంతేకాని మళ్ళీ ఫీడ్ పైన వేపడం వల్ల ఏమవుతుందంటే ఆ నాటుకోడి ఇది ఉండదు కాబట్టి ఇది లాభదాయకమే. ఇంకా వీలైతే ఎక్కువ సంఖ్యలో కోళ్ళు పెట్టుకుండే వాళ్ళు ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ అని ఒకటి వస్తాయి యూట్యూబ్లో కూడా కనిపిస్తుంటాయి
1: సార్,
0: బ్లాక్ సోల్జర్ ఫ్లైస్ అని, అవి పెంచుకోవచ్చు డ్రమ్స్లో. ఇప్పుడు టమోటా లాంటివి లేదంటే వెజిటబుల్ వేస్ట్ అంతా డ్రమ్లో వేసేసి ఆ విత్తనాలు మనం మల్బరీ పురుగు గది ఎలా కడతారో అలా చేసేస్తే ఫస్ట్ కొంచెం అది తౌడు పెట్టి దాంట్లో చేస్తారు. ఆ పురుగులు వేసుకున్నా కూడా అది న్యాచురల్గా పురుగులు తింటాయి కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు. అది కూడా చేస్తున్నారు రైతులు చాలామంది.
1: ఎక్కడ దొరుకుతాయి సార్ మామూలుగా కావాలంటే?
0: అవి హైదరాబాద్లో ఒక అతను ఉన్నాడు, శరవణ్ ఐ థింక్ ఆయన దగ్గర దొరుకుతాయన్నారు. మరి నేను కూడా ఎప్పుడైతే అంత కాంటాక్ట్ చేయలేదు. కొంత
1: హలో హలో
2: నమస్కారం సార్.
1: నమస్తే ఎరుస్వామి గారు, సార్తో మాట్లాడండి. ఎరుస్వామి రెడ్డి గారు, సార్తో మాట్లాడండి.
0: ఎరుస్వామి రెడ్డి
2: సార్
1: మాట్లాడండి.
0: చెప్పు ఎరుస్వామి రెడ్డి, బొమ్మ పెడతా?
2: అవును సార్, బాగున్నా సార్. రామచంద్ర రెడ్డి సార్
0: బాగున్నా. చెప్పు
2: సార్,
0: చెప్పు
1: చెప్పండి.
2: మా విత్తనాలు మామూలు కాకిమార చొప్ప చిన్నవి వస్తాయి కదా విత్తనాలు, అవి కాక వేరే కొత్త రకాలు వచ్చినాయి సార్ ఇప్పుడు మా ఎనుములకి గిట్టి విత్తనాలు.
0: ఇప్పుడు ఒకటి ఎరుస్వామి రెడ్డి, మనం ఒకసారి కాకిమార జొన్న వేసి.
1: ఎరుస్వామి రెడ్డి గారు మీరు లైన్లో ఉండండి, సమయం అయిపోవచ్చింది. సార్ మళ్ళీ మీకు జవాబు ఇస్తారు. సార్ సమయం అయిపోవచ్చింది, మరి ఉంది
0: నేను చెప్తాను మీకు.
1: శ్రోతలు ఇంతవరకు హలో అనంత రైతు.
3: భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
4: శ్రోతలు నమస్కారం. దేశాభివృద్ధికి ఆరోగ్యవంతమైన సమాజం ఎంతగానో అవసరం. వ్యక్తి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అభివృద్ధి చెందుతుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుంది, సమాజం ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే పూర్వోక్తి నేటి సమాజానికి మార్గనిర్దేశకంగా నిలుస్తుంది. మరి దేశ ప్రజల ఆరోగ్యానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఆరోగ్య భద్రత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ విషయమై మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వి బాలకృష్ణ నాయక్ గారు ఉన్నారు. నమస్కారం సార్.
5: నమస్కారం సార్.
4: సార్, ముందుగా ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
5: ముఖ్యంగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకము పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకి నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వాళ్ళకి అర్హత కలిగిన కుటుంబాలందరికీ 500,000 రూపాయల ఉచిత వైద్య సేవలు అందుబడుతున్నాయి సార్. ముఖ్యంగా ప్రజలు ఆర్థిక ఇబ్బంది లేకుండా వైద్యం పొందడానికి ఈ పథకం యొక్క ముఖ్య లక్షణం సార్.
4: సార్, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అంటే ఈ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ మిషన్ ఎలా అమలవుతుంది, దాని గురించి కొంచెం వివరిస్తారా?
5: సార్, ఇది పిఎం అభిమంటన్ సార్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ సార్. ఇది అక్టోబర్ 2021లో ప్రారంభించడం జరిగింది సార్. దీనికి 64,180 కోట్లు కేటాయింపు జరిగింది సార్. ఇది భవిష్యత్తులో దీనికోసమని పటిష్టమైన లక్ష్యంతో ప్రజల ఆరోగ్యము మౌలిక బలోపతనం చేయడానికి ఇది భారతదేశంలోనే అతిపెద్ద పథకం సార్. ఇది ముఖ్యంగా ప్రాథమిక తర్వాత ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ దృష్టిలో సాధిస్తుంది. ఇందులో భాగంగా మనకు 17,788 గ్రామీణ మరియు 11,024 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, తర్వాత 3,382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు మన జిల్లాలో క్రిటికల్గా ఉన్నాయి సార్. ఇవి ఈ ముఖ్యంగా ఈ సదుపాయాలు ఏమేమంటే ప్రాథమిక సంరక్షణలో 17,788 గ్రామీణ ఉపక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయి సార్, అంటే విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. దీనిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళు అక్కడే ఉండేసి ప్రజలకు ఏమేమి అవసరం అనేది ముఖ్యంగా కమ్యూనికబుల్ ఇస్తారు. అంటే బీపీ, షుగర్ ఉండే వాళ్ళ ట్యాబ్లెట్, ఇంకా ఎనీ ఎమర్జెన్సీస్ కేస్, ఫీవర్ అవన్నీ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు చూడడం జరుగుతుంది సార్. దీనికోసం అని చెప్పి 11,024 పట్టణాలు ఏఎంలో

0: స్థాపించడం జరిగింది. మొత్తం
1: దీన్ని బలోపేతం చేయడానికి మనకు 5 లక్షల పైగా జనాభాలు ఉన్న జిల్లాలలో 730 సమీకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఉన్నాయి, మరియు 602 క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఉన్నాయి సార్. ఇవి బ్లాక్ స్థాయిల్లో కూడా మనము 3300 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు ఉన్నాయి, మన జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగినాయి దీనికోసం అని చెప్పి. ఈ బీపీహెచ్యులు మెయిన్గా ఏంటంటే ల్యాబ్ టెస్టులు చేసుకోవడానికి, తర్వాత మందులు అక్కడ మందులు స్టోర్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశంగా దీనికి వాడతారు.
2: సార్, మరి ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ కింద ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు
1: సార్? దీని కింద ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సంబంధించిన చికిత్సలు, తర్వాత క్యాన్సరు, తర్వాత ఏని యాక్సిడెంట్ కేసులు, తర్వాత ఈ ప్రసూతి సేవలు అంటే డెలివరీ కేసులు, తర్వాత ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు, న్యూరోకి సంబంధించిన వైద్య సేవలు ఇవి దీని ద్వారా పొందుతున్నారు సార్. ముఖ్యంగా ఈ అత్యవసర వైద్య సేవలు మొత్తంగా ఇప్పుడు 3650 రకాల వైద్య సేవలు కూడా అందుతున్నాయి
2: సార్. మరి ఇప్పుడు ఈ పథకం అమలులో ఈ డిజిటల్ టెక్నాలజీ ఇంకా ఈ ఆన్లైన్ వ్యవస్థల పాత్ర ఎంతవరకు ఉందంటారు? అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని మనం ముందుకు తీసుకెళ్తున్నాం కదా, సో దీని పాత్ర ఏంటంటారు?
1: సో ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ కార్డు నమోదు చేసుకోవడం, ఈకేవైసీ చేసుకోవడం, ఆన్లైన్లో ఫ్రీ ఆథరైజేషన్ క్లెయిమ్ చేసుకోవడం, ప్రాసెసింగ్ వంటి సేవలు మామూలు అయితే బాగా స్పీడ్గానే జరుగుతున్నాయి సార్. దీనివల్ల పారదర్శకత మరియు సేవలు కూడా నాణ్యతంగా పెరిగినాయి సార్. ఇప్పుడు సార్ దీనికి డిజిటల్ అనుసంధానం అంటే ఏబిడిఎం అని ఉంది, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఈ దీనివల్ల మనకు ఇప్పుడు మనం అనుకున్నట్టు అభాయిడి జనరేట్ చేయడం, ఈ సంజీవిని ప్రోగ్రాంలో డిజిటల్ అంటే ఈ ఆయుష్మాన్ భారత్ ఐడిలో కూడా అది ప్యూరిఫికేషన్ చేస్తున్నారు. అంటే వేరే నంబర్లు ఇవ్వడం వల్ల వాళ్ళు సరి కార్డు రాకపోవడం, ఓటీపీలు రాకపోవడం జరుగుతుంది. దానికోసం అని చెప్పి కరెక్ట్గా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని ఒక్కసారిగా వాళ్ళు ఓటీపీ వస్తే దాని ద్వారా వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా జనరేట్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ దీంట్లో మనము అనుకున్నట్టు ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ వాళ్ళకి మనం వాళ్ళని బలోపేతం చేయడము, తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ మెడికల్ ఆఫీసర్స్ లాగిన్స్ ఉంటాయి, తర్వాత ఫార్మసీ లాగిన్, స్టాఫ్ నర్స్ లాగిన్స్, ల్యాబ్ లాగిన్స్ ఉంటాయి. ఆ లాగిన్లో వాళ్ళు ఏమేమి టెస్టులు చేసుకున్నారు, ఏ మందులు వాడినారు, అవన్నీ డీటెయిల్స్ అక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఏ వయసుతో బాధపడుతున్నారు, ఏ మందులు వాడినారు అనేది కూడా దీనివల్ల ఉంటుంది సార్. సో ఈ అవకాశాన్ని కూడా మనము వాడుకోవడానికి అవకాశం. ఇంకా కూడా కొందరు ఏబిడిఎంలో ఆభా ఐడి జనరేట్ చేయడానికి కొందరు ముందుకు రావట్లేదు సార్, భయపడుతున్నారు. ఎందుకంటే ఓటీపీ వచ్చేసి ఏదైనా ఈ డిజిటల్ మోసము ఇవన్నీ జరుగుతాయని చెప్పి కూడా కొందరు రావట్లేదు. మేము కూడా వాళ్ళని అక్కడ ఉండే కార్పొరేటర్ని, సర్పంచ్ని వాళ్ళని కూడా తీసుకెళ్లేసి మా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి కూడా ఆభా ఐడి జనరేట్ చేయడం అనేది కూడా జరుగుతుంది సార్. ప్రజలందరూ ముఖ్యంగా మేము కోరడమంటే ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనేది పొందుపరచగలిగితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని మా ఉద్దేశం సార్. అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాం
2: సార్. మరి ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డ్ పొందాలంటే ప్రజలు అనుసరించాల్సిన విధానం ఏంటి? దీనికి ఏమైనా కనీస అర్హత లాంటివి ఉన్నాయా?
1: సార్ దీనికి వాళ్ళు ముఖ్యంగా ఆధార్ కార్డులు ఉండాలి, లేదా రేషన్ కార్డులు ఉండాలి. వాళ్ళు ఆ సచివాలయాల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు నమోదు చేసుకోవాలి, లేదంటే ఈ డిజిటల్ ఈ సేవా కేంద్రాల్లో అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ఇవాళ ఈ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇవి పెట్టి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు కార్డ్స్.
2: సార్, మరి ఇప్పుడు కార్డు ఉన్నప్పటికీ కూడా కొంతమంది లబ్ధిదారులు ఆ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఒకవేళ అలా ఉంటే దాన్ని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
1: సార్, కొన్ని సందర్భాల్లో 2 కార్డు కలిగిన వ్యక్తి అంటే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు మరియు పిఎంజేబీ అదే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డు కలిగిన ఆంధ్రప్రదేశంలో ఉన్నాయి. సో వాళ్ళకైతే ప్రస్తుతానికైతే వాళ్ళు 2 ఉపయోగించుకోవచ్చు. 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఈ కార్డులు అయితే ఆయుష్మాన్ భారత్ కింద వినియోగించుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికైతే అట్లాంటివి మాకు దృష్టికి అయితే రాలేదు
2: సార్. మరి ఈ పథకం ద్వారా అత్యధికంగా ఏ రకాల వైద్య సేవలు ప్రజలు వినియోగిస్తున్నారు
1: సార్? అత్యధికంగా గుండె సంబంధించిన చికిత్సలు, డయాలిసిస్, ప్రసూతి సేవలు, ప్రమాద చికిత్సలు, క్యాన్సర్స్ మరియు ఆర్థోపెడిక్ సేవలు ఇప్పటివరకు 3250 కేసులు ప్రజలు వినియోగించుకున్నారు సార్. ఇది
2: ఆయుష్మాన్ భారత్ అమలులో మన జిల్లాలో మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలు ఏంటి
1: సార్? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసామంటే మనము పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, తర్వాత కొంతమందికి డాక్యుమెంటేషన్ సమస్యలు రావడం, దూర ప్రాంతాల నుంచి ఆసుపత్రులకి రవాణా ఇబ్బందులు రావడం, ఈ సాంకేతిక సమస్యలు మరియు నెట్వర్క్ సమస్యలు ఉండడం వల్ల.
2: మరి వీటిని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
1: మేము

0: వాళ్ళకి అవే ఇప్పుడైతే అన్ని చోట్ల కూడా ఈ ఇంటర్నెట్ సిస్టమ్ ఉన్నాయి, ప్రతి గ్రామాల్లో కూడా ఈ ఫోన్లు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ మొబైల్స్ ఫోన్లో కూడా మనము ఈ కార్డులు, ఆధార్ కార్డు, తర్వాత ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఉంటే మనము ఈ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఎక్కువ అయితే ఏం లేవు, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు
1: సులువుగానే, దరఖాస్తు
0: చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సచివాలయాల్లో కూడా అక్కడ కూడా వాళ్ళు వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
1: సార్ మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ పథకం గురించి అవగాహన కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
0: సార్ మేము ముఖ్యంగా ఈ గ్రామ సభలు అనేది, తర్వాత ఆరోగ్య శిబిరాలు, సచివాలయ స్థాయి ప్రచార కార్యక్రమాలు, తర్వాత ఈ పోస్టర్లు, బ్యానర్లు, అవగాహన ర్యాలీలు జరుపుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేసి చేస్తున్నారు. ఇదే విధంగా మనము ఈ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి సార్, హెల్త్ క్యాంప్స్ జరిగినప్పుడు, తర్వాత ఈ గ్రామ సభలు జరిగినప్పుడు కూడా దీని గురించి, ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ గురించి అందరినీ తెలియజేయాలని కూడా మా కార్యకర్తలకు చెప్పాము. వాళ్ళు కూడా అవేర్నెస్ అయితే క్రియేట్ చేయగలుగుతున్నారు సార్.
1: ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చాలా అవసరం. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల మధ్య ఇంకా కేంద్ర ప్రభుత్వ ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం మధ్య ఈ సమన్వయం ఎలా ఉంది?
0: ఇప్పుడు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వెంటయ్యారు వైద్య సేవలు జరుగుతుంది. ఆయుష్మాన్ భారత్ పథకాల సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ వల్ల జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు 60% ఇస్తే మనం 40% దాంతో చేసి వైద్య సేవలు అయితే అందుతున్నాయి సార్. అవి
1: ఈ ఆరోగ్య సిబ్బంది ఇంకా ఈ ఆసుపత్రుల సమన్వయం ఎలా ఉంది? ఈ పథకం విజయానికి ఇవి చాలా ముఖ్యం కదా, వీటి సమన్వయం ఎలా ఉంది?
0: సార్ ఆరోగ్య సిబ్బంది, వైద్య మిత్రులు, మరి ఆసుపత్రుల మధ్య సమన్వయ పథకం విజయానికి దోహదం పడుతుంది సార్. బాగుంది ఇప్పుడైతే ఇవి సమయానికి నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ట్రీట్మెంట్, వైద్యం, తర్వాత క్లెయిమ్ ప్రక్రియలు సమర్థవంతంగానే జరుగుతోంది. ఎక్కడే కూడా దీనికి మిత్రాలు, ఆరోగ్య మిత్రాలు కూడా ఉన్నాయి. ఏమన్నా ఎటువంటి ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా కూడా కార్డ్స్లో ఏమన్నా తప్పులు ఉన్నా రెక్టిఫై చేయడానికి మనకు ఆరోగ్యశ్రీ డీసీ, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఉన్నారు, సీఈఓ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టేట్ లెవెల్లో ఉంటారు. ఏం ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు ఆన్లైన్లో దానికి రెక్టిఫై చేసుకుంటారు. ఇబ్బంది అయితే ఏం లేదు.
1: సరే ఇప్పుడు మరి మన జిల్లాలో ఇప్పుడు దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవలు అందేందుకు ప్రత్యేకంగా ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా?
0: అవును సార్, ఇప్పుడు గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంస్ ఉంటారు, తర్వాత ఆశా కార్యకర్తలు ఉంటారు, వారి ద్వారా పర్యటనలు చేయించడము, తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా మేము ఐఈసి మెటీరియల్ని డిస్ప్లే చేయడము, దూర ప్రాంతాల సేవలు కూడా అక్కడ కూడా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడము, అవన్నీ మేమైతే అవేర్నెస్ చేస్తున్నాం సార్. ముఖ్యంగా ఈ ఎన్జిఓస్ వాళ్ళు కూడా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చాలామంది ముందుకు వచ్చారు. మొబైల్ బస్సెస్, హెల్త్ యూనిట్స్ కూడా వచ్చాయి. తర్వాత మనకు గవర్నమెంట్ తర్వాత కూడా 104 వెహికల్ ఉంది, దాని ద్వారా ఎఫ్డీపీ ఫిక్స్డ్ డే ప్రోగ్రామ్ అని ఉంటాయి సార్, ప్రతి విలేజ్లో ఉంటాయి. అక్కడ డాక్టరు, తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు, తర్వాత ఈ ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు కూడా ఉంటారు అందుబాటులో. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు అన్ని కేసులు, ఆ సచివాలయంలో ఉన్న కేసులు, టీబీ అయితే ఏమి, గర్భవతులు అయితే ఏమి, తర్వాత ఈ బీపీ షుగర్తో ఉండే బాధపడే వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు కూడా వాళ్ళందరూ కూడా అక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి నెలకు సరిపడే మాత్రలు కూడా అందుతున్నాయి సార్, అందిస్తున్నారు. తర్వాత ఇంకో ఈ పింక్ బస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా మనము క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా జరుగుతున్నాయి. సో క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా ఇంటికే, అక్కడికే వెళ్ళేసి మనము వాళ్ళకి ముఖ్యంగా 3 క్యాన్సర్లు మనము స్క్రీన్ చేస్తున్నాం. గర్భకోశ క్యాన్సరు, తర్వాత రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సర్ అని. వాళ్ళు కూడా అక్కడే టెస్టింగ్ చేసి నిర్ధారణ కూడా అక్కడే చేయడానికి కూడా మనం బస్సెస్ కూడా అక్కడ వెళ్తున్నాయి. దానికి సంబంధించిన వైద్యులు వాళ్ళు కూడా వెళ్ళి చేయడం జరుగుతుంది సార్. అది
1: సార్ మరి ఇప్పుడు భవిష్యత్తులో ఆయుష్మాన్ భారత్ అమలును మరింత సమర్థవంతంగా చేయడానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి?
0: సార్ ఇంకా కొన్ని హాస్పిటల్స్ ప్యానెల్ కావలేదు, వాళ్ళు కూడా మరిన్ని ఆసుపత్రులు ఎంపానెల్ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మనము అవగాహన పెంచడం, తర్వాత డిజిటల్ సేవలను బలోపేతం చేయడం, అంటే ఇప్పుడు చెప్పినట్టు మనము ఈ సంజీవిని ద్వారా, ఇప్పుడు ఈ సంజీవిని ప్రోగ్రాంలో కూడా ఈ వీపీఆర్ట్ సెంటర్ని ఉంటుంది సార్. అంటే ప్రస్తుతము హాస్పిటల్లో ఒక లీవ్లో వెళ్ళి ఒకవేళ హెల్త్ వాళ్ళు ఎక్కడ డాక్టర్ రాకపోయినా కూడా వేరే సేవల నుంచి, అంటే వీడియో కౌన్సిలింగ్, వీడియో ద్వారానే వాళ్ళ పేషెంట్ని ఎక్కడి నుంచి వాళ్ళు వీడియో కాల్ చేస్తే వాళ్ళకి ఏం వైద్యం కావాలని కూడా, ఏ మందులు వాడుతున్నారనేది కూడా వాళ్ళకి ఎక్కడి నుంచి తెలియజేస్తారు సార్. అదేవిధంగా ఈ గర్భవతులు కూడా వాళ్ళకి యోగా, ధ్యానం కూడా, యోగా చేపించడం, ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళు కూడా ఈ దీని ద్వారా

0: పొందుతారు సార్.
1: అంటే ఈ సంజీవిని అంటే టెలిమెడిసిన్ లాంటిది.
0: టెలిమెడిసిన్ లాంటిది.
1: సార్ మరి చివరగా మన జిల్లా ప్రజలకు ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన గురించి మీరు ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటి?
0: సార్ ఆయుష్మాన్ భారత్ పథకం ప్రజలు ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం గొప్ప అవకాశం. ప్రతి అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తర్వాత ఇది ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సమీప ఎంపానెల్ ఆసుపత్రులు అనేవి ఉన్నాయి, సంప్రదించి ఉచిత వైద్య సేవలు పొందడానికి జిల్లా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. వీళ్ళందరూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని

0: నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. స్టూడియోస్లో సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా వినండి మా బాపు బొమ్మకు పెళ్ళంట చిత్రం కోసం మురళి నిషా సాహితీ పాడిన ఈ పాట.

విన్న పాట కాలం మారింది. చిత్రం కోసం ఘంటసాల గారు సుశీలమ్మ పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం సుశీల పాడిన పాట. ఆత్రేయ సాహిత్యానికి సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. తర్వాత కార్యక్రమం ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాల పరంపర కర్నూలు కేంద్ర సమర్పణ వింటారు మరి కాసేపట్లో.

0: పొందారు. మరి వీరు చెప్తున్నదేమంటే, ఆకాశవాణి నాకు ఎంతో నేర్పింది, ఆకాశవాణి ద్వారానే నేను ఈ స్థాయికి చేరుకున్నాను అంటూ తెలియజేస్తూ, అంటే గతంలో వీరు కడప కేంద్రానికి ఎక్కువగా వెళ్ళేవారట. ఇప్పుడు కర్నూలులో మనకు మే 9వ తారీఖు 1992లో కర్నూలు ఆకాశవాణి కేంద్రం స్థాపించబడినాక కర్నూలు ఆకాశవాణికి వీరు సుపరిచితులుగా ఉన్నారు. మరి వీరికి మన కర్నూలు ఆకాశవాణి ఎంతో వీరి జీవితంలో ఎంతో ఉపయోగపడిందని తెలియజేశారండి. ముఖ్యంగా కళలు, సంగీతము, సాహిత్యము, అంతేకాకుండా విపత్తుల సమయంలో ఇంకా కరోనా సమయంలో మనం చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఇక వీరు మన భారతదేశాన్ని దుర్భేద్యమైన దేశంగా మార్చడానికి మన నైతిక బాధ్యతను, తర్వాత మన నైతిక విలువలను పెంచే విధంగా మన రేడియో కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే విద్య, ఉద్యోగ సమాచారము, తర్వాత వ్యవసాయదారుల కార్యక్రమం వీరికి చాలా మక్కువ అని చెప్పి తెలియజేశారు. ఇక వినోద కార్యక్రమాల గురించి చెప్పనక్కర్లేదని చెప్తూ, స్వయానా వీరు ఒక రంగస్థలి కళాకారుడు, అలాగే ఒక కవి, పాటగాడు, ఆటగాడు అని మనం చెప్పొచ్చు. మరి వారి అనుభవాలు మన ఆకాశవాణి శ్రోతలతో ఈరోజు మనం పంచుకుందామండి. నమస్కారం అండి, డాక్టర్ ఆదవాని అనంతప్ప గారు. ఇక మీరు మా కార్యక్రమాల గురించి మా శ్రోతలతో కాస్త మీ యొక్క అనుభవాలని తెలియజేస్తారా?
1: బాహులేయ మయూర కిర్మీర వర్ణములందు స్నిగ్ధతల్ రంగరించి. ఈ పద్యం ఏ సందర్భంలోనిదంటే, సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామికి దేవ సైన్య అధ్యక్షుడిగా చేసేటప్పుడు ఉన్న పద్యం అనమాట. అంటే వెన్నెల ఎక్కడెక్కడ ఎలా పడిందో కవి ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారు అనే కవి అద్భుతంగా రచించారు. వెన్నెల పడ్డ వెన్నెల సహజంగా ప్రకృతిలో చాలా సహజమైంది, అది అందరికీ తెలిసిందే. చూపర్లకు కూడా అది ఆనందంగా ఉంటుంది వెన్నెల.
2: నా పేరు డాక్టర్ ఆదవాని హనుమంతప్ప. నేను కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో తెలుగు శాఖలో విశ్రాంత ఆచార్యుణ్ణి. ఈ కర్నూలుకి నేను మొట్టమొదట 1992 మే 9వ తేదీ వచ్చాను. అప్పుడు ఎందుకు వచ్చానంటే, ఆకాశవాణి కేంద్రం కర్నూలులో ప్రారంభమైంది. అప్పుడు ప్రారంభకులు ఎవరంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అప్పుడు కేంద్ర న్యాయశాఖ మంత్రులుగా వారు ఉండేవారు. దీనికి సభాధ్యక్షులుగా ఆనాటి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రులైనటువంటి శ్రీ అజిత్ కుమార్ పాండ్యా గారు ఉన్నారు. కర్నూలు రేడియో స్టేషన్ మొట్టమొదటిగా ప్రారంభమైనప్పుడు నేను ఇక్కడికి రావడం చాలా అదృష్టంగా భావించాను. తర్వాత నేను అనంతరంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 1987 నుంచి 1998 దాకా అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను. కర్నూలు రేడియో స్టేషన్ కానీ అనంతరం రేడియో స్టేషన్ కానీ లేవు అప్పట్లో. కడప ఆకాశవాణి కేంద్రంలో మాత్రం నేను సూక్తి సుధా కానీ సాహిత్య వ్యాసాలు కానీ చెప్పేదానికి పోయేవాడిని. తర్వాత 1998లో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సాహిత్యం సంబంధించి

సంబంధించిన ప్రసంగ వ్యాసాలు నేను ఇక్కడ చదివాను. తర్వాత సూక్తి సుధలో పాల్గొన్నాను. ఆకాశాన మనం మేడ కట్టవచ్చు, అంటే ఫౌండేషన్ లేకుండా పునాది లేకుండా కట్టవచ్చు, కానీ మూర్ఖుణ్ణి మనసు రంజింపజేయలేము అని ఒక కవి అద్భుతంగా రాశాడు.

ఇన్ని చేసిన నాకు ఏమి చేత కాదంటే, భేలుడి మది మార్చవీలు కాదు. మరి అలాంటప్పుడు మూర్ఖుడి మనస్సు మార్చడానికి వీలు కానప్పుడు ఇదెందుకు చెబుతున్నావంటే, ఎవరో ఒకరో ఇద్దరో మారినా కూడా సంతోషమే కదా. అందుకే గీతకారుడు ఏం చెప్పినాడు అంటే,

తర్వాత అనేక విషయాల్లో ఈ కర్నూలు రేడియో స్టేషన్తో నాకు అనుబంధం ఉంది. ఈ కర్నూలు రేడియో స్టేషన్ వారు మరి ప్రపంచంలో ఎన్ని రకాల మోసాలు ఉంటాయో అప్పుడప్పుడు మనకి కొన్ని సలహాలు ఇచ్చేవారు. అంటే సైబర్ నేరాలు కానీ, తర్వాత ఎట్లా మోసాలు చేస్తారు అని కానీ ఇట్లా చేసేవారు. చాలామంది మరి రేడియో స్టేషన్లో విని దాన్ని జాగ్రత్త పడేవారు, అయినా కొంతమంది మోసపోయిన సంఘటనలు ఉన్నాయి. ఎలా మోసపోకుండా ఉండాలో కర్నూలు రేడియో స్టేషన్ కేంద్రం వారు చాలా చెబుతున్నారు. ఇది నాకు చాలా నచ్చిన విషయము. కర్నూలు ఎఫ్ఎం రేడియో స్టేషన్ ద్వారా మనకి కళలు ప్రోత్సహింపబడుతున్నాయి, సంగీతం ప్రోత్సహింపబడుతుంది, సాహిత్యంలోని అనేక విషయాలు, అంటే సాహిత్యానికి సమాజానికి సంబంధం ఉంటుంది కాబట్టి అనేక కథానికలు చెప్పిస్తున్నారు. సంగీతం అంటే నాటక కళాకారుల చేత పద్యాలు పాడిస్తున్నారు. శ్రీ సీతారామాంజ సంవాదంలో మరి కవి ఏం చేశాడంటే ఏకాక్షర పద్యంతో పద్యం రాశాడు. అంటే అక్షరం విడదీస్తే వేరే వస్తుంది, అందులో అన్నాసిక అక్షరం నకారంతో ఉండదు. పదాలు విడదీసినప్పుడు వేరే రావచ్చు, కానీ అక్షరం మాత్రం నకారంతోనే ఉంటుంది. అందులో అన్నాసిక అక్షరం రాయడం అంటే ఎంత ఘనత చూడండి. నే

ఇంకా ఏకాక్షర పద్యం రచించినటువంటి కవికి ఇక ద్వ్యక్షర పద్యం రాయడం ఏమంత లెక్కలేదు కదా. అంటే రెండు అక్షరాలతోనే మకారము నకారము అందులో అన్నాసిక అక్షరాలతో రాయడం ఎంత ఘనత చూడండి. శ్రీ సీతారామాంజేయ సంవాదంలోనిది ఈ పద్యం. బహుజనపల్లి సీతారామాచార్యులు ఇది రాశాడు. మేను మనము మానము మేను

జానపద గేయాలు పాటిస్తున్నారు, కళలకు ప్రవేశముంది, హై స్కూల్ పిల్లల చేత మరి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం చేయిస్తున్నారు. వాళ్ళు అద్భుతంగా పాటలు పాడి పద్యాలు పాడి వాళ్ళలో అనేక విషయాలు వాళ్ళ ద్వారా చెప్పిస్తూ ఉంటారు. ఈ చిన్నపిల్లలు అలా మాట్లాడుతుంటే వాళ్ళకి ఎంత ఉత్సాహం వస్తుందో వినేవాళ్ళు కూడా తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా జానపద కళలను, నాటక కళలను బాగా ప్రోత్సహిస్తున్నారు. హార్మోనిస్టు, నాటక కళాకారులు పద్యాలు చెప్పడము, తర్వాత మాటలు చెప్పడము, ఇది రాత్రిపూట వాళ్ళకి 8 గంటలప్పుడు ప్రాంతంలో మరి వినిపిస్తూ ఉంటారు. శ్రోతలు చాలామంది ఈనాటికి కూడా పద్యాలను విని ఆనందిస్తారు. ఇంకొకటి ఏమిటంటే, ఈ పద్యాలను వినడం ద్వారా బీపీ బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది, మరి ఆ మానసిక విశ్రాంతి కలుగుతుంది, మైండ్ ఫ్రెష్ అవుతుంది వినేవాళ్ళకు పాడేవాళ్ళకు కూడా. తర్వాత ఇంకా సరస్వతి ప్రార్థన కూడా మనం ఇద్దాం. తన హృదయాంబుజాతమున దార్కును నాథగా తాను రాగవాహిని.

0: ఇంకొకటి ఏమిటంటే, ఈ కళలను ప్రోత్సహించడం బాగా ఉంది, మధ్య మధ్యలో సలహాలు వేస్తూ ఉంటారు. అంటే సైబర్ నేరాలు నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. చాలామంది ఇది తెలియక ఒక ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెసర్ లాంటి వాడే సైబర్ నేరానికి గురై 150,000 రూపాయలు పోగొట్టుకున్నారు. ఇటువంటివి వినడం వల్ల చాలామంది జాగ్రత్త ఉంటారు. కర్నూలు రేడియో స్టేషన్లో సైబర్ నేరాలు విన్నందువల్ల ప్రజలు చాలా సురక్షితంగా తమ డబ్బు పోగొట్టుకోకుండా ఉంటారు. ఈ కరోనా టైంలో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి అనేటువంటి విషయాలు కూడా చెప్పారు. ఈ వరదలు వచ్చినప్పుడు ఆ వరదల నుంచి ఎలా కాపాడుకోవాలి, ఎట్లా జాగ్రత్తగా ఉండాలనేది కూడా కర్నూలు రేడియో స్టేషన్ వారు ప్రసారం చేసినందువల్ల జనాలు జాగ్రత్తగా ఉన్నారు. అట్లతో వివిధ డాక్టర్లతో, అంటే కంటి డాక్టర్ కావచ్చు, పంటి డాక్టర్ కావచ్చు, థైరాయిడు, వివిధ రకాల డాక్టర్లతో మరి సందేహాలు అడగడం వల్ల వ్యాఖ్యాతలు వాళ్ళు అన్నీ నివృత్తి చేస్తుంటారు. ఇక్కడ ప్రికాషన్స్ మనం స్వేచ్ఛగా వినవచ్చు. అంటే ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏమి తీసుకోకూడదు అని అటువంటివన్నీ డాక్టర్ల చేత చెప్పిస్తుంటారు. ఇంత మంచి విషయాలు మీరు ప్రసారం చేసినందుకు కర్నూలు రేడియో స్టేషన్ సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఉద్యోగాలు వస్తాయి, పేపర్ అందరూ చూడకపోవచ్చు, పలానా చోట ఉద్యోగాలు ఉన్నాయి, మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి అనే వార్తలు కూడా ఈ రేడియో స్టేషన్ వాళ్ళు ప్రసారం చేస్తున్నారు. బీఈడి చేసుకోవడానికి కానీ, పిహెచ్డి చేసుకోవడానికి కానీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు, ఉద్యోగాలు వచ్చినప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు, పలానా చోట డైరెక్ట్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి వెళ్ళండి అని చెబుతూ ఉంటారు. ప్రజలకు ఉపయోగపడే వార్తలు వీళ్ళు సంక్షిప్తంగా చెబుతూ ఉంటారు. రైతులకు మంచి విషయాలు చెబుతూ ఉంటారు. ఏ పంట ఏ కాలంలో ఎలా వేయాలి, ఎంత వేయాలి, యూరియా అధికంగా వేయకూడదు, పేడ ఎరువు కాంపోస్ట్ ఎరువు వాడండి వీలైనంత వరకు. ఇంకొకటి నేను విన్నాను, ద్రాక్ష రాళ్ల ఉప్పు కానీ మామూలు ఉప్పు కానీ సేపు నానబెడితే మొత్తం దుమ్మే కాకుండా మొత్తం దాంట్లో ఉండే కెమికల్స్, రసాయన పదార్థాలు కూడా నీళ్లలో కరిగిపోతాయనేది డాక్టర్ వల్ల రేడియో స్టేషన్ ద్వారా నేను విన్నాను. ఇక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, అలనాటి మధుర గీతాలు 10 గంటల పైన వస్తున్నాయి. ఎంతో మంది అలనాటి మధుర గీతాలు చాలా వినసొంపుగా ఉంటాయి, మనస్సుకు హాయిగా ఉంటుంది, అంతకుముందు ఉండే అలజడి ప్రజల్లో తగ్గిపోతుంది అనమాట. అందుకని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. నాటక కళ పద్యాలు వినేవాళ్ళు ఉంటారు, పాటలు వినేవాళ్ళు ఉంటారు. మరి ఇన్ని రకాలుగా ఈ రేడియో స్టేషన్ ద్వారా మనకి ప్రసారం చేస్తున్నారు. అందువల్ల కర్నూలు ఎఫ్ఎం రేడియో సిబ్బందిని మరోసారి నేను అభినందిస్తూ నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను.
1: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారు. ఈరోజు మా కేంద్రానికి వచ్చి రేడియోతో మీ అనుభవాల గురించి తెలియజేసినందుకు నిజంగా ఆకాశవాణికి ఇంత చరిత్ర ఉందని తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. మరి ఈరోజు మా కేంద్రానికి వచ్చి ఇంతటి మంచి అనుభవాలను మాతో పంచుకున్నందుకు మీకు, మా కర్నూలు ఆకాశవాణి శ్రోతల తరపున, అలాగే వింటున్నటువంటి శ్రోతలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి డాక్టర్ ఆద్వాని హనుమంతప్ప గారు.
2: మీరింతవరకు ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణితో నా అనుబంధం, డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు, శబ్దతరంగాలై మదిదోచిన సవ్వడులు, కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరంతరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన 5 దేశాల పర్యటనలో 57 కీలక ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. నిజాయితీగా కష్టపడాలని, విజయంలో వినయంగా ఉండాలని విద్యార్థులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. డిజిటల్ డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ మొదలైన రంగాలలో భారత్, అమెరికా దేశాలు సహజ భాగస్వాములుగా కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. ప్రపంచ దేశాలు భారత్ను ఒక విశ్వసనీయ భాగస్వామిగా చూస్తున్నాయని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై న్యూఢిల్లీలో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని పర్యటన సమాజంలోని ప్రతి వర్గానికి ప్రయోజనాలను చేకూరుస్తుందన్నారు. ఈ పర్యటన సందర్భంగా భారతదేశంలో 75 నుంచి 100 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు యుఏఈ ఇచ్చిన హామీతో సహా 57 కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయని తెలిపారు. ఇదిలా ఉండగా 6 రోజుల పాటు సాగిన ప్రధానమంత్రి విదేశీ పర్యటన నిన్నటితో ముగిసింది. నిజాయితీగా కష్టపడాలని, విజయంలో వినయంగా ఉండాలని విద్యార్థులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో అద్భుతంగా రాణించిన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలకు చెందిన 41 మంది విద్యార్థుల బృందాన్ని ఆ రాష్ట ప్రభుత్వం ఢిల్లీకి తీసుకువెళ్లింది. ఆ బృందం ఈరోజు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ను కలిసింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను విద్యా పర్యటన నిమిత్తం ఢిల్లీకి తీసుకువచ్చిన ఈ చొరవను ప్రశంసిస్తూ, ఇలాంటి పర్యటనలు విద్యార్థులు తరగతి గదులకు అతీతంగా నేర్చుకోవడానికి, వారి పరిధులను విస్తరించుకోవడానికి సహాయపడతాయని ఉపరాష్టపతి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచే ఎందరో గొప్ప శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, దేశ నాయకులు ఆవిర్భవించారని ఉపరాష్టపతి విద్యార్థులకు గుర్తు చేశారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ఆహార భద్రతను బలోపేతం చేయడం ద్వారా భారత్ ప్రపంచానికి ఒక కొత్త వ్యవసాయ నమూనాగా మారిందని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఇటలీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ అగ్రికోలా పథకాన్ని ప్రదానం చేయడం పట్ల కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ గౌరవం పెరుగుతున్న భారతదేశపు ప్రతిష్టకు చిహ్నమని విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఈ పురస్కారం దేశంలోని కష్టపడి పనిచేసే రైతులకు సజీవ నిదర్శనమని ఆయన అన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుండి ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లక్షలాది మంది రైతులకు మద్దతునిస్తూ దాదాపు 80 కోట్ల మందికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రత భరోసాను కల్పిస్తోందని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేస్తూ,
1: कल संयुक्त राष्ट्र संघ के खाद्य और कृषि संगठन ने एग्रीकोला मेडल से उनको सम्मानित किया है. इससे देशवासियों का सीना गर्व से भर उठा है, माथा उन्नत हुआ है. प्रधानमंत्री जी के जो प्रयास है, ये एफएओ ने कहा है, भुखमरी मिटाना, गरीबी कम करने के प्रयास करना, खाद्य सुरक्षा सुनिश्चित करना और उत्पादकता एग्रीकल्चर के क्षेत्र में बढ़ाना, ये उनके ऐसे काम है जो सचमुच में अभूतपूर्व और अद्भुत है.
0: దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సియోల్ నగరంలోని ఇమ్జింగ్గాక్ పార్క్లో భారత యుద్ద స్మారక చిహ్నాన్ని ప్రారంభించారు. కొరియా యుద్దం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన స్మారక కార్యక్రమాలలో భాగంగా నిర్మించిన ఈ స్మారక చిహ్నం యుద్ద సమయంలో భారత సైన్యానికి చెందిన 60 పారాఫీల్డ్ అంబులెన్స్ కస్టోడియన్ ఫోర్స్ ఆఫ్ ఇండియా సిఎఫ్ఐ అందించిన ధైర్యం, త్యాగం, మానవతా సేవకు నివాళిగా నిలుస్తుంది. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఇరు దేశాల ఉమ్మడి చరిత్ర, త్యాగాలు భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తూనే ఉన్నాయని పేర్కొంటూ,
2: यह स्मारक करेज का सिंबल है, यह स्मारक कंपैशन का सिंबल है, यह स्मारक सैक्रिफाइस का सिंबल है, यह स्मारक भारत और कोरिया की जनता के बीच सदियों की मित्रता का भी संदेश दे रहा है. जब कोरियन पेनुसुला

0: युद्ध की त्रासदी में घिर गया था, तब भारत ने ह्यूमैनिटी के प्रति अपना दायित्व बखूबी निभाया। शांति और सेवा के आदर्शों से प्रेरित होकर भारत ने अपनी 60 पैरा फील्ड एम्बुलेंस यूनिट के माध्यम से इस बार में योगदान दिया।
1: आकाशवाणी జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ అమెరికా దేశాలు సహజ భాగస్వాములుగా కలిసి పనిచేస్తున్నాయని సాంకేతిక ఆవిష్కరణలు, డిజిటల్ డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్, వైద్య పరికరాలు వంటి పలు రంగాలలో పరస్పరం సహకరించుకుంటున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన అమెరికన్ చేంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక నాయకత్వ సదస్సులో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ, ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం, పరస్పర విశ్వాసం ఉమ్మడి ఆర్థిక ప్రయోజనాలతో మరింత బలపడిందని చెప్పారు. అదేవిధంగా ప్రపంచ సరఫరా గొలుసులను బలోపేతం చేయడంలో ఎంఎస్ఎంఈల పాత్రను ప్రస్తావిస్తూ, ఎంఎస్ఎంఈల సాంకేతిక ఉన్నతీకరణ, నైపుణ్యాభివృద్దికి మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ సహాయపడుతుందన్నారు. రాబోయే 25 సంవత్సరాల పాటు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేస్తూ,
2: America and India truly are working as natural partners. We complement each other. America is looking for a trusted partner. I think India has proven track record over decades of truly working as a country, as a set of businesses here who respect the intellectual property of foreign companies, who can be trusted to deliver high quality on time. There's a large pool of talent available for all of you, and in some sense these are two economies which totally complement each other.
1: ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో ఎబోలా వైరస్ కారణంగా నెలకొన్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ నెల 28వ తేదీ నుంచి 31 వరకు న్యూఢిల్లీలో జరగవలసిన 4వ భారత్ ఆఫ్రికా ఫోరం శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేశారు. ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్లతో భారత్ ఈ విషయమై సంప్రదింపులు జరిపిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సంప్రదింపుల అనంతరం 4వ భారత్ ఆఫ్రికా ఫోరం శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ శిఖరాగ్ర సమావేశం కొత్త తేదీలను పరస్పర సంప్రదింపుల ద్వారా ఖరారు చేసిన అనంతరం తెలియజేయడం జరుగుతుందన్నారు. అలాగే మారుతున్న ఆరోగ్య పరిస్థితిని పరిష్కరించే లక్ష్యంతో ఆఫ్రికా సిడిసి నేతృత్వంలో జరుగుతున్న ప్రయత్నాలకు సహకరించడానికి భారత్ తన సంసిద్ధతను ప్రకటించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎబోలా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ఆఫ్రికా దేశాల నుంచి భారతదేశానికి వచ్చే ప్రయాణికుల కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కీలక ఆరోగ్య మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులు ఇమిగ్రేషన్ తనిఖీలకు ముందే ఆరోగ్య అధికారులను సంప్రదించాలని కోరింది. ముఖ్యంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎబోలా లక్షణాలు కనిపిస్తే వెంటనే విమానాశ్రయ ఆరోగ్య అధికారులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన చెన్నై తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటన్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 121 పరుగులు చేసింది. ఓపెనర్లో శుభ్మన్ గిల్ 63, సాయి సుదర్శన్ 49 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన 5 దేశాల పర్యటనలో 57 కీలక ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. నిజాయితీగా కష్టపడాలని, విజయంలో వినయంగా ఉండాలని విద్యార్థులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. డిజిటల్ డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ మొదలైన రంగాలలో భారత్ అమెరికా దేశాలు సహజ భాగస్వాములుగా కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

0: గోయల్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్ పై ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ జి నాగన్న గారు పాడిన గొరవ పాటలు వినండి.

ఏట మార్గముతో నా మల్లైన పూజింపురమ్మ మల్లయ్య పూజేరి మైలారు లింగ

కౌలు వచ్చినాయే ఏట మార్గముతో నా మల్లయ్యను పూజింపురమ్మ మల్లయ్య పూజేరే మైలారో లింగన

0: వచ్చినాయి, పులులు వచ్చినాయి,
1: ఉయ్యాల గుంట ఉయ్యాల గుంట వచ్చినాయి, పులులు వచ్చినాయి.
0: ఈట మార్గముతోన మల్లైన పూజింపురమ్మ, మల్లయ్య పూజరే మైలారు లింగన్న దేవిని.

0: సన్నగమ్మడపోయిన గుండు మల్లెల పోసే,
1: సన్నగమ్మడపోయిన గుండు మల్లెల పోసే,
0: గుండు మల్లెల పోయిన శివుని గోపి.

శ్రోతలు, ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ జి నాగన్న బృందం పాడిన గొరవ పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్ పై ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా విందాం జయం మనదేరా చిత్రం కోసం కుమార్ సను స్వర్ణలత పాడిన పాట, గీతరచన సీతారామశాస్త్రి, సంగీతం వందే మాతరం శ్రీనివాస్. విందామా?

మీరు విన్న ఆ పాట శ్రీనివాస కళ్యాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట విన్నారు. గీతరచన శ్రీమణి, సంగీతం మిక్కిజే మేయర్. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. ఇల్లరికం చిత్రం కోసం ఘంటసాల గారు పాడిన పాట, కొసరాజు సాహిత్యానికి సంగీతం టి.

మీరు విన్న ఆ పాట సుప్రీం చిత్రం కోసం కృష్ణ చైతన్య పాడిన పాట విన్నారు. గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం సాయి కార్తీక్. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట విందాం. అక్షర చిత్రం కోసం కాలభైరవ పాడిన ఈ పాట

0: ಆಕಾಶವಾಣಿ
1: ಮಹಿಳ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు

0: మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు.
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

బ్రతుకు తెరువు చిత్రం కోసం ఘంటసాల గారు పాడిన పాట విన్నారు. గీత రచన సముద్రాల సీనియర్, సంగీతం ఎస్ దక్షిణామూర్తి. శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం కోసం హరిహరన్ కౌసల్య పాడిన పాట. గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం అనూప్ రూబెన్స్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 10 గంటలు. ఇప్పుడు విందాం ఇమాం పసంద్ నాటికి వింటారు. రచన శ్రీమతి బి జోష్ మేరీ. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వర్ రెడ్డి. వినండి ఇమాం పసంద్ నాటిక.

0: ಆಕಾಶವಾಣಿ ಇಮಾಮ್ ಪಸಂದ್ ನಾಟಿಕ ರಚನಾ ಶ್ರೀಮತಿ ಬಿ ಜೋಸ್ ಮೇರಿ ನಿರ್ವಹಣಾ ಶ್ರೀ ಆಳ್ಳ ಯೋಗಾನಂದೀಶ್ವರ ರೆಡ್ಡಿ ಇಂದುಲೋ ಶ್ರೀಯುತುಲು ಬಿ ಸೂರ್ಯಪ್ರಕಾಶ್ ಅಬ್ದುಲ್ ಖುದ್ದೂಸ್ ಆಳ್ಳ ಯೋಗಾನಂದೀಶ್ವರ ರೆಡ್ಡಿ ಶ್ರೀಮತಿ ಎಲ್ವಿಎಸ್ ನಾಗಲಕ್ಷ್ಮಿ ಪಾಲ್ಗೊಂಡರು. ವಿನಂಡಿ ಇಮಾಮ್ ಪಸಂದ್ ನಾಟಿಕ.
1: ಮಾವಿಡಿ ಪಳ್ಳು ಅಂಡಿ, ಮಾವಿಡಿ ಪಳ್ಳು ಚಿನ್ನ ರಸಾಲು ಪೆದ್ದ ರಸಾಲು ಇಮಾಮ್ ಪಸಂದ್ ಬಂಗಿನಪಲ್ಲಿ ಮಾವಿಡಿ ಪಳ್ಳು ಅಂಡಿ. ರಂಡೇ ಬಾಬು, ರಂಡೇ ರಂಡಮ್ಮ, ರಂಡೇ. ನೋಟ್ಲೋ నీరు నుంచి పళ్ళండి, ఒక్క కాయ తింటే చాలు పది పళ్ళ కోసం నా కొట్టుకే పరిగెత్తుకు రావాలండి. రండి బాబు, రండి. మామిడి పళ్ళు అండి, మామిడి పళ్ళు రండమ్మా, రండి మామిడి పళ్ళు.
2: ఏమో వ్యాపారం, ఎలా ఉంది నీ వ్యాపారం?
1: అరే కృష్ణమూర్తి బాబు గారా, రండి సార్, రండి.
2: వచ్చాను కానీ నీ వ్యాపారం ఎలా ఉందో?
1: పర్లేదు బాబు, పెద్ద రసాలు ఓ పాతికేయమంటారా, పుట్ట తేన తాగినట్టే ఉంటుందండి.
2: పెద్ద రసాలు వద్దు, పాతిక పళ్ళే, ఇంట్లో ఉన్నది నేను మావిడేగా.
1: అయితే చిన్న రసాలు ఓ డజన్ వేయమంటారా?
2: చిన్న రసాలు పచ్చిగా ఉన్నాయో, కసగా ఉంటాయి. అవేంటవి, ఎక్కడ కనపడుతున్నాయి?
1: ఇవా, ఇవి ఇమాం పసంద్ అండి. స్వీటులోనే మహాస్వీటు.
2: ఓహో,
1: కానీ ఈ రెండు పళ్ళే మిగిలాయి.
2: నాకు కావాల్సింది రెండేలే. డాగులు ఏమైనా ఉన్నాయా?
1: డాగులుంటే పళ్ళను కొట్లో ఎందుకు ఉంచుతాను బాబు?
2: ఏం చేస్తావు?
1: ఏముంది, కూల్ డ్రింక్ కంపెనీ వాళ్ళకి సవగ్గా ఇచ్చేస్తాను. ఆ కూల్ డ్రింక్ తయారు చేసేసి మీ బోటల్లో ఖరీదుగా అమ్మేస్తారంతే. మరి ఈ ఇమాం పసందులు తీసుకెళ్తారా బాబు?
2: ఎంతకి ఇస్తావో చెప్పు.
1: ఏముందండి, 8 రూపాయలు ఇప్పించండి చాలు.
2: పరో, నేను డజన్ కాయలు కాదు అడిగేది, రెండే.
1: మరి నేను చెప్పేది 2 కాయలు కాదండి బాబు, 1 కాయ రేటే.
2: అలా కాదులే అపరావు, ఇంకో రేటు చెప్పు.
1: అదేదో తామరే అడగండి బాబు.
2: నేను 2 రూపాయలు ఇస్తాను.
1: ఏటండి ఏటండి మీరు చెప్పేది? కాయకు 2 రూపాయలా?
2: కాయకు 2 రూపాయలు కాదు, 2 కాయలు కలిపి 2 రూపాయలు.
1: గిట్టదండి బాబు, గిట్టదు. ఆ కూల్ డ్రింక్ కంపెనీ వాళ్ళు కూడా అంత తక్కువ కొనరు.
2: సరే అపరావు, 3 రూపాయలు.
1: గిట్టదు బాబు.
2: చంపుతున్నావు, అయితే 4 రూపాయలు.
1: అయినా నాకు గిట్టదు బాబు, మీకు అంత తక్కువకు పళ్ళు అమ్మే కన్నా నేను మా ఇంట్లోది పళ్ళు తినడం చాలా మంచిదండి, కడుపు నిండుతుంది, తృప్తి కూడా మిగులుతుంది.
2: సరే ఇంకో 1/2 రూపాయి, మొత్తం 4.5. నువ్వు బతకాలిగా.
1: ఏటండి బాబు మీరు చెప్పేది, 1/2 రూపాయా? 1/2 రూపాయల కాలం ఏనాడో పోయిందిన సంగతి తమర తెలదా బాబు?
2: ఇంకో అపరం, ఇక నువ్వే మాట్లాడుకో. ఇదిగో 4.5.
1: లాభం లేదండి, నాకు అసలు గిట్టదు బాబు. నమస్కారం, తవరకు దండం పెడతాం బాబు. వెళ్ళండి బాబు, వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి బాబు.
2: అమ్మమ్మమ్మమ్మ అపరం, అలా అనుకో ప్లీజ్. ఈ 4.5 ఇచ్చేసే, ఇచ్చేసే, ఇస్తున్నావు నాకు
1: బాబు. నాకు గిట్టదు బాబు, నాకు గిట్టదు, తవరకు దండం పెడతాను. అయ్యా మీకు నమస్కారం, ఇక్కడి నుంచి దయచేయండి, మీరు వెళ్ళండి బాబు, మీరు వెళ్ళండి.
3: హరి ఓం తత్సత్. ఇదిగో కొట్టాయన, పాపం అతను అడిగే రేటుకే ఇచ్చేయకూడదు.
1: ఏటయ్యా బైరాగి, పెద్ద చెప్పావు కానీ అంత తక్కువకి ఎవడో అమ్మడు తెలుసా?
3: హరి ఓం తత్సత్. కొనేవాళ్ళు నీ దగ్గరికి ఎలా వస్తారని ఆయన అనుభవం మీద చెబుతున్నాను, అతను అడిగిన రేటుకే ఇచ్చేయి.
2: ఓహో, చక్కని సలహా ఇచ్చారు బైరాగ్ గారు. అప్పారావు ఇదిగో 4.5, ఇంకేం మాట్లాడకు.
1: సరే కానివ్వండి, పొద్దున్న లేచి ఎవడి మొహం చూశాను.
2: ఇదిగో అప్పారావు, ఇమాం పసంద్ పళ్ళను ఒక్కటి ఒక్కటి కూడా మిగిల్చకుండా కొనుక్కుపోతున్నాను కదా. ఏమిటి ఇంత బేరం, ఎవరు చేస్తారో? నేను తప్ప ఇంకెవరు చేయరు కదా నీ దగ్గర. ఇదిగో అప్పారావు, అప్పారావు ఇదిగో ఒక్క రసం పండు, ఒక్క రసం పండు కొసరుగా ఇలా ఇలా పడే పడే, ఈ సంచిలో పడేవయ్యా, పడే పడే, ఒక్కటి ఒక్కటి అంటే ఒక్కటే ఒక్కటే రసం పండు.
1: ఏం తోటి బేరానికి ఇంకా కొసరా బాబు, మీ దండం పెడతాను, నన్ను నొగ్గేయండి బాబు, నన్ను నొగ్గేయండి.
2: సరే అయితే ఉంటాను.
1: ఉండకండి బాబు, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.
2: ఈ 2 పళ్ళ మీద 10 రూపాయలు లాభం, బామకు ఒకటి నాకొకటి. వచ్చే సంవత్సరం వరకు మామిడికాయలు తినకుండా గడపచ్చు.

0: ಓಂ ತತ್ ಸತ್.
1: ಅರೀಂ ದಾಸೋ. ಓಹೋ ಭೈರಗ್ಗರ ಬಲೆ ಗಲಿಸರೇ, ಇಟ್ಟೆಕ್ಕಡ ಕಂಡಿ?
0: మా ఇల్లు ఇటువైపే బాబు.
1: మీకు ఇల్లు కూడా ఉందా?
0: అదిగో ఆ కనిపించే మేడే నా ఇల్లు.
1: మేడ?
0: అవును, ఆ ఇల్లు నా సొంతం నాయన, ఓన్ హౌస్.
1: సొంతమే? మరి బైరాగ్ డ్రెస్ లో మీరు?
0: హరి ఓం తత్సత్. ఈ వేషం
1: మారు వేషమా? ఎందుకు?
0: హరి ఓం తత్సత్. ఈ వేషంలో ఉన్న నన్ను ఎవ్వరు చందాలు అడగరు, అప్పులు అడగరు. నేను చేసిన అప్పుల వాళ్ళు నన్ను గుర్తుపట్టనేలేరు. ఇది నా పొదుపు కథ.
1: బైరగ్ గురువు గారు, ఏమండో ఈ బైరగ్ గురువు గారు?
0: నాయన
1: ఈ పళ్ళు తీసుకోండి ఒకసారి
0: తినడానికే. సరే నాయన,
1: తినకండి తినకండి. ముందు నన్ను తమరికి మొక్కనియండి. అడియేం దాసోహం.
0: హరి ఓం తత్సత్.
1: ఇప్పుడు ఆ పళ్ళు ఇటుబండి గురువుగారు. ఇక గురువుగారు, మీరిప్పుడు నా ఇంటికి తప్పకుండా రావాలి.
0: మీ ఇంటికా నాయన? ఎందుకు?
1: స్వామి, నా బాధలు మీకేమని చెప్పను, ఎన్నిని చెప్పను.
0: హరి ఓం తత్సత్. అప్పా ఆకలి.
1: అడేం దాసోహం, అక్కడికే వస్తున్నాను. స్వామి, నేను కూడా పొదుపు చేయటంలో ఎంతో నిష్ణాతుణ్ణి.
0: అవునవును, ఇందాక పళ్ళ కొట్టు దగ్గర చూశానులే
1: కదా. ఇక నా పెళ్ళం ఉందే, అది దుబారా చేయటంలో పెద్ద హస్తం. నేను సంపాదించడం, అది ఖర్చు పెట్టడం, నేను సంపాదించడం, అది ఖర్చు పెట్టడం, ఇది మా సంసారం. ఇప్పుడు తమరు మా ఇంటికి వచ్చి పొదుపు అవసరం గురించి దానికి బోధించాలి. దాని మనసు మార్చేసి మనలా తయారయ్యేలా చేయాలి.
0: అంతే కదా. కానీ ఇప్పుడు నాకు భయంకరంగా ఆకలి వేస్తోంది.
1: అయితే మా ఇంటికి భోజనానికి రండి.
0: హరి ఓం తత్సత్.
1: అడేం దాసోహం.
0: మరి మీ ఇంట్లో నా కోసం ఇప్పటి నుంచి భోజనం తయారు చేయాలిగా నాయన.
1: లేదండి, నా పొదుపును డామినేట్ చేయడానికి నా పెళ్ళం ఎప్పుడూ ఇంకో మనిషి భోజనం ఎక్కువగా వండుతుంది. అది దాని దుబారాలో ఒక భాగం అండి. అలాగే ఈ ఇమాం పసంద పళ్ళు చూశారుగా, అన్నంలో వీటి ముక్కలు నంజుకొని తింటుంటే
0: కృష్ణమూర్తి, ఇంక నువ్వేమి చెప్పకు, మీ ఇంటికి వెంటనే వెళ్దాం పద. హరి ఓం తత్సత్తు.
1: అడేం దాసోహం. రండి స్వామి, రండి రండి. ఇదే ఇదే మా ఇల్లు. బామా బామా.
2: అమ్మయ్యా వచ్చారా, రండి, మీకోసమే చూస్తున్నానండి.
1: ఏంటో సంతోషంగా ఉన్నావు?
2: మరి పక్కింటి పంకజం వాళ్ళ ఇంట్లో లేదండి, పట్ట పగలే దొంగలు పడి దాన్ని వాళ్ళ ఆయన్ని కట్టేసి దాని చీరలు మొత్తం ఎత్తుకుపోయారటండి.
1: అయ్యో పాపం.
2: రెండు బీరువాల చీరలున్నాయని అదెంత టెక్కుపోయేదండి, తిక్క కుదిరింది. ఇప్పుడు దాని పొగరు కాస్త అణిగింది అన్నట్టు. ఏమండి, మన వెనకింటి వెంకాయమ్మకు లేదు, వాళ్ళ ఆయన 10,000 పెట్టి పట్టు చీర కొన్నట్టండి. ఇదిగో నాకు కూడా ఒకటి కొనివ్వరు.
1: ఎదురింటి వెళ్ళారావు, వాళ్ళ ఆవిడని తన్ని మరీ విడాకులు ఇచ్చాట, నీకు ఇవ్వనా?
2: అమ్మో,
1: అందుకే మనకున్న దానిలో పొదుపుగా జీవితాన్ని గడపడం నేర్చుకో.
0: హరి ఓం తత్సత్. అయ్యో ఆకలి.
1: అడేం దాసో. తీరుస్తా స్వామి, తీరుస్తా. ఇదిగోండి స్వామి, ఈవిడ నా భామ, పేరు సత్యభామ. చూశారుగా నా కాపురం.
0: హరి ఓం తత్సత్. అమ్మా ఆకలి.
1: అడేం దాసో. తీరుస్తా స్వామి, తీరుస్తా. భామ, వీరు పొదుపానంద స్వామి వారు. వారి దగ్గర నువ్వు నేర్చుకోవలసింది ఎంతో ఉంది. వారిప్పుడు నీకు కొన్ని బోధనలు చేస్తారు, వాటిని విని ఆచరించి తరించు.
2: అలాగలాగేనండి స్వామి. నమస్కారం.
0: హరి ఓం తత్సత్.
1: అడేం దాసోహం.
0: నాయన, మనం ఏం చెప్పుకోవాలనుకున్నా అన్నీ భోజనం తర్వాతే, ముందు ఈ ఆకలి కేకలను.
1: ఓహోహో, అన్నింటికీ మించింది ఆకలని జగత్ సత్యాన్ని చెప్పారు. మిమ్మల్ని పొగడడానికి నేనెంత?
2: నన్ను పొగడమంటారా అండి?
0: హరి ఓం తత్స.

0: అడీం దాసోహం.
1: పొగడ్తల కన్నా ముఖ్యం పొట్ట నిండే దారి చూడవయ్యా నాయనా.
0: అడీం దాసోహం. అవునవును అన్నట్టు భామ, బైరాగ్ గారు నిన్నేం ఆజ్ఞాపించినా సరే అనాలి, దాన్ని పాటించాలి, ఎదురు చెప్పకూడదు, చెబితే వారు శపిస్తారు, తెలుసుకో.
2: అలాగేనండి.
1: అలాగే కాదమ్మా, నా ఆకలి సంగతి చూడు తల్లి. హరివోం తత్సత్.
2: అడీం దాసోహం.
0: భామ, వీరు ఈ పూట మనింట్లోనే భోంచేస్తారు, పద వంటగదిలోకి. మా ఇద్దరికి భోజనం రెడీగా ఉందిగా.
2: ఎలా ఉంటుంది? మీకు నాకు సరిపడా తప్పించి ఏ నాడన్నా గుప్పెడు బియ్యం కూడా ఎక్స్ట్రా వండనివ్వరుగా మీరు.
0: సరే సరే, ఎలాగోలా అడ్జస్ట్ అయిపోతాం. పైగా ఇదిగో మామిడి పళ్ళు ఎక్స్ట్రా ఉన్నాయిగా.
2: మామిడి పళ్ళే?
0: మామూలు మామిడి పళ్ళు కాదు, ఈ మాం పసంద పళ్ళు.
2: ఎన్నాళ్లకు మీ చేతులతో మామిడి పళ్ళు తెచ్చారండి. మన పెళ్ళైన ఇన్నేళ్లలో మీరు మామిడి పళ్ళు తేవటం ఇది

0: నా గుప్పడు బియ్యం కూడా ఎక్స్ట్రా వండని ఇవ్వరుగా మీరు.
1: సరే సరే, ఎలాగోలా అడ్జస్ట్ అయిపోతాం. పైగా ఇదిగో మామిడి పళ్ళు ఎక్స్ట్రా ఉన్నాయిగా.
2: మామిడి పళ్ళే?
1: మామూలు మామిడి పళ్ళు కాదు, ఈ మామ పసంద పళ్ళు.
2: అబ్బా, ఎన్నాళ్లకు మీ చేతులతో మామిడి పళ్ళు తెచ్చారండి. మన పెళ్ళైన ఇన్నేళ్లలో మీరు మామిడి పళ్ళు తేవటం ఇది రెండోసారి.
1: మురుమి, ఇది మూడోసారి.
2: అమ్మ దొంగ, బాగానే గుర్తుంది. అవును, ఎవరైనా ఊరికే గాని ఇచ్చారా?
1: లేదు, బోల్డ్ డబ్బు పోసి కొన్నాను.
2: మీరు డబ్బు పోసి కొన్నారా? చిత్రాతి చిత్రంగా ఉందే. అబ్బా, ఎంత పండిన కాయలండి, చూస్తుంటే నోరు ఊరిపోతోంది.
1: కొరకు, మా ఇద్దరికి భోజనంలో కొన్ని ముక్కలు పెట్టి నువ్వు మిగిలినవి తిను.
2: అలాగలాగే.
1: ఇదిగో పెట్టమన్నాను కదా అని ఆ బైరాగ్కి ఎక్కువ ముక్కలు, నాకు తక్కువ ముక్కలు పెట్టకు.
2: అలాగలాగే.
1: ఏంటి ఏంటి అలాగలాగే అంటావు?
2: అదేనండి, ఆయనకి ఎక్కువ ముక్కలు, మీకు తక్కువ ముక్కలు అన్నారు, అంతేగా?
1: నోర్మి, సరిగ్గా విను. ఆయనకు తక్కువ ముక్కలు, నాకు ఎక్కువ ముక్కలు.
2: అలాగా.
1: ఆయన ప్లేట్లో ఎక్కువ ముక్కలు కనపడేటట్లుగా, ఇది వింటున్నావా, ఆయన ప్లేట్లో ఎక్కువ ముక్కలు కనపడేటట్లు టెంకీలు రెండు ఆయనకే వేసాయి.
2: అప్పప్పా, మీరిన్ని సార్లు చెప్పాలా? 12 ఏళ్ల నుంచి మీతో కాపురం చేస్తున్నాను, అన్ని మీ బుర్రతో ఆలోచించే చేస్తాను, సరేనా?
1: అది ఇక ఈ పళ్ళను శుభ్రంగా కడిగి ముక్కలు కొయ్.
2: అలాగలాగే. అయ్యో, మన కత్తి బండ పారిపోయిందండి.
1: అయితే ఆ కత్తి ఇడితే నేను వెళ్ళి నూరుకొస్తాను.
2: అలాగే, ఇందా.
3: హరి ఓం తత్సత్. నాయన కృష్ణమూర్తి ఆఖరి నాయన.
1: అడి ఏం దాసు స్వామి, అంతా రెడీ, ఒక్క నిమిషం ఓర్చుకోండి. భమా, నేను ఈ కత్తిని పెరట్లో నూరుకొస్తాను.
2: అలాగేనండి.
3: హరి ఓం తత్సత్. ఆకలితో కడుపు ఆర్చుకుపోతుంది, అందులోను ఈ మాం పసంద మామిడి పళ్ళు నంజుడుతో భోజనం. ఇప్పుడు పెడతాడు ఏమిటో.
1: తొందరగా పదినెక్కువే కత్తి. అబ్బా, మగ్గిన ఇమాం పసంద మామిడి పళ్ళు. అప్పుడెప్పుడో పోయిన సీజన్ ముందు, అప్పుడెప్పుడో పోయిన సీజన్ ముందు సీజన్లో ఏదో పెళ్లిలో మామిడి పండు తిన్నాను. మళ్ళీ మళ్ళీ ఇన్నాళ్లకు తినబోతున్నారు.
2: అప్పా, ఈ పళ్ళను కడుగుతుంటేనే నోరు ఊరిపోతుంది. ఇక తింటే ఎలా ఉంటుందో. పోనీ ఓ పండును తింటేనో. అమ్మో, ఆయనకు తెలిస్తే అస్సలు ఊరుకోరు. ఆ తినేయడమే, మిగిలిన పండు ఆ ఇద్దరికి అడ్జస్ట్ చేసేయచ్చు. అబ్బా, నా జీవితంలో ఇంత స్వీట్ మామిడి పండు తిననే లేదు కదా. పుట్ట తేనె పంచదార మీగడ కలిపి జుర్రుకున్నట్లుంది.
3: హరి ఓం తత్సత్. అమ్మా, ఆకలి ఆకలి.
1: అబ్బా, ఎంత బండబారిపోయింది కత్తి. నూరి నూరి నూరి నా చేతులు పడిపోతున్నాయి. బామా, కత్తి కొద్దిగా పదునెక్కింది, తేనా?
2: వద్దొద్దు, బాగా నూరండి. ఇక్కడ నా పని అయిపోయేంత వరకు మీరు నూరుతూనే ఉండండి.
1: అలాగే అలాగే.
2: అబ్బా, పండు తినటం పూర్తయిపోయింది, ఇప్పుడు రెండో పండు వాళ్ళకు పెట్టేస్తే. అబ్బా, కాస్త పచ్చిగా ఉన్న పండు తింటేనే ఇంత రుచిగా ఉంది, ఈ పండు తింటే ఇంకెంత రుచిగా ఉంటుందో. దీనిని కూడా రుచి చూస్తేనో. అమ్మో, ఆయనకు తెలిస్తే కళ్ళు తాగిన కోతిలా మారిపోడు. అంత అవసరం వస్తే ఏదో ఒకటి చెప్పేసుకుందాంలే, ముందు తినేస్తే సరి.
3: హరి ఓం తత్సత్. అమ్మా, భోజన ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి తల్లి? హరి ఓం తత్సత్.
2: అడేం దాసోహం స్వామి, అయిపోవచ్చాయి.
1: కత్తి తీసుకురానా?
2: కత్తి బాగా పదునెక్కిన తర్వాతే తండి, లేకపోతే పళ్ళు తెగవు.
1: అలాగే అలాగే.
2: అమ్మయ్యా, మొత్తానికి ఈ పండు కూడా తినటం అయిపోయింది. అమ్మో, ఇప్పుడేంటి దారి? రెండు మామిడి పళ్ళు నేను ఒక్కదాన్నే తినేసినందుకు ఆయన చంపే

0: ఐడియా, అదే కరెక్ట్ రూట్.
1: హరి ఓం తత్సత్.
2: అడి ఏం దాసోహం స్వామి. స్వామి
1: వచ్చావా తల్లి? భోజనం తెచ్చావా? భోజనంలోకి మామిడి మొక్కలు కూడా తెచ్చావా? హరి ఓం తత్సత్.
2: అడి ఏం దాసోహం. తొందర పడకండి స్వామి, పాపం మిమ్మల్ని చూస్తుంటే జాలి వేస్తోంది.
1: ఎందుకు తల్లి?
2: అదిగో మా ఆయన పెరట్లో కత్తిని కసా కసా నూరుతున్నారు, చూశారుగా.
1: అవును తల్లి.
2: ఎందుకంటారు?
1: అవును ఎందుకు?
2: మా ఆయన అండి ప్రతి శనివారం కాళికాదేవి పూజలు చేసి
1: చేసి
2: భోజనానికి మీలాంటి బైరాగుల్ని పిలిచి
1: పిలిచి
2: వారి రెండు చెవుల్ని కోసి
1: చెవుల్ని కోసా
2: కోసి కాళికాదేవికి ఆ చెవుల్ని నైవేద్యం పెడతారు.
1: అమ్మో!
2: అవును, నాకు బైరాగులంటే ఎంతో భక్తి, కాబట్టే ఈ సంగతి చెప్పాను. ఆపై ఇక మీ ఇష్టం.
1: అందుకేనా నన్ను బలవంతం చేసి మరీ లాక్కొచ్చాడు? అమ్మో హరి ఓం తత్సత్.
2: అడి ఏం దాసోహం, మరి చెప్పరే. అయితే మీ రెండు చెవులు నైవేద్యంగా ఇవ్వటానికి మీరే ఒప్పుకున్నారన్నమాట?
1: లేదు లేదు లేదు, నా చెవులు కోసి ఇవ్వడానికి నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను.
2: మరి ఇంకా ఇక్కడే నిలబడ్డారేం స్వామి, బతికుంటే ఇమాం పసందు బదులు బలుసాకన్నా తినచ్చు, పరుగెత్తండి.
1: అలాగే తల్లి, వస్తా తల్లి, నా ప్రాణాలు నిలబెట్టావు. హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్.
0: అడి ఏం దాసోహం స్వామి, ఆయన మీ వెనకే పరిగెత్తుకు రావచ్చేమో, దొరికారా? మీ చెవుల పని గోవిందా గోవింద.
1: అబ్బో నేను దొరుకుతానా? దొరకను, దొరకను కాక దొరకను. హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్.
0: అడి ఏం దాసోహం. అమ్మయ్యా, మొత్తానికి బైరాగి పనైంది. ఇక ఆయన ఏమండి?
3: ఏమిటి భామ?
2: మరండి మన బైరాగి గారు.
3: ఆ బైరాగి గారికి ఏమైంది?
2: వారికేం కాలేదండి, అయిందంతా మన మామిడి పళ్ళకే.
3: ఏమైందేమిటి మన మామిడి పళ్ళకు?
2: నేను వంటగదిలో పళ్ళు కడుగుతున్నప్పుడు లేదు, ఆయన పిల్లిలా నా వెనక్కొచ్చి ఒక్క ఉదుటన నా చేతిలో ఉన్న రెండు మామిడి పళ్ళు లాక్కుని పారిపోయారండి.
3: రెండు పళ్ళు లాక్కుని పోయాడా? నువ్వెందుకు కూరుకున్నావే? ఒక్క తన్నుదన్ని వాణ్ణి తోసేయకపోయావా?
2: అమ్మో తన్నడమే, వారేం చెప్పినా వినమని లేకపోతే శపిస్తారని మీరే కదండి నాకు వార్నింగ్ ఇచ్చారు.
3: వాడి బొంద శాపం, వాడు లాక్కుపోతుంటే కామ్గా ఎందుకు కూర్చున్నావే?
2: అప్పటికీ తెగించి మీకు సైగలు చేస్తూనే ఉన్నానండి, మీరేమో ఆ కత్తిని సానబడుతున్నారు కానీ నన్ను చూడలేదు.
3: ఊరిదేముడో, ఎంత పని జరిగింది, ఇంతకీ వాడు ఎటు పారిపోయాడు?
2: ఇటువైపో అటువైపో కానీ ఎటో ఒకదారిలోనే పారిపోయాడండి.
3: ఓసివెర్రి మామ, ఉన్నది రెండు దారులు, అందులోంచి ఒకవైపే పారిపోవాలి కానీ రెండు వైపులా ఎలా వెళ్ళగలడే? సరే నేను పరిగెత్తుకెళ్ళి వాణ్ణి ఎక్కడో అక్కడ పట్టుకుని బుజ్జగించో బెదిరించో ఆ రెండు పళ్ళు లాక్కొస్తాను.
2: అయితే ఇంకా లేట్ ఎందుకు? ఎందుకైనా మంచిది, ఈ కత్తి కూడా పట్టుకెళ్ళండి, దీన్ని చూసైనా బెదిరిపోయి పళ్ళిచ్చేస్తాడేమో.
3: అలాగే అలాగే. అడుగో అడుగో బైరాగి, బైరాగి, ఓయ్ బైరాగి, ఓర్ బైరాగి, అడుగో అడుగో అడుగో బైరాగి, బైరాగి, ఓయ్ బైరాగి, ఓయ్ బైరాగి.
1: అమ్మా దుర్మార్గుడు, పారిపోయిచ్చినా వీడిని నన్ను వదలలేదే, లాభం లేదు, ఇంకా స్పీడ్గా పరిగెత్తాలి. అమ్మో కత్తి కూడా చేతిలో ఉంది. హరి ఓం తత్సత్.
3: అడియేం దాసో, అడియేం దాసో. ఏయ్ బైరాగ్ గారు, ఓ బైరాగ్ గారు, తొందర పడకండి, ఆగండి ఆగండి.
1: నువ్వు నన్ను పట్టుకోవడానికి రావద్దు, నేను నీకు దొరకను.
3: స్వామి ఇదేమి న్యాయం స్వామి, నేను కత్తి నూరుతుంటే

0: అంటే మీరు పారిపోయి వస్తారా?
1: వీడి కత్తి నూరుతుంటే నేను పారిపోవడం న్యాయం కాదట, లాభం లేదు. ఇప్పుడు వీడు దొరికితే చెవులే కాదు, కళ్ళు కాళ్ళు కూడా తక్కువసి నైవేద్యం పెట్టేసేటట్టు ఉన్నాడు. వీడికి ఇప్పుడే కాదు, ఎప్పటికీ దొరకకూడదు. అమ్మో,
0: బైరాగారు, ఓ బైరాగారు, ఆగండి. మీరంత స్పీడ్గా పరిగెడితే నేను అందుకోలేనివ్వనండి. ఆగండి బైరాగారు.
1: వాడి కోసం నేను స్లోగా పరిగెత్తాలా? కృష్ణమూర్తి, నేను ఇంకా స్పీడ్గా పెరగడతా, నువ్వే ఆగిపో.
0: ఆగండి ఆగండి, నేను చెప్పేది వినండి బైరాగారు. ఆగండి ఆగండి.
1: వినడం అంటే ఏమిటి? నా చెవులు సమర్పయ్యావి, అంతేగా నేను వినను, ఆగను.
0: అలా కాదు కానీ, కనీసం కనీసం ఒక్కటన్నా ఇవ్వండి చాలు, ఒక్కటి.
1: ఏంటి కనీసం ఒక్కట? ఒక్కటి కాదు, నేను అసలే ఇవ్వను.
0: ఇవ్వవా? ఏ బైరాగ్య, అయితే ఈ కత్తి విసురుతున్నాను, కాచుకో కాచుకో.
1: అమ్మయ్యా, తప్పుకున్నాను. అమ్మయ్యో, ఇక బ్రతికినట్లే. అమ్మా అమ్మా,
0: అయ్యో అయ్యో, ఈ బైరాగ్గాడు పారిపోయాడే.
2: ఎంత అన్యాయం అయిపోయాను. తీపి తీపి మాంపసంతులు, పొద్దున్నే ఎవడి మొహం చూశాను. ఎంత లాసు, ఎంత లాస్ అయిపోయాను, ఎంత లాస్ అయిపోయాను.
3: రస్సాలు రస్సాలు, చిన్న రస్సాలు, పెద్ద రస్సాలు, బంగింది పల్లి మామిడికాయలు, రండి బాబు రండి, అమ్మ రండి, కొనుక్కోండి కొనుక్కోండి, మామిడికాయలు కొనుక్కోండి.
2: ఎవరది, ఎవరు? ఓహో, అప్పారావేనా?
3: రండి కృష్ణమూర్తి గారు రండి.
2: అప్పారావు, ఆ బైరాగ్గాడు నీకేమైనా కనిపించాడా?
3: ఏ బైరాగండి?
2: వాడేనయ్యా, ఇందాక నిన్ను పళ్ళు అమ్మమని సలహా ఇచ్చాడు చూడు.
3: వాడా?
2: అవును.
3: వాడేం చేశాడు బాబు?
2: నీ దగ్గరకున్న ఆ రెండు ఇమాం పసందులు లేవు,
0: ఎత్తుకొని పారిపోయాడయ్యా.
3: అయితే అడుక్కునేవాడికి మూతులు నాకేవాడు తగిలాడన్నమాట.
0: అప్పారావు, సరే గాని ఇదిగో ఈ చిన్న రసం, ఈ చిన్న రసం మామిడి పండు, అదే ఒక్క పండు, ఒక్క పండు ఎంతకిస్తావు?
3: మారు బేరం లేదండి, కాయ 10 రూపాయలు అవుతుంది బాబు.
0: అలా కాదు కానీ, ఒక్క రూపాయి ఇచ్చుకోగలను. ఇచ్చే ఇచ్చే.
3: ఏంటి, కాయ రూపాయిగా?
2: అవును, కాయ రూపాయికే.
3: కాయ రూపాయికి?
0: అవునయ్యా, కాయ రూపాయికి.
3: కాయ రూపాయిగా?
2: అవును, కాయ రూపాయికేనయ్యా. అయ్యయ్యో, ఏంటప్పారావు అలా పడిపోయావేంటి? మరి ఏమిటనుకున్నారు, నా దెబ్బకి ఎవరైనా పడిపోవాల్సిందే.
4: మీరింతవరకు ఇమాం పసంద్ నాటిక విన్నారు. రచన శ్రీమతి బి జోస్ మేరీ, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి. ఇందులో శ్రీయుతులు బి సూర్యప్రకాష్, అబ్దుల్ ఖుద్దూస్, ఆళ్ల యోగానందీశ్వర రెడ్డి, శ్రీమతి ఎల్విఎస్ నాగలక్ష్మి పాల్గొన్నారు.
5: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు ఒక పాట విందాం.

విన్న పాట ఇద్దరు అమ్మాయిలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా మాయాబజార్ చిత్రం కోసం ఘంటసాల గారు లీలా పాడిన ఈ పాట.

విన్న పాట దొంగ మొగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట విన్నారు. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం చక్రవర్తి. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. జరిగిన కథ చిత్రం కోసం ఘంటసాల గారి స్వీయ స్వర కల్పనలో సుశీలమ్మతో కలిసి పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి గారు.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
0: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

భాగ్యరేఖ చిత్రం కోసం ఏఎం రాజా పాడిన పాట విన్నారు. గీత రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం పెండ్యాల. ఇంద్రధనస్సు కార్యక్రమంలో తర్వాత పాట విందాం. ఇద్దరు మిత్రులు చిత్రం కోసం ఘంటసాల గారు సుశీలమ్మ పాడిన పాట. గీత రచన దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

సంసారం. విన్న పాట సంసారం. చిత్రం కోసం ఘంటసాల గారు పాడిన పాట విన్నారు. ఇంద్రధనస్సు కార్యక్రమంలో తర్వాత పాట విందాం. ధమాకా.

ఇంద్రధనస్సు కార్యక్రమంలో చివరిగా విందాం. గుంటూరు కారం చిత్రం కోసం శ్రీకృష్ణ సాహితి పాడిన ఈ పాట.

శ్రోతలు ఇంతవరకు ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. రేపటి మా ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి నక్షత్ర మాలిక వింటారు. ఆరు 30 వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ గొల్లాపిన్ని శేషాచలం గారు. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో పట్టుపురుగుల పెంపకంలో అధిక దిగుబడికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కిరికెర పట్టు పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్వి శేషగిరి గారు అందించే వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. రేపు ఉదయం 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాట్యకళం, ఆ తరువాత డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో చర్మ సంరక్షణ గురించి డాక్టర్ లెక్కల శ్రీదేవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ మూళ్ళగిరి హరి. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. రేపు ఉదయం 9:00 వేమన విశ్వదృష్టి ఈ అంశం గురించి యలమర్తి మధుసూదన్ గారి ప్రసంగధార 3వ భాగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో. 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 10:00

ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 10:25 నుండి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 11:45 వాణిజ్య ప్రకటనలు వింటారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం నుండి. ఆ తరువాత వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇక మధ్యాహ్న ప్రసారంలో 12:00 హిందీలోను 12:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 నుండి సాయంత్రం 5:00 వరకు ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేపటి మా సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా, ఈ విషయం గురించి డాక్టర్ పి శ్రీదేవి గారి ప్రసంగం. ఆ తర్వాత కుమారి ఎంజి స్నేహ మరియు కుమారి కె సాయి శృతి గారు పాడిన లలిత గీతాలు వింటారు. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, రాత్రి 7:00 లలిత గీతం, 7:05 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ యు నాగన్న గారు పాడిన ఉరుముల పాటలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో ఆకాశవాణి అనంతపురం కేంద్రం తొలి కార్యక్రమ నిర్వహణ అధికారి విశ్రాంత ఉపసంచాలకులు డాక్టర్ నాగనూరి వేణుగోపాల్ గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు. ఈ కార్యక్రమ నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కె శృతి ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. రాత్రి 8:30 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:45 ఫీవర్ నాటిక వింటారు. రచన శ్రీ కవికుమార్, నిర్వహణ శ్రీ ఎస్బి రామ్మూర్తి. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మొదలి మురళీకృష్ణ గారి గానం వింటారు. 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 11:04:30. ఇంతటితో ఈనాటి మా కార్యక్రమాలను ముగిస్తూ తిరిగి రేపటి మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. జై హింద్.